0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ జగత్తునందు ప్రతి మానవునకు ఒక విధమైనటువంటి యొక్క లోభత్వం అనేటువంటిది పీడిస్తుండాలి.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ ఇన్ ఎవ్రీ వన్ టు సమ్ ఎక్స్టెంట్ దిస్ క్వాలిటీ ఆఫ్ మైజర్లీనెస్ గ్రీడ్.
0: ఉండి కూడాను తినలేకపోతున్నాడు.
1: Though he has plenty, he is not able to partake.
0: పరలోకు పెట్టలేకపోతున్నాడు.
1: He is not able to serve others.
0: తాను అనుభవించలేకపోతున్నాడు.
1: He is not able to experience for himself.
0: ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for all this?
0: ఇదే లోభితనము.
1: This is miserliness.

0: మానవునకు ఏ గుణం కూడాను లేకపోవచ్చును, ఏ సంకల్పం కూడాను లేకపోవచ్చును. కానీ ప్రతి మానవునికి క్రోధము అనేటువంటిది పట్టి పీడిస్తుండాలి.
1: A man may not be having any quality, he may not be having any thought, but everyone has this bit of anger.
0: మానవునకు క్రోధము కంటే మించిన శత్రువు మరొకటి లేడు.
1: There is no greater enemy to man more than that of an anger.
0: ఈ క్రోధమే సర్వశక్తి స్వరూపాన్ని ధరించి మానవత్వాన్ని కృంగింపచేసి దివ్యత్వాన్ని దూరపరిచి మానవత్వాన్ని నశింపజేస్తుంది.
1: This anger that becomes more and more powerful, it robs your human quality and distances yourself from the divinity.

0: మానవులకు దరిద్రం కంటే మించిన దుఃఖం లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ మిజరీ దాన్ పావర్టీ.
0: ఉన్నవాడు అనుభవించక లోపితనం చేత తాను తెలియకపోయినప్పటికీ దరిద్రులకు లేక బాధపడుతున్నాడు.
1: He is not able to enjoy what all that he has with him, and unknowingly he becomes a pauper, a beggar.

0: జ్ఞానికి సుఖమే అతనికి ప్రధానమైన లక్ష్యము.
1: The man of wisdom has got this quality of bliss.
0: జ్ఞాని సర్వ సద్గుణములు కలిగి ఉండటం చేత దుఃఖం అనేటువంటిది అతన్ని ఆవరించడానికి వీలుండదు.
1: Being the one of wisdom, he has got all virtues, and so he doesn't know what grief is.
0: కనుక మానవత్వం ఈనాడు ఒకవైపున లోభంతోను మరొక వైపున క్రోధముతోను రెండవ మూడవ వైపున దారిద్ర్యము చేతను నాలుగవ వైపున జ్ఞానము చేతను ఈ నాలుగు రకమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు.
1: మ్యాన్ కంటిన్యూస్ హిస్ లైఫ్ ఆన్ ఎర్త్ విత్ దీస్ ఫోర్. వన్ హ్యాండ్ యు హ్యావ్ దిస్ మైజర్నెస్, ది సెకండ్ యాంగర్, థర్డ్ పావర్టీ అండ్ ఫోర్త్ విజ్డమ్.
0: ఈనాటి మానవుడు అన్నీ తెలిసి కూడాను తెలియనట్టుగా నటిస్తున్నాడు.
1: మ్యాన్ టుడే, though he knows everything, but he pretends to be ignorant.
0: నిన్నటి దినం నేను చెప్పినట్టుగా ఈనాటి పిల్లలు ఈనాడు మాత్రమే దాన్ని ఉచ్చరిస్తూ వచ్చారు.
1: As Bhagavan said yesterday, they are just repeating today.
0: Brothers and sisters అని పలుకుతున్నారు, కానీ అందులో కష్టం నందు కాని సుఖమునందు కాని ఏమైనా భాగమును వహిస్తున్నారా? లేదు అన్నాను.
1: They address you as brothers and sisters, but do they share your burden? Do they share your pleasure, your pain? No.
0: ఈనాడు తక్షణమే భక్తులనియు సమావేశమైనటువంటి ప్రజలనియు దీన్ని మార్చుకుంటూ వచ్చారు.
1: This day they have changed the very address. They call you devotees or members of this august assembly.
0: ఇది చాలా తప్పు.
1: This is a mistake.
0: Brothers, sisters, ఇది చాలా సత్యమైనటువంటిది.
1: Brothers and sisters is correct one.
0: Endukanaga,
1: why?
0: Prati vidyarthi kudanu swamini talli talli talli ani sambodhistunnaru.
1: Every student considers swami as mother and father.
0: Talli talli ani sambodhinchinappudu andaru kudanu anna tammule kada.
1: When once Bhagavan is our mother and father, we are brothers indeed.
0: ఇది తప్పేమి కాదే.
1: దట్ నథింగ్ రాంగ్ విత్ ఇట్.
0: ఇదే విధంగానే చికాగోకు పోయినప్పుడు వివేకానంద కూడాను భారతీయ సంస్కృతిని ఆధారం చేసుకుని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ వివేకానంద, వెన్ హీ హాడ్ బీన్ టు చికాగో, ట్రూ టు భారతీయ కల్చర్, హీ అడ్రెస్ ద గ్యాదరింగ్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: భగవంతుడు కేవలం తండ్రి మాత్రమే కాదు, మాతా పిత ఇద్దరు కూడా అవుతుంటారు.
1: గాడ్ ఈజ్ బోత్ మదర్ అండ్
0: భగవద్గీత.

0: దేవ. తమేవ మాతా పితా అని అన్నప్పుడు అందరూ సోదర సోదరి మండలి కదా.
1: When we say God is our mother and father, we are certainly brothers and sisters.
0: ఈ విశాలమైన భావమును మీరు ఎందుకు అందుకోలేదు?
1: Why don't you have that broad mindedness?
0: విశాలమైనటువంటి భావాన్ని అందుకొని కూడాను దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: Though we have this feeling, we are not able to understand it clearly.
0: అర్థమయ్యేని చేసుకుని ఉంటే ఈనాడు ఈ పదమును మీరు మార్చుకోవడానికి అవకాశం ఉండదే.
1: Had you understood well, you should not have changed this evening.
0: అందరూ నిజముగా సోదర సోదరి మండలి.
1: All are truly speaking are brothers and sisters.
0: దీన్ని మీరు అర్థం చేసుకోలేదు కనుకనే ఈనాడు ఈ పదాన్ని మార్చుకుంటూ వచ్చారు.
1: Since you could not understand the significance, you had to change it.
0: ఎవరు చెప్పినప్పటికీ,
1: let anyone say,
0: మీ సత్యాన్ని మీ దృఢ సంకల్పాన్ని ఏమాత్రం కూడా మార్చుకోకూడదు.
1: Let anyone say anything, you should never change your fundamental.
0: ఈనాటి పిల్లలు పదములకు అర్థం తెలుసుకోలేకుండా కేవలం చెప్పిన వారిదంతా కూడా అనుసరిస్తూ చెడిపోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: Today the students are not able to understand certain words. They follow by everybody and spoil themselves.
0: You are my father and mother annappudu andaru sodarulu enduku kaakudadu, andaru sodari mandalu enduku kaakudadu.
1: When once you say you are my father and mother, well, is it not true that we are brothers and sisters?
0: Kalaku deenni neevu maarchukovadamlo emi artham undi?
1: What meaning is there when once you change?
0: Neelo drudattam ledu.
1: You are not that strong. You are not steady.
0: మీరు దృఢ సంకల్పం లేదు.
1: You don't have that firm.
0: కనుకని ఇలాంటి పవిత్రమైనటువంటి పదములను మార్చుకుంటున్నారు.
1: So you are changing these sacred words.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అందరూ అన్నతమ్ములి,
1: ఆల్ ఆర్ బ్రదర్స్,
0: అందరూ అక్క చెల్లెండ్రి,
1: ఆల్ ఆర్ సిస్టర్స్.
0: భగవంతుడు ఒక్కడే తండ్రి.
1: God is only father.
0: భగవంతుడు ఒక్కడే తల్లి.
1: God is mother.
0: అందరూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్.
1: ఆల్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: దీన్ని ఎవరు ఏమి చెప్పినప్పటికీ మార్చుకోకూడదు.
1: లెట్ ఎనీవన్ సే ఎనీథింగ్, నెవర్ చేంజ్ దిస్ కన్విక్షన్.
0: కనుకొని అట్టి దృఢ సంకల్పాన్ని మీరు అభివృద్ధి పరచుకొని,
1: యూ షుడ్ డెవలప్ దిస్ స్ట్రాంగ్ ఫీలింగ్,
0: జగత్తునకు సరైనటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ రావాలి.
1: అండ్ యూ షుడ్ ప్రాపగేట్ దిస్ ఫండమెంటల్ ట్రూత్ ఇన్ దిస్ వరల్డ్.
0: నేను మొదలు చెప్పినటువంటి దీంట్లో నాస్తి లోభం సమో వ్యాధి, లోభత్వమునకు మించినటువంటి రోగం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో గ్రేటర్ సిక్నెస్ దాన్ దట్ ఆఫ్ దిస్ మైజర్లీనెస్.
0: దీనికి పవిత్రమైన భారతీయుల యొక్క చరిత్రలే దీనికి ప్రమాణములు ప్రధానములు.
1: యు ఆల్సో అండర్స్టాండ్ దిస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ భారత్.
0: మహాభారతమునందు సర్వశక్తి సంపన్నులైనటువంటి రాజాది రాజులుగా ఉండి కూడాను, సర్వరాజ్యమునకు అధిపతిగా ఉండి కూడాను, దుర్యోధన దుశ్శాసనాదుడు ఈ విధమైనటువంటి లోభత్వం చేత కృంగిపోతూ వచ్చారు.
1: ఇన్ మహాభారత్ యు ఫైండ్ దుర్యోధన దుశ్శాసన ఆల్ పవర్ఫుల్, దే ఆర్ కింగ్స్, దే ఆర్ మాస్టర్స్, బట్
0: ఏ వారికి తీరని రోగంగా తయారైంది.
1: Yet they were deficient in their quality and that has become
0: a lobhame anatvantita rogame varu nasimpa chesindi.
1: And this greed is responsible for their ruin.
0: Varini maatrame kaadu vaari okka vamshamine nasanam chestu vachindi.
1: It has ruined, destroyed the entire clan.
0: Kalukune chedda bhavamu lopala undinappudu tananne kaadu tana parisara prantamulo vaari kudanu baadhimpa chestundi.
1: When once there is bad feeling, it spoils you and it ruins the neighborhood all around.
0: కనుక లోభత్వం అనేటువంటిది ఉన్న దాంట్లో మనము భుజించాలి, మనము అనుభవించాలి, పది మందికి కూడా పెట్టాలి.
1: Without greed, we have to share what lot we have and be happy with that what we have on
0: hand. దీనిని పురస్కరించుకొని ఈ వేదమునందు న కర్మణ న ప్రజాధనేన త్యాగేనేకి అమృతత్వమానసు.
1: Basing on this Veda declared, no authority, no position, no property would give you more talent than sacrifice.
0: త్యాగం అన్నటువంటిది ఎక్కడనే కనపడలేదు.
1: Man today has no trace of sacrifice.
0: కారణం ఏమిటి?
1: Why?
0: లోపల లోభత్వం అనేటువంటిది పెరిగిపోవడం చేతనే త్యాగత్వం అనేటువంటిది ఆవిర్భవించలేకపోతుండాలి.
1: He is a miser within and therefore is not prepared to sacrifice.
0: కనుకనే త్యాగం లేకుండా పోవడానికి లోభమే దీనికి మూల కారణము.
1: The absence of sacrifice is due to this miserliness.
0: పాండవుల తరపున వచ్చి కృష్ణుడు పాండవులు చాలా కష్టపడుతున్నారు. వారికి 5 గ్రామములు అందించమని ఎంతనో అడుగుతాడు కృష్ణుడు.
1: కృష్ణ ప్లీడెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పాండవస్ టెలింగ్ దట్ దే ఆర్ అండర్గోయింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రబుల్స్.
0: ఇంత విశాలమైన భారతదేశం నందు
1: ఇన్ దిస్ వాస్ట్ కంట్రీ ఆఫ్ భారత్
0: పాండవులకు 5 గ్రామములు ఇవ్వడానికి తనకు లేదా శక్తి.
1: డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ద గుడ్నెస్ హ్యాస్ టు షేర్ 5 విలేజెస్ విత్ దెమ్.
0: సూది మోపడానికి కూడా స్థలం లేకుండా ఉండండి, అలాంటిది కూడా నేను ఇవ్వడానికి వీల్లేదు.
1: దే సెడ్ దే డోంట్ గివ్ దట్ మచ్ ఆఫ్ ప్లేస్ దట్ వుడ్ బి ఆక్యుపైడ్ బై ఎ పెన్.
0: ఇంతకంటే లోభమా?
1: డు యూ ఫైండ్ ఎనీ గ్రేటర్ మైండ్?
0: ఆ రాజ్యం ఎవరిది?
1: యాక్చువల్లీ స్పీకింగ్ పాండురాజుది,
0: పాండవుల తండ్రి అయినటువంటి పాండురాజుది.
1: ఇట్ బిలాంగ్స్ టు పాండురా,
0: ప్రథమ పుత్రుడు.
1: అండ్ ఈజ్ ది ఎల్డెస్ట్ సన్.
0: ఎవరికి? ధృతరాష్ట్రునకు.
1: ఇది ఎల్డెస్ సన్ ఆఫ్ ధృతరాష్ట్ర.
0: కనుకనే ధృతం రాష్ట్రం ఇది ధృతరాష్ట్ర అన్నాడు. అతనికి తనది కాని రాజ్యమును తనదిగా భావించుకున్నటువంటి వాడే ధృతరాష్ట్రుడు అన్నాడు.
1: ధృతరాష్ట్ర ఇస్ ద వన్ హూ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ దాట్ విచ్ డస్ నాట్ బిలాంగ్ టు హిమ్.
0: తన రాజ్యం కాదు.
1: ఇట్ డజంట్ బిలాంగ్ టు హిమ్.
0: తన రాజ్యం కానటువంటి దాన్ని తనదిగా భావించుకుని
1: హీ కన్సిడర్డ్ దట్ హీ ఓన్స్ ఇట్.
0: రాజ్యమునకు హక్కు కలిగినటువంటి పాండవులను దూరంతో చూశాడు.
1: అండ్ ఇస్ డ్రివెన్ అవుట్ పాండవస్ హూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు రూల్ ద కింగ్డమ్.
0: ఈ లోభత్వమే భారతదేశం లోపల అనేక యుద్ధములకు మూల కారణమైంది.
1: దిస్ గ్రీడ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ మెనీ వార్స్ ఇన్ భారత్.
0: ఇంకా రామాయణం నందు
1: రామాయణ
0: రావణుడు.
1: రావణ
0: రావణుకి ఏ తక్కువ లేదు.
1: దేర్ ఇస్ నో షార్టేజ్.
0: బంగారు కోటను కట్టుకుని భద్రంగా నిల్చుకున్నాడు.
1: ఈస్ లివింగ్ విత్ ఇన్ ద ఫోర్ట్, గోల్డెన్ ఫోర్ట్.
0: ఆ లంకను చూస్తే స్వర్గమా ఏమి అనిపించేసింది రాముడికే.
1: రామ ఫెల్ దట్ లంక ఈస్ వెరీ పారడైజ్ హెవెన్.
0: ఇంత సంపద సిరి సంపదలంతా ఉండి కూడాను
1: విత్ ఆల్ ది అఫ్లూయన్స్ అండ్ ప్లెంటీ
0: కేవలము ఆ లోభత్వం చేత ఈ కామత్వం అభివృద్ధి అయింది.
1: బికాస్ ఆఫ్ గ్రీడినెస్ హీ డెవలప్డ్ దిస్ టెండెన్సీ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ డిజైర్.
0: ఆ కామత్వం చేతనే ఈ యొక్క అంధకారం మూసుకుంది.
1: దిస్ డిజైర్ లెడ్ టు డార్క్నెస్.
0: వినాశకాలే
1: రామాయణ
0: రావణుడు.
1: రావణ
0: రావణుకి ఏ తక్కువ లేదు.
1: దేర్ ఇస్ నో షార్టేజ్.
0: బంగారు కోటను కట్టుకుని భద్రంగా నిల్చుకున్నాడు.
1: హీ ఈస్ లివింగ్ విత్ ఇన్ ద ఫోర్ట్, గోల్డెన్ ఫోర్ట్.

0: one will have perversion.
1: Inta rajyamlo taanundi kudanu inta mandi raalu undi kudanu kattagadapatiki seat kavalani aashinchadu.
0: He being the king of such a vast kingdom with so many queens, yet he wanted Sita.
1: Sita tana sattu kaadu.
0: Sita doesn't belong to him.
1: Ramulu sattu.
0: She is the Rama's
1: brother. Ramulu evaru devudu.
0: Rama is God.
1: Kalukani devuni sattuni apahasistunnava.
0: Are you stealing God's property?
1: నిజముగా దేవుణ్ణే ప్రార్థిస్తే తానే అందించడా?
0: ఇఫ్ యు ప్రే టు గాడ్ హీ హింసెల్ఫ్ విల్ గివ్ యు.
1: దేవుడు వద్దంటున్నాడు, దేవుని సొత్తును అపహరిస్తున్నాడు.
0: గాడ్ సేస్ నో, బట్ యు ఆర్ స్టీలింగ్ గాడ్స్ ప్రాపర్టీ.
1: ఈ విధంగా అనుభవించకూడను తాను ఏమాత్రం ఆనందించాడా?
0: డిడ్ హీ ఎంజాయ్ ద బ్లిస్ఫుల్ స్టేట్ ఇన్ స్పైట్ ఆఫ్ పొజిషన్? నో.
1: కారణం ఏమిటి?
0: వై?
1: తన యొక్క లోభత్వమే.
0: ఇట్ ఇస్ ఓన్లీ హిస్
1: తన యొక్క క్రోధతత్వమే.
0: అండ్ ఇట్ ఈస్ దిస్ గ్రీడ్ ఆఫ్ మై సెల్ఫ్. And then anger.
1: క్రోధం చేతనే రాములు వద్దన్నాడు.
0: Out of anger only he said.
1: ప్రేమ చేతనే సీత కావాలన్నాడు.
0: Out of love he wanted Sita.
1: సీత ఎవరు? భూజాత.
0: Who is
1: రాముల యొక్క స్థానము?
0: Who is Sita? She is the daughter of Mother Earth.
1: Rama's property. ఆధారమైనటువంటి దాన్ని మనం వదులుతున్నాము, ఆధేయమైనటువంటి వస్తువును ఆశిస్తున్నాము.
0: We forget the very basic foundation and rely on that which is
1: కడపటికి దానిని అనుభవించడానికి కూడా చేత కాకపోయింది.
0: So we are not able to experience and enjoy.
1: కనుకనే తాను తన సంపదను తన లంకను సర్వమును నాశనం చేసుకున్నాడు.
0: Therefore that led to the loss of the entire kingdom and the property by
1: Hiranyakashipu. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు.
0: Then come హిరణ్యకశిపు and హిరణ్యాక్షుడు.
1: వీరు కూడాను క్రోధులే.
0: They are full of anger.
1: కట్టకడప్పటికీ వారు కూడా ఏగతి పట్టారు.
0: వాట్ హ్యాపెన్ టు దెమ్ ఎట్ ది ఎండ్?
1: తాము నాశనమే కావటం కాకుండా తన వంశమైన రాక్షసత్వం కూడాను నాశనం గావించుకున్నారు.
0: దే హావ్ నాట్ ఓన్లీ రూయిన్డ్ దెంసెల్వ్స్, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ది ఎంటైర్ క్లాన్.
1: కనుక కామ క్రోధముల చేత లోభము చేత మానవత్వాన్ని నశించిపోతుండాలి.
0: దేర్ఫోర్ హ్యూమన్నెస్ ఈజ్ లాస్ట్ బికాస్ ఆఫ్ యాంగర్, బికాస్ ఆఫ్
1: దేనికైనా ఒక పరిమితం ఉండాలి.
0: ఎవ్రీథింగ్ అండర్ షుడ్ బి సర్టన్ లిమిట్స్.
1: పుట్టిన తక్షణమే తల్లి ఒడియే బిడ్డకు ఒక పెద్ద గుడి.
0: ఇన్ఫాక్ట్ ద మూమెంట్ చైల్డ్ ఇస్ బోర్న్ ద వెరీ ల్యాప్ ఆఫ్ ద మదర్ ఇస్ ద టెంపుల్ టు ద చైల్డ్.
1: తల్లి ఒడియే బిడ్డకు ఒక బడి.
0: ద ల్యాప్ ఆఫ్ ద మదర్ ఒడి ఇస్ ద బడి.
1: బడి గుడి అంతా కూడా తల్లి ఒడియే.
0: బడి ది స్కూల్, ఒడి ద ల్యాప్ ఇస్ ద వెరీ టెంపుల్ ఫర్ ద చైల్డ్ గుడి.
1: అట్టి తల్లి ఒడిని వదిలి
0: లీవింగ్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్
1: దూరం పోవటం చేతనే
0: బికాస్
1: మరణ స్వాధీనమైపోయి పరిపరి విధంలో దుఃఖములకు కూరి అవుతున్నారు.
0: బికాస్ ది చైల్డ్ లీవ్స్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్ అండ్ సబ్మిట్స్ హర్ సెల్ఫ్ టు నైబర్హుడ్, దేర్ ఫోర్ సఫర్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నిజంగా మనం గుర్తించవలసినటువంటిది నిత్య జీవితం లోపల మనం అనుభవించేటువంటి యొక్క అనుభూతులు యందు ఉండినటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: ఇన్ అవర్ డైలీ లైఫ్ వీ హావ్ టు రికగ్నైజ్ ద ట్రూత్ బిహైండ్ ఆల్ ద కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ ఇన్ అవర్ డైలీ లైఫ్.
1: ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక దాన్ని ఆశిస్తున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ అస్పైర్స్ ఫర్ వన్ థింగ్.
1: ఆశించినటువంటి తన దగ్గరనే ఉన్నది.
0: ఇన్ఫాక్ట్ వాట్ హీ అస్పైర్స్ ఫర్ ఈజ్ విత్ ఇన్ హిమ్.
1: కానీ తన దృష్టిని లోపల ప్రవేశింపజేయటం లేదు.
0: బట్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు గో విత్ ఇన్.
1: బహిర్ముఖంగా అభివృద్ధి పరచుకోవటం చేతనే తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: యాజ్ హీ ఈజ్ టోటలీ ఎక్స్టర్నల్ టువర్డ్స్ అవుట్ సైడ్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ వాట్ ఈజ్ విత్ ఇన్.
1: ప్రతి మానవుడు కూడాను ఇదే గతిలోనే ఉంటున్నాడు.
0: This has been the situation with everyone.
1: Anandama tanayende unnadi.
0: Bliss is within you.
1: Shantiya tanayende unnadi.
0: Peace is immanent in you.
1: Pavitrama tanayende unnadi.
0: Sanctity is inside you.
1: Santosham tanayende unnadi.
0: Everything is within you.
1: Tanayendu unnatundi oka pavitramaina gunamannu taanu gurtinchukoleka bayata unnadani bhramistunnadu.
0: Man is deluded thinking that the sacred qualities are outside.
1: ఆ భ్రమించడం చేతనే తాను అనేక రకమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
0: దిస్ లీడ్స్ టు మిజరీ.
1: ఒక్కతూరి తన దృష్టిని లోపల ప్రవేశించుకో.
0: వెన్ వన్స్ యూ డెవలప్ ఇన్ సైడ్
1: అన్ని తన యందే కనిపిస్తున్నాయి.
0: యూ విల్ ఫైండ్ దెమ్ ఆల్ ఇన్
1: భగవంతుడు. ఎక్కడున్నాడు? గుడిలో ఉన్నాడు.
0: వేర్ ఇస్ గాడ్? హీస్ దేర్ ఇన్ ద
1: భగవంతుడు. ఎక్కడున్నాడు? కైలాసంలో ఉన్నాడు.
0: వేర్ ఇస్ గాడ్? హీస్ ఇన్ కైలాస.
1: భగవంతుడు ఎక్కడున్నాడు? స్వర్గంలో ఉన్నాడు.
0: వేర్ ఇస్ గాడ్? హీస్ ఇన్ హెవెన్.
1: భగవంతుడు ఎక్కడున్నాడు? వైకుంఠంలో ఉన్నాడు.
0: వేర్ ఇస్ గాడ్? హీస్ ఇన్ పారడైస్.
1: ఈ విధంగా నీ వర్ణిస్తున్నావే కానీ
0: యు గాన్ డిస్క్రైబింగ్
1: వైకుంఠం అంటే ఎక్కడ?
0: బట్ వాట్ ఈస్ వైకుంఠ?
1: స్వర్గం అంటే ఎక్కడ?
0: వాట్ ఈస్ హెవెన్?
1: దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు.
0: హీ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్.
1: మరి చెప్తున్నాడు సుమతి శతకంలో తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకం అనరు అంటాడు.
0: ఫర్దర్ హీ సేస్ హిస్ వెరీ హ్యాపీనెస్ ఇస్ ద హెవెన్ అండ్ హిస్ మిజరీ ఇస్ హెల్.
1: తన సంతోషమే స్వర్గము,

0: Very happiness is heaven.
1: తన దుఃఖమే నరకము.
0: His sadness is hell.
1: అనుకుంటూ తననే తాను తలుచుకుంటూ కూడాను బయట ఎందుకు నీవు వెతకటము?
0: Though he finds them all within, why should he search?
1: చెప్పటం ఒకటి, చేయటం మరొకటి.
0: He tells something and his action is different.
1: కనుకనే దీని వల్లనే మానవుడు బాధలకు గురి అవుతున్నాడు.
0: This variance leads to suffering.
1: చెప్పినది చెయ్యాలి.
0: We have to act according to what we say.
1: చెప్పాలి.
0: We have to declare what is truth.
1: అప్పుడే నిజమైన ఆనందం కలుగుతుంది.
0: Then we'll be blissful.
1: భగవంతుడు ఎక్కడనో లేడు.
0: God is not separate.
1: గుడి అనేటువంటిది ఎక్కడనో లేదు.
0: Temple is not away from
1: you. నీ గుండెనే గుడి.
0: Your very heart is the temple.
1: నీ గుండెలో భగవంతుడు ఉండగా నీవి బండరెందు నీ వెతుకుతున్నావే.
0: When God is there in your gunde, the heart, why are you after banda, the boulder?
1: కనుకనే నీవు గుండె ఎందు ఉన్నటువంటి భగవంతుని వదిలిపెట్టి బండ ఎందు ఉన్నటువంటి భగవంతుని పూజిస్తున్నావు.
0: యు హావ్ ఫర్గాటన్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ బట్ యు ఆర్ ఆఫ్టర్ బౌల్డర్స్.
1: నీవు ఇంటి ఎందు ఉన్నటువంటి నందిని వదిలిపెట్టి దేవాలయంలో ఉన్నటువంటి రాతి నందిని పూజిస్తున్నావు.
0: యు లీవ్ గాడ్ విత్ ఇన్ యూ బట్ యు గో ఆన్ వర్షిపింగ్ గాడ్ ఇన్ ఆల్ టెంపుల్.
1: ఈ విధంగా మానవత్వం లోపల ఒక సులభమత్వము, ఒక నీచత్వము అభివృద్ధి అయిపోతూ వచ్చింది.
0: దట్స్ led to meanness, low mindedness in mankind.
1: కానీ విశాల భావము నశిస్తూ ఉండాలి.
0: There is no broad mindedness today.
1: సంకుచితమైన భావము ఏనాడు నశిస్తుందో?
0: That day when broad feelings are gone.
1: ఆనాడే మానవునియందు సద్గుణములు ఆవిర్భవిస్తాయి.
0: Then you will have the good qualities arising.
1: గుణము నుండియే ధర్మం ఆవిర్భవిస్తుంది.
0: Out of the virtue you will have dharma, righteousness.
1: ధర్మము నుండియే ఐకమత్యం ప్రారంభమవుతుంది.
0: And then righteousness leads to unity.
1: ఐకమత్యం ద్వారానే మన క్రమశిక్షణ పెరుగుతుంది.
0: Unity demands discipline.
1: క్రమశిక్షణ ద్వారానే శాంతి ఏర్పడుతుంది.
0: Through discipline you will be peaceful.
1: ఈ శాంతి నుండి నీకు ఒక విధమైన గుణం కలుగుతుంది.
0: And shanti makes you virtuous.
1: గుణమే నీ హృదయమునకు మెయిన్ రోడ్డు.
0: And the very virtue is the main road.
1: గుణమే నీ హృదయ సింహద్వారమునకు సరైనటువంటి స్థానము.
0: That the main doors of your heart.
1: అట్టి గుణములు నీవు నీయందే ఉంచుకొని.
0: Such virtues are in you.
1: శాంతి అనేది లేకపోవడం చేతనే.
0: As you don't have peace.
1: ఇన్ని విధములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నావు.
0: You have been suffering.
1: మానవుడా.
0: Oh man.
1: ఈ యొక్క ఆనందం అనేటువంటిది గుణము ద్వారానే వస్తుంది.
0: You have that bliss. Out of virtues you have.
1: ఈ గుణం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి ఒక ఐకమత్యం చేతనే లభిస్తుంది.
0: Virtues you can cultivate out of unity.
1: ఈ ఐకమత్యం అనేటువంటిది కేవలము ఒక క్రమశిక్షణతోనే వస్తుంది.
0: You can stand united when you are disciplined.
1: ఈ క్రమశిక్షణ అనేటువంటిది మానవుడు ఆచరించేటువంటి ధర్మ ద్వారా ఎక్కుతుంది.
0: The discipline is the code of conduct, dharma.
1: కనుకనే మొట్టమొదటి ధర్మాచరణ యందు ప్రవేశించాలి.
0: First we have to practice this discipline, dharma.
1: ఇట్టి ధర్మం మనలో నశించింది.
0: అండ్ దిస్ ధర్మ,
1: ధర్మం అంటే ఏమిటో అర్థం కాకుండా పోతుండాలి.
0: వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ ధర్మ ఈజ్.
1: తన ధర్మాన్ని తాను గుర్తించాలి.
0: వన్ హ్యాస్ టు నో వన్స్ ఓన్ ధర్మ.
1: ఇప్పుడు మీరందరూ పిల్లలుగా ఉంటున్నారు.
0: యు ఆర్ ఆల్ స్టూడెంట్స్ హియర్.
1: మొట్టమొదట మీరు చిల్డ్రన్, చిన్న బిడ్డలుగా ఉన్నారు.
0: బిగినింగ్ యు ఆర్ క్వైట్ యంగ్.
1: ఆ వయసునకు తగినటువంటి ధర్మాన్ని మీరు అనుసరించాలి.
0: యు హావ్ టు ఫాలో ద ధర్మ ఆఫ్ ఎ చైల్డ్.
1: ఈ యొక్క చిన్న బిడ్డగా ఉండినప్పుడు తల్లి ఒడిలో కూర్చోవాలి.
0: You have to sit on the lap of your mother.
1: తల్లి చెప్పేటువంటి బడి వలె వినాలి.
0: And you have to listen to her words.
1: తల్లి చెప్పినవన్నీ కూడా నువ్వు గుడి వలె దాన్ని పూజించాలి.
0: You have to worship her considering her lap is the very temple.
1: ఆ విధంగా ఉంటుంది క్రమక్రమేణా పెద్దగా అయినారు.
0: And then you grow more and more day by day.
1: ఈ పెద్దగా అయ్యేటప్పటికి
0: when once you are grown up,
1: నీ ఒక యువకుడైనావు.
0: You are now an youngster.
1: నీ యువక ధర్మాన్ని నీవు అనుసరించాలి.
0: You have to follow the dharma of an youngster.
1: ఆ యొక్క చిన్న బిడ్డ ధర్మాన్ని నీవు దాటిపోవాలి.
0: అండ్ యూ హావ్ టు క్రాస్ ద ధర్మ ఆఫ్ ఎ చైల్డ్.
1: వయః ప్రమాణమునకు తగినటువంటిది ధర్మములు.
0: ధర్మ ఇస్ ద కోడ్ ఫాలోడ్
1: అడాప్టెడ్ అస్ మానవత్వం వస్తుంది.
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్
1: ఈ మానవత్వం నుంచి వృద్ధాప్యం వస్తుంది.
0: అండ్ దెన్ ఓల్డ్ ఏజ్ సెట్స్
1: ఈ వృద్ధాప్యంలో అనుభవించవలసినటువంటి వృద్ధాప్యంకు సంబంధించిన ధర్మములే అనుసరించాలి.
0: యూ హావ్ టు ఫాలో ద ధర్మ.
1: ధర్మము అనేటువంటి అందరికీ సమానమని భావించరాదు.
0: నెవర్ కన్సిడర్ దట్ ధర్మ ఇస్ యూనిఫామ్.
1: ఆ ప్రమాణమును పురస్కరించుకుని ధర్మమును అనుసరించాలి.
0: ధర్మ హ్యాస్ టు ఫాలో డిపెండింగ్ ఆన్ యువర్.
1: నీవు ఈనాడు విద్యార్థిగా ఉన్నావు.
0: టుడే యు ఆర్ ఎ స్టూడెంట్.
1: నీవు యువకుడిగా ఉన్నావు.
0: యు ఆర్ ఎ యంగ్స్టర్.
1: విద్యార్థిగా యువకుడిగా ఉండినప్పుడు యువకుడి యొక్క ధర్మం నీవు అనుసరించాలి.
0: యూ హావ్ టు ఫాలో ధర్మ ఆఫ్ యూత్.
1: ఏమిటి ఈ ధర్మం?
0: వాట్ ఈస్ దిస్ ధర్మ?
1: ఈ యువకులకు శీలమే ప్రధానము.
0: Character is important, dharma of
1: youth. Adi, the end of education is character.
0: That's what Bhagavan says, the end of education is character.
1: Manchi nadavadatanu nivu penchukovali.
0: You should have perfect conduct.
1: Manchi pravartanu nivu penchukovali.
0: You should have good behavior.
1: Manchi bhavalu nivu penchukovali.
0: You should have good thoughts.
1: మంచి హృదయాన్ని పెంచుకోవాలి.
0: యు హావ్ ఎ సీక్రెట్ హార్ట్.
1: నీ హృదయం కూడాను నీ చేతి యందే ఉంటున్నది.
0: అండ్ ద వెరీ హార్ట్ లైస్ ఇన్
1: నీ కర్మను కూడాను నీ చేతి యందే ఉంటుంది.
0: ఆల్ యాక్షన్ ఇస్ ఇన్
1: నీ సుఖదుఃఖములు రెండు కూడాను నీ చేతి యందే ఉంటుంది.
0: ద ప్లెజర్ అండ్ పెయిన్ ఆర్ ఆఫ్ యువర్ మేకింగ్.
1: మానవుల యొక్క ప్రవర్తన చేతనే దేశం యొక్క మంచి చెడ్డలు మారిపోతున్నాయి.
0: ఇట్ ఇస్ ది హ్యూమన్ character, the action, behavior that is responsible
1: for the good and bad of the country.
0: If the citizens are good, the whole country will be good.
1: Yat bhavam tad bhavati.
0: As is the feeling, so is the experience.
1: Kanuka ee yuvukulainatunti varu yuvakatvanni meeru poshinchukovali.
0: Youth should sustain, uphold this character.
1: Peddalu yandu gauravanni unchukovali.
0: You should respect elders.
1: పెద్దలను చూస్తే వినయ విధేయతను ప్రకటించాలి.
0: యూ షుడ్ బి హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎల్డర్స్.
1: నీ మాటలు ఎందుకు కూడా వినయత నిరూపించాలి.
0: యువర్ వర్డ్స్ ఆల్సో షుడ్ రిఫ్లెక్ట్.
1: కానీ ఆ వయసుకు తగినట్టుగా నీవు దేన్ని పొందాలో దాన్ని పొందడానికి ప్రయత్నించాలి.
0: యూ హ్యావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ పర్ యువర్ ఏజ్.
1: దృష్టిని కూడా అదుపులో ఉంచుకోవాలి.
0: యూ షుడ్ కంట్రోల్ యువర్ లుక్.
1: అసలు బుద్ధుడు మొట్టమొదట దృష్టిని అదుపులో ఉంచుకుంటూ వచ్చాడు.
0: బుద్ధ మెన్షన్డ్ ఎ చెక్ ఆన్ లుక్స్.
1: దృష్టి సమ్యక్ దృష్టి అన్నాడు.
0: హి సెడ్ గుడ్ విజన్ గుడ్ సైట్.
1: సమ్యక్ దృష్టిని అభివృద్ధి పరచుకునేటప్పటికే
0: వెన్ వన్స్ యూ హావ్ గాట్ గుడ్ విజన్
1: సమ్యక్ భావము అన్నాడు.
0: దెన్ హి మెన్షన్ గుడ్ ఫీలింగ్.
1: సమ్యక్ భావం వచ్చేటప్పటికే
0: వెన్ దేర్ ఇస్ గుడ్ థాట్
1: సమ్యక్ కర్మ అన్నాడు.
0: దట్ లీడ్స్ టు గుడ్ యాక్షన్.
1: ఈ సమ్యక్ కర్మ వచ్చేటప్పటికే సమ్యక్ సంకల్పం.
0: అండ్ దిస్ గుడ్ యాక్షన్ ఇస్
1: సమ్యక్ దృష్టి మొట్టమొదటి కావాలి.
0: సో గుడ్ విజన్ గుడ్ లుక్స్.
1: ఈనాటి యువకులకు దృష్టి సరైనటువంటిదిగా లేదు.
0: ద మోడర్న్ యూత్ డోంట్ హ్యావ్ గుడ్ లుక్స్.
1: బ్యాడ్ లుక్ గా ఉంటుండాలి.
0: దే హ్యావ్ బ్యాడ్ లుక్స్.
1: ఇష్టం వచ్చినవన్నీ చూస్తున్నారు.
0: దే లుక్ ఎట్ ఎవ్రీథింగ్.
1: చూడరానివన్నీ చూస్తున్నారు.
0: దే లుక్ ఎట్ దోస్ దే ఆర్ నాట్ సపోజ్డ్ టు. అన్ని
1: తింటున్నారు.
0: దే ఈట్ దట్ దే ఆర్ నాట్
1: సపోజ్డ్ టు. చేయరాని పనంతా చేస్తున్నారు.
0: దే డు ఆల్ దట్ దే షుడ్.
1: ఈ విధంగా ఉన్నప్పుడు నేను మానవుడు అని చెప్పుకోవడానికి అధికారం ఎక్కడ ఉంది?
0: దెన్ వాట్ రైట్ యు హావ్ టు కాల్ యువర్ సెల్ఫ్.
1: చేయవలసిన పనులు మాత్రమే చేయాలి.
0: యూ షుడ్ యాక్ట్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్.
1: తినవలసినటువంటి భోజనంలే తినాలి.
0: యూ హావ్ ఈట్ దట్ వాట్ యు
1: షుడ్. చూడవలసిన వస్తువులు మాత్రమే చూడాలి.
0: యూ షుడ్ సీ దట్ వాట్ యు ఆర్ సపోజ్డ్ టు.
1: అప్పుడే నీవు మానవుడు అయిపోతావు.
0: దెన్ యూ కెన్ బి ఎ ట్రూ హ్యూమన్.
1: నీ దృష్టిని మార్చుకొని నీ తిండిని మార్చుకొని నీ భావాలను మార్చుకుని ప్రవర్తిస్తుంటే నీవు మానవుడు ఎట్టవుతావు?
0: When you change your looks and food and action, how can you call yourself a human being?
1: మానవత్వం అనగా మనసు మాట క్రియయు మూడు ఒక్కటి అయినా సరిపోదు.
0: Human quality, humanness meant the unity of thought, word and deed.
1: కనుక మీరు థాట్స్, వర్డ్, కర్మ మూడింటి యందు ఏకత్వాన్ని పొందాలి.
0: దేర్ఫోర్ సీ దట్ దేర్ ఇస్ హార్మనీ యూనిటీ ఇన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: ఇట్టి ధర్మాన్ని మీరు అనుసరిస్తూ రావాలి.
0: యూ షుడ్ ఫాలో దిస్ కోడ్.
1: ఆనాడు ఆ కౌరవులు, ఆ రావణులు, ఆ విధమైనటువంటి యొక్క హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు కూడాను వారి ప్రవర్తనలో చాలా దోషములు కలిగింది.
0: వి ఫైండ్ సో మెనీ మిస్టేక్స్ ఇన్ ద కాండక్ట్, ఇన్ ద బిహేవియర్ ఆఫ్ కౌరవాస్.
1: వారు బ్రతికినంత కాలం కూడా శాంతి అనేది ఏమాత్రం అనుభవించలేదు.
0: త్రూ అవుట్ దేర్ లైఫ్ టైమ్ దే నెవర్ ఎక్స్పీరియన్స్.
1: వారికి ఏది తక్కువ? గొప్ప విద్యావంతుడే వాళ్ళు కూడాను.
0: దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్.
1: హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు గొప్ప సైంటిస్ట్.
0: హిరణ్యకశిపు, హిరణ్యాక్ష,
1: ఈనాడు మన భారతదేశంలో కానీ ఏ దేశం ఎందుకు కానీ గొప్ప సైంటిస్ట్ హిరణ్యకశిపుడు వంటి సైంటిస్ట్ ఎక్కడో లేడు.
0: నన్ కెన్ కంపేర్ నార్ బీట్ ది హిరణ్యకశిపు ఆర్ హిరణ్యాక్ష.
1: ఈనాడు సైంటిస్ట్ అంతా కూడా మూన్ వరకు మాత్రం పోగలిగారు.
0: ద మోడర్న్ సైంటిస్ట్ కెన్ రీచ్ మూన్.
1: కానీ
0: బట్
1: హిరణ్యకశిపుడు ధ్రువ నక్షత్రం వరకు పోయాడు.
0: హిరణ్యకశిపు ట్రావెల్ అప్ టు ధ్రువాస్టార్.
1: ఆ ధ్రువుణ్ణి కూడా కదిలించడానికి ప్రయత్నించాడు.
0: అండ్ హీ వాంటెడ్ టు షేక్.
1: ఇంతటి గొప్ప సైంటిస్ట్ అతను,
0: సచ్ ఎన్ ఎమినెంట్ సైంటిస్ట్,
1: ఇంత ఉండి కూడాను ప్రయోజనం ఏమిటి?
0: విత్ ఆల్ ది స్ట్రెంగ్త్ అండ్ పవర్ వాట్ ఇస్ ది యూజ్?
1: అన్ని శక్తులు ఉంటున్నాయి.
0: హస్ ఆల్
1: విద్యాశక్తి ఉంది, మేధాశక్తి ఉంది, గొప్ప భుజబలం ఉంది, బుద్ధిబలం ఉంది.
0: హి హస్ గాట్ ద నాలెడ్జ్, హి హస్ గాట్ ఇంటెలెక్ట్, ద ఫిజికల్ స్ట్రెంగ్త్.
1: కానీ గుణబలం లేదు.
0: He is not strong in his character.
1: గుణము లేనటువంటి వాడు ఎట్టి బలముండి కూడా నిరుపయోగుడే.
0: Without the strength of character, the other forms of strength are useless.
1: మొట్టమొదటి మనం సద్గుణాన్ని పెంచుకోవాలి.
0: First we have to develop character.
1: సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిర్తి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు.
0: One should have the virtues, the adherence to truth, good thought, the discipline and the duty.
1: కనుక మొట్టమొదట మనము క్రమశిక్షణను పెంచుకోవాలి.
0: ఫస్ట్ వి హావ్ టు బి డిసిప్లిన్డ్.
1: మన దృష్టిని అదుపులో ఉంచుకోవాలి.
0: టు కంట్రోల్ అవర్ లుక్స్.
1: ఇలాంటి దృష్టిని అదుపులో ఉంచుకోకపోతే
0: ఇఫ్ యు డోంట్ హావ్ కంట్రోల్
1: అనేక ప్రమాదములకు గురి కావాల్సి వస్తుంది.
0: దెన్ దట్ విల్ టేక్ యూ టు డేంజర్.
1: ప్రతి యువకుడు కానీ ప్రతి మానవుడు కానీ
0: ఎవ్రీ యంగ్స్టర్ ఆర్ ఎనీ హ్యూమన్ బీయింగ్
1: జీవితం కావాలి అని ఆశిస్తున్నాడే కానీ దివ్య జీవితం కావాలని ఎవడు ఆశించడం లేదు.
0: ఎవ్రీవన్ వాంట్స్ టు హ్యావ్ దీర్ఘ జీవిత లాంగ్ లైఫ్ బట్ దే డోంట్ వాంట్ దివ్య జీవిత డివైన్ లైఫ్.
1: దీర్ఘ జీవితం కావాలి.
0: యూ షుడ్ ఆస్పైర్ ఫర్
1: ఎవరైనా వచ్చి నమస్కారం చేస్తే మన పండితులు కూడా శతమానం భవతి సుతాయ పురుషేంది ఆయుష్ ఏమేంది ప్రతిష్టతి శతమానం 100 సంవత్సరం బ్రతికినాయనా అంటాడు.
0: వెన్ యూ డూ నమస్కార్ ఎవ్రీ అడల్ట్ బ్లెసెస్ యూ.
1: సద్గురువు లేనటువంటి వాడికి ఎన్ని సంవత్సరం బ్రతికి ప్రయోజనం ఏమిటి?
0: వితౌట్ క్యారెక్టర్ వాట్ ఫార్ వై షుడ్ లివ్ ఫర్ 100 ఇయర్స్.
1: కనుకనే మనం ఈనాడు కోరేది దీర్ఘ జీవితము.
0: టుడే వీ వాంట్ లాంగ్ లైఫ్.
1: లాంగ్ లైఫ్,
0: వెరీ లాంగ్ లైఫ్.
1: లాంగ్ లైఫ్ ఉంటుండి కూడాను తినడానికి తిండి, ఉండడానికి కొంప, కట్టడానికి బట్ట లేకపోతే దీర్ఘకాలం ఎందుకు జీవించాలి?
0: With long life, without having adequate food and comfort, raiment, shelter, why should you live after all?
1: అన్నింటి ఎందుకు కూడాను సరైన రీతిగా ఉన్నప్పుడు లాంగ్ లైఫ్ గా ఉండాలి.
0: When all conveniences are there, long life is meaningful.
1: దీనికి అన్నింటికి సరైనటువంటి గుణము.
0: Character is the basis.
1: ఈ విశాలమైనటువంటి గుణము లేకుండా లాంగ్ లైఫ్ ని కోరి ప్రయోజనం ఏమిటి?
0: Without virtues, why long life?
1: కనుక మానవుడు ఈనాడు కోరేదంతా కూడాను ఇలాంటి అర్థం లేని కోరికలంతా కోరుతున్నాడు.
0: ద మోడర్న్ మ్యాన్ హ్యాస్ మీనింగ్లెస్ డిజైర్.
1: నాకు దీర్ఘాయుస్సు అనుగ్రహించు అంటాడు.
0: కన్ఫర్మ్ ఇస్ లాంగ్ లైఫ్.
1: కానీ దీర్ఘాయుస్సుకు మంచి దీర్ఘ గుణం కూడా ఉండాలి కదా.
0: వై డోంట్ హ్యావ్ గుడ్ క్యారెక్టర్.
1: విశాల గుణం కూడా ఉండాలి కదా.
0: యూ షుడ్ హ్యావ్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: ఈ విశాలత్వం అనేటువంటిది నశింపజేసుకుని దీర్ఘాయుష్ మాత్రం కావాలంటే ఇది ఎలా లభిస్తుంది?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు లివ్ లాంగ్ వితౌట్ గుడ్ క్యారెక్టర్?
1: కనుకనే మనము కోరవలసినటువంటిది కోరటంలో చాలా తప్పు లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ డిజైరింగ్.
1: నీవు చేయవలసినటువంటి పనులు సక్రమమైనటువంటివి చేయాలి.
0: యువర్ యాక్షన్ షుడ్ బి ప్రాపర్.
1: ఏదో దైవము దేవుడు అని పూజించడంలో, ఈ స్మరించడంలో, ఈ వర్ణించడంలో కాలాన్ని వ్యర్థం చేస్తున్నాం మనం.
0: డోంట్ వేస్ట్ యువర్ టైం బై సింప్లీ చాంటింగ్, బై సింప్లీ డిస్క్రైబింగ్, నరేటింగ్, ఎక్స్టోలింగ్.
1: ఇద్దరు పిల్లలు మాట్లాడారు.
0: టూ బాయ్స్.
1: వీళ్ళందరూ కూడా కేవలం స్వామిని మాత్రమే వర్ణించటము.
0: దే హావ్ praised bhagwan.
1: ee varnam naaku eppudu ishtam ledhu.
0: Bhagwan does not like that praise.
1: Avanni vintu unte naaku chaala talanoppiga vastundi.
0: He feels disgusted to hear.
1: Meeru cheyavasinu manchiga cheyandi.
0: You act what you are supposed.
1: Meeru nadchukovasinatundi gunamulu sakkaga nadchukondi.
0: Conduct yourself in the right way.
1: Adhe naaku aanandam kari.
0: That makes
1: maa swami itta vaadu atta vaadu itta vaadu anta varnistu kuchunte idi కేవలము ఒక విధమైనటువంటి హాస్యాస్పదంగా ఉంటుంది.
0: ఇఫ్ యు గో ఆన్ ప్రైజింగ్ హిమ్ వితౌట్ కండక్టింగ్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్లీ, ఇట్ ఇస్ ఎ మాకరే.
1: వచ్చిన వారందరికి కూడా నువ్వు మోసం చేసిన వారిగా ఉంటావు. నీవు
0: యు ఆర్ బిట్రేయింగ్ ఆల్ దోస్ దట్ ఆర్ హియర్.
1: వర్ణించడం వర్ణించడం వర్ణించడం ఇది ఇతరులు వినడానికైనా నీ వర్ణించడము.
0: యు గో ఆన్ డిస్క్రైబింగ్ ఎక్స్టోలింగ్ హిమ్.
1: వర్ణిస్తున్నావు కానీ దృఢంగా ఉంటుందా?
0: ఆర్ యు స్ట్రాంగ్ ఎనఫ్ ఫర్ యువర్
1: సెల్ఫ్? నీలో దృఢంగా లేనప్పుడు నీ వర్ణించడం ఎంత నిరుపయోగం కదా.
0: వెన్ యూ డోంట్ హ్యావ్ స్ట్రాంగ్ కన్విక్షన్ ఆల్ యువర్ నరేషన్ ఇస్ యూస్లెస్.
1: నిజంగా భగవంతుడే మాకు తల్లి తండ్రి అనుకున్నటువంటి వాడు.
0: If you consider God is your mother and father,
1: ee prajalandaru kuda nu biddara anna akkalo anna chellalle kada,
0: are not all remaining brothers and sisters?
1: Danu enduku nee viswasinchaledu?
0: Why don't you have faith in that?
1: Danu viswasinchaka,
0: without faith in it,
1: samaveshamlo prajalandaru bhaktulara annaru,
0: and you address them as devotees.
1: Vaalu bhaktulani matram tanakette telusu.
0: How do you know that they are devotees?
1: Idi kuda nu apaddame.
0: It is also false.
1: నిజంగా సోదర సోదర మండలారా అంటే ఒక విధమైన తప్పు అనుకున్నప్పుడు భక్తులారా అంటే మరింత దోషంగా ఉంటుండాలి.
0: ద ఫస్ట్ మిస్టేక్ ఈజ్ టు కాల్ యూ యాజ్ బ్రదర్ అండ్ సిస్టర్. ఎవరు
1: భక్తులు ఎవరు భక్తులు ఎవరు భక్తులు ఎవరు శక్తులు?
0: Who are devotees and who are brothers? No one now can decide.
1: కాబట్టి వారి పేరును పెట్టి మనం పిలచకూడదు.
0: So we should not address that way.
1: కానీ ఉన్నటువంటి దాన్ని మనం ఉచ్చరించాలి.
0: But we should say exactly.
1: నేను అందుకోసం ఎప్పుడు చూసినా కానీ ప్రేమ స్వరూపులారా అంట అందరి ఎందు ఉన్నది ప్రేమనే.
0: There is love in everyone. So Bhagwan addresses you as embodiments of love. It's not
1: lenidanam cheppatam kaadu.
0: It's not flattery.
1: Unnade nenu uchcharistunna.
0: Bhagwan tells what is truth.
1: Kanukane prema swaroopulalani nenu satyanni cheptunnappudu meeru enduku satyanni palakakoodadu?
0: When you are embodiments of love, why don't you say that?
1: Satyammu nandunde sarvammu srushtinchedi.
0: God from the position of truth.
1: సత్యమునందు అలాగే సర్వ సృష్టి.
0: The entire creation merged in truth.
1: సత్య మహిమలేని స్థలమేది కనుగొన్నా.
0: Is there any place where there is no truth?
1: శుద్ధ సత్వం ఇది చూడరయ్యా.
0: It is the pure unalloyed truth.
1: అంతా సత్యమే.
0: Everything is truth.
1: కనుక సత్యత్వాన్ని అర్థం చక్కగా చేసుకోవాలి.
0: యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ట్రూత్ ఈస్.
1: అప్పుడే నిజమైనటువంటి యొక్క సత్యం మనలో ఆవిర్భవిస్తుంది.
0: దెన్ యూ విల్ ఫైండ్ ఎ కరెక్ట్ ట్రూత్ ఇన్ యూ.
1: లేకపోతే ఈ ఆర్టిఫిషియల్ సత్యములంతా బయలుదేరిపోతున్నాయి.
0: ఆర్ ఎల్స్ యూ విల్ హ్యావ్ ఆర్టిఫిషియల్ ఫ్యాక్ట్స్.
1: ఇది అందరికి కూడా విసుగ్గానే ఉంటుంటుంది.
0: ఇట్ విల్ బి డిస్గస్టింగ్ ఎవ్రీవన్.
1: మీరు ఎక్కడైనా పిల్లలు బోధించాల్సింటే,
0: వెన్ భగవాన్ వాంట్స్ టు టీచ్ యూ,
1: ఏదైనా 10 మందికి వచ్చినటువంటి వారికి అనుకూలమైనటువంటి విషయాలు,
0: భగవాన్ విల్ టీచ్ యూ వాట్ ఇస్ నీడెడ్,
1: అవసరమైనటువంటి విషయాలు,
0: వాట్ ఆర్ నెసెసరీ,
1: వారి బాధల్ని నివారణ గావించే విషయాలు,
0: అండ్ దోస్ థింగ్స్ దట్ వారి కష్టాలను
1: పరిహారం గావించే విషయాలు,
0: టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్,
1: వారికి మీరు చెప్పండి. మీరు అనుభవించినటువంటి ఆనందాన్ని వారికి అందించండి.
0: ఆల్ ది బ్లిస్ దట్ యూ ఎంజాయ్డ్,
1: అంతేకాని స్వామిని వర్ణించడము, స్వామి ఇట్లా అట్లా ఇవన్నీ చెప్పటము నాకు ఇష్టం ఉన్నది.
0: భగవాన్ డస్ నాట్ వాంట్ యూ టు ప్రైజ్ హిమ్, ఎక్స్టోల్ హిమ్.
1: మీ చెప్పేటువంటి ఒక మాటలు ఎందు,
0: in the words that you say,
1: మీరు చేసేటువంటి పనులు ఏంటి, మీరు స్వామి భక్తులు అనేటువంటి వాడు గ్రహించాలి.
0: The other should know that your devotee is basing on your actions.
1: స్టేజ్ పైన చూసినప్పుడు చాలా వర్ణించి హీరోస్ మాదిరి ఉంటారు.
0: On stage you go on narrating, describing as heroes.
1: అప్పుడు ప్రవర్తనలో జీరోస్ మాదిరి అయిపోతారు.
0: But in practice we become zeros.
1: కనుక ఎక్కడ చూసినా మీరు హీరోగానే ఉండాలి.
0: You should be a hero anywhere.
1: అప్పుడే నాకు చాలా అసంతోషము.
0: దెన్ భగవాన్ విల్ బి
1: ఆదర్శప్రాయులుగా నిలచాలి.
0: యూ షుడ్ బి ఐడియల్స్,
1: అనుకూలవంతులుగా ఉండాలి.
0: యూ షుడ్ బి కన్వీనియంట్,
1: ఆనంద జీవితులుగా ఉండాలి.
0: యూ షుడ్ లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్,
1: అప్పుడే నాకు చాలా సంతోషం.
0: దట్ మేక్స్ భగవాన్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: లవ్, ఏదో తెలిసి తెలియకుండా మీరు కొన్ని వరకు తప్పటడుగులు వేస్తున్నారు.
0: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ యూ కమిట్ మిస్టేక్స్.
1: కానీ మనం కాలు పెట్టినదంతా కూడా ధర్మంలో పెట్టాలి.
0: బట్ వాట్ ఆల్ యువర్ యాక్షన్,
1: ఈనాడు మనం అడుగు వేస్తున్నాము, ఎక్కడ వేస్తున్నాము, అధర్మంలో అడుగు వేస్తున్నాము.
0: యు ఆర్ పుటింగ్ యువర్ స్టెప్ అహెడ్, బట్ ఆన్ వాట్?
1: పలికిన పలుకునందు కూడా సత్యం ప్రవేశించాలి.
0: వాట్ ఎవర్ యూ సే ఇట్ మస్ట్ బి ట్రూ.
1: చూచే దృష్టి ఎందు విశాల దృష్టిని పెంచాలి.
0: యువర్ విజన్ షుడ్ బి బ్రాడ్.
1: కోరే కోరికల్లో స్వార్థాన్ని నశింపజేసుకోవాలి.
0: ఇన్ యువర్ డిజైర్స్ దేర్ షుడ్ నాట్ బి ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఈ విధమైన దీంట్లో మీరు నటించినప్పుడే, ఒక విధమైన జీవించినప్పుడే భగవంతుని కూడా ఆనందంగా కలుగుతుంది.
0: వెన్ యూ లీడ్ లైఫ్ దిస్ వే గాడ్ విల్ బి ప్లీజ్డ్.
1: కనుక భగవంతునికి ఆనంద పెట్టాలనేటువంటి ఉద్దేశం మీకుంటే,
0: ఇఫ్ యూ హ్యావ్ డిజైర్ టు ప్లీజ్
1: మీ ఆనందం కోసం భగవంతుడు కాచుకోవటం లేదు.
0: గాడ్ ఈజ్ నాట్ వెయిటింగ్ ఫర్ యూ.
1: అతని స్వరూపమే ఆనందము.
0: ఈజ్ వెరీ ఎంబాడీ,
1: సహజమే ఆనందము.
0: అండ్ ఇస్ నేచర్
1: స్వభావమే ఆనందము.
0: ఇస్ క్వాలిటీ
1: అంత ఆనందమే.
0: గాడ్ ఈజ్ ఎంబాడీ.
1: అందుకోసమే నిత్యానందం, పరమ సుఖదం, కేవలం జ్ఞానమూర్తి, ద్వంద్వాతీతం, గగన సదృశం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వదీ సాక్షిభూతం, అంతా తన ఎందే ఉంటున్నది. ఆ దైవత్వం నుండి పుట్టినటువంటి మీరు కూడా నిత్యానందులుగా ఉండాలి.
0: యూ బీయింగ్ ది సన్ ఆఫ్ గాడ్, యూ షుడ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఎటర్నల్ బ్లిస్.
1: మీకు ఆ నిత్యానందం ఎక్కడా కనిపించడం లేదు.
0: యూ డోంట్ హ్యావ్ దట్ ఎటర్నల్.
1: ఒక క్షణం ఆనందము, ఒక దినం దుఃఖము.
0: వన్ మూమెంట్ యూఆర్ హ్యాపీ.
1: ఈ దుఃఖానికి కారణం ఏమిటి?
0: వై
1: కోరాలివన్నీ కోరుతున్నాము.
0: బికాస్ యూ డిజైర్ ఎవ్రీథింగ్.
1: తినరానివన్నీ తింటున్నాము.
0: అండ్ యూ ఈట్ దట్.
1: చూడరానివన్నీ చూస్తున్నాము.
0: యూ షుడ్ సీ దట్. దుఃఖంలో
1: ప్రవేశిస్తున్నాయి.
0: దేర్ ఫోర్ యూఆర్ మిజరబుల్.
1: మనం అందరి యందు సమదృష్టి పెట్టుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: అది ఏ నిజమైన భక్తుల యొక్క లక్షణములు.
0: దట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ.
1: మానవత్వం లోపల,
0: ఇన్ ది హ్యూమన్ లైఫ్,
1: సౌమ్యము, సహకారము, ఈ రెండు కూడా అభివృద్ధి పరచుకోవాలి.
0: ద సాఫ్ట్నెస్ అండ్ కోఆపరేషన్ షుడ్ బి డెవలప్డ్.
1: ఈ కోఆపరేషన్, ఈ సౌమ్యం అనేటువంటిది ఉండాలి. కానీ పిల్లలు కోఆపరేషన్ అంటున్నారు, కో తీసేస్తున్నారు, ఆపరేషన్ చేస్తున్నారు.
0: బట్ వాట్ డు స్టూడెంట్స్ డూ? దే రిమూవ్ దిస్ కో అండ్ దే ప్రొసీడ్ బై కోఆపరేషన్.
1: సహన సహకారం రెండింటిని కూడా పెంచుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ కోఆపరేషన్ అండ్ హెల్ప్ గోయింగ్ టుగెదర్.
1: అందరితో కలిసిమెలిసి ఉండాలి.
0: వీ షుడ్ మూవ్ విత్ ఎవ్రీబడి.
1: ఈ విధమైనటువంటి యొక్క విశాలమైన భావాన్ని దినదినానికి పెంచుకుంటూ పోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ బ్రాడ్ మైండెడ్నెస్ అండ్ డెవలప్
1: డే బై డే. ఈ సంవత్సరం నుంచి మీరు ఉండి కూడా ఈ విశాల భావం ఎక్కడ పోయింది?
0: Having been here so long, what happened to your
1: mind? కేవలం సంకుచితమైన భావంలో దినదినానికి అభివృద్ధి అవుతున్నాయి. కానీ విశాల భావంలో ఏమాత్రము.
0: యు ఆర్ నారో మైండెడ్. డే బై డే యూ డోంట్ హ్యావ్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: పిల్లలు పెరుగుతున్నారే కానీ
0: యు ఆర్ గ్రోయింగ్ ఇన్ ఏజ్.
1: గుణములు తరుగుతూ ఉన్నాయి.
0: బట్ ఇన్ క్వాలిటీ
1: గుణములు కూడా మీకంటే పెద్దగా పెరగాలి.
0: వర్చ్యూస్ ఆల్సో షుడ్ గ్రో.
1: అప్పుడే మీరు గొప్ప విద్యావంతులు.
0: దెన్ యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: కానీ మీరు మంచి విద్యావంతులు కావాలని కోరుతున్నాను. కానీ గొప్ప విద్యావంతులు కావాలని నేను కోరను.
0: You should be good, but not simply great.
1: Goppa vidyavantudu Ravanasudu.
0: Ravana is great.
1: Anni vidyalu untundi koyinu prayojanam emti?
0: Yes, all forms of knowledge.
1: Tanu pedamargam patti vidyalanta bhasmam gavinchukunnadu.
0: He led the life of perversion.
1: Ramulu.
0: Rama.
1: మంచివాడు,
0: ఎ గుడ్ మ్యాన్,
1: అతనికి అన్ని విద్యలు తెలుసును.
0: హీ నోస్ ఆల్.
1: ఇక్కడ మంచితనము గొప్పతనము ఈ రెండింటిలో ఉన్నటువంటి యొక్క భేదమును మీరు గుర్తించాలి.
0: యు హావ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ గుడ్నెస్ అండ్ గ్రేట్నెస్.
1: ఈ మంచిన గుడ్నెస్ అనేటువంటిది ఎలాంటిది?
0: వాట్ ఈస్ గుడ్నెస్?
1: అందరి యందు కూడాను దైవత్వాన్ని భావించి నిరూపించాలి.
0: వన్ హ్యాస్ టు ఫీల్ ది డివినిటీ ఇన్ ఎవ్రీవన్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: మానవుని యందు కూడాను దైవత్వాన్ని నీవు గుర్తించాలి.
0: You have to recognize the divinity in man.
1: రాక్షసుని ఎందుకును దైవత్వాన్ని నీవు గుర్తించాలి.
0: You should see God in a demon.
1: వాడు మంచివాడు.
0: He is a good man.
1: దైవత్వాన్ని రాక్షసత్వము గుర్తించడము చాలా తప్పు.
0: But it's a big mistake to consider God as a demon.
1: రాముడు దేవుడైనప్పటికీ అతని యందు మానవత్వాన్ని గుర్తిస్తూ వచ్చాడు, కానీ రావణుడు దైవత్వాన్ని గుర్తించలేదు.
0: రావణ has seen only the humanness in Rama, but he has
1: రావణ
0: ఎందుకును
1: దైవత్వాన్ని గుర్తిస్తూ వచ్చాడు.
0: But he has recognized, Rama recognized
1: Lakshmanu cheptunnadu, aha enta tejasvi aa Ravanudu.
0: Lakshmana yemga
1: sakshat indudu vare kanipistunnadu Lakshmana.
0: And he tells to Lakshmana his brother how brilliant, how effulgent he is.
1: Cheptunnadu swami atane Ravanudu annadu.
0: And then he says, swami, he is Ravana.
1: Inta tejasvi undi, inni vidyalu untundi, inta gunamulu unta untundi, kattagalapudiki okka gunam cheta itani heenudaipothunnade.
0: Being so brilliant, full of radiance and effulgence, with all his knowledge, how is that with the little desire is ruining himself? And in fact, his very embodiment of all these things. But his behavior was not appreciated. He was not appreciated by his
1: Mandodar. పతికి హితమును గరపగా పడతలేపుడు నరయవలను మండోదరి ఎట్టు పూజ. మండోదరి కూడా అతనికి బోధలు చేస్తూ వచ్చింది.
0: మండోదరి కుడ్ అబ్జర్వ్ ద వికెడ్నెస్, బ్యాడ్ క్వాలిటీ ఇన్ హర్ హస్బెండ్. షీ కుడ్ కరెక్ట్ హిమ్, షీ కుడ్ టీచ్.
1: రావణ, మీరు గొప్ప చక్రవర్తి,
0: రావణ
1: గొప్ప బలవంతుడే, గుణవంతుడే, కానీ అన్నింటి ఎందుకును అవమానమైనటువంటి ఒక పనులు చేస్తున్నావు మీరు.
0: యు ఆర్ గ్రేట్, యు ఆర్ ఎ స్కాలర్, బట్ ఆల్ యువర్ డీడ్స్ ఆర్ బ్యాడ్.
1: ఆ మహాతల్లి అయినటువంటి సీతమ్మ వారిని ఇక్కడ ఎందుకు తీసుకురావాలి?
0: వై షుడ్ యు బ్రింగ్ హియర్ ది మదర్ సీత?
1: పరపురుషుని యొక్క పత్రిని అపహరించడం ఎంత పాపము?
0: అబ్డక్టింగ్ ది వైఫ్ ఆఫ్ సమ్వన్ ఎల్స్ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
1: నీకు ఒక చిన్న ఉదాహరణ, నీకు నీవు చూచుకో.
0: ఫైండ్ అవుట్ ట్రూత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: నీ పత్ని అయినటువంటి నన్నే పరులు వచ్చి అపహరిస్తే నీవెంత బాధపడతావు?
0: ఇఫ్ ఎనీవన్ కిడ్నాప్స్ మీ, వుడ్ యు నాట్ సఫర్?
1: వారిని హతమార్చడానికి ఎంతనో ప్రయత్నం చేస్తావు.
0: యుల్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు కిల్ ది అదర్ మ్యాన్.
1: కనుకని వారి పత్ని నీవు అపహరించడం చేత ఆ శ్రీరామచంద్రుడు ఎవరినో ఒకరి సైన్యాన్ని తీసుకుని నీ పైన వచ్చాడు.
0: సిన్స్ యూ హ్యావ్ కిడ్నాప్డ్ రామాస్ వైఫ్, హీ ఈస్ బ్రింగింగ్ ది ఎంటైర్ ఆర్మీ టు కిల్ యు. యూ షుడ్ నాట్ డూ ఇట్.
1: ఇది అతని ధర్మము.
0: ఇట్ ఈస్ హిస్ ధర్మ.
1: అది నైజము. అది సహజము. కాబట్టి నీవు అతను యుద్ధానికి వచ్చాడని చెప్పి కోప్పడుకోవటంలో నీదే బుద్ధి తక్కువ అన్నది.
0: నెవర్ బి యాంగ్రీ విత్ హిమ్ బికాస్ ఇట్ ఈస్ ధర్మ, ఇట్ ఈస్ క్వైట్ నేచురల్ ఫర్ హిమ్ టు ఫైట్.
1: అదే విధంగా మన సొత్తును ఎవరైనా అపహరిస్తే మనకి ఎంత బాధ కలుగుతుంది?
0: వుడ్ యు నాట్ ఫీల్ సాడ్ ఇఫ్ సమ్వన్ రాబ్స్ యువర్ ప్రాపర్టీ?
1: మనం అపహరిస్తే వారెంత బాధపడతారు?
0: ఇఫ్ యు స్టీల్ సమ్వన్ అదర్స్ ప్రాపర్టీ దే ఫీల్ సాడ్.
1: ఈ భావాన్ని మీరు మొట్టమొదట గుర్తించాలి.
0: ఫస్ట్ కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ పొజిషన్.
1: బాధ అంటే నాదెట్టిదో అదే ఇంటికి కూడాను ఇతరులు ఎందుకు కూడా ఉంటుంది.
0: జస్ట్ యాజ్ ఐ సఫర్ ది అదర్ మ్యాన్ ఆల్సో వుడ్ సఫర్.
1: కనుక ఈనాటి విద్యార్థులు,
0: స్టూడెంట్స్,
1: భావోద్ధారకులు,
0: దే ఆర్ గోయింగ్ టు బి ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: కనుక మీ యొక్క విశాల భావములు, విశాల గుణములు పెంచుకుంటూ పోవాలి.
0: యూ షుడ్ హావ్ నోబుల్ క్వాలిటీస్, వర్చ్యూస్ అండ్ బ్రాడ్ మైండ్.
1: కాలము గడిచే కొలది కాయాన్ని అపహరిస్తున్నారే కానీ దాని గుణాలను మాత్రము పెంచుకోవటం లేదు.
0: యాజ్ ది టైమ్ పాసెస్ బై వీఆర్ నాట్ గ్రోయింగ్, అడ్వాన్సింగ్ ఇన్ వర్చ్యూ.
1: కాయముతో పాటు గుణం కూడా పెరగాలి.
0: అలాంగ్ విత్ అవర్ ఏజ్ వీ షుడ్ గ్రో ఇన్ క్యారెక్టర్.
1: మీరు చూచారు నిత్య జీవితంలో సత్యమైనటువంటి యొక్క ఆదర్శాలు.
0: యు మస్ట్ హావ్ సీన్ ది ఐడియల్స్ ఆఫ్ ట్రూత్.
1: ఆవుకు దూడ పుడుతుంది.
0: అండ్ యు గట్ ది కాఫ్ మోర్
1: అది పెరిగే కొలది
0: యాజ్ ఇట్ గ్రోస్
1: తన కొమ్ములు కూడా పెరుగుతాయి.
0: ఇట్ ది హార్న్స్ ఆల్సో గ్రో ఈక్వలీ.
1: కానీ కొమ్ములు పెరిగితే బాడీ తగ్గిపోతుందేమని కొమ్ములకు యాసిడ్ పెట్టి పెరగకుండా చేస్తున్నారు.
0: అండ్ దే సీ దట్ హార్న్స్ డు నాట్ గ్రో బై పుట్టింగ్ సమ్ యాసిడ్.
1: అదే విధంగానే ఈ మానవుడు పుట్టినప్పటి నుంచి కూడా గుణం కూడా పెరుగుతూ వస్తుంది.
0: అండ్ ది క్వాలిటీస్ ఆల్సో గ్రో అలాంగ్ విత్ అవర్ ఏజ్.
1: కానీ దాన్ని పెరగకుండా కూడాను ఒక పెడమార్గం పట్టించేటువంటి బుద్ధుల చేత ఆ పెరగదనమైనటువంటి గుణములు నశించిపోతున్నాయి.
0: బికాస్ ఆఫ్ పర్వర్షన్, ది రాంగ్ డైరెక్షన్, వీ డోంట్ గ్రో ఇన్ క్వాలిటీ.
1: మన చేతులారా మనం చేసుకుంటున్నాము.
0: వి ఆర్ స్పాయిలింగ్ అవర్ సెల్ఫ్.
1: మన పవిత్రమైన భావాలు మన యందు ఉన్నాయి.
0: ద సీక్రెట్ థాట్స్ ఆర్ ఇన్
1: మానవుని యందు లేనటువంటి గుణములు సద్గుణములు ఎక్కడే లేదు.
0: ద గుడ్ క్వాలిటీస్ దట్ ఆర్ నాట్
1: చాలా ఉన్నతుడు
0: నోవేర్ ఎల్స్
1: పవిత్రుడు
0: ఈ సీక్రెట్.
1: అలాంటి పవిత్రమైనటువంటి మానవత్వంలో ఉండేటువంటి గుణాన్ని మన చేతులారా మనం పాడు
0: చేసుకుంటున్నాం.
1: దుర్భావం మన యందు ఆవిర్భవించిన తక్షణమే దాన్ని నశింప చేయడానికి ప్రయత్నించాలి.
0: When there is any bad thought, try to remove it immediately.
1: Take time. Is it good or bad?
0: Take time.
1: Is it right or wrong? Question వేసుకో.
0: Take time. Question yourself. Good or bad?
1: Right or wrong?
0: Don't take time. Don't be.
1: తొందర పాటు పట్టడం వలన చాలా ప్రమాదం వస్తుంది.
0: If you are in a hurry, you'll be put.
1: Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
0: Don't be in a hurry.
1: తొందరపడి దాన్ని ఇష్టం వచ్చినట్టుగా పంపకూడదు.
0: Out of hurry, don't allow yourself.
1: ఏదైనా ఒక భావం వస్తే ఇది నాకు మంచిదే కాదా.
0: The moment thought arises, inquire good or bad.
1: నేను మానవుడై పుట్టి, నేను విద్యార్థి అయి పుట్టి, నేను ఈ విధమైనటువంటి భావాలు పోర్చుకోవడం చాలా చెడ్డది అని తల కిందకొచ్చుకోవాలి.
0: I am man, I am a student, just discriminate and then find out.
1: ఎక్కడ తల ఎత్తాలో అక్కడ ఎత్తాలి.
0: You can
1: ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి.
0: You can keep your head held high.
1: హనుమంతుడు
0: రావణ
1: దగ్గరికి పోయాడు.
0: హనుమాన్ హస్ గాన్ టు రావణ.
1: రావణ దగ్గరికి పోయేటప్పటికి తల ఎత్తి ఇష్టం వచ్చినట్టు చెప్పాడు.
0: హనుమాన్ కెప్ట్ హిస్ హెడ్ హెల్డ్ హై అండ్ స్పోక్ యాజ్ హి లైక్.
1: బుద్ధి చెప్పేద రావణ ఈ లంక నీకేలలేదురా దుర్గుణ ఇష్టం వచ్చినట్టు తిట్టాడు.
0: హీ వెంట్ ఆన్ అక్యూజింగ్ హిమ్, స్కోల్డింగ్ హిమ్.
1: బుద్ధి చెప్పేది వినుము నీవు ఇక సద్దు చేయక నాద పలుకులు. బుద్ధికి యోచించి చావుకు బద్ధుడైతే పాపమతివి. బుద్ధి చెప్పేద రావణ.
0: He said that I will teach you a lesson. You, all your actions will put you to death.
1: Idha neevu cheyavalsinatundi pani.
0: Is the thing you are supposed to do?
1: Goppa vaadu anukunnaru.
0: You think you are a great one.
1: Vidyavantulu anukunnaru.
0: You think you are educated.
1: Kaani neevu chesina pani chaala cheddadi.
0: But your actions are mean.
1: Sita tho bhashinchiti ramula cheti muddutungaramenditi paatakuda nee vanamugaachina padugu raakshasala dalpiti కోతి నంచును నాత పోరి ప్రాతపురి పాలాయ హచ్చుడు బుద్ధి చెప్పెద రావణ. పది తలలుండే తీరు నీవిప్పుడు చేసే దర్బారు చూడు. ఇది కదా నే చూడవలనని ఇంద్రజిత్తు చేత చెక్కిది పది పదే నీకేల చెప్పుదు ప్రాణములు నీ సొమ్ముగాదురా బుద్ధి చెప్పెద రావణ.
0: అండ్ ఈ థాట్ ఇమే లెసన్ ఫైనల్లీ టెలింగ్ ఐఎమ్ గోయింగ్ టు కిల్ యూ.
1: ఈ విధంగా ధైర్యంగా చెప్పాడు.
0: అండ్ హీ స్పోక్ విత్ ఆల్ ద కరేజ్.
1: కానీ చెప్పాడు, నేను ఈ రావణుడు కాబట్టి నేను తల కింది కొంచుకోకుండా ధీరంగా ఉన్నాను.
0: యాజ్ యువర్ రావణ ఐ కుడ్ హోల్డ్ మై హెడ్
1: దైవత్వం దగ్గర తల కొంచుకుంటాను.
0: ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ ఐ విల్ బి హంబుల్
1: దీనుడి దగ్గర తల ఎత్తుకుంటాను.
0: అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్
1: రాముడి దగ్గర నేను తల ఉంచుకుంటాను.
0: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ ఐ విల్ బెండ్ డౌన్ మై హెడ్.
1: ఎందుకంటే అతను గుణవంతుడు.
0: బికాస్ హీ ఇస్ వర్చువస్.
1: నీవు బలవంతుడు.
0: వేర్ యు ఆర్ స్ట్రాంగ్.
1: బలం దగ్గర నేను లెక్క చేయను.
0: ఐ డోంట్ మైండ్ యువర్ స్ట్రెంగ్.
1: గుణం దగ్గర నేను విచారం చేస్తాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ రెస్పెక్ట్ ద వర్చు.
1: ఈ విధంగా ఎన్నో విధములు బోధించుతూ వచ్చాడు.
0: అండ్ హి టాట్ ఇన్ సెవెరల్.
1: అదే విధంగానే మీరందరికీ ఒక కోతుల వలె ఉంటున్నప్పటికీ మీరందరూ తగినటువంటి ఒక సత్యాన్ని బోధిస్తూ రావాలి.
0: దో యు ఆర్ ఆల్ హియర్ లైక్ మంకీస్, యు షుడ్ ఆల్సో టీచ్ ట్రూత్ టు ఎవ్రీబడి.
1: ఎందుకంటే మీరు మంకీలు కాదు, కానీ బుద్ధి మంకీగా ఉంటుండాలి.
0: యు ఆర్ నాట్ మంకీస్ ట్రూలీ స్పీకింగ్, బట్ యు మంకీ మైండ్. యు హావ్ మంకీ మైండ్.
1: ఆ మంకీ మైండ్ మ్యాన్ కైండ్ గా మార్చుకోండి.
0: మంకీ మైండ్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ మ్యాన్ కైండ్.
1: ఈ మ్యాన్ కైండ్ గా మార్చుకున్నప్పుడే మీరు హనుమంతుడి వలె మీరు తయారవుతారు.
0: వెన్ వన్స్ యు టర్న్ టు మ్యాన్ కైండ్ దెన్ యుల్ బి హనుమాన్.
1: అప్పుడు చెడ్డను చాలా అపహరించడానికి ప్రయత్నం చేస్తాడు.
0: అండ్ దెన్ యుల్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు కిల్.
1: మంచిని పోషించడానికి కృషి చేస్తాడు.
0: అండ్ దెన్ యుల్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు టీచ్ అండ్ కరెక్ట్ అదర్స్.
1: కనుక మీరు మంచిని పోషించండి.
0: And sustain goodness.
1: చెడ్డని హతమార్చండి.
0: Give up the bad quality.
1: ఈ విధమైనటువంటి మంచి గుణము చేత మీరు గొప్ప విద్యావంతులు కాండి.
0: You should be highly educated with all these good qualities.
1: ఈ విద్యావంతులైపోయి ప్రపంచానికి సత్యాన్ని చాటుతూ పోండి.
0: And you should propagate the principle of truth.
1: దేనికి మనం భయపడనక్కర్లేదు.
0: You don't need to fear anybody.
1: సత్యానికి మాత్రమే మనం భయపడాలి.
0: And you should think
1: ప్రేమ చేతనే మనం జీవించాలి.
0: And lead your life with love.
1: అప్పుడే మీరు అన్ని విధములుగా కూడాను బాగుపడతారు.
0: Then you will be good in every possible way.
1: దేనికి మీరు కొన్ని విధాలు లొంగకండి.
0: Don't submit yourself for anything.
1: Kanuka,
0: hence,
1: ee naadu manam telusukovalsinatundi.
0: What we should know today?
1: Edo bhagavantuni varninchadamu,
0: not simply praising
1: bhagavantuni
0: God,
1: bhagavantuni keerthinchadamu,
0: extolling him?
1: ఇవి కాదు మనము నీ కీర్తనలు భగవంతునికి ఎంతటివి.
0: After all, what is your singing?
1: నీ వర్ణనలు భగవంతునికి ఎంతటివి.
0: What for in front of God?
1: ఎంతనో వర్ణించేటువంటి వారు లోకంలో ఉన్నారు.
0: There are many, many.
1: ఎందరో మహానుభావులు ఉన్నారు.
0: Many noble souls.
1: కానీ మన వర్ణన కాదు మనకు ముఖ్యము.
0: It's not narration.
1: ప్రవర్తన అత్యవసరము.
0: The conduct is important.
1: ప్రవర్తనలో మంచిగా ప్రవర్తించండి.
0: We should have good conduct.
1: గుణముల్లో మంచివి పెంచుకోండి.
0: We should have good virtues.
1: ఈ విధంగా ఉండినప్పుడే మీ కీర్తి మీ యొక్క ఆదర్శము దేశమునికి ఎంతనో సరే ఉత్తమమైనట్టుగా కనిపిస్తుంది.
0: యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ బై బీయింగ్ గుడ్. యువర్ ఐడియలిజం విల్ బి అప్హెల్డ్. యూ విల్ బి రిపీటెడ్.
1: లాంగ్ లైఫ్ అనేటువంటి కోరుకోండి, తప్పులేదు.
0: నథింగ్ రాంగ్ ఇన్ డిజైరింగ్ ప్రేయింగ్ ఫర్ లాంగ్ లైఫ్.
1: ఆ లాంగ్ లైఫ్ కు తగినటువంటి గుణములు కూడా మీరు పెంచుకోవాలి.
0: యూ షుడ్ ఆల్సో హావ్ క్వాలిటీస్ అప్రోప్రియేట్ టు అవర్ డిజైర్.
1: లాంగ్ లైఫ్ ఉంటుంది.
0: విత్ లాంగ్ లైఫ్
1: అందరితోనూ వీడు చెడ్డవాడు ఈ విధంగా అనిపించుకునే దానికంటే ఇంక లాంగ్ లైఫ్ కంటే షార్ట్ లైఫ్ మంచిది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ఎ బ్యాడ్ నేమ్ విత్ లాంగ్ లైఫ్, వెల్ బెటర్ వీ హ్యావ్ షార్ట్ లైఫ్ దెన్.
1: లాంగ్ లైఫ్ తో పాటు బ్రాడ్ మైండ్ కూడా పెంచాలి.
0: లాంగ్ లైఫ్ అండ్ బ్రాడ్ మైండ్ షుడ్ గో టుగెదర్.
1: అప్పుడే మీ యొక్క లాంగ్ లైఫ్ కీర్తిని పొందుతుంది.
0: దెన్ ద లాంగ్ లైఫ్ విల్ బి రిప్యూటెడ్.
1: ఈనాటి మానవులు ప్రతి ఒక్కరు కూడాను తెల్లవారు లేచిన తక్షణమే నాకు దీర్ఘాయుష్య ప్రసాదించు స్వామి.
0: Right from the morning, everyone prays for long life.
1: Divya bhavalu prasanninchamani koratam ledhe.
0: You don't pray for divine thoughts.
1: Dirghayushtho paatu divyamaina bhavalu kuda raavali.
0: Long life and divine feelings.
1: Vaatini navyamaina margamlo praveshapettali.
0: And we should proceed in the sacred path.
1: Appude dane valla divyamaina bhavalu manlo abhirudhi avutuntayi.
0: Then we'll have divine feelings and sentiments.
1: Vidyarthulara.
0: Students.
1: Yuvakulara.
0: Youngsters.
1: Meeru chaala yuvakulu.
0: You are quite young.
1: ఇలాంటి యువకత్వం లోపల మున్ముందుకు ఎంతనో పెరగవలసినటువంటి వారు.
0: You have got a long life.
1: ప్రపంచం యొక్క మంచి చెడ్డలు అన్ని కూడా మీ తలపైనే ఉన్నాయి.
0: Good and bad rest on you.
1: దీని భారాన్ని మోయగలిగే శక్తిని కూడా మీ యందే ఉంటున్నది.
0: The strength to bear the burden is.
1: కాబట్టి భారతదేశమే కాకుండా అన్ని దేశాల యొక్క మంచిని కూడాను మీరు ఆశించాలి.
0: You should also pray for the welfare of the world.
1: కేవలం భారతదేశం మాత్రం క్షేమంగా ఉండాలని కోరకూడదు.
0: Merely don't desire for the happiness of
1: Bharat. విశ్వమయం జగత్తు, విశ్వమంతా భగవంతుని యొక్క దేశమే.
0: The entire universe is the manifestation
1: of God. మనం చెప్తున్నాం దినం కూడాను లోక సమస్త సుఖినో భవంతు, లోకమంతా సుఖంగా ఉండాలి.
0: We pray for the happiness of the entire universe.
1: అంతేకాని అయ్యో మనపై వచ్చినారే వాళ్ళు చావని వీళ్ళు ఇలాంటివంతా మనం పెట్టుకోకూడదు.
0: We should not pray for the failure of somebody.
1: ఎవరిపైన కూడా దుర్భావం ఏమాత్రం పెంచుకోకూడదు.
0: Don't entertain ill feelings towards anyone.
1: అందరి యందు సద్భావం పెంచుకోండి.
0: Develop good thoughts towards everyone.
1: అందరి యందు ఒక ఏకత్వమైనటువంటి ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
0: We should have love towards all.
1: మీరందరూ స్వామి యొక్క దీనిని అనుసరిస్తున్నారు కనుకనే స్వామి ఎప్పుడు కూడా అందరినీ ప్రేమిస్తాడు.
0: As you follow Swami, you notice that Swami is loving everybody.
1: అయితే
0: అవేవా
1: కొన్ని కొన్ని సందర్భాల లోపల కొంచెం ప్రేమించకుండా అనగా చూడకుండా మాట్లాడకుండా తప్పించుకుని తిరుగుతుంటాడు.
0: At certain times he doesn't talk to you, he doesn't look at you and try to escape.
1: నీపైన కోపం ఏమీ లేదు.
0: He's not angry with anybody.
1: నీపైన ఏ విధంగా అయిష్టం ఏమీ లేదు.
0: Not any dislike.
1: కానీ మీ ప్రవర్తన నాకు మనసు విసుగు పుట్టించి మిమ్మల్ని చూడటానికి ఇష్టం ఉండదు.
0: Because of he is disgusted with your conduct, therefore doesn't want to look at you.
1: కనుక నేను సరైనటువంటి ప్రవర్తన ఉంటే తప్పక నేను చూస్తాను, మీతో మాట్లాడతాను.
0: If you got good conduct, Swami will suddenly look at you and will
1: talk. అది లేదు కనుక మీ వైపును కూడా చూడటానికి ఇష్టం ఉండదు.
0: In the absence of that, he doesn't want to look at you.
1: ఎవరైనా చూస్తారా? కడుపులో పెట్టుకుంటారు కానీ తిరిగి బయట పోయిన తర్వాత దాన్ని ఎవరైనా కడుపుతో చూస్తారు?
0: Though the waste matter is there in the stomach, he will have it. The moment it's excreted, he doesn't want to
1: అదే రీతిగా నేను ప్రేమతో నా హృదయంలో ఉంచుకుంటాను.
0: The heart is full of love.
1: అదే చెడ్డగా బయటికి వచ్చేటప్పటికి చూడబుద్ధి కాదు.
0: When once he finds something bad in you, he doesn't want to look at you.
1: కనుకనే మీరు మంచి ప్రవర్తన పెంచుకోండి.
0: యూ షుడ్ హావ్ గుడ్ బిహేవియర్.
1: ఏది నేను చెప్తానో దానికి విరుద్ధంగా చేస్తుంటారు.
0: యూఆర్ యాక్టింగ్ అగేన్స్ట్ భగవాన్.
1: ఒకరికి అనవసరంగా ఎక్కువ మాట్లాడకండి. ఈ ఫ్రెండ్షిప్ అనేటువంటిది చాలా చెడ్డది.
0: Don't have too many contacts. Friendship is bad.
1: Too many contacts chestukuntuntaru.
0: Too many contacts you have.
1: Dani valla veelu jeevitame naasanam aipothundi.
0: Therefore you are spoiling your life.
1: Nee vachindedi endukosam vachavu?
0: Why have you come here?
1: Nee vidyana abhyasinchukosam vachanu.
0: You come here to study.
1: Nee vidyalo nee lakshyanni pettuko.
0: And keep.
1: Ante gaani vaadato veelutho vaadato enduku ee sambandhalu pettukotaru?
0: Have this only aim to acquire knowledge, education here. Why contacts?
1: Kanukane nee vachina palli maaripothunnaa kanukane nee pai naaku kontha varaku aishtanga vastundi.
0: Since you have forgotten your aim, Swami doesn't want to look at you.
1: Meer vachina palli sakramanga meer chesukuntaraandi, nenu kudana sakramanga meetho maatladu. మాట్లాడుతూ ఉంటారు.
0: యు గో ఆన్ డిశ్చార్జింగ్ యువర్ డ్యూటీ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ, దెన్ స్వామి విల్ టాక్ టు యు.
1: ఇది మీ బుద్ధిని చక్క చేసుకునే నిమిత్తమే నేను చేస్తుండేది, కానీ నాకెప్పుడు ద్వేషం లేదు.
0: ఇట్ ఇస్ ఓన్లీ టు కరెక్ట్ యూ, టు టీచ్ యూ, స్వామి యాక్ట్స్ లైక్ దాట్.
1: మన వినయం మాత్రం ముందు మాత్రమే వినయం చూపించి వెనుకపోయినప్పుడు అహంకారంగా ఉండకూడదు.
0: We should not be humble in front of others and arrogant.
1: జీవితమంత వినయంలోనే ఉంటుండాలి.
0: The whole life should be humble.
1: విద్య వినయ సంపన్నేనండి.
0: The greatness of student lies in humility.
1: విద్యార్థి అనగా ఎటువంటి వాడు?
0: Who is a student?
1: విద్యయసగును వినయంబు.
0: Education confers humility.
1: వినయము కలుగు పాత్రత.
0: That gives you discernment.
1: పాత్రత వలన ధనము.
0: And then wealth.
1: ధనము వలన ధర్మంబు.
0: And then you can conduct good conduct.
1: తగినటువంటి సద్గుణాలు పెంచుకోవాలి.
0: And that leads you to virtues.
1: అదే విద్య యొక్క సరైన లక్షణము.
0: దట్ ఈస్ ది ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఆ విధమైన మార్గాన్ని మీరు పెట్టుకుని
0: యు బి హంబుల్ ఇన్ లైఫ్,
1: మిత భాషగా ఉంటుండి,
0: హావ్ లిమిటెడ్ టాక్,
1: మిత ప్రవర్తన లోపల
0: అండ్ డిసిప్లిన్ బిహేవియర్,
1: పవిత్రమైనటువంటి యొక్క నడవడికను మీరు పెంచుకోండి,
0: హావ్ ది సీక్రెట్ కాండక్ట్.
1: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల పాల పాల రాధా కృష్ణ జై.
2: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల పాల పాల రాధా కృష్ణ జై.
1: కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ జై.

ఆకాశమందున్న ఆసూర్యచంద్రులు స్మరించు నిత్యము సాయినామం. దివియందు మెదిలేటి దేవతలు ఎల్లరూ స్తుతించు సర్వదా ముక్తినామం. అంబరము చుంబించు ఆ నగవులెల్లను నినదించునెప్పుడు నీదునామం. క్షీరాధి సదృశుడౌ శ్రీరత్నగర్భుండు పలికేను నిండుగా పరమనామం. ప్రణవనాదాన ప్రభవించు పుణ్యనామం. పరమ ఋషులెల్ల పఠించు భవ్యనామం. తగిలి జగమంత కీర్తించు ధన్యనామం. సత్యపథమందు నడిపించు సాయినామం. డియరెస్ట్ స్వామి, దై నేమ్ ఈజ్ సంగ్ బై ద డైటీస్ ఇన్ ద హెవెన్స్. మౌంటైన్స్ సింగ్ దై గ్లోరీ. ఓషన్స్ రెజనేట్ విత్ దై డివైన్ నేమ్. ఇట్ ఈజ్ సంగ్ బై ద సేజెస్ అండ్ సియర్స్. ద ఎంటైర్ వరల్డ్ రెజనేట్స్ విత్ యువర్ నేమ్, ఓ కలియుగ అవతారి. Blessed are we to witness the golden age of Sai Avatar. Jagamu Sai Mayamu, ee yugamu Sai Mayamu.

స్వామి, ఏ జన్మ ఫలమో ఏ నోము ఫలమో మమ్మల్ని ప్రశాంతి నిలయానికి చేర్చారు. మాపై అపార కరుణతో మీ అవతార ఉద్యమంలో మమ్మల్ని ఒక భాగం చేశారు. శత వసంతాల మీ అవతార వైభవాన్ని కనులారా వీక్షించే భాగ్యం కల్పించారు. స్వామి, యు హావ్ డ్రాన్ అస్ టు ది మేడస్ అ పార్ట్ ఆఫ్ దై అవతారిక్ మిషన్ అండ్ బ్లెస్డ్ అస్ టు విట్నెస్ 100 ఇయర్స్ ఆఫ్ దై డివైన్ గ్లోరీ. డియరెస్ట్ లార్డ్, యాజ్ వీ ట్రావర్స్ దిస్ పాత్ ఆఫ్ సాధన, లెట్ దై నేమ్ గైడ్ అస్ ఎట్ ఎవ్రీ స్టెప్ అండ్ లీడ్ అస్ టు యువర్ డివైన్ లోటస్ ఫీట్. అడుగు అడుగునా సాయిరాం.

தெய்வம்பு என்ன சிக்கினி லேதிதை ఏది లేదను చుంటిమో అద్ది కలదు, ఎది కలదను

0: Thus what you deny is present. That what you say is present is non-existent. But at all times, God is present. It is a world that is non-existent. See this fact.
1: ప్రతి మానవుడు తెలియని విషయాన్ని తెలుసుకున్నటకు, తెలుసుకున్న విషయాన్ని అనుభవించుటకు, తెలిసి తెలియని విషయాన్ని యోచించుటకు కృషి చేస్తుంటాడు.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మేక్స్ ఎన్ ఎఫర్ట్ టు నో వాట్ ఇస్ నాట్ నోన్ టు హిమ్. హావింగ్ నోన్ హీ వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ అండ్ హీ వాంట్స్ టు ఆల్సో స్ట్రైవ్ to understand the matter about which he has only mixed understanding.
1: ఈ దృశ్యకల్పితమైన జగత్తు రెండింటితో కూడినటువంటిది.
0: The scenario, the world, has got two aspects.
1: ప్రతి పదార్థమునకు పరార్థము అనేటువంటిది ఒకటి ఉన్నది.
0: Every object has got the divinity.
1: ఈ పదార్థము అనేటువంటిది పరమార్థములకు భిన్నమైనటువంటిది కాదు.
0: This matter is not different from divinity.
1: పదార్థ పదార్థములు రెండు కూడాను అవినాభావ సంబంధములు.
0: Matter and divinity are interrelated.
1: ఇవి రెండు కూడాను అన్యోన్య ఆశ్రయములు.
0: Both are interdependent.
1: పదార్థము లేని పరార్థము అస్తిత్యము లేనటువంటిది.
0: The matter without divinity is non-existent.
1: కనుకనే దీనిని ఈనాటి వైజ్ఞానికులు మ్యాటర్ అండ్ ఎనర్జీ అన్నారు.
0: This is called by modern scientists as matter and energy.
1: అయితే ఈ పదార్థం అనేటువంటిది పరార్థమును ఏ విధంగా నిరూపిస్తుంది?
0: However, how does this matter prove the presence of divinity there?
1: Parartamu moolam. Padarthamu kevalamu drishyakalpitam.
0: The divinity is the basis, while the matter...
1: Drishyakalpitamaina padarthamu sthoolam. Adrishyamaina kunti yokka parartamu sukshmam.
0: The divinity is gross. That what you find the matter there is subtle.
1: Padarthamu adeyamu. Parartamu adharamu.
0: The divinity is the support and the matter depends on it.
1: Adhara adeyamu yokka sambandhame ee jagattu.
0: The relationship between the support and the supported is this creation.
1: Aithe itti drishyakalpitamaina ee jagattu nandu ఆధారభూతమైనటువంటి యొక్క పరతత్వాన్ని గుర్తించాలని కొందరు విద్యార్థులు ప్రారంభించారు.
0: Some students started investigating to know the divinity in this world which is apparent.
1: భరద్వాజుని కుమారుడైనటువంటి సుకేతుడు, శివుని కుమారుడైనటువంటి సత్యకాముడు ఈ స్టూడెంట్స్ కు లీడర్స్ గా నిలిచి తిప్పిలాదకుడు అనేటువంటి మహర్షి దగ్గర వెళ్ళినారు.
0: ది సన్ ఆఫ్ భరద్వాజ సుకేంద్ర అండ్ ది సన్ ఆఫ్ శివిధి సత్యకామ వెంట్ టు ద సెయింట్ బై నేమ్ తిప్పిలాద.
1: ఈ విద్యార్థులు తమకు తెలియనటువంటి పరతత్వాన్ని, జగత్తుకు ఆధారమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించాలని ప్రయత్నిస్తూ వచ్చారు.
0: These students started questioning the saint Pippilada in order to know which they do not know and also to realize the divinity which is the primal basis for this world.
1: Pippilada kuda ee students yokka oka utsahamulo santasinchi
0: Pippilada was happy about the interest they have taken.
1: Nayana denikaina oka adhikaram undali.
0: The students, you need to have deservedness, authority to know anything.
1: డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్ పాస్ కావాలి.
0: టు బి ఎ డాక్టర్ యూ షుడ్ పాస్ ఎంబీబీఎస్.
1: ఇంజనీర్ అయి బ్రిడ్జ్ కట్టాలంటే అతను ఇంజనీరింగ్ కావాలి.
0: If you want to construct a bridge as an engineer, you should get qualification.
1: ఏ చిన్న పని చేసినప్పటికీ ఆ పనికి తగినటువంటి అధికారం ఆ వ్యక్తిలో ఉండాలి.
0: Whatever little task we may undertake, we should have that authority.
1: అధికారము లేనటువంటి వ్యక్తి ఏ కార్యమును కూడాను సాధించలేడు.
0: Any individual without this desiredness cannot accomplish anything.
1: నాయన ఆత్మతత్వం అనేటువంటిది కేవలము ఒక భౌతికమైనటువంటి వస్తువు కాదు.
0: Children, the students of the self is not a worldly thing.
1: జగత్తుకు మూలాధారమైనటువంటి ఆది.
0: It is the beginning of this world.
1: ఆదికి మూలాధారమైనటువంటి యొక్క దివ్య శక్తి.
0: It is the divine power behind this beginning.
1: అది ఏ పరతత్వం.
0: That is divinity.
1: అట్టి పరతత్వాన్ని గుర్తించాలంటే,
0: to know that divinity,
1: తామరత్వాన్ని విసర్జించాలి.
0: One has to get away from ignorance.
1: తామరత్వాన్ని విసర్జించాలనుకుంటే,
0: to get away from ignorance,
1: ప్రకృతి భావముల నుంచి దూరం కావాలి.
0: One should be away from worldly feelings and thoughts.
1: ప్రకృతి భావముల నుండి దూరం కావాలనుకుంటే,
0: to be away from worldly feeling,
1: దేహభ్రాంతి మానం.
0: One should not have this body illusion.
1: కనుక మీరు ఈ విధంగా ప్రశ్నించడానికి మీకు అధికారము లేదు.
0: Therefore, you don't deserve to ask questions like that.
1: అంతకాలం ఆశ్రమంలో ఉండి,
0: you stay here for some time in this hermitage.
1: నా ఆజ్ఞను శిరస వహించి,
0: you follow my command.
1: నా యొక్క సందేశమును చక్కగా శ్రవణము చేసి,
0: listen to my message clearly.
1: నా ఉద్దేశములను అర్థం చేసుకుని,
0: understand my objectives.
1: ఉత్తమమైనటువంటి పరతత్వమును నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: You make an effort to understand that noble divinity.
1: అందరి చందమామను వేలితో చూపినట్టుగా,
0: just as the moon at a far off is pointed with the finger,
1: ఇంద్రియాతీతమైనటువంటి పరతత్వాన్ని నేను ఈ రీతిగా వాక్కులో మీకు చెప్పాలి.
0: The divinity which is beyond the senses, how am I to tell you by word?
1: యథో వాచో నివర్తంతి అప్రాప్య మనసా సహ.
0: It is beyond us
1: to యోచించడానికి కానీ, వాక్కుతో ఉచ్చరించడానికి కానీ వీలు కానటువంటి పరతత్వాన్ని మీకు బోధించడమంటే మీకు అర్థం కాదు.
0: This divinity is beyond all description by word, it is beyond the comprehension by mind, and it is not possible for you to know.
1: కనుక ఒక సంవత్సరమైనా మీరు ఆశ్రమంలో నుంచి సరి అయినటువంటి సాధనలు కలిపి మీ యొక్క చిత్తమును శుద్ధి గావించుకొని నిశ్చలమైనటువంటి భక్తితో నిర్మలమైనటువంటి భావముతో ఆజ్ఞను శిరసావహించండి.
0: Therefore, you stay here for 1 year in this hermitage, undertake spiritual practices, have purity of mind and steady feeling.
1: These students, vidyarthulu, 6 mandi.
0: Students are 6 in total.
1: Pillalu vesetuvanti prashnalu, guruvu cheppetuvanti answers, ee rendintini puraskarinchukoniye, deeniki prashnottara vahini, anaga upanishattu ani peru pettaru.
0: This is the questions posed by the student and the answers given by the preceptor. It is called
1: question, no question. Answer. Question and answer. Question and answer. Idiye ee upanishattu yokka pragaramainatundi. Idi kathopanishattulo kudanu oka bhagame.
0: This is all between the question and answer. Question and answer is a part of kathopanishattu.
1: Kanuka oka samvatsaramu guruvaadunu sirasavahinchi అతని అడుగుజాడలను అనుసరించి తూచ అతని యొక్క ఆజ్ఞను శిరసావహించి కాలమును ఆనందంగా గడుపుతూ వచ్చారు.
0: Therefore they stayed there for one full year, followed the footsteps of their preceptor and followed his command in toto.
1: Students ఎలాంటి వాళ్ళు?
0: What sort of students are there?
1: ఏ విధంగానైనా తమ యొక్క సంకల్పమును నెరవేర్చుకోవాలి, దైవానుగ్రహాన్ని పొందాలి, గురువార్థను సరి అయినటువంటి రీతిలో పాటించాలి అని పరమ దీక్షతో చేరినటువంటి వారు.
0: The students who have assembled there in order to have their desire fulfilled, determination fulfilled.
1: మనస్సు కలిసి అయితే ఐసా లేకపోతే పైసా అన్నట్టుగా వారు పోయేటువంటి వారు కాదు.
0: They didn't have any wavering mind.
1: ఆ స్టూడెంట్స్ అంతా కఠినమైనటువంటి దీక్షను పొందుతూ వచ్చారు.
0: స్టూడెంట్స్ హ్యాడ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
1: భరద్వాజుని కుమారుడు ఎలాంటి వాడు? సుకేతుడు చాలా గొప్ప తీర్చపూరినటువంటి వాడు.
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ పర్సన్ ఇస్ సన్ ఆఫ్ భరద్వాజ?
1: ఈ సుకేశుడు అనేటువంటి వాడు సుఖ ఈశుడే. సుకేశుడు
0: ది సుకేశ ఇస్ ఈశ ఇన్ ఆల్ హ్యాపీనెస్. సుఖ
1: జీవితంలో ఏమి సుఖం ఉంది?
0: వాట్ హ్యాపీనెస్ ఇస్ దేర్ ఇన్ లైఫ్?
1: ఇందులో సుఖం అనేటువంటిది ఏమి?
0: వాట్ ఈస్ హ్యాపీనెస్ హియర్?
1: దేహరీతిగా అనుభవించేదా సుఖము?
0: Is it the happiness relating to the body?
1: ఇంద్రియ రీతిగా అనుభవించేదా సుఖము?
0: Or is it to be experienced through
1: sense? మానసిక రీతిగా అనుభవించేదా సుఖము?
0: Is it on the mental plane?
1: సర్వేంద్రియ సంబంధమైనటువంటి సుఖము?
0: Is happiness that is linked with all senses?
1: కాదు కాదు.
0: No.
1: ఆత్మ సుఖమే నిజ సుఖము.
0: The bliss of the self is the true happiness.
1: ఇదియే నా యొక్క స్వభావము.
0: This is my nature.
1: స్వభావం అనగా ఏమిటి? మానవుని స్వభావము తప్పు చేయటము మొదటి తప్పు. స్వభావము చేసిన తప్పునే తిరిగి చేయకుండా ఉండటం అది తప్పు అన్నాడు. ఇది తప్పు చేయటం స్వభావం కానే కాదు.
0: ఇట్ ఇస్ ద నేచర్ ఆఫ్ మ్యాన్ కైండ్ టు కమిట్ మిస్టేక్ అండ్ టు సీ దట్ దే డోంట్ కమిట్ దోస్ మిస్టేక్స్ అగైన్.
1: ఏమిటి ఆ స్వభావం అంటే?
0: వాట్ ఇస్ నేచర్?
1: తప్పులు చేయటము,
0: కమిటింగ్
1: అబద్ధాలు ఆడటము,
0: అటరింగ్
1: అన్యాయాలు చేయటము,
0: యాక్సెప్టింగ్
1: అపహరించటము, యాక్సెప్ట్ చేయటము, ఇవి ఆ మనసు స్వభావాలు.
0: Is it our nature to make fun of others?
1: Svabhavamu. Sva. Atma. Bhavamu. Atma bhava means svabhava.
0: Sva meaning the self, atma. Bhava is the feeling, atmic feeling.
1: Nenu svatantrudiga jeevinchali antaru.
0: We say that I should live independently.
1: Eviti svatantram ante?
0: What do you mean by independent?
1: Ishtam uchinattuga prapanchamanta chuttatamu. Meku ishtamanta vachinattu bazaru chuttatamu. Idi kaadu svatantram.
0: Independence doesn't mean not to go everywhere all around as you like and to go around the street.
1: Tantramu.
0: It is swa tantra.
1: Deham oka tantramu.
0: Body is tantra.
1: Manasu oka yantramu.
0: The machine of the mind.
1: Swasam oka mantramu.
0: The breath is mantra.
1: Ee yantra mantra tantramu tho koodinatvantadi manava jeevitamu.
0: Human life is a combination of these three: mantra, yantra and tantra.
1: Emiti ee mantramu?
0: What is this mantra?
1: ఇది మంత్రం.
0: దిస్ మంత్ర ఇస్ సోహం.
1: ఈ మంత్రం ఎక్కడి నుంచి వస్తుండాలి?
0: వేర్ ఫ్రమ్ డస్ ఇట్ కమ్?
1: దేహం అనేటువంటి యంత్రం నుంచి వస్తుండాలి.
0: దిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మెషిన్ ఆఫ్ ద బాడీ.
1: దేహమే లేకపోతే ఈ మంత్రమే రాదు.
0: వెన్ దేర్ ఇస్ నో బాడీ యూ డోంట్ హ్యావ్ దిస్ మంత్ర ఎనీవే.
1: ఈ రెండింటికి తంత్రం ఒకటి ఉంటుండాలి.
0: For both there is one tantra.
1: Tantrame mana hrudayamu.
0: That tantra is our
1: hrudaya. Hrudayamu nunchi aavirbhavistundali soham mantram.
0: Out of that hrudaya originates the mantra of soham.
1: Aa soham anetundi mantramunu ee yantramu aacharinchadame anusarinchadame anushtinchadame ide swatantra.
0: The body which is the machine to follow and to repeat soham the mantra is the true independence.
1: Swatantram ante ishtanusaram pravartinchadam kaadu.
0: Independence doesn't mean as to lead a life of
1: one's life. Conscience. Is it right to? అనేటువంటిది నీ యొక్క హృదయానికి చూసినప్పుడు దానిని నీవు అనుసరించాలి.
0: Independence means conscience which tells you this is right, then you should follow.
1: అదే విధముగానే
0: సిమిలర్లీ
1: ఈ యొక్క మానవత్వం లోపల
0: ఇన్ హ్యూమన్ లైఫ్
1: ప్రతి దానికి కూడాను మేము అనుభవించాలంటారు. కానీ ఈ శిష్యులు ఆరు మంది కూడాను మహాదీక్షలపూరినటువంటి వారు.
0: పీపుల్ సే దే వాంట్ టు ఎంజాయ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ బట్ దిస్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఆఫ్ దట్ టైప్. దే ఆర్ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
1: ఎట్టి కష్టములకైనా నష్టములకైనా దుఃఖములకైనా విచారములకైనా కడపటికి ప్రాణము నిడిచేదానికైనా కానీ సిద్ధంగా ఉన్నారు ఈ ఆరు మంది విశుద్ధ విద్యార్థులు.
0: ఆల్ ది సిక్స్ స్టూడెంట్స్ ఆర్ రెడీ టు బేర్ ద సఫరింగ్ ద లాసెస్ అండ్ ద బ్లేమ్ అండ్ ద మిజరీ అండ్ దే మస్ట్ ఫుల్ఫిల్ దేర్
1: వారి తండ్రులు చూస్తామా అంటే మహా గొప్ప మహర్షులు.
0: ఫాదర్స్ ఆఫ్ దీస్
1: భరద్వాజ మహర్షి మీకు తెలుసు. ప్రపంచము లోపల అస్త్రశస్త్ర విద్యలు ఎందు కాకుండా వైద్య శాస్త్రం లోపల మహాప్రవీణుడు.
0: భరద్వాజ సైన్స్ నోస్ వెల్. ఈస్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ, హీ నోస్ మెడిసిన్ ఆల్సో.
1: శస్త్ర వైద్యుడు అని మీకు పేరు కూడా.
0: హీ ఇస్ ఆల్సో ద సర్జన్.
1: పూర్వమంతా కూడా ఆపరేషన్ చేసేటువంటిది ప్రపంచంలో ఎక్కడా లేదు.
0: In earlier olden times there was no operation as such.
1: Bharadwaja Maharshi okkadu maatrame dinini kalipettadu.
0: It is only Saint Bharadwaja who discovered this operation.
1: Bharadwaja Kumarude Sukesha.
0: The son of Saint Bharadwaja is Sukesha.
1: Sivi Ani Maharshiyaka Kumarudu Satyakamudu.
0: Satyakama is the son of the Saint Sivi.
1: Satyakamudu Naga Yevati.
0: What is the meaning of Satyakama?
1: Kama Naga Korika.
0: Kama means desire.
1: Jelini Kortunadu. Satyani Korinavadu Satyakama.
0: What does he desire? He desires truth. So
1: the
0: students have got in their life the true meaning of
1: their name. Therefore, we
0: should conduct appropriately the name
1: we bear. It is
0: not important if we are given a name.
1: Kanukane ilanti maha tapas sampannulainatuvanti vaadu chinna vayasu nundi deekshana pooni సర్వసంగా పరిత్యాగులైపోయి ఇల్లును వదలి ఆశ్రమం చేరి గురువును ఆశ్రయిస్తూ వచ్చారు.
0: These are the people of great penance. At this young age, they had strong determination and they left the house.
1: నిత్యము వీరి యొక్క కృత్యములు ఏమిటి?
0: What is their daily routine?
1: బ్రహ్మముహూర్తములో లేవటం.
0: Get up in the early morning.
1: గురువులకు సుప్రభాతము దీపించటము.
0: They wake up their guru.
1: గురు స్తోత్రములు చెప్పటము.
0: They repeat extol
1: preceptor.
0: They follow preceptor, have a bath in the river.
1: అక్కడ నుంచి గురు వాగ్న ప్రకారం వారు చెప్పినవన్నీ శ్రవణం చేయటము.
0: They follow guru and listen to what all
1: he is చేసినటువంటి దాన్ని సాయంకాలం తిరిగి అప్పచెప్పటము.
0: What all that listen, they must repeat in verbatim in
1: ఈ విధంగా ఒక్క క్షణమైన కూడా స్వార్థము అనేటువంటి దానికి మనసులో ఉంచుకొనక గురువార్ని తన యొక్క ప్రాణ సమానంగా భావిస్తూ వచ్చారు.
0: Therefore, they didn't have even a trace of selfishness for a moment. It's only Guru's command that's most important.
1: వారి ఒక్క సంవత్సరం అన్నాడు. సంవత్సరం అంటే ఏమిటో ముక్కుడో మర్చిపోయారు పాపం.
0: But he has laid down 1 year, but they forgot this period.
1: ఈనాటి విద్యార్థులు చూస్తామంటే
0: if we take modern
1: సంవత్సరం చెప్తారు 9 నెలలైంది 10 నెలలైంది 11 నెలలైంది ఇంకొక నెల మాత్రమే ఉంది దీన్ని లెక్క వేసుకుంటూ వస్తుంటారు మన వాళ్ళు.
0: The modern students count days, 9 months, 10 months, 11 months and so on.
1: కానీ కాలమును కూడా మర్చిపోయారు ఈ యొక్క విద్యార్థులు.
0: Those students forgot time.
1: సంవత్సరం అంటే ఏమిటి?
0: What do you mean by సంవత్సర?
1: నెలలతో కూడిన సంవత్సరము.
0: The సంవత్సర year is a combination of months.
1: వారముతో కూడిన నెల.
0: This month is the one with time.
1: దినములతో కూడినది వారము.
0: The week has got days.
1: గంటలతో కూడినటువంటిది దినము.
0: Hours constitute the day.
1: నిమిషములతో కూడినటువంటిది గంటలు.
0: Minutes comprise hours.
1: సెకండ్లతో కూడినటువంటిది నిమిషము.
0: Seconds constitute a minute.
1: కాబట్టి ఒక్కొక్క సెకండ్ కూడా వారు అంత పవిత్రమైనటువంటి దీక్షను సాధిస్తూ వచ్చారు.
0: Therefore, every second is better.
1: సెకండ్ కూడా నూతనమైనటువంటిది.
0: Every second is fresh and new.
1: ఆ విధంగా గడుపుకుని వచ్చేటప్పటికి గురువు గురువు చెప్పిన మాటను తప్పించుకునేటువంటి వాడు కాదు. అతను సంవత్సరం పూర్తి అయింది.
0: They completed one full year.
1: పిల్లలు ఏమి ప్రశ్నించలేదు.
0: Students did not question.
1: కానీ అందరికంటే చిన్న పిల్లవాడు కబంధుడు.
0: The youngest of them all is
1: రామాయణంలోని కబంధుడు కాదు.
0: He is not Kabandha of Ramayana.
1: రామాయణంలోని కబంధులు మీకు అందరికీ తెలుసును బాగా.
0: యు నో వెరీ వెల్ కబంధ ఆఫ్ రామాయణ.
1: చాలా విచిత్రమైనటువంటి వేషధారి.
0: ఈజ్ ఎ వెరీ పిక్యూలర్ మ్యాన్.
1: అతని స్వరూపం మహా చాలా విచిత్రము.
0: హిస్ ఫామ్ ఇస్ వెరీ పిక్యూలర్.
1: అతని తల ఇక్కడ మెడపైన లేదు, తల పొట్టపైన ఉంటుండాలి.
0: హిస్ హెడ్ ఈజ్ నాట్ ఆన్ ద నెక్, ఇట్ ఈస్ ఆన్ ద స్టమక్.
1: అనగా దీని అర్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దిస్?
1: తాను యోచించేటువంటి యోచనలు కానీ
0: ఆల్ హిస్ థాట్స్,
1: తాను చేసేటువంటి సమస్త పనులు కానీ
0: ఆల్ హిస్ యాక్షన్స్
1: పొట్ట కోసం చేస్తున్నాడు అనేటువంటిది అర్థం.
0: మీనింగ్ హీ డస్ దెమ్ ఆల్ ఫర్ హిస్ లివింగ్.
1: కానీ ఈ విద్యార్థులు తమ తలను పొట్ట పోషించుకోవటం కోసం కాదు.
0: బట్ ది స్టూడెంట్స్ హవ్ గాట్ దేర్ హెడ్ నాట్ టు క్యారీ ఆన్ దేర్ లివింగ్.
1: కబంధుడు పిలిచాడు.
0: హీ కాల్డ్ కబంధ.
1: నాయన నీకు ఇచ్చిన గడువు పూర్తి అయినది.
0: హీ సెడ్, you completed the stipulated period.
1: నీ సోదరుని పిలుచుకొని రామన్నాడు.
0: You call your brothers and come here.
1: ఆనందముతో ఉప్పొంగిపోయాడు ఈ కబంధుడు.
0: కబంధ వాస్ బ్లిస్ఫుల్ అండ్ ఎక్స్టాటిక్.
1: ఆ 6 మంది సోదరులను తీసుకుని వచ్చాడు.
0: హీ కాల్డ్ ద ఆల్ ద 6 బ్రదర్స్.
1: చిన్నవాడినే ప్రశ్నించాడు, ఏమి నీ సందేహం అడగమని చెప్పాడు.
0: He asked the youngest one, what is your doubt? He said,
1: Guruji, ఈ సృష్టి ఎట్ల జరిగింది? ఈ జీవులను ఎవరు సృష్టించారు? ఈ సృష్టించడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి? ఈ జీవులు చేయవలసినటువంటి పని ఏమిటి అని ప్రశ్నించాడు.
0: He asked question, Guruji, what is this creation? Why these beings are created? What is the significance? What is expected of these beings?
1: తిప్పిరాదుడు చిరునవ్వు నవ్వుతూ, నాయన, దీనిని సృష్టించినటువంటి వాడు ప్రజాపతి అన్నాడు.
0: పిప్పిలాద స్మైలింగ్ చేశాడు, ద క్రియేటర్ ఈజ్ ప్రజాపతి.
1: వీరు ఎంతో గొప్పగా యోచించుకొని ఉండినారు, ఎంతో గొప్ప ఆర్డర్ వస్తుందని ఆశించుకొని ఉండినారు, కానీ ఇది ప్రజాపతి సృష్టించారంటే సంవత్సరం కాచుకున్నందుకు ఇది ఆ జవాబు అనుకున్నారు.
0: దే థాట్ డీప్ ఎనఫ్, దే వెయిటెడ్ ఫర్ వన్ ఇయర్. ఇస్ దిస్ ఎ సింపుల్ ఆన్సర్ వి గెట్ ఆఫ్టర్ వెయిటింగ్ ఫర్ వన్ లాంగ్ ఇయర్?
1: అప్పుడు చెప్పాడు, నాయన, ఇంత మాత్రంతోనే మీరు యోచించనక్కర్లేదు. ఈ చిన్న వయస్సు, ఈ చంచలత్వానికి సరి అనిచ్చే వయస్సు, మీ చంచలత్వానికి అవకాశం ఇవ్వకూడదు, తిరచిత్తులై కూర్చోమన్నాడు.
0: He said, don't bother about these simple matters. This is an age when you have wavering mind. You have steady mind now.
1: Prajapati, tat sankalpam cheta, ekoham bahusyam. Nen okkade anekanga kavali ani aashinchaa.
0: Prajapati will that he the one should manifest into many.
1: Nenu okkade.
0: I am one.
1: Kani anekanga undali.
0: But I should be many.
1: అనేకత్వంలో తిరిగి నేను ఒక్కడే ఉండాలి.
0: ఇన్ దిస్ మల్టిప్లిసిటీ యూ షుడ్ రిమైన్
1: వన్. అనేకత్వము, అనేకత్వములో నేను, ఈ రెండింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సృష్టికి మూల కారణమన్నాడు.
0: ద మల్టిప్లిసిటీ ఇస్ ఇన్ మీ, ఐ ఎమ్ ఇన్ దిస్ మల్టిప్లిసిటీ, దిస్ ఈస్ ది క్రియేషన్.
1: ఒకటి లేక మరొకటి కాదు.
0: వితౌట్ వాంటింగ్ ద అదర్ థింగ్ కెన్
1: అయితే ఇక్కడ రెండు నేను సృష్టిస్తానని చెప్పాడు.
0: హియర్ ఐ విల్ క్రియేట్ టూ, హి సెడ్.
1: ఒకటి రై, ఒకటి సూర్యుడు. అనగా సూర్యుడు, చంద్రుడు.
0: మీనింగ్ ద సన్ అండ్ ద మూన్.
1: ఈ సూర్య చంద్రాలను సృష్టించాడు.
0: మీనింగ్ హి క్రియేటెడ్ సన్ అండ్ ద మూన్.
1: దీంట్లో ఇంక మీరు సైంటిస్ట్ చాలా మంది పిల్లలకు బాగా తెలుసు, సూర్యుని సృష్టించేటప్పటికి సూర్యుని యొక్క కిరణములు, దీని సోలార్ సిస్టమ్ అంటారు ఇప్పుడు, ఈ సూర్య కిరణం నుంచి ప్రపంచము సర్వస్వము సృష్టింపబడుతూ వచ్చినది.
0: ద మూమెంట్ సన్ ఇస్ క్రియేటెడ్ out of the sunlight, the rays of sunlight which is called solar system.
1: సూర్య కిరణములు చంద్రుడి పైన పడేటప్పటికి చంద్రుని యొక్క స్వరూపం కూడా చల్లదనంగా కూడాను హాయిని అందించేటువంటి స్థితికి వచ్చింది.
0: ద మూమెంట్ ద సన్లైట్ ఫాల్స్ ఆన్ ద మూన్ ఇట్ బికమ్స్ క్వైట్ కూల్ అండ్ గివ్స్ యూ హ్యాపీనెస్.
1: ఈ యొక్క దీని వల్ల సస్యశ్యామలం అయిపోయింది ప్రపంచమంతా.
0: బికాస్ ఆఫ్ దిస్ వీ యీల్డ్ క్రాప్.
1: ఈ యొక్క క్రాప్స్ అనగా ఏమి, తిండి పదార్థములంతా పెరుగుతూ వచ్చాయి.
0: వి గెట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఫుడ్ బికాస్ ఆఫ్ సన్లైట్.
1: ఈ తిండి పదార్థముల చేత మానవత్వం ప్రారంభమైంది.
0: అవుట్ ఆఫ్ దిస్ ఫుడ్ హ్యుమానిటీ స్టార్టెడ్ లివింగ్.
1: ఈ మానవుడు కొడుకు తిండి వల్లనే ఈ యొక్క మానవత్వాన్ని మనకు ప్రసాదిస్తున్నాడు.
0: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈస్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్.
1: కనుక మొట్టమొదట సృష్టించింది రెండే, రవి, చంద్ర.
0: దేర్ఫోర్ టూ ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్, ద సన్ అండ్ ద మూన్.
1: అందువల్లనే ఆనాటి శిష్యుడు రవిచంద్ర బుధనీని, రాహుకేతువునీని అని పరమ గురువు అయినటువంటి యొక్క కర్ణాటక దేశంలో ఉండేటువంటి సుధాముడు చెప్పాడు.
0: సుధామ హూస్ ప్రెసెంట్ ఇన్ కర్ణాటక, హీ సెడ్, ఐఎమ్ ద
1: రవిచంద్రుడు, నీవే,
0: యు ఆర్ ద సన్ అండ్ ద మూన్.
1: రవి పురుషత్వము,
0: ద సన్ రిప్రజెంట్ మాస్కులినిటీ, ద మూన్ రిప్రజెంట్ ఫెమినిన్,
1: చంద్రుడు అనగా స్త్రీలింగము,
0: మూన్ రిప్రజెంట్ వుమన్,
1: సూర్యుడు అనగా పుంలింగము,
0: సన్ స్టాండ్ ఫర్ మ్యాన్.
1: కనుకని ఈ రెండింటి యొక్క చేరిక చేతనే సమస్త సృష్టి ప్రారంభమైంది.
0: అవుట్ ఆఫ్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్ టూ ది ఎంటైర్ క్రియేషన్ ఎమనేటెడ్.
1: ఈ ప్రారంభము లోపలన
0: ఇన్ దిస్ కమెన్స్మెంట్
1: సూర్యుని యొక్క కిరణముల యొక్క దీనితో పంచభూతములు కూడా ప్రారంభమైనాయి.
0: అవుట్ ఆఫ్ సన్ రేస్ ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ పంచభూతమును, సూర్యుని యొక్క పంచ ప్రాణములు,
0: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సన్.
1: ఇంకా 12 నెలలు ఉంటున్నాయి. ఈ 12 నెలలు కూడాను
0: సన్ అండ్ ద మూన్
1: రవి పురుషత్వము,
0: ద సన్ రిప్రజెంట్ మాస్కులినిటీ, ద మూన్ రిప్రజెంట్ ఫెమినిన్,
1: చంద్రుడు అనగా స్త్రీలింగము,
0: మూన్ రిప్రజెంట్ వుమన్,
1: సూర్యుడు అనగా పుంలింగము,
0: సన్ స్టాండ్

0: Yeah, that the 12 eyes of sun. Not only this.
1: Suryuniki sapta rangulu untunnayi.
0: The sun has got different colors in his light.
1: Ee ranguli atani yokka ratham.
0: The colors of the sunlight is his chariot.
1: Ikkada moodu ekamai poyinayi.
0: Here all the three have merged.
1: Rangulu cherinayi.
0: Colors have joined.
1: పాదములు చేరినాయి.
0: దార్ ఆల్సో ద స్టెప్స్.
1: దీనికి తగినటువంటి స్వరూపం ఏర్పడిపోయింది.
0: దెన్ దే కుడ్ హ్యావ్ ద ప్రాపర్ ఫామ్.
1: ఈ సర్వ స్వరూపం కూడా సృష్టికి ఆది కారణమైపోయింది.
0: ద హోల్ ఫామ్ ఈస్ ద బిగినింగ్ ప్రైమల్ కాజ్ ఫర్ ద క్రియేషన్.
1: ఈ పంచభూతముల యొక్క తత్వం లోపల ఒకదానికి ఒకటి విరుద్ధంగా మారడానికి కొడుకున్నాయి.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ బికేమ్ ఆపోజిట్ లేటర్ గ్రాడ్యువల్లీ.
1: ఎందుకోసం ఈ విరుద్ధం
0: ఏర్పడిపోయింది?
1: ఒక్కొక్క భూతములకు ఒక్కొక్క శక్తి మాత్రమే ఉంది.
0: ఈచ్ ఎలిమెంట్ హాస్ గాట్ వన్ పవర్ ఫ్యాకల్టీ.
1: ఇది శాసించాడు.
0: దట్ వాట్ హి కమాండెడ్.
1: ఐకమత్యము అత్యవసరము.
0: యూనిటీ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్.
1: ఏకత్వంలోనే సర్వత్వము ఉంటుండాలి.
0: ఇన్ దిస్ యూనిటీ దేర్ ఇస్ ఎవ్రీథింగ్.
1: కనుక ఆ సర్వత్వంలోనే దివ్యత్వం ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ దిస్ ఇన్ దిస్ యూనిటీ దేర్ ఇస్ డివినిటీ.
1: కనుక మీరందరూ కూడాను నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి భావంతో ఉండండి.
0: సో యూ షుడ్ ఆల్ లివ్ విత్ ప్యూర్ అండ్ స్టడీ.
1: అది ప్యూరిటీ.
0: దట్ ఈస్ ప్యూరిటీ.
1: ఆ ప్యూరిటీ వలనే యూనిటీ.
0: అవుట్ ఆఫ్ దిస్ ప్యూరిటీ దేర్ బి యూనిటీ.
1: యూనిటీ వలనే డివినిటీ.
0: అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ ది డివినిటీ షైన్.
1: కనుక మీరు ఏకత్వాన్ని మీరు అనుభవించాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ది యూనిటీ.
1: అని గాలికి వీసే శక్తినిచ్చాడు.
0: So saying, he gives the faculty of blowing. The beings need inhalation and
1: exhalation.
0: Without this air, beings cannot live for a moment.
1: కనుక ఇవన్నీ కూడా ఆకాశ తత్వములే.
0: So they all the nature of ether space.
1: ఈ యొక్క గాలిని ఇచ్చినప్పటికీ రెండవది అగ్ని కూడా ప్రవేశపెట్టాడు.
0: Along with the wind, he also gave the fire.
1: ఈ అగ్నిని ఆర్పకుండా గాలి నువ్వు చూసుకోవాలి. ఒకదానిని ఒకటి కాపాడుతూ రావాలి. పంచభూతములు కూడా నువ్వు ప్రపంచాన్ని పోషించాలి.
0: ఆల్ దిస్ ఫైవ్ ఎలిమెంట్స్ టు సస్టైన్ దిస్ వరల్డ్ ఇన్ యూనిటీ.
1: ఈ అగ్ని అనేటువంటిది మన దేహంలో లేకపోతే,
0: వెన్ దిస్ ఫైర్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ అవర్ బాడీ,
1: ప్రాణము ఉండదు.
0: దేర్ విల్ నాట్ బి లైఫ్.
1: గాలి వెళ్లిపోతుంది.
0: నేచురల్లీ ద బ్రెత్ లీవ్స్.
1: కనుకొని 98.4 అనేటువంటి యొక్క ఈ హీట్ ను ఈ దేహంలో పెట్టాడు.
0: దేర్ఫోర్ ది హీట్ ద ఫైర్ ఇస్ కెప్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 98.4.
1: అదే ఫైర్.
0: దట్ ఈస్ ద ఫైర్.
1: దాని తరువాత ఇందులో జలమును ప్రవేశపెట్టాడు.
0: లేటర్ హీ ఇంట్రడ్యూస్డ్ వాటర్.
1: ఈ జలమే లేకపోతే
0: వితౌట్ వాటర్
1: ఈ యొక్క కండరములు నరములు ఇవన్నీ కూడా స్తంభించిపోయి ఎండిపోతాయి.
0: The muscles and the nerves, they become dry.
1: ఇందులో ఉండినటువంటి యొక్క దివ్యత్వం కూడా ఆరిపోతుంది.
0: The divinity here in the muscles and nerves also are extinguished.
1: ప్రాణమునకు ఆధారము.
0: The water is the basis for life.
1: మనలో ఉండినటువంటి ప్రాణమంతా కూడా జలము నుంచి వచ్చినటువంటిది.
0: We get the life out of water.
1: ఎవరైనా మూర్చబడిపోయినప్పుడు నీళ్లు చల్లుతూ ఉంటారు.
0: If anyone faints, we sprinkle water.
1: లేక నీళ్లు త్రాపుతూ ఉంటారు.
0: We make him drink water.
1: అనగా ఆ ప్రాణము ఆ నీటి ద్వారా లోపల ప్రవేశిస్తుంటాడు.
0: మీనింగ్ హీ విల్ హ్యావ్ ద లైఫ్ త్రూ ద వాటర్.
1: ఈ వాటర్ నిచ్చాడు.
0: దెన్ హీ గేవ్ వాటర్.
1: తదుపరి దేహము ఇది మృణ్మయము.
0: దెన్ ద బాడీ ద ప్రోడక్ట్ ఆఫ్ అర్త్.
1: ఈ మృణ్మయం అనేటువంటిది దేహమంతా మట్టిమయమే.
0: ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ అర్త్.
1: ఈ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ యూ గాట్?
1: సూర్యరశ్మి నుంచి, పంట నుంచి వచ్చినటువంటిది. ఈ మట్టి భూమి నుంచి వచ్చినటువంటిది.
0: యూ గాట్ ఇట్ ఆఫ్ ది సన్ రేస్ అండ్ అవుట్ ఆఫ్ దిస్ క్రాప్.
1: మీరు చక్కగా ఆడవారికి తెలుసు, మగవారికి తెలియదు. పుట్టిన బిడ్డను చక్కగా స్నానం చేయించి పౌడర్ కొట్టి మంచి పరిశుద్ధంగా చేసి ఉయ్యల్లో ఉంచినప్పుడు ఆ బిడ్డ చేతిరిక్త ముడుచుకొని హాయిగా నిద్రిస్తుంటారు.
0: Men do not know, women know this very clearly. And give birth to a child and make him...
1: బిడ్డ ఏ బయట ప్రదేశానికి పోదు, ఏ మట్టిని ముట్టదు, ఎక్కడ ఆడుకోదు, ఏ యొక్క దూడిని అతను పేరు చేరడానికి వీలు కాదు.
0: ద చైల్డ్ ఇస్ పుట్ ఇన్ ద క్రేడిల్. ద చైల్డ్ డజన్ గో అబౌట్ ఎనీవేర్ అరౌండ్ అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది డస్ట్.
1: కానీ ఆ ముడుచుకున్న చేతులు కొంచెం విప్పి చూస్తే అంత మట్టి ఉంటుంది. ఆ సందుల్లో అంత మట్టి ఉంటుంది.
0: When you open my hand, you'll find

0: అనగా ఏమిటి? దేహం అంతా మట్టిమయమే.
1: వాట్ డస్ ఇట్ మీన్? ద బాడీ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్
0: మృణ్మయమే.
1: దిస్ ఇస్ మృణ్మయ.
0: అయ్యా, ఈ మృణ్మయం లోపల చిన్మయం ఉంటుందని నిరూపిస్తూ వచ్చారు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఎర్త్ దేర్ ఇస్ దిస్ అవేర్నెస్.
0: కానీ ఎంత చెప్పినప్పటికీ
1: ఇన్స్పైర్ ఆఫ్ టెలింగ్
0: పంచభూతములు వదలలేదు.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ లీ,
0: నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప.
1: Each one is competing that I am great.
0: నేను హీట్ ఏగిన ఈ దేహంలో లేకపోతే ఏమి ప్రయోజనము? కాబట్టి నేనే దీనికి గొప్ప.
1: I am the heat. If I am not present in the body, what will happen? Therefore, I am great.
0: Water. నేనే ఈ ఇందులో లేకపోతే ఈ దేహం అంతా డ్రై అయిపోతుంది. కాబట్టి నేనే గొప్ప.
1: Water. If I am not there in the body, it becomes dry. Therefore, I am great.
0: గాలి చెప్తుందని ఎందుకు మీరు విచారిస్తారు? నేనే ఈ లేకపోతే మీరు ఏమాత్రము ఉండలేరు అని చెప్పి.
1: Then the air breath says, if I am not there, you can't do anything.
0: ఒకదాని అక్కడ ద్వేషములు ప్రారంభమవుతూ వచ్చాయి. గుణములు.
1: There the qualities like jealousy, competition stepped in.
0: సృష్టి నుంచి పంచభూతములు, పంచభూతముల నుంచి ఈ పంచ కోశములకు సంబంధించిన ద్వేషములు ప్రారంభమవుతూ వచ్చాయి.
1: Therefore, out of the sun came the five elements and then five life sheets.
0: ఈ ఐదు గుణములు ఒకదానికొకటి భేదము చూస్తూ వచ్చినప్పుడు ఇందులో సుకేశుడు మరొక ప్రశ్న అడిగాడు.
1: When they were showing differences of that kind, Sukesh has put another question.
0: స్వామి, అన్ని దేనికి అది గొప్పగా చెప్తున్నారు కదా, ఇందులో ఏది ప్రధానమైనటువంటిది? మీరు సెలవివ్వాలని కోరాడు.
1: He said, Swami, each one claims that it is separately great or the other. What is the main thing among these? Please tell me, he said.
0: నాయన, ఏది లేకపోతే ఈ జీవితం లేదు అదే గొప్పది అన్నాడు.
1: He said, that which if is not there, there is no life, that is greater.
0: Chuchai.
1: They waited.
0: Okadari koti chala pondattu vachai.
1: They are fighting with each other.
0: Indulopala pranamu lechi.
1: Then the life principle got up.
0: Ayya, meere chala mandi goppavaru. Meere undandi nenu vellipothanu ani.
1: The life got up. You are really great. You stay here, I will go away. Ee
0: yokka pranamu dehanni vadalana అన్ని స్తంభించిపోయినాయి.
1: ద మూమెంట్ లైఫ్ గెట్స్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ, ఎవ్రీథింగ్ ఎల్స్ కమ్స్ టు ఎ స్టాండ్ స్టిల్.
0: అప్పుడు ఈ పంచభూతములు ప్రాణాన్ని ప్రాప్తించాయి.
1: దెన్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ప్లేస్ టు లైఫ్.
0: నీవు లేకపోతే మాకు మేము బ్రతకలేము.
1: వి కాంట్ లివ్ వితౌట్ యూ.
0: మాకు సర్వాధారము నీవే.
1: యు ఆర్ ది బేసిస్ ఫర్ ఎవ్రీథింగ్.
0: అని ప్రాణమే ప్రధానము అని నిర్ణయించుకున్నారు.
1: దే ఆల్ హావ్ రిజాల్వ్డ్ దట్ లైఫ్ ఇస్ ద మెయిన్ థింగ్.
0: ఈ విధంగా ఉండటం చేత
1: because of the situation
0: మరొక ఉపనిషత్ ఇంకొక రకమైన దీని కింద బోధిస్తూ వచ్చింది.
1: అనదర్ ఉపనిషత్ స్టార్టెడ్ టీచింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: ఇక్కడ దేవతలకంతా కూడా ఒక గురువు బృహస్పతి.
1: ఫర్ ఆల్ ది ఏంజల్స్ బృహస్పతి ఇస్ ద ప్రిసెప్టర్.
0: రాక్షసులకంతా ఒక గురువు.
1: డెమన్స్ హావ్ ఎ ప్రిసెప్టర్.
0: విరోచనుడు.
1: ఈజ్ విరోచన.
0: ఈ విరోచనుడు అనేటువంటి వాడు,
1: దిస్ విరోచనుడు
0: ప్రహ్లాదుని గ్రాండ్ సన్.
1: ఈజ్ గ్రాండ్ సన్ ఆఫ్ ప్రహ్లాద.
0: అతను రాక్షసులకంతా గొప్పవాడు.
1: హీఈస్ గ్రేటెస్ట్ అమంగ్ ద డెమన్స్.
0: ఇంకా ఇతను బృహస్పతి దేవతలకంతా గొప్పవాడు.
1: బృహస్పతి ఈజ్ ది గ్రేటెస్ట్ అమంగ్ ది ఏంజెల్స్.
0: ఈ ఇరువురు కురుడు కూడారు.
1: బోత్ ఆఫ్ దెమ్ మెట్.
0: పోయి బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి. ఆనాడు రాక్షసులకు కూడా బ్రహ్మతత్వం తెలుసుకోవాలని ఆశ ఉండేది.
1: In those days, even demons also had a desire to know the knowledge of itself.
0: సాక్షాత్ మానవులు కూడా బ్రహ్మతత్వం అంటే ఏమో తెలుసుకోవడానికి ఇష్టపడలేదు.
1: Today, the humanity also doesn't relish any Brahma.
0: ఇరువురు వెళ్ళారు.
1: Both of them went.
0: ఇరువురు వెళ్ళేటప్పటికి,
1: by time they both of them went,
0: గురువు చెప్పాడు.
1: Preceptor said,
0: ప్రజాపతి,
1: ప్రజాపతి,
0: నాయన మీరు ఎందుకోసం వచ్చారు?
1: Children, why have you come?
0: మేము బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి.
1: బ్రహ్మను
0: చూడాలి అన్నారు.
1: వి వాంట్ టు నో బ్రహ్మన్, వి వాంట్ టు సీ బ్రహ్మన్.
0: ఓహో, బ్రహ్మను చూడాలి, ఇది చాలా సులభమైనటువంటిది కదా.
1: ఇట్ సెడ్ యు వాంట్ టు సీ బ్రహ్మన్, ఇట్స్ క్వైట్ ఈజీ.
0: నీటిలో ప్రతిబింబాన్ని మీరు చూడండి, అదే బ్రహ్మ అన్నాడు.
1: యు సీ ది రిఫ్లెక్షన్ ఇన్ వాటర్, దట్ ఇస్ బ్రహ్మ, హి సెడ్.
0: అరే అరే అరే, నీటిలో ప్రతిబింబాన్ని చూడటమే బ్రహ్మనా? ఎంత సులభమైనటువంటిది అని మంచి డ్రెస్ వేసుకున్నారు. చక్కగా అన్ని విధాల అలంకారం చేసుకున్నారు. ఆ నీటిలో పోయి తమ ప్రతిబింబాన్ని చూచారు.
1: ఇస్ దట్ సింపుల్ టు సీ బ్రహ్మన్? ఇమ్మీడియట్లీ దే పుట్ ఆన్ ద డ్రెస్ అండ్ డెకరేటెడ్ వాంటెడ్ టు సీ ద రిఫ్లెక్షన్ ఇన్ వాటర్. ఇట్ ఇస్ సాటిస్ఫాక్షన్.
0: బ్రహ్మన్ చూచారు అని తిరిగి వెళ్ళాడు. తన రాజ్యం లోపల నీటిలో ఉన్న ప్రతిబింబమే బ్రహ్మ అని సర్వులకు పంపుతూ వచ్చాడు.
1: He started propagating to everybody the reflection in water is Brahman.
0: కాని దేవతలు అంత అజ్ఞానులు కాదు. వారు నిత్యానికి వచ్చిన పరిశీలన కలిపేటువంటి ప్రజ్ఞావంతులు.
1: But the angels there, they are not ordinary people. They have got the sense of discrimination.
0: కొంత దూరం పోయాడు, తిరిగి బృహస్పతి వారు వెనుకకు వచ్చాడు.
1: They went to certain distance and Brahaspati returned.
0: ప్రజాపతి
1: said, ప్రజాపతి,
0: ప్రతిబింబమే ఆత్మతత్వం అయితే,
1: if the reflection is ఆత్మ,
0: బింబం ఉండినంత వరకు ప్రతిబింబం కనిపిస్తుంది.
1: So long there is object, you will have the reflection.
0: బింబము పోతానే ప్రతిబింబం కూడా పోతుంది.
1: When the object is not there, there will be no reflection.
0: బింబము శాశ్వతమైనటువంటి కాదు ఈ దేహము.
1: This object is not permanent in this body.
0: కాబట్టి ఇది ఆత్మ శాశ్వతమైనటువంటిది కదా.
1: ఆత్మ ఇస్ పర్మనెంట్.
0: కాబట్టి ఇది నాకంత తృప్తిగా లేదు అన్నాడు.
1: He said, I am not satisfied with this answer.
0: చెప్పాడు ప్రజాపతి, నాయన ఇంకా కొంతకాలము ఆశ్రమంలో ఉంది.
1: Then Prajapati said, my son, you wait here in this hermitage for some more time.
0: తెలుసుకోవచ్చు అన్నాడు.
1: You can understand.
0: అన్నాడు బ్రహ్మతత్వాన్ని బ్రహ్మస్వరూపాన్ని చూడాలి చూడాలి చూడాలని చాలా తపిస్తూ వచ్చాడు.
1: He was waiting there, earning and pining to see Brahman and Mother Nature. కొంత కాలం
0: గడిచిన తర్వాత అతని తపోశక్తిని, అతని దీక్షను, అతని శ్రద్ధాభక్తులను చక్కగా చూసి బృహస్పతి రామన్నాడు.
1: Watching his penance, steadfastness, sincerity, he called him, come here, close.
0: చూడు, ఆత్మను దర్శించాలనుకుంటే నీవు స్వప్నములో ఉండినటువంటి దానిని నీవు స్వప్న దర్శనం చేసుకో. అప్పుడు నీకు తప్పక ఆత్మ దర్శనం అవుతుందన్నాడు.
1: He said, if you want to see Atman, you watch it there in a dream, that is Atman.
0: అనుకున్నాడు స్వప్నము. ఇది జాగ్రత్త అవస్థలోని ప్రతిబింబమే కదా.
1: Then he thought, this dream is just a reflection of the waking state.
0: స్వప్నములో చూచేంత వరకు మాత్రమే ఇది సత్యంగా ఉంటుంటుంది.
1: They appear to be truth so long we are in a dream.
0: స్వప్నం పోతానే ఇది కూడా పోతుంది.
1: As the dream vanishes, they also go.
0: కాబట్టి ఆత్మ సత్యమైనటువంటిది కనుక స్వప్న దర్శనం కూడాను ఇది ఆత్మ దర్శనం కాదు అని తిరిగి సందేహం కలిగి.
1: సో ఆత్మ ఇస్ పర్మనెంట్ ట్రూత్, ఇట్ కెనాట్ బి విజువలైజ్డ్ ఇన్ ఎ డ్రీమ్. దెన్ అగైన్ హి హాడ్ అనదర్ డౌట్.
0: తిరిగి వచ్చాడు ప్రజాపతి దగ్గరికి.
1: హి రిటర్న్డ్ బ్యాక్ టు ప్రజాపతి.
0: స్వామి, ఆత్మ నిత్య సత్యమైనటువంటిది కదా.
1: ద సెల్ఫ్ ఇస్ ఎటర్నల్ అండ్ పర్మనెంట్.
0: స్వప్నావస్థ కేవలం తాత్కాలికమైనటువంటిది.
1: డ్రీమ్ ఇస్ మియర్లీ టెంపరీ.
0: ఇది సత్యమైన ఆత్మస్వరూపం ఎట్లవుతుంది?
1: Can that be true form of Atma?
0: కనుక నాకు ఇది సందేహంగా ఉంటుండాలి. నా సందేహాన్ని తీర్చి నన్ను కేవలం తమ అనుగ్రహానికి పాత్రునిగా చేయమన్నాడు.
1: I got this doubt now. Please clarify my doubt and make me deserve your grace.
0: ఇంకా కొంతకాలం ఉండు అన్నాడు.
1: He said, wait for some more time.
0: తిరిగి తాను ఆత్మదర్శనం కావాలి, ఆ దీక్షను పూనుకున్నాడు కనుకనే ఏమైనా సరే ఎంతకాలమైనా నేను ఉంటానని ఆశ్రమంలో నిలిచాడు.
1: As he has got the strong determination to see the Atma, he stayed there for any length of time.
0: మరి కొంతకాలం ఉన్న తర్వాత,
1: after some period of stay there,
0: నాయన సుషుప్తిలోని దర్శనమే ఆత్మదర్శనము అన్నాడు.
1: He says that vision experience in deep sleep is Atma.
0: సుషుప్తి, సుషుప్తి గాఢ నిద్ర.
1: సుషుప్తి, డీప్ స్లీప్.
0: గాఢ నిద్రలో ఏమీ ఉండదే.
1: In deep sleep, nothing is present.
0: ఇది కేవలం అజ్ఞాన స్థితి కదా.
1: ఇట్ ఇస్ ఎ స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: కాబట్టి అజ్ఞానం ఆత్మ ఎత్తవుతుంది.
1: హౌ కెన్ ఇగ్నోరెన్స్ బి ఆత్మ?
0: కాబట్టి ఈ యొక్క సూక్ష్మ స్వరూపంలో కానీ ఈ యొక్క గాఢ నిద్రలో కానీ ఉండేటువంటిది ఆత్మ కాదు.
1: Therefore, either in the subtle form or in the deep sleep is not.
0: జ్ఞానము అజ్ఞానాన్ని దూరం చేయాలి కానీ అజ్ఞానమే ఆత్మ అనుకుంటే ఇది నేను నమ్మలేకపోతున్నాను.
1: The wisdom to drive out ignorance. Ignorance cannot be considered as Atma. I will accept it.
0: Prakasham. Jnanam prakasham.
1: This wisdom is self-effulgent.
0: Sushupti antakaram.
1: Deep sleep is dark.
0: Antakarame ajnanam.
1: Darkness is ignorance.
0: Kabat ajnanam atma swarupam kadu.
1: Therefore ignorance is not Atma.
0: Kanuka Swami, nannu chaminchi నిజమైనటువంటి విషయం నాకు తెలుపమని చెప్పని తిరిగి ప్రార్థించాడు.
1: అగైన్ ప్రే స్వామి, ఎక్స్క్యూజ్ మీ, ఐ వాంట్ టు హావ్ ఎ ట్రూ ఎక్స్‌పీరియన్స్, ప్లీజ్ టీచ్ మీ అగైన్.
0: ఈ విధంగా ప్రజాపతి ఎందుకోసం ఈ విధంగా చెప్తూ వచ్చాడు? ఒకే దూరి ఆత్మతత్వం ఎందుకు చెప్పకూడదు?
1: వై డి ప్రజాపతి సే
0: గ్రాడ్యువేట్? మానవుని యొక్క విచారణ శక్తి ద్వారా దీనిని తనకు తానే తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: మ్యాన్ షుడ్ నో త్రూ ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: నాయన, పండరసం కావాలంటే పండ్లు కొను.
1: ఇఫ్ యు వాంట్ ది జ్యూస్, బై ద ఫ్రూట్స్.
0: రసం తీసేటువంటిది ఒకటి ఇది ఉంటుంటాయి. దానిని కొను.
1: You also purchase that by where you
0: can get the juice. ఈ పైపు తొక్కునంతా తీసి పారవేయి.
1: Cut the fruit and remove the rind covering.
0: చేసిన తర్వాత లోపల విత్తనాలు కూడా తీసివేయి.
1: Remove the seeds there too.
0: ఇవన్నీ చేయాలంటే ఎంత కష్టమవుతుంది, అవన్నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది.
1: Without doing these things, how difficult it is. It all amounts to personal experience.
0: పంచరసం యొక్క మాధుర్యం కూడా వాళ్ళకి చక్కగా తెలుస్తుంది.
1: Then only you will clearly understand the sweetness
0: of it. కాకుండా ఏదో బజార్లో పోయి రెక్స్ అనేటువంటి ఒక ఫ్రూట్ జ్యూస్ బాటిల్ అని తీసుకుని వచ్చి తాగితే అది ఏమీ అర్థమే కాదు.
1: On the other hand, if he goes to the shop and purchases Rex, he cannot experience of the fruit sweet of the fruit juice.
0: కనుక నే సాధకునకు ఈ రెడీ మేడ్ ఇస్తే వాడికి అంత అర్థం కాదు.
1: So aspirant cannot understand when the ready made stuff is given.
0: Personal ga manasuto buddhito indriyamuto yojanato vaadu anni vidhala sadhana cheyali.
1: Therefore you should conduct practice with the mind and the body and the intellect.
0: Ee sadhana sampattini andinche nimittamai ee medha shaktini andulo pravesha petti nimittamai inni rakamulaga bodhisthu vachadu.
1: In order to make him undertake all the spiritual practices to see that he will have his intellectual activity.
0: Bimbamu aatma annadu. ప్రతిబింబం బింబమే లేనప్పుడు ప్రతిబింబం ఎక్కడ వస్తుంది? అది కాదన్నాడు. తిరిగి స్వప్న దృశ్యము ఆత్మ అన్నాడు. స్వప్నం అంతా తాత్కాలికమైనటువంటి కానీ శాశ్వతమైనటువంటి కాదు, అది కాదన్నాడు. సుషుప్తి సుషుప్తిలో ఉండేటువంటిది అజ్ఞానమే కానీ జ్ఞానము కాదు. కాబట్టి జ్ఞానం పరమాత్మ స్వరూపము, ఇవి మూడు కాదు అని చెప్పని వాదించాడు. ఏదికి ఆత్మ అన్నాడు.
1: వాట్ ఈజ్ ఆత్మ దెన్?
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హి సెడ్
0: జాగ్రత్త స్వప్న సుషుప్తి ఈ మూడింటిని నీవు మాని స్థిర్యంలో ప్రవేశించమన్నాడు.
1: Then he said, you go beyond the waking state, dreaming and deep sleep, enter into Turiya.
0: Turiya అనగా నాలుగవది అని అర్థం.
1: Turiya means ultimate, the fourth one.
0: Fourth one. కనుక ఈ తురియావస్థలో నువ్వు ప్రవేశించమన్నాడు.
1: You step into the state of Turiya.
0: ఈ తురియ అనగా ఏమిటి?
1: What do you mean by Turiya?
0: గుణములకు అతీతమైనటువంటిది.
1: దాట్ విచ్ ఇస్ బియాండ్ ఆల్ అట్రిబ్యూట్స్.
0: అనగా కామక్రోధ లోభ మోహముల మత్సర్యములకు అతీతమైనటువంటిది.
1: మీనింగ్ ఇట్స్ ఆల్ బియాండ్ యాంగర్ లస్ట్ గ్రీడ్ అండ్ సో ఆన్.
0: పంచభూతములకు అతీతమైనటువంటిది.
1: బియాండ్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్.
0: పంచకోశములు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ ఈ పంచకోశములకు అతీతమైనటువంటిది.
1: ఇట్ ఇస్ బియాండ్ ఆల్ ద లైఫ్ సీడ్స్.
0: ఈ అన్నింటికి అతీతమై ఉండి కూడాను
1: బీయింగ్ ట్రాన్సెండెంటల్
0: అన్నింటి ఉంటుంది.
1: Yet it exists in all.
0: చూసారా, ఇది ఇందులో ఉండేటువంటి రహస్యం. అన్నిటికీ అతీతమై ఉంది.
1: ఇట్ ఈస్ బియాండ్ ఆల్
0: కానీ అన్నిటిలోనే ఉంది.
1: బట్ యట్ ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఆల్.
0: అయితే మనకు ఏ విధంగా కనిపిస్తుంటుండాలి?
1: దెన్ హౌ డస్ ఇట్ అపియర్ టు యూ?
0: నేను అప్పుడప్పుడు పిల్లలకు చెప్తుంటున్నాం.
1: స్వామి టెల్స్ స్టూడెంట్స్ నౌ అండ్ దెన్
0: వన్ యూ థింక్ యు ఆర్
1: ద వన్ యూ థింక్ యు ఆర్
0: The one others think you are.
1: The one others think you are.
0: The one you really are.
1: The one you really are.
0: దీనినే బైబిల్ కూడాను.
1: This Bible.
0: I am the messenger of God.
1: Also states, I am the messenger.
0: I am the son of God.
1: Later it declares, I am the son of God.
0: మూడోది, I and my father are one.
1: The third step is, I and my father are one.
0: ఇది కూడాను. ఈ ఖురాన్ దీంట్లో కూడా చెప్తుంది, పర్షియన్ లాంగ్వేజ్ లోపల.
1: దిస్ ఇస్ ఆల్సో స్టేటెడ్ ఇన్ ఖురాన్ ఇన్ పర్షియన్
0: లాంగ్వేజ్.
1: I am in the light.
0: The light is in me.
1: The light is in me.
0: I am the light.
1: I am the light.
0: ఈ అన్ని తత్వములు ఎందుకు ఈ యొక్క రిజర్వేషన్ యొక్క ఏకత్వం అక్కడ నిరూపిస్తూ వచ్చింది.
1: ఇన్ ఆల్ దీస్ ద ప్రిన్సిపల్ యూనిట్ ఈస్ క్లియర్లీ డెమోన్స్ట్రేటెడ్.
0: కనుకనే అన్నింటి ఎందు ఉండి కూడాను తాను దేనికి ఆ సంబంధం లేకుండా ఉంటుండాలి.
1: దో హిస్ ప్రెజెంట్ ఇన్ ఆల్ హిస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ వన్ హియర్.
0: ఒక కదిలే జలము లోపల
1: ద వాటర్ దట్ మూవింగ్
0: చంద్రుడు కొడుకు కదిలినట్టుగా కనిపిస్తాడు.
1: వీ ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద మూన్ యాజ్ ఇఫ్ ఇట్స్ ఆల్సో మూవింగ్.
0: కానీ కదలిక నీటిది కానీ చంద్రుడి కాదు.
1: దిస్ మూమెంట్ ఈస్ దట్ ఆఫ్ వాటర్ నాట్ ఆఫ్ ద మూన్.
0: మూన్ స్టడీగానే ఉన్నాడు.
1: మూన్ ఇస్ స్టడీ.
0: కదిలేది నీరు.
1: దట్ విచ్ మూవ్స్ ఇస్ వాటర్.
0: కదిలే నీటి ఎందు ప్రతిబింబించేటువంటి చంద్రుడు కూడాను కదిలినట్టుగా ఉంటుండాలి.
1: సో ఇన్ దిస్ వాటర్
0: కాబట్టి చంద్రుడు కదులుతున్నాడు. ఈవెన్ యూ థింక్ యు ఆర్
1: వెన్ యూ సే ద రిఫ్లెక్షన్ ఆఫ్ మూన్ ఇస్ మూవింగ్ అమౌంట్స్ టు ద వన్ యూ థింక్ యు ఆర్.
0: మలినమైన జలము లోపల చంద్రుడు మలినంగా కనిపిస్తున్నాడు.
1: ఇన్ ద డర్టీ వాటర్ వీ ఫైండ్ ద డర్టీ రిఫ్లెక్షన్ ఆఫ్ మూన్.
0: అదే ఈవెన్ అదర్స్ థింక్ యూఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేటువంటి ఇక్కడ నిర్ణయిస్తున్నాడు.
1: దట్ అమౌంట్స్ ద వన్ అదర్స్ థింక్ యూఆర్
0: దేన్ని బట్టి నీ ప్రవర్తన బట్టి నీవు మంచి చెడ్డ అంటున్నారు.
1: ఆన్ వాట్ బేసిస్? బేసింగ్ ఆన్ యువర్ బిహేవియర్ దే సే గుడ్ ఆర్ బ్యాడ్.
0: నీవు సరైన ప్రవర్తన లేకపోతే గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్ అంట. చేస్తాడు.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ గుడ్ కాండక్ట్ దే సే యు ఆర్ బ్యాడ్ బాయ్.
0: సరే ప్రవర్తనలోకి యు ఆర్ గుడ్ అంటారు.
1: ఇఫ్ యు హ్యావ్ గుడ్ బిహేవియర్ యు దే కాల్
0: అనేది ఎవరు
1: ఊసేది
0: కాదు. అదర్ థింక్ యు ఆర్.
1: సో యూ షుడ్ నాట్ డిసైడ్ వెదర్ యు ఆర్ గుడ్ ఆర్ నాట్. అదర్ షుడ్ డిసైడ్.
0: ఇంకా నిశ్చలమైన నిర్మలమైన జలము లోపల సూర్యుడు చక్కగా ప్రతిబింబిస్తూ ఉంటుంటాడు.
1: ఇన్ ద స్టడీ ప్యూర్ వాటర్ ద సన్ రిఫ్లెక్ట్
0: చేయాలి. ఈవెన్ యూ థింక్ యు ఆర్
1: దట్ అమౌంట్స్ టు ద వన్ యూ థింక్ యు ఆర్.
0: ఇది ఐ ఆమ్ ఇన్ ది లైట్.
1: దిస్ ఇస్ ఈక్వల్ టు సేయింగ్ ఐ ఆమ్ ఇన్ ది లైట్.
0: ఐ ఆమ్ ఇన్ ది లైట్.
1: ఐ ఆమ్ ఇన్ ది లైట్.
0: ఇన్ ది లైట్ అంటే నీకు స్వతంత్రం లేదు.
1: When you say, I'm in the light, you are not independent.
0: నేను అతని స్వాధీనంలో ఉన్నాను.
1: I'm under his control.
0: పరాధీనుణ్ణి.
1: I'm a slave.
0: నేను ఈ దేహంలో ఉన్నాను.
1: I'm in this body.
0: కాబట్టి I am in the light. నేను దేహంలో ఉన్నాను. బంధింపబడ్డాను.
1: Therefore the declaration is, I am in the body, I am bound, bondage.
0: క్రమక్రమేణ విచారణ కలిపి
1: లేటర్ ఎంక్వైర్స్,
0: నో నో, ది లైట్ ఈజ్ ఇన్ మీ.
1: Later he will say, no, no, the light is in me.
0: నాను ఈ లైట్ ఉండబట్టే నేను చూడగలుగుతున్నాను.
1: Because of the light it is in me, I am able to see.
0: నాను ఈ లైట్ ఉండబట్టే నేను వినగలుగుతున్నాను.
1: As the light is in me, I am able to listen.
0: నాను ఈ లైట్ ఉండబట్టే యోచించగలుగుతున్నాను.
1: Because of the light in me, I am able to see.
0: కాబట్టి లైట్ బయటది కాదు, లైట్ నాదే, నాలోనే ఉన్నది.
1: So light is not present outside, it is within.
0: ఇది రెండవ స్టెప్.
1: This is the second step.
0: The third step is, I am the light.
1: Then the third step declaration is
0: not in, not out.
1: You are not in and not outside.
0: I am the light.
1: I am the light.
0: ఈ తత్వాన్ని పిప్పిరాజుకులు ఈ ఆరు మంది శిష్యులకు చక్కగా అర్థమయ్యే రీతిగా విద్యార్థులకు బోధిస్తూ వచ్చారు.
1: పిప్పిరాజు taught all these principles, the entire philosophy to all the students.
0: నాలుగవ తురియావస్థ అంటే ఏమిటి?
1: What do you mean by fourth stage turiya, ultimate?
0: ఇందులోనే ఆత్మతత్వం ఉంటుంది.
1: Here lies Atma.
0: Nayana, నీవు దేహరీతిగా అస్థిరం అనుకున్నావు.
1: You consider temporary from the point of body.
0: కానీ చక్రరీతిగా మరో కల్పితం లోపల నీవు కూడా అది అసత్యమే అనుకున్నావు.
1: In a dream, as a creation of the mind, you consider yourself false.
0: కానీ సుషుప్తిలో అజ్ఞానం అనుకుంటున్నావు.
1: In deep sleep, you call it ignorance.
0: జ్ఞాన అజ్ఞాన స్థితి రెండింటి యొక్క ఏకత్వమే స్వప్నము.
1: The unity of ignorance and wisdom is dream.
0: డ్రీమ్ అనేటువంటిది కేవలము ఒక అసత్యము కాదది, జ్ఞానాజ్ఞానముల యొక్క చేరిక.
1: డ్రీమ్ ఇస్ నాట్ అటర్లీ ఫాల్స్. ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్.
0: జాగ్రత్తలో ఉండేటువంటి ప్రపంచము కనిపిస్తుంటాది.
1: ద వరల్డ్ దట్ యు సీ ఇన్ ఇన్ ద వేకింగ్ స్టేట్ ఇస్ సీన్ దేర్.
0: ఇంకా అజ్ఞానంలో ఉండేటువంటి యొక్క దీనిని అనుభవిస్తున్నారు.
1: యు ఆల్సో ఎక్స్పీరియన్స్ ది స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: మీరు పైన పండుకున్నారే కానీ
1: యు లై డౌన్ ఆన్ ద బెడ్,
0: ఏదో బొమ్మల బజార్లో చూస్తున్నట్టుగా నీకు స్వప్నం వచ్చింది.
1: యూ డ్రీమ్ యాజ్ ఇఫ్ యూఆర్ మూవింగ్ అబౌట్ అలాంగ్ ద స్ట్రీట్స్.
0: కానీ చుట్టేది ఎవరక్కడ?
1: హూ ఇస్ మూవింగ్ దేర్?
0: ద మైండ్.
1: ఇట్స్ ద మైండ్ దట్ గోస్ అబౌట్.
0: బాడీ కాదు, బాడీ ఇక్కడే ఉంటున్నాడు.
1: ఇట్స్ నాట్ ద బాడీ. బాడీ
0: బాడీ జాగ్రత్త, మైండ్ స్వప్నం.
1: బాడీ ఇస్ ద వేకింగ్ స్టేట్, మైండ్ ఇస్ ద డ్రీమ్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే అజ్ఞానం.
1: ద యూనిటీ ఆఫ్ ది టూ ఈజ్ ఇగ్నోరెన్స్.
0: సరే, అజ్ఞానము జ్ఞానము అనేటువంటిది ఎట్లా వస్తుంది?
1: హౌ డు యూ గెట్ ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్?
0: ఇందు కూడా చెప్తారు. తెలిసి తగినటువంటి రీతిలో నీవు దాన్ని ప్రయత్నపూర్వకంగా సాధించకపోవటమే ఒక మాయా అజ్ఞానము అంటారు.
1: ఇగ్నోరెన్స్ ఆర్ ఇల్యూజన్ ఇస్ ద వన్ నాట్ ప్రాక్టీసింగ్ వాట్ యు నో.
0: భగవంతుడే.
1: ఓ గాడ్.
0: భగవంతుడిని ఏమని పిలుచుకుంటారు?
1: హౌ డు యు కాల్ గాడ్?
0: కేశవాయ నమః, మాధవాయ నమః.
1: వి ఆల్సో గివ్ ద నేమ్స్ కేశవాయ నమః, మాధవాయ నమః.
0: మాధవుడు.
1: గాడ్ ఇస్ కాల్డ్ మాధవ.
0: మాధవుడు.
1: మాధవుడు.
0: మాధవుడు అనగా ఏమిటి?
1: వాట్ యు మీన్ బై మాధవ?
0: భూమి.
1: మా అర్త్.
0: మా లక్ష్మి.
1: మా గాడెస్ ఆఫ్ వెల్త్.
0: మా మాయా.
1: మా ఇల్యూషన్.
0: ధవ.
1: ధవ
0: హస్బెండ్.
1: ద హస్బెండ్ మాస్టర్.
0: మాస్టర్.
1: ధవ
0: లీడర్.
1: ఇస్ ద లీడర్.
0: భూమికి పతి. భూమికి మాస్టర్.
1: ఇస్ ద మాస్టర్ ఆఫ్ ది అర్త్.
0: లక్ష్మికి పతి.
1: ఇస్ ది మాస్టర్ ఆఫ్ గాడెస్ ఆఫ్ వెల్త్.
0: మాయకు యజమాని.
1: ఇది మాస్టర్ ఆఫ్ ఇల్యూషన్.
0: కనుక నీ భగవంతుని మాయోపాధి అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ వి కాల్ గాడ్
0: మాయను దేహంగా ఇల్యూషన్ వాడు భగవంతుడు.
1: గాడ్ హ్యాస్ గాట్ దిస్ మాస్టర్ ఆఫ్ ఇల్యూషన్.
0: కనుక మాధవ అనగా ఏమిటి?
1: వాట్ మీన్ బై మాధవ?
0: ఈ విధమైనటువంటి జ్ఞానాజ్ఞానములతో కూడి అజ్ఞానంలోనూ ఉన్నాడు, జ్ఞానంలోనూ ఉన్నాడు.
1: మాధవ మీన్స్ హీస్ దేర్ ఇన్ ఇగ్నోరెన్స్.
0: అంటే జ్ఞానాజ్ఞానం రెండు తనలో లేవు.
1: ఫర్ దట్ రీజన్ spiritual wisdom are not in him.
0: దీనిని సత్యభూతి అని ఆత్మ అన్నాడు.
1: ఆత్మ ఇస్ ద విట్నెస్ టు దిస్.
0: కనుక పరిశుద్ధమైన జలము లోపల పరిశుద్ధంగా కనిపించేటువంటి సూర్యుని యొక్క ప్రతిబింబమే ఇది ఆత్మ అన్నారు.
1: సో ఇన్ ప్యూర్ వాటర్ ద ప్యూర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద సన్ ఇస్ ఆత్మ.
0: కానీ
1: బట్
0: బృహస్పతి తృప్తి పడలేదు.
1: బృహస్పతి వాజ్ నాట్ సాటిస్ఫైడ్.
0: స్వామి నీవు ఏదో పరిశుద్ధమైన జలంలో కనిపించేటువంటిది పరమాత్మగా భావిస్తున్నావు, నాకు బోధిస్తున్నావు.
1: You consider and you teach me that which is reflected
0: in pure water as God.
1: Even now I don't have full satisfaction.
0: If I watch
1: my reflection in water,
0: there's
1: no motion at all.
0: All limbs are clearly seen.
1: But
0: left, right, right, left.
1: Left is seen as right, right is observed as left.
0: ఆ నీళ్ళల్లో మనం చూసినప్పుడు మన రైట్ ఐ లెఫ్ట్ ఐ గా కనిపిస్తా ఉంది, లెఫ్ట్ ఐ రైట్ ఐ గా కనిపిస్తా ఉంది.
1: When you look into the water, the right eye is seen as a left.
0: కాబట్టి ఇది నేను నమ్మను, ఇది ఆత్మ కాదు.
1: Therefore I don't believe this.
0: సాక్షాత్ ఆత్మ సాక్షాత్ ఆత్మ.
1: It is not ఆత్మ. I want సాక్షాత్ true ఆత్మ.
0: ఇది ప్రతిబింబాత్మ అన్నాడు.
1: This is ఆత్మ of the reflection.
0: అనగా భక్తునికి ఈ విచారణ శక్తితో తన సత్యాన్ని గుర్తించుకోవడానికి తగిన అవకాశాన్ని ఇస్తూ వస్తున్నాడు ప్రజాపతి.
1: ప్రజాపతి హస్ గివింగ్ హిమ్ యాంపుల్ స్కోప్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్ టు నో ద ట్రూత్.
0: అనగా మనము ఇది ఏది ఆత్మ కాదు,
1: మీనింగ్ నథింగ్ ఆఫ్ ది సార్ట్ ఇస్ ఆత్మ.
0: ఇదంతా కేవలం ప్రాకృతమైనటువంటి ఇవన్నీ
1: ఇస్ ఆల్ వరల్డ్ ఇన్ థింగ్.
0: అయితే ఇందులో కూడా ఆత్మ ఉంది.
1: హౌఎవర్ ఈవెన్ హియర్ దేర్ ఇస్ ఆత్మ.
0: ఆత్మకు రూపము లేదు.
1: ఆత్మ హాస్ నో ఫామ్.
0: ఆత్మకు నామము లేదు.
1: ఆత్మ హాస్ నో నేమ్.
0: అన్ని నేమములు అన్ని పేర్లు దానివే.
1: ఆల్ నేమ్స్ బిలాంగ్ టు ఆత్మ.
0: అన్ని రూపములు తనవే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ ది
0: ప్రత్యేకించి పర్టికులర్ గా ఒక్క రూపనామము లేవు.
1: ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్ అండ్ నేమ్.
0: ఇంకా ఏమి స్వామి రూపము?
1: దెన్ వాట్ ఈస్ దిస్ ట్రూ ఫార్మ్ స్వామి?
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హీ రిప్లైడ్,
0: నీవు నా ఆజ్ఞను శిరసా వహించి
1: యు ఫాలో మై కమాండ్
0: ధ్యానంలో కూర్చోమన్నాడు.
1: సిట్ డౌన్ ఇన్ మెడిటేషన్.
0: కూర్చున్నాడు. అది సత్యము కాదు, ఇది సత్యము కాదు, ఇది సత్యము కాదు, ఇది సత్యం ఏంటి? వాట్ ఈస్ ట్రూత్?
1: హీ సెట్ డౌన్ అండ్ స్టార్టెడ్ ఎంక్వైరింగ్, ఇన్వెస్టిగేటింగ్. దట్స్ నాట్ ట్రూత్, దిస్ ఇస్ నాట్ ట్రూత్, దెన్ వాట్ ఈస్ ట్రూత్?
0: ఇవన్నీ చెప్పిన వాడు ఎవరు?
1: హూ ఇస్ వన్ దట్ టాట్ ఆల్ దీస్?
0: ఈ నీటి బిందువులో చూడమన్నావు.
1: యూ వాంటెడ్ హిమ్ టు సీ ఇన్ ద రిఫ్లెక్షన్ ఇన్ ద వాటర్.
0: డ్రీమ్ లో చూడమన్నావు.
1: యూ వాంటెడ్ హిమ్ టు సీ ఇన్ ద డ్రీమ్.
0: కేవల సుషుప్తిలో చూడమన్నావు.
1: హీ వాజ్ ఆస్క్డ్ టు సీ ఇన్ డీప్ స్లీప్.
0: తురియములో చూడమన్నావు.
1: హీ వాజ్ డైరెక్టెడ్ టు సీ ఇన్ ద క్రియ.
0: ఇవన్నీ బోధించిన వాడెవరు?
1: హూ ఇస్ వన్ దట్ టాట్ ఆల్ దీస్?
0: గురువి. ఇది నీ ప్రజాపతి.
1: ఇట్ ఇస్ ద ప్రిసెప్టర్ హూ ఇస్ ప్రజాపతి.
0: ఆ ప్రజాపతి ఆత్మ అని ధ్యానంలో కూర్చున్నాడు.
1: సేయింగ్ ద ప్రజాపతి ఇస్ ఆత్మ, హీ సాట్ డౌన్ ఇన్ మెడిటేషన్.
0: అక్కడ కోటి సూర్య కాంతితో దివ్యమైనటువంటి ఒక జ్యోతి ప్రారంభమైంది.
1: దేర్ హీ సా ద లైట్ విత్ ఆల్ ది స్ప్లెండర్ అండ్ ది బ్రిలియన్స్ ఆఫ్ 1 crore సన్.
0: అది ఆత్మ.
1: దట్ ఈస్ ఆత్మ.
0: సూర్యచంద్రాదులను వెలిగించేది కూడా అది ఆత్మ.
1: ద వన్ దట్ లైట్ ద సన్ అండ్ ద మూన్ ఈజ్ ఆత్మ.
0: సర్వేంద్రియములను ప్రకటింపజేసేది ఆత్మనే.
1: ఆల్ లింబ్స్ వర్క్ బికాస్ ఆఫ్ ఆత్మ.
0: ఈ హెపరములకు ఆనందాన్ని అందించేది ఆత్మనే.
1: ద వన్ ద కన్వర్స్ బ్లీస్ హియర్ అండ్ హియర్ ఆఫ్
0: హెపరములకు ప్రకాశమే.
1: ఫర్ ఎవ్రీథింగ్ లై.
0: ఈ ప్రకాశము ఎక్కడ ఉంటుంది?
1: వేర్ డస్ ఇట్ లై ద లై?
0: అది అజ్ఞానములోనే ఉంటుంది. అది జ్ఞానము.
1: ఇట్ ఈస్ ది విజ్డమ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఇగ్నోరెన్స్.
0: అప్పుడు చెప్పాడు, అజ్ఞానంలోని ప్రజ్ఞానము, ప్రజ్ఞానంలోని పరంజ్యోతి, పరంజ్యోతి పరమాత్మ స్వరూపము.
1: దెన్ హి సెడ్ ఇట్ ఈస్ ఓన్లీ ది అవేర్నెస్ ఇన్ ఇగ్నోరెన్స్ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ది లైట్ ఆఫ్ లైట్ లేటర్.
0: అజ్ఞానంలోని ప్రజ్ఞానము,
1: ఇట్ ఈస్ అవేర్నెస్ ఇన్ ఇగ్నోరెన్స్.
0: ప్రజ్ఞానంలోని పరంజ్యోతి,
1: ఇన్ దిస్ అవేర్నెస్ ది లైట్ ఆఫ్ లైట్
0: పరంజ్యోతి పరమాత్మ స్వరూపము
1: అండ్ ది లైట్ ఆఫ్ లైట్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: కనుక ఈ అజ్ఞానం లోపలనే ఉంటుంది అది మనకు ప్రజ్ఞానము.
1: దేర్ఫోర్ దిస్ అవేర్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఇగ్నోరెన్స్.
0: ఒకటి భగవంతుని కూడాను ప్రశ్నించారు యమలోక వాసులు, స్వర్గలోక వాసులు.
1: అట్ వన్ టైమ్ ది ఇంద్రలర్స్ ఆఫ్ హెవెన్ అండ్ హెల్ ఆస్క్ ఈవెన్ గాడ్,
0: స్వామి మీ పర్మనెంట్ అడ్రస్ ఏమిటి?
1: స్వామి వాట్ ఇస్ యువర్ పర్మనెంట్ అడ్రస్?
0: మీరు స్వర్గలోకంలో ఉంటారా, లేక కైలాసంలో ఉంటారా, లేక ఇంకే విధమైనటువంటి యొక్క దీంట్లో ఉంటుంటారా? ఎక్కడ ఉంటారు మీరు చెప్పమని చెప్పారు.
1: దే ఆస్క్డ్ హిమ్ టు ఇన్ఫార్మ్ దెం వెదర్ హి ఇస్ ఎ రెసిడెంట్ ఆఫ్ వైకుంఠం.
0: కుంఠితం కాలేదు వైకుంఠము.
1: హి సెడ్ ద వైకుంఠ ద వన్ విచ్ ఇస్ డిసీట్లెస్.
0: కాబట్టి వైకుంఠ వాసుడు అంటానికి మీకు ఎక్కడ అడ్రస్ వేసేది?
1: Then if you say Vaikuntha, how can I put that address?
0: ఎక్కడ చూసినా కుట్టితం కారెట్టుంటది. కాబట్టి వైకుంఠం ఎక్కడ పోతుంది అడ్రస్?
1: Everywhere it is faultless, defectless. Then what is happened to Vaikuntha?
0: కనుక మీరు ఎక్కడ ఉంటారో దీనికి తెలుపమని చెప్పారు.
1: They wanted to know his permanent address.
0: నాయన నా పర్మనెంట్ అడ్రస్ నరకము అన్న.
1: He said, my dear son, my permanent address is hell.
0: అరే అరే భగవంతుడు స్వర్గంలో ఉండకుండా వైకుంఠంలో ఉండకుండా కైలాసంలో ఉండకుండా నరకంలో ఉంటున్నాడే, ఏమిటి ఆశ్చర్యము? తమాషలు చెప్తున్నాడా లేదు సత్యంగా బోధిస్తున్నాడా అని ప్రశ్నించారు.
1: He was very much surprised and he wanted to know how is that God is present only in hell. How is it that he doesn't stay there in heaven, Kailasa, Vaikuntha?
0: అసత్యం కాదు అసత్యం కాదు ఇదే సత్యము అన్నాడు.
1: That's not false, that is the truth.
0: ఎంత సత్యం స్వామి, నీవు నరకంలో ఎందుకు ఉండాల్సి వచ్చింది? పాపం చేసిన వారు నరకంలో ఉండాలి.
1: How can that be truth? Only those that commit sins should be there in hell.
0: నాయన ఆ నరకవాసులు నన్ను ఎదుకుని ఎక్కువగా ప్రార్థిస్తుంటారు కనుక నేను అక్కడే ఉండవచ్చు.
1: He said, my son, the inhabitants of hell pray to me.
0: స్వర్గంలో ఉండేటువంటి వారు నన్ను తలవనైనా తలవరు.
1: Those who are in heaven, they don't think of me at all.
0: సంతోషంలో ఉండేటువంటి వారు నన్ను ఎవ్వరూ ఆశించరు.
1: Those who are in happiness, don't think of me.
0: దుఃఖంలో ఉండేటువంటి వారే నన్ను నిరంతరము ఆశిస్తుంటారు.
1: Those who are in misery, think of me.
0: అందువల్లే లోకంలో సంకటం వస్తే వెంకట శ్రమణ అంటారు. ఆ దుఃఖం వచ్చినప్పుడే భగవంతుని ప్రార్థిస్తారు.
1: Therefore in the world it is said, only in misery we will be devoted.
0: కనుక నీ నరకమే నా యొక్క నిజస్థానం అన్నాడు.
1: Therefore hell is my true place.
0: అనగా కష్టపడేటువంటి వారి దగ్గరని దైవ ప్రార్థన హృదయపూర్వకంగా ఉంటాయి.
1: ఇట్ మీన్స్ దో ద స్ట్రగల్ ఆఫర్ ద ప్రేయర్ హోల్ హార్టెడ్లీ.
0: సుఖంగా ఉంటే
1: ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపీ.
0: దైవము కనిపించదు, ఇంకేదీ కనిపించదు.
1: దే డోంట్ థింక్ ఆఫ్ గాడ్ ఆర్ ఎనీవన్ ఎల్స్.
0: కలిమి కలిగిన నాడు కైలాసపతి నయన ధిక్కరించి పాపి తిరుగుతుండు.
1: In times of wealth, the worst of the sinner may transcend and disobey the Kailasapati.
0: Kalimi galigina naadu Kailasapati naina dikkarinchi paapi tirugutundi.
1: When he is wealthy, the sinner will disobey the Shiva and moves about.
0: Kalimi tolagagane kanipinchu lokamu.
1: The moment money is gone, the whole world is in
0: there. Nenu kanipistanu naina. Then he will see me. Kanipinchanu.
1: Then he will see me. Till then, I am not seen.
0: Naaku God raise a vaikuntamu.
1: Then my God raises Vaikuntha.
0: Dhaname swargamu.
1: Money is heaven.
0: Sukhame kailasamu.
1: Happiness is kailasa.
0: Naaku devude akkarledanta.
1: I don't want God at all.
0: Kanuka కష్టమైనటువంటిది ప్రజలకు అందించడంలో భగవంతుని ప్రీతితో అందించేటువంటివి కాని దేశంతో ఇచ్చేటువంటివి కాదు.
1: Therefore difficulties are given to mankind not out of any hatred, it's out of love. Only the difficulty will fructify and give the success.
0: కనుక మధ్య మధ్య మనకు కష్టం కలగాలి.
1: Therefore in between we should
0: have సంభవించాలి.
1: There should be problems.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఒక విచారణ శక్తి మనలో వస్తుంది.
1: Then we will have the correct inquiry.
0: పాండవులు
1: పాండవులు
0: మహా సంతోషమైనటువంటి స్థితి లోపల
1: వెరీ వెరీ హ్యాపీ
0: వారు రాజ్యం ఏలుతున్న సమయంలో
1: రూలింగ్ ది కింగ్డమ్
0: ఎప్పుడూ కృష్ణుని స్మరించలేదు.
1: దే నెవర్ థాట్ ఆఫ్ కృష్ణ ఎనీ మోమెంట్.
0: కుంతీదేవి కూడా అదే చెప్పింది.
1: కుంతి ఆల్సో సెట్ సేమ్ వే.
0: కృష్ణ యుద్ధం అయిన తర్వాత నా కుమారులు పంచ ప్రాణములుగా తిరిగి కాపాడుకుని వచ్చావు, నీకు ఇది నా నమస్కారము అని.
1: కుంతి సెట్, after the war you have taken my children during that time also as your life principle.
0: Nooru mandi putrulu undi kuda nu vaaru evaru indulo dakkaledu.
1: So in spite of 100 children there not even one who survived.
0: Putrulu neevu panchapranamuluga kaapadinaavu.
1: All the five sons you have taken them as life principle.
0: Idi naa saasthanga namaskaram anu.
1: I offer my obeisance.
0: Atta
1: aunty,
0: నీకేం కావాలి కోరుకో, తప్పక నీకు కూడా అభిష్టాన్ని నెరవేరుస్తానండి.
1: He said, what do you want? I'll certainly fulfill your desire.
0: నాయన కృష్ణ, నువ్వు అడగమన్నావు కనుక నేను అడుగుతున్నాను. నాకెప్పుడు కష్టములే ప్రసాదించేవాడు.
1: He said, Krishna, since you wanted me to ask, I want you to confer the problems, troubles all the time.
0: నాకు కష్టములే ప్రసాదించమని చెప్పింది.
1: Grant me the troubles.
0: ఏంటిది కష్టాన్ని కోరుతావా? ఇంతకాలం 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు అడవిలో ఉంటూ ఈ కుమారులు అంత అవస్థపడ్డావు. వాళ్ళు అవస్థపడుతున్నారని రాత్రింపవడం నీవు చింతిస్తూ కూర్చున్నావు. ఇంకా కష్టాన్ని ఎందుకు కోరుకుంటావు?
1: Why do you want troubles? You were in troubles for 12 to 14 years. Why do you still want them?
0: Krishna, nenu panduraniga undinappudu ninnu okka chalamena sarinchaledu.
1: So long I was the queen, I never thought of you.
0: నాకు ఈ కష్టాలన్నీ రావటం చేత క్షణక్షణం కూడాను కృష్ణ ఆపద్బాంధవ కృష్ణ ఆపద్బాంధవ అని నిన్ను స్మరిస్తున్నాను.
1: బికాస్ ఆఫ్ దీస్ డిఫికల్టీస్ ఐఎమ్ చాంటింగ్ యువర్ నేమ్ యాజ్ ఎ రిఫ్యూజ్ ఇన్ ఫార్ లాంగ్.
0: కనుక నిన్ను స్మరించాలంటే నాకు కష్టమే ప్రసాదిస్తుంది.
1: చాంట్ యువర్ నేమ్ కన్ఫర్ ఆల్ ట్రబుల్.
0: కనుక మానవులకు కష్టాలు వస్తుంటాయి, కష్టాలు రావాలని నేను కోరను, సుఖంగానే ఉండాలి. కానీ వచ్చినప్పటికి మనం ఏమాత్రము భయపడకూడదు.
1: Human beings face troubles. One should be happy.
0: దాన్ని సాధించడానికి తగినటువంటి యొక్క శక్తిని కూడా మనం పెంచుకోవాలి.
1: We have the determination to accomplish.
0: ఏమిటి ఈ కష్టాలు?
1: What are these troubles?
0: అన్ని కదిలిపోయే మేఘాలు.
1: All are passing clouds.
0: సుఖం ఎంత అస్థిరమో కష్టమో అంత అస్థిరమే.
1: The pleasure is temporary, trouble is equally temporary.
0: కాబట్టి రెండు కూడా టెంపరీ.
1: సో both are temporary.
0: ఈ ఎంత త్వరగా పోతుందో అది త్వరగా వస్తుంది. పౌర్ణమి పౌర్ణమి పౌర్ణమి ఎంతో ఆనందంగా ఆ మూన్ లైట్ చూసి మూన్ లైట్ డిన్నర్ కూడా పెట్టుకుంటారు.
1: యాజ్ ఫాస్ట్ ఇట్ కమ్స్ యాజ్ ఫాస్ట్ ఇట్ డిసపియర్స్ థింకింగ్ ఆఫ్ ది ఫుల్ మూన్.
0: కానీ ఆ మూన్ లైట్ ఎన్ని దినములు? ఒక దినమే.
1: ద ఫుల్ మూన్ లైట్
0: తగ్గిపోతూ తగ్గిపోతూ తగ్గిపోతూ తిరిగి అమావాస్య ప్రారంభమవుతుంది.
1: లేటర్ ఇట్ డిమినిషెస్ గ్రాడ్యువల్లీ.
0: అమావాస్య వచ్చింది చాలా చీకటిగా ఉంది అనుకుంటే రెండవ రోజే మూన్ లైట్ స్టార్ట్ అవుతుంది.
1: When you say it's dark night, pitch darkness, the light starts on next day.
0: ఇప్పుడు ఒకదానికొకటి మార్పు చెందేటువంటివే కానీ స్థిరమైనవి కాదు.
1: All change, nothing is permanent.
0: కనుక అన్నిటికీ స్థిరమైనటువంటిది ఒక ఆత్మతత్వమే.
1: So that is which is steady for all, is ఆత్మ.
0: పిప్పిలాలు చెప్పాడు నాయన, ఆత్మతత్వం అనేటువంటిది కేవలము తుర్యావస్థయందు స్థితి యందు ఒక జ్యోతిర్మయంగా ఉంటుంది. కనుక ఆ ప్రణవ తత్వం నుంచి ప్రారంభమవుతుంది ఈ జ్యోతి.
1: అవుట్ ఆఫ్ దట్ ప్రణవ స్టార్ట్ దిస్
0: ప్రణవ తత్వం నుంచి ఎందుకు జ్యోతి ప్రారంభమవుతుంది?
1: వై షుడ్ దిస్ లైట్ స్టార్ట్ ఫ్రమ్ ప్రణవ?
0: చక్కగా గుర్తించాలి.
1: యూ షుడ్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ.
0: సృష్టి అనేటువంటిది ఒకటి జరిగింది.
1: క్రియేషన్ హ్యాడ్ హ్యాపెన్.
0: సృష్టి అనగా ఏంటి? ఒక పని చేయటము.
1: క్రియేషన్ మీన్స్ డూయింగ్ ఎన్ యాక్షన్.
0: అక్కడ కదలిక జరిగింది.
1: దేర్ దేర్ ఇస్ ఎన్ యాక్టివిటీ.
0: ఎక్కడ కదలిక జరుగుతుందో అక్కడంతా కంపం ఉంటుంది.
1: వేర్ దేర్ ఇస్ మూమెంట్ దేర్ ఇస్ బౌండ్ టు బి
0: సౌండ్.
1: సౌండ్
0: ఎక్కడ కదలిక ఉంటుందో అక్కడంతా సౌండ్ ఉంటుంది.
1: వేర్ దేర్ ఇస్ మూమెంట్ దేర్ ఇస్ సౌండ్.
0: సృష్టి అనేటువంటిది ఒక కర్మ జరిగేటప్పటికీ ఆ కర్మ నుంచి కూడాను ప్రణవము అనే ఒక శబ్దం ప్రారంభమైంది.
1: When this action of creation is done, this sound of pranava started there.
0: నిజంగా మీరు చక్కగా సైంటిస్ట్ కూడా దీన్ని బాగా తెలుసు. మన కన్ను కూడాను కదులుతూ ఉంటుంది.
1: The eye is also moved.
0: కదులుతూ ఉండినప్పటికీ అక్కడ శబ్దం ఉంది. దాంట్లో
1: దేనికి మూమెంట్ ఆఫ్ ఐలిడ్స్ ఆల్సో దేర్ ఇస్
0: సౌండ్. మనకు వినిపించడం లేదు కానీ ఎక్కడ కదలిక ఉందో అక్కడ శబ్దం ఉంది.
1: You may not hear the sound. Wherever there is movement, there is sound.
0: శబ్దం లేని కదలిక ఉండడానికి వీలే లేదు.
1: There cannot be any movement where there is no sound.
0: కనుకనే కదలికే సృష్టి, దాని ప్రతిధ్వని ప్రణవం.
1: దేర్ఫోర్ మూమెంట్ ఇస్ క్రియేషన్.
0: ఆ సృష్టి జ్యోతి.
1: దట్ సౌండ్
0: ప్రకాశం నుంచినే సర్వము ప్రారంభమవుతుంది.
1: అవుట్ ఆఫ్ దట్ ఎఫల్జెన్స్ కేమ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: ఒక్క భగవత్ సృష్టి లోపల ఒక్క యంత్రమే ఈ సూర్యుడు.
1: ఇన్ గాడ్స్ క్రియేషన్
0: ఇలాంటి సూర్యులు కోట్లకు ఉంటున్నారు.
1: దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ సచ్ సన్స్.
0: కోట్ల కంటే కూడా ఇంకా చాలా తక్కువే.
1: ఇట్ స్టిల్ లెస్ నంబర్.
0: ఒక మిల్కీ వే అనేటువంటిది చిన్నదిగా కనిపిస్తుంది మనకు.
1: ద మిల్కీ వే అపియర్స్ టు బి వెరీ స్మాల్.
0: ఆ మిల్కీ వే లోపల కొన్ని బిలియన్ స్టార్స్ ఉన్నాయి.
1: ఇన్ దట్ మిల్కీ వే దేర్ ఆర్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్.
0: అలాంటి మిల్కీ వేస్ ఎన్నో ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ మెనీ మెనీ మిల్కీ వే.
0: అందులోపల మనకు కనిపించే సూర్యుడు ఏదో చిన్న నక్షత్రం వంటి వాడు.
1: ద సన్ వి సీ ఇస్ లైక్ ఎ స్మాల్ స్టార్.
0: మనకు దగ్గరలో ఉంటున్నాడు.
1: He is quite close.
0: Ante enta daggarlo untunnadu?
1: How near?
0: 10 crore mile daggarlo untunnadu.
1: He is so near 10 crores of mile.
0: 10 crore mile daggara.
1: He is so near as 10 crores of mile.
0: Nakshatralu chustamante enta dooram undo cheppadaniki veeluka.
1: Then if you take the stars, we can't say.
0: Konni nakshatralu yokka velthunu ee naatiki kudanu konni crore sarlachu mailapudikini aa velthu inka bhoomi paina paddam ledu. Inka pari bayideru ostune undi.
1: The light of certain stars has not reached the earth. Still it is coming now.
0: Karu jeevithamaitundi inta vishalamaitundi srishtilo.
1: In this vast creation,
0: ika bhagavantuni yokka prakasam enta goppadi yochindi.
1: How great is the brilliance of God.
0: Ee chinna nakshatramulu ఈ సూర్యుని ఉంది ఇంత ప్రకాశం ఉంటుండాలి.
1: సో మచ్ ఆఫ్ లైట్ బ్రిలియంట్ ఇన్
0: అందులో భగవద్గీత లోపల కోటి సూర్య కాంతి అన్నారు.
1: దేర్ ఫోర్ ఇన్ భగవద్గీత ఇట్ ఇస్ సెడ్ ఇట్ ఇస్ ద బ్రిలియంట్ ఆఫ్ 1 crore సన్.
0: అది ఆత్మతత్వం, సర్వమునే వెలిగించేది అది.
1: That is Atma. It is the one that will have
0: sarvamunu kadiginchedi atmane.
1: It is the one that melts and makes everything move.
0: Sarvamunu paramunu atmane.
1: It is Atma for life here and thereafter.
0: Ee vidhanga jawabu cheppi,
1: by giving reply like that,
0: Sukeshunaku tripti pachadu.
1: He satisfied Sukesha.
0: Inka nalaguru unnaru shishyulu.
1: Then there are 4 more disciples.
0: Aa nalaguru lopala iddaru daipoyindi.
1: 2 were answered.
0: కనుక ఇంకా నలుగురికి కూడాను ముందు మాట్లాడుగా.
1: ద రెస్ట్ స్వామి విల్ టాక్ టు అస్ లేటర్.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Divine Droplet, a small excerpt from a discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. In this audio clip, Swami stresses the importance of bringing a change in mental attitude, transforming the minds of the villagers by eradicating their bad habits and practices which would bring about their development. This Divine Droplet is taken from the discourse delivered on 22nd November 1978.
2: మనం అనేక మంది అనేక సంస్థల వారు రిపోర్ట్స్ అంతా చెప్పినప్పుడు మేము కొన్ని కొన్ని గ్రామాలంతా కూడా అడాప్ట్ చేసేసుకున్నాము, కొన్ని కొన్ని గ్రామాలు మేము ప్రత్యేకంగా తీసుకున్నాము, ఆ గ్రామాల యొక్క పరిశుద్ధిని, ఆ గ్రామాల యొక్క పవిత్రతను మేము ఎంతో తీర్చిదిద్దుతున్నామని కూడాను ఈ రిపోర్ట్స్ లోపల అందించారు.
3: Some of them, when they presented the reports for the areas which they have adopted, they said, we have taken some villages and we have done some good work in the villages and we have removed the difficulties and the troubles that are present in these villages.
2: ఈ విలేజెస్ అంతా మనం తీసుకున్నాం. ఈ విలేజెస్ లో మనం చేసేటువంటి పని ఏమిటి?
3: We have adopted these villages. What is the kind of work which we are doing in these villages?
2: కొంతమంది మేము రోడ్స్ వేస్తున్నాము.
3: Some said that we are
2: కాలువలు పరిశుద్ధం చేస్తున్నాము.
3: Some said that
2: బజార్లు ఊడుస్తున్నాము.
3: They are cleaning the bazaars.
2: భజనలు చేస్తున్నాము.
3: They are doing bhajans.
2: ఉపన్యాసాలు ఇస్తున్నాము.
3: We are giving lectures.
2: ఇవి మనం చేయవలసిన సేవలు.
3: Is this the service which we have to do?
2: భూమి శుభ్రపరచవచ్చు, కాలువ శుభ్రమైపోవచ్చును, ఉపన్యాసాలు చెప్పవచ్చును, వేదిక కొంచెం కష్టం కావచ్చును, దానికే ఖర్చు కావచ్చును, కానీ జనుల్లో మార్పు ఏమిటి?
3: You can clean the gutter, you can clean the ground, you can clean the bazaar, you can build a road, but what is the change that has come in the human beings in that village?
2: మానవులలోని మనసును పరివర్తన గావించేటువంటి ప్రయత్నము సేవాదళ సభ్యులు చేయబట్టాలి.
3: The Sevadal members should undertake to change the mental attitudes and transform the minds of human beings.
2: అంతే కాని భౌతికమైనటువంటి ఈ పనులు కావచ్చు చేయొచ్చును, ఇవి చేయకూడదని చెప్పటం లేదు, వీటితో పాటు అవి కూడా నువ్వు మార్పు కావాలి.
3: Yes, you can bring about material changes. I am not saying that you should not bring about such material changes.
2: ఈ టంబ్లర్ లో నీరు పోసుకుని మనం తాగుతున్నాము. ఇది నీరు పోసుకుని త్రాగేటువంటి టంబ్లర్ కదా అని దీనికి చుట్టూ మాత్రమే బాగా తుడిచి పరిశుద్ధం చేసి లోపల మాత్రమే అశుద్ధంగా ఉంటుంటే దీన్ని నీరు తాగడానికి వీలవుతుందా?
3: We should bring about inner cleanliness as well. For instance, this is a tumbler. We take water by putting it into this tumbler, feeling that this should be clean. If you only clean the outside of the tumbler, is the water that we are going to drink from the tumbler going
2: lopala velapala kudanu parishuddham cheyali pratyekanga lopalane parishuddham kavali.
3: Inside and outside should be clean, in particular the inside should be clean.
2: Kanuka ee gramamulu yokka బహిర్భాగముని ఎందు మాత్రమే పరిశుద్ధం చేస్తూ ఉంటే గ్రామముల్లో నివసించేటువంటి యొక్క వ్యక్తుల యొక్క హృదయాలను కూడా కొంచెం పరిశుద్ధం గావించుకునేటువంటి ప్రయత్నంలో మనం కొంతవరకు ముందంజ వేయాలి.
3: While cleansing the external appearances of the village, such as the roads and the water and the gutters, we also should make an attempt to clean the inside of the people who live in that village.
2: ఒక్కొక్క పల్లె తీసుకుందాం. ఈ పల్లెలో కొన్ని వందల మందో లేక 2-3 వేల మందో ఉంటుంటారు ప్రజలు.
3: We'll take a village by village. In each village there may be a few hundred people or a few thousand people.
2: ee konni velu konni noorlo undinatvanti okka manushulu lopala enni durgunalu untunnayi, enni durabhyasalu untunnayi, enta duracharalu untunnayi aneetvanti danni motta motta manam yochinchi aa durabhyasamulanu, aa durbhavamulanu, aa duschestalanu kontha varaku daariloki teppinchukuneetanti prayatnam cheyali.
3: Taking a few hundreds or a few thousand people, the first thing we should know is how many of them and what kind of bad qualities are present in them and what bad practices are present in these people. To some extent we should make an attempt to remove these bad qualities and bad practices.
2: Rural development ani cheptani prabhutvam kuda nu chaala varaku prayatnam chestundi, adi kotta kolidi dhanamu vyayam chestu, kaani aa gramaluku edo konni aasupatris kattamo, లేక ఇంకే విధమైనటువంటి యొక్క ఇది అనుకూలాలు చేయటమో, నీరు సప్లై చేయటమో, కక్కద్దొడ్లు కట్టడమో, ఇలాంటివంతా చేస్తున్నాయి. ఇది కూడా నువ్వు బాహ్యంగా అవసరమే. కానీ సత్యసాయి సేవా సంస్థలు ఎందు చేయవలసినటువంటి యొక్క పరిశుద్ధము ఇంకా పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
3: The government of the country is also undertaking rural development, and in the name of rural development, considerable amount of money is being spent. They build hospitals, they give water supply, they give all such amenities. Those are necessary. But the members of the Satya Sai organizations, in addition to providing such facilities, should do something more.
2: Manu ye pallalo praveshinchinappudiki aa pallalo jarugutunnatundi yokka durabhyasam emiti ani motta motta gurtinchali.
3: In whatever village we may enter, the first thing you should do is to recognize what are the bad practices which are amongst the people of that village.
2: ఎక్కడెక్కడ జూదాలు ఆడుతున్నారు?
3: Where are they gambling?
2: ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి యొక్క త్రాగుడు జరుగుతుండాలి?
3: Where are they drinking?
2: ఈ విధమైనటువంటి దీని వల్ల కుటుంబాలు ఎన్ని నాశనం అయిపోతున్నాయి?
3: As a result of such gambling and drinking, how many families are going to ruin?
2: కనుక ఇలాంటివి మనం గుర్తించి వారికి చక్కని బోధలు చేస్తూ ఆ త్రాగడం మానిపించి, జూదాలు మానిపించి, ఇంకా అనేక విధమైనటువంటి యొక్క దుశ్చింతలకు వారు కొంతవరకు సరైనటువంటి ఉపదేశములు చేసి ఆ విధమైనటువంటి మార్పులు చేయించినప్పుడే రూరల్ డెవలప్మెంట్ అనేటువంటిది జరగడానికి వీలవుతుంది. డబ్బు లోపల కూడా దుర్వినియోగం కానటువంటి యొక్క మార్గాన్ని వాళ్ళు అవలంబించడానికి కూడా అవకాశం ఉంటుంటారు.
3: Recognizing the places and the faults like this gambling and drinking, it's only when by good practice and preaching them that we can get rid of these bad practices like drinking and gambling. Even the money you spend will produce good results and changes in the people of the village.
2: Pallalo tellavari kodiguttuto paatu lechi ratri 7 gantalaku vaari intiki vachi pani chestu untinappudu ఏదో 2-3 రూపాయలు సంపాదించుకుని వస్తారు. ఆ 2-3 రూపాయలు కూడా నువ్వు తాగటంలోనే తాను కడుపు నింపుకుంటే ఆలుబిడ్డల యొక్క పరిస్థితి ఏమిటి?
3: ఇన్ విలేజెస్ మోస్ట్లీ ది పీపుల్ హూ గెట్ అప్ యాజ్ ది కాక్ క్రోస్ అండ్ దే రిటర్న్ హోమ్ అట్ 7 PM ఇన్ ది నైట్ దే ఎర్న్ 2 or 3 రూపీస్ అండ్ ఇఫ్ దే స్పెండ్ దోస్ 2 or 3 రూపీస్ ఇన్ డ్రింకింగ్ వాట్ ఈస్ టు హ్యాపన్ టు ది మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ ది వైఫ్ అండ్ ది చిల్డ్రన్
2: కనుక అలాంటి వారికి మనం చక్కని బోధ చేసి వారిని ఏ రీతిగానైనా సరే ఇది చేతులు కాదు కాళ్ళు అని మనం వాళ్ళు పట్టుకునేనా కూడా వారిని ఆ విధమైన మార్పు తెప్పించుకునేటువంటి ప్రయత్నము సత్యసాయి సేవాదనం వారు చేపట్టాలి.
3: బై అప్రోచింగ్ సచ్ పీపుల్ ప్రాపర్లీ ఇఫ్ నెససరీ బై టచింగ్ దర్ ఫీట్ అండ్ నాట్ దర్ హ్యాండ్స్ అండ్ ప్రేయింగ్ టు దెమ్ ఇఫ్ దే కెన్ గెట్ రిడ్ ఆఫ్ సచ్ హ్యాబిట్స్ ది సత్యసాయి సేవాదల్ మెంబర్స్ షుడ్ అండర్టేక్ సచ్ ట్రాన్స్ఫర్మేషన్.
2: మేము కొన్ని గ్రామాలు తీసుకున్నాము, ఈ గ్రామంలో చాలా అభివృద్ధి వచ్చింది, చాలా మార్పు వచ్చింది స్వామి అని కూడా చెప్తుంటారు చాలా మంది.
3: Many say, Swami, we have been working in many villages and a lot of change has come in those villages.
2: Emi marpu ani prashninchinappudu andaru bhajanaku vastunnaru, andaru bhajanalu chestunnaru, andaru chakkaga anni vidhala kodanu nagara sankirtanam jarugutunnaru ani cheptunnare tappa ee nagara sankirtanam cheyatam kosamani, ee bhajanalu cheyatam kosamani, ee bhajan ledani evaru edustunnaru. Ive aa marpulu teppinchavalsindi.
3: When we ask a question, what is the kind of change that has come about in the village? The answer is, several people are coming for bhajan, several people are participating in Nagar Sankirtan. What is the change that is coming about by this bhajan? Who is worrying whether they all come for bhajan or for Nagar Sankirtan?
2: Vaani durabhyasamunu maanpinchaka tappa taagi bhajan lo vachi tappu taalalu vesukuntu ugutu padutunte adi bhajan cheyatama?
3: Without giving up one's bad practice and heavily drunk, if he comes into a bhajan and if he participates in the bhajan as a drunken man, is this doing bhajan?
2: Vaadu bhajanaku raagapoyina paravaledu, vaani durabhyasanni maanipinchandi, ade goppa bhakti.
3: He does not have to come to bhajan. Make him give up his bad practice of drinking. That alone is the biggest change that you can produce.
2: Kanuka ilanti దురభ్యాసములను మాన్పించేటువంటి యొక్క విషయం లోపల మన సత్యసాయి సేవా సంస్థల వారు ఈనాటి నుండి కొన్ని నూతనమైనటువంటి పద్ధతులను అవలంబించాలి.
3: ఇన్ ఇరాడికేటింగ్ సచ్ బ్యాడ్ ప్రాక్టీసెస్ ది మెంబర్స్ ఆఫ్ ది సత్యసాయి సేవాదల్ ఫ్రమ్ టుడే షుడ్ అండర్టేక్ సమ్ న్యూ మెథడ్స్ సమ్ నావెల్ మెథడ్స్ ఆఫ్ ఇరాడికేటింగ్ దీస్ ప్రాక్టీస్.
1: సాయిరామ్, యూ జస్ట్ హర్డ్ ఎ డివైన్ డ్రాప్లెట్, ఎ స్మాల్ ఎక్సర్ప్ట్ ఆఫ్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై Bhagwan Sri Satya Sai Baba. Thank you and Sai Ram.
0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
4: This is Radio Sai Global Harmony. Next, a selection of Sai Bhajans.

0: Clay is one, but the shapes and forms given to this clay in terms of the diverse set of utensils or vessels that you make are many. Gold is one, but ornaments could be diverse and many. Milk is one, but the cows which yield the milk could be many. So also, the one and the only one, that is, Paramatma, manifests himself in this diverse set of forms, individuals and names. And all that you see around is a manifestation of that one and only entity.
1: పొగకు మూలము నిప్పుల పుంజముండ పొగకు మూలము నిప్పుల పుంజముండ రైలు పరువుకు నడిపించు డ్రైవరుండ ఆటోమేటిక్ లైటుకు అవధులుండ ఒకడు జగతిని సృష్టింపనుండవలదే ఒకడు జగతిని సృష్టింపనుండవలదే ఒకడు జగతిని సృష్టింపనుండవలదే
0: For you to have smoke, there has to be a cause, and that is fire. For you to have the rail or train moving smoothly along the rails, you ought to have the one who drives it along in the form of the driver. For a smooth regulation of the traffic, you need to have a cause, and those are the traffic lights which switch on and off automatically. So also, should you not have a cause for this diverse manifestation which you call is the universe or nature?
2: ప్రేమ స్వరూపులారు,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: ఈనాడు లోకములో వైజ్ఞానికమున మానవ జాతి ఎంతయో ప్రగతిని సాధించినది.
0: ఇన్ ద వరల్డ్ ఆఫ్ టుడే వి ఫైండ్ దట్ మ్యాన్ హ్యాస్ మేడ్ ర్యాపిడ్ స్ట్రైడ్స్ ఆఫ్ ప్రోగ్రెస్ త్రూ ద మీడియం ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
2: విజ్ఞాన సాంకేతిక శాస్త్రమున బ్రహ్మాండమైన విజయాన్ని కూడా సాధించినది.
0: He has also achieved tremendous success in the fields of science and technology.
2: ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్స్ ద్వారా వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు ఒక విపరీతమైనటువంటి యొక్క అభివృద్ధిని సాధించినది.
0: In terms of the field of research dealing with plastics or the electrons or the computers, certainly the world has advanced a great degree.
2: అణు శాస్త్రమునందు కాని ఆకాశ మార్గమునందు కాని ఈ యొక్క శాస్త్రవేత్తలు ఒక భావాతీతమైనటువంటి యొక్క విజయాన్ని కూడా సాధిస్తూ వచ్చింది.
0: Either in the domain of the atom or in the domain of the macroscopic one, where he tends to soar skywards, the scientist has certainly achieved remarkable progress and understanding.
2: మరొక వైపున చూస్తే నైతికంగా క్షుద్ర విమర్శలు, సంకుచిత భావములు మితిమీరి పెరుగుతూ వస్తున్నవి.
0: As a contrast, if you see what man has been doing in the fields related to ethics and morals, he indulges in criticism and ridiculing and tends to develop a very narrow outlook.
2: రాజకీయంగా, ఆర్థికంగా కల్లోలములు పెరుగుతూ వచ్చినవి.
0: Either in the fields of politics or economics, there is chaos and confusion all around.
2: దేశీయ, మత, కుల భేదములు పెరుగుతూ వస్తున్నవి.
0: There are differences of opinion in terms of one's own possessions of land or religion or belief or faith.
2: ప్రాంతీయ దురభిమానములు మరింత పెరుగుతూ వస్తున్నవి.
0: Narrow regional outlook is on the ascendancy.
2: విద్యేందు ఆందోళనలు అభివృద్ధి అవుతూ వస్తున్నవి.
0: There's chaos in addition, agitation in the field of education.
2: ఈ విధమైన వికృత శక్తులు ప్రపంచమంతా ఇప్పుడు స్వేచ్ఛా విహారం సలుపుతున్నది.
0: Such detrimental forces are on the rampage the world around.
2: నైతికంగ వైజ్ఞానికంగ పరస్పర విరుద్ధమైనటువంటి అభివృద్ధులకు ఈ కారణం ఏమిటిని మనం విచారించవలసిన అవసరం.
0: It's absolutely necessary at the moment to try and ponder over this question. What's the cause of these disturbances at the moment? We should also try and answer this question. What is the cause for this development of man in these two aspects? On the one hand, science and technology, and on the other hand, these divisive tendencies pertaining to his ethical and moral existence.
2: నైతికంగా మత ఆధ్యాత్మికంగా మానవుని యొక్క హృదయము ఇంత దిగజారిపోవటం కారణమేమిటి?
0: When you talk of religion pertaining to one's moral code of conduct and one's own spiritual endeavors, certainly man has downgraded himself. What's the reason for this?
2: పూర్వము కంటే ఈనాడు మానవుడి యందు క్రూరత్వము దుర్మార్గము అధికమవుతూ వస్తున్నది.
0: Compared to what he was before, he is more cruel and certainly less concerned about what's around him.
2: ఒకవైపున విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరుగుతూ రావటము, మరొక వైపున జీవితములకు సంబంధించినటువంటి సమస్యలు ఇవి కూడాను మరొక వైపున విరివిగా పెరుగుతూ రావటము, ఇది చాలా విచిత్రమైనటువంటి ఒక సంఘటనగా ఉంటున్నది.
0: It's a matter of great surprise that on the one hand you have tremendous progress in the fields of science and technology. On the other hand you have problems galore pertaining to one's own basic values of one's own existence.
2: దీనికి అన్నింటికి మనం విచారణ చేసి చూసినా స్వార్థమే దీనికి ప్రధాన కారణంగా ఉంటుంది.
0: You think deeply about this and you'd find the reason it's selfishness and nothing beyond.
2: ఈ స్వార్థమునకు అన్యోన్యత లేకపోవటమే దీనికి ప్రధాన మూలము.
0: Added to this selfishness is a case of lack of unity of purpose.
2: ఐకమత్యమే మానవ జీవిత సూత్రము.
0: Unity is the guiding principle for man's existence.
2: సాంఘిక సేవనే అభివృద్ధికి మార్గము.
0: And service to society is a true measure of his progress.
2: ఒక్కతూరి మన భారతదేశం చరిత్రను వెనుకకు తిరిగి చూచినా దీని యొక్క విషయం మనకు అర్థమవుతుంది.
0: You have to turn the pages of history of this great country of Bharat and you would know what the whole thing is about.
2: భారతదేశమునకు 10,000 miles దూరమున ఉన్నటువంటిది ఇంగ్లాండ్.
0: England is a country removed by a distance of 10,000 miles from Bharat.
2: ఆ ఇంగ్లాండ్ యొక్క భూభాగము కేవలము 92,000 చదరపు miles మాత్రమే విస్తీర్ణము.
0: If you look at the area of this country, England, it's about 92,000 square miles.
2: దాని యొక్క జనాభా చూస్తామా 5 కోట్ల మంది జనాభా ఆనాడు.
0: At that time, if you were to look at the population of England, it's a mere 5 crores.
2: భారతదేశం యొక్క విస్తీర్ణము చూస్తామంటే 16 లక్షల చదరపు miles భారతదేశం.
0: Now, if you contrast this with the figures for India in those days, now the area, 16 lakh square miles.
2: ఈ యొక్క జనాభా చూస్తామా భారతదేశంది 44 కోట్ల జనాభా.
0: If you look at the population of this Bharat, it is 44 crores.
2: భారతదేశమునందు వైజ్ఞానికులు కొరతకేమీ మాత్రము లేదు.
0: And there's been no dearth of scientific talent in this country.
2: ఆనాడు భారతదేశం ముందు శ్రీమంతులైనటువంటి రాజులకు కూడా కొరత లేదు.
0: Nor was there any deficiency of people, kings and the mighty ones of those times.
2: ఆనాడు బలవంతులైనటువంటి సూర్యులు పౌరుషము కలిగినటువంటి వ్యక్తులు లేకపోలేదు.
0: And nor was there a deficiency in terms of people who were valiant and valorous and mighty.
2: కానీ 44 కోట్ల జనాభా ఉండినటువంటి భారతదేశాన్ని 16 లక్షల చదరపు miles కలిగినటువంటి ఈ భారతదేశాన్ని 92,000 చదరపు miles కలిగినటువంటి ఇంగ్లాండు 5 కోట్ల జనాభా కలిగినటువంటి ఇంగ్లాండు హస్తవశం చేసుకున్నదంటే ఇందులో ఉన్నటువంటి మర్మం ఏమిటి?
0: But then what you find is this. This country of 44 crores people and 16 lakh square miles came under the rule of a country where you had the population touching a mere 5 crores and area a mere 92,000 square miles. What's the reason for this?
2: వీరిలో వీరికి ఐకమత్యం లేకపోవటము, సహనభావం అభివృద్ధి లేకపోవటము దీనికి మూల కారణం.
0: A lack of unity of purpose and a mutual understanding is a basic reason for this.
2: నాడే కాదు నేడు కూడాను కేవలము ఈ విధమైనటువంటి ఐకమత్యం లేకపోవటమే దేశం యొక్క దుస్థితికి మూల కారణం.
0: Not only then, but even now you find this tendency, a lack of unity of purpose, certainly leading the country downward.
2: మానవ పరిణామమే విశ్వ పరిణామం.
0: Now what you talk about transformation of man is closely linked with the surroundings around him.
2: మానవుడు మారినప్పుడే జగత్తు మారుతుంది.
0: When man transforms, so would the world around him also.
2: వ్యక్తి మంచివాడైనప్పుడే సమాజం కూడా మంచిదవుతుంది.
0: If an individual were to be good, the society also would be good.
2: కనుకనే ఈనాడు రాజకీయంగా ఆర్థికంగా నైతికంగా వైజ్ఞానికంగా ఎన్ని విధములైనటువంటి పరిణామము చెందినప్పటికీ దేశం ఏమాత్రం కూడాను శాంతి భద్రతలను అందుకునలేదు.
0: So against this background, if you find that even if you talk about progress in the fields of politics, economics and the sciences, you cannot really say that man is really progressing.
2: ఏనాడు దేశమునందు మానసిక పరిణామం అభివృద్ధి నొందునో ఆనాడే దేశం యొక్క విజయం కూడాను ఆనందం కూడాను చేకూరుతుంది.
0: The day when man transforms, turns a new leaf in terms of his own mental processes, can you possibly say that the country has progressed forward?
2: మానసిక పరిణామం లేక ఎన్ని అభివృద్ధులు జరిగినప్పటికీ ఇవన్నీ కూడాను కేవలము కృత్రిమమైనటువంటి అభివృద్ధులే కానీ ఇది సరి అయినటువంటి అభివృద్ధులు కాదు.
0: Minus the transformation pertaining to the mind, any of these developments around you could at best be superficial and artificial without any deep basis.
2: ప్రతి పదార్థమునకును ఒక పరార్థం ఉన్నది.
0: For everything there is a basis. For every material thing there is a basis, all right.
2: పరార్థము లేని పదార్థము ప్రయోజనము లేదు.
0: And that which has no basis as such, this material entity, has no meaning.
2: పదార్థము వస్తువు.
0: Now when you talk of a పదార్థ, it's a material entity.
2: పరార్థము శక్తి.
0: When you talk of పరార్థ, that is beyond, that is శక్తి or strength.
2: ఒకటి ప్రాణి.
0: One is this ప్రాణి.
2: రెండోది ప్రాణము.
0: The second is called ప్రాణ.
2: ఒకటి మూలము.
0: One is the basis, మూలము.
2: రెండోది స్థూలము.
0: The second is the స్థూల or the gross.
2: ఇవి రెండు కూడాను పరస్పర విరుద్ధంగా మాత్రం లౌకికంగా గోచరమైనప్పటికీ సూక్ష్మ దృష్టికి రెండు కూడాను అవినాభావ సంబంధములే, అన్యోన్య స్నేహములే.
0: Now these two, to an external vision, might appear to be two different entities. But to one who tends to look deeper inside, looks at the subtler aspect of it, there is a deep hidden meaning.
2: Adhika vijnanamunandu ee rendittikunu parinamamunu puraskarinchukoni okati matter, rendavadi energy ani cheptu vacharu.
0: In terms of the knowledge gained by the ancient ones, you would distinguish between these two opposites as matter on the one hand and energy on the other.
2: ఈ ఎనర్జీ అనేటువంటిది లేనటువంటిది జగత్తులో ఈ మ్యాటర్ ఉన్నట్టుకు వీలు కాదు.
0: Without this component of energy in this world, you cannot have anything called matter.
2: దీనిని ఆధ్యాత్మిక మార్గమునందు శివశక్తి అన్యోన్యత అని చెప్తూ వచ్చారు.
0: The same in the ఆధ్యాత్మిక parlance or the spiritual parlance is called శివశక్తి.
2: వీటిని మనము సమన్వయం చేసుకుని ఒక విధమైనటువంటి ఒక ఏకత్వంగా భావించినప్పుడే మానవత్వం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
0: Now you must try and understand the meeting point of these two and go deeper and then try to understand what it's all about.
2: ఈనాడు విజ్ఞాన శాస్త్రం పెరుగుతూ కొలది తమ ప్రభువైనటువంటి యొక్క భగవంతుని మర్చిపోతూ వస్తున్నారు.
0: Now today, even as you're advancing rapidly in the fields of science and technology, you're forgetting your master, who's the Lord.
2: అనేక మంది విజ్ఞానవంతులు చంద్రుని చేరటము గొప్ప విజయమే.
0: Now it's certainly a great time for man to have landed on the moon.
2: కాని లక్షల మైళ్లు అంతరిక్షయానం చేస్తున్నారే కానీ హాఫ్ ఇంచ్ హృదయాంతరాలనికైనా పోవటం లేదు.
0: Now certainly man is soaring far outwards into space lakhs of miles, but he is not travelling even half an inch into his own heart.
2: ఈ విశాలమైనటువంటి ఒక జగత్తు నందు కలిగినటువంటి చిత్ర విచిత్రమైనటువంటి సృష్టిలు చూస్తే మానవుని యొక్క శక్తికి అతీతంగా కనిపిస్తున్నాయి.
0: The total diversity of this nature or creation around you is certainly beyond man's comprehension.
2: ఈనాడు చంద్రమండలం చేరేటువంటి విజయం అనేటువంటిది ఏ రీతిగా ఉన్నదనగా సముద్రములో ఒక కాకి రెట్టవలె ఉంటున్నది.
0: Now when you look at this triumph of man wherein he has landed on the moon, if you want to assess this triumph, a comparison could be given. It's a mere dropping of a bird in a vast ocean.
2: కనుక మనము సృష్టి యొక్క రహస్యమునే గుర్తించడానికి చేతగానటువంటి సమయంలో సృష్టికర్తను ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది.
0: So when you're not able to understand this diversity in nature, how can you find out what the cause for all this is about?
2: Aithe manava jeevitamulo nityamainatvanti yokka sahaja dharmamunandu satyanveshana anaga satyamunu manamu parishodhana cheyatam pradhanamainatvanti lakshyamani Ganguly kuda chepparu.
0: But then, as Ganguly just now said, in man's day-to-day life, the pursuit of truth should certainly form an essential component of his existence.
2: Search for truth is search for God.
0: The search for truth is verily the search for God.
2: Truth is God.
0: Truth is God.
2: God is. Because truth is God.
0: Because truth is God.
2: కనుక ఈ ట్రూత్ అనేటువంటిది ఏమిటి అని మనం నిర్ణయం చేయాలి.
0: Now you must decide upon this. What is truth?
2: ఇక్కడనే మనం చాలా తబ్బిబ్బైపోతున్నాం.
0: Now this is where we tend to get confused and bemused.
2: ఏ రీతిగానగా సత్యం అంటే ఏమిటి?
0: Now, what is this truth or satya?
2: విన్నది విన్నట్టుగా చెప్పటం సత్యమా?
0: Does truth consist in relating or recounting what you have seen?
2: చూచినది చూచినట్టుగా చెప్పటం సత్యమా?
0: Or what you have seen, recounting it in words, is it truth?
2: ఇది కాదు.
0: This is not so.
2: అనగా తాత్కాలిక సత్యం ఒకటి, శాశ్వత సత్యం మరొకటి. రెండు సత్యములు ఉంటున్నాయి.
0: Now there are two types of truth. One which is transient and temporary, and the second which is permanent and lasting.
2: మనము చూచినప్పుడు ఒక వ్యక్తి ఒక రంగు అయినటువంటి డ్రెస్సును వేసుకుని ఉండొచ్చు.
0: Now when you have set your eyes on a certain person, the person could have been wearing a dress of a certain color.
2: పలాని వ్యక్తి పలాని బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడు అని చెప్తాం.
0: So you say such and such an individual has worn a blue colored dress.
2: అది సత్యమే.
0: That certainly is truth.
2: ఎప్పుడు నీవు చూచినప్పుడు మాత్రం బ్లూ కలర్ వేసుకున్నాడు.
0: That is truth, all right. But when you have seen the person.
2: రేపటికి బ్లూ కలర్ మారుకోవచ్చు.
0: Now tomorrow this blue color could change.
2: కనుక ఇది తాత్కాలిక సత్యం.
0: Now this is an example of temporary truth.
2: దీనిని సంస్కృతమునందు నిజము అని చెప్తూ వచ్చారు.
0: Now the same thing in Sanskrit has been called nija.
2: సత్యము అనేటువంటిది ఇది కాదు.
0: This is not satya.
2: త్రికాల భాగ్యం మార్పు చెందినటువంటిది. భూత భవిష్యత్ వర్తమానములు ఎందుకు కూడాను మార్పు చెందినటువంటిదే సత్యం.
0: That which remains beyond change, the past, present and future, which is a lasting entity, that indeed is satya.
2: కానీ అట్టి సత్యమును ఎంక్వైరీ చేయడానికి కానీ దాని పరిశోధన చేయడానికి కానీ ఎవరు ఇంతవరకు పూనుకోలేదు.
0: But then nobody has made an effort to understand or to pursue this line of reasoning which would lead him on this path of satya. దాని
2: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఇది పూర్ణమైనటువంటిది అన్నారు.
0: This is satya. This is what has been said as being whole and full.
2: కానీ తాత్కాలికమైనటువంటి సత్యాన్ని మాత్రము మనము పరిశోధనలు తలుపుతున్నాము.
0: Now we are certainly undertaking understanding what is effectively a temporary truth.
2: ఈ యొక్క పూర్ణమునందు అర్ధ భాగముగా కూడినటువంటిది ఈ తాత్కాలిక సత్యం యొక్క పరిశోధన.
0: Now that which is whole, you slice it into half. That half is your nija or temporary truth.
2: కనుక ఈ పూర్ణమైనటువంటి యొక్క సర్కిల్ యందు మనం అర్థంగా తుడిచినప్పుడు సి అనేటువంటి యొక్క రూపం చేరుతుంది.
0: సో వెన్ యూ హ్యావ్ ఎ ఫుల్ సర్కిల్ గోయింగ్ రౌండ్ విచ్ ఇస్ హోల్ అండ్ యూ కట్ ఇట్ ఇంటూ టూ, వాట్ యు ఆర్ లెఫ్ట్ విత్ ఇస్ ద ఆల్ఫాబెట్ సి.
2: ఆ సి నే సైన్స్.
0: దట్ సి ఇస్ యువర్ సైన్స్.
2: ఇది పూర్ణము కాదు.
0: దట్ సి ఇస్ యువర్ సైన్స్ అండ్ ఇట్ ఇస్ నాట్ కంప్లీట్.
2: పూర్ణములో ఈ యొక్క సెమి సర్కిల్ ఉంది కానీ సెమీ సర్కిల్ లో పూర్ణం లేదు.
0: ఇన్ ఎ ఫుల్ సర్కిల్ యూ హ్యావ్ ఎ సెమి సర్కిల్, యూ డోంట్ హ్యావ్ ఎ ఫుల్ సర్కిల్ ఇన్ ఎ సెమి సర్కిల్.
2: కనుక ఆధ్యాత్మికమందు కూడాను సైన్స్ ఉన్నది కానీ సైన్స్ లో ఆధ్యాత్మికం లేదు.
0: సో ఇన్ ఆధ్యాత్మిక యూ హ్యావ్ సైన్స్ బట్ యూ డోంట్ హ్యావ్ ఆధ్యాత్మిక ఇన్ సైన్స్.
2: అనగా ఈ జగత్తుకు సంబంధించినటువంటి యొక్క మ్యాటర్, ఈ పదార్థం యొక్క పరిశోధనలో ప్రయాణం అవుతుండాలి.
0: సో ఆల్ దట్ యూ సీ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాటర్, యువర్ రీసెర్చ్ ఇస్ పర్టైన్ టు దిస్.
2: ఈ ప్రకృతిని పరిశోధన చేసిన కొలది పూర్ణంగా తెలుసుకునేటువంటి వ్యక్తి ఏమాత్రమో కనిపించలేదు.
0: Now when you start undertaking a journey into the world of matter, you never can possibly understand the fullest truth.
2: ఈ సత్యమంతా కూడాను కేవలము దైవం యొక్క సంకల్పం చే ఆవిర్భవించినటువంటి.
0: Now this satya is a manifestation of the cosmic will.
2: దీన్ని బ్రిటిష్ వైజ్ఞానిక తత్వవేత్త అయినటువంటి యొక్క ఎడింగ్టన్ చెప్పాడు.
0: Now here we will do well to quote what Eddington once said, the famed British scientist.
2: The great end of life is not knowledge but action.
0: The real end of life is not knowledge but action.
2: ఈనాడు మన విజ్ఞానమును కోడీకరింప చేసుకుంటున్నామే కానీ ఆ కోడీకరింప చేసుకున్నటువంటి విజ్ఞానమును మన యొక్క నిత్య క్రియలలో మనము ఉపయోగపెట్టలేదు.
0: Today we are certainly collecting and collecting facts pertaining to science, but what we are thus collecting we are not translating into action.
2: ఎన్ని విధములుగా ఈ ప్రకృతిని పరిశోధనలు చేస్తూ చేస్తూ చేస్తూ వచ్చి కూడాను దీనికి అర్థం కానటువంటి రెండు ఉంటున్నాయి.
0: Now any amount of experimentation observation from your side would still leave two things beyond your understanding.
2: బలహీనమైనది ఒకటి, బలమైనటువంటిది, ఇది రెండు ఏమిటంటే అదే న్యూక్లియర్ అన్నారు.
0: The one which is extremely weak, the other which is extremely strong. This is what
2: దీనిని మనం అర్థం చేసుకోవడానికి వీలు కాదు.
0: Now you can't understand these two.
2: దీనిని ఎడింగ్టన్ చెప్పాడు. యూనివర్స్ ఈజ్ ఏ థాట్ ఆఫ్ గాడ్ అన్నాడు.
0: Now ఎడింగ్టన్ అగైన్ సెడ్ యూనివర్స్ ఈజ్ ఎ థాట్ ఆఫ్ గాడ్.
2: అందుని ఒక ఆధ్యాత్మిక మార్గం నందు సర్వము భగవత్ సంకల్పమే ఈ యొక్క సృష్టి అని కూడా ఉపనిషత్తు బోధిస్తూ వచ్చింది.
0: Now the Upanishads have the same thing to say in the spiritual parlance where we talk about what you see around you is a manifestation of the cosmic will.
2: కనుకో మనం ఈ నాడు కేవలం ఒక విధమైనటువంటి జ్ఞానమును కోడీకరింప చేసుకున్నంత మాత్రమున అది గొప్ప వివేకం కానేరదు.
0: Now today when you talk about gathering of knowledge, it does not confer on you the status of having understood
2: everything. కానీ ఏ నాడు మనం ప్రాక్టికల్ లో మనం పెడతామో ఆ నాడే దీని యొక్క ఉపయోగం ఉంటుంది.
0: The day when you translate this into action, then you are certainly making the fullest use of it.
2: కేవలము అనేక విధములుగా ఈ యొక్క మ్యాటర్ విషయాన్ని ఎన్క్వైరీ దీని ఒక విధంతో ఇన్ఫర్మేషన్ క్రోడీకరింపజేసుకుంటున్నామే కానీ ట్రాన్స్ఫర్మేషన్ కావటం లేదు.
0: Now this accumulation of knowledge pertaining to matter can at best be summed up as being collecting of information. It has nothing to do whatsoever with the transformation of the mind.
2: ఈనాడు కేవలము అనేక పరిశోధనలు ఎందు జరిపేటువంటి యొక్క వ్యక్తులు కూడాను కేవలము స్వార్థములోనే తన యొక్క జీవితమును వ్యక్తం చేస్తున్నారు.
0: It's the order of the day that even those who engage themselves in the pursuit, in the line of research,
2: ఆదర్శ పురుషులుగా నిరూపింపవలసినటువంటి యొక్క విద్యావంతులు, తత్వవేత్తలు, మహనీయులు, జ్ఞానులు, మేధావులు కూడాను ఈనాడు తమ యొక్క స్వార్థం యొక్క దృష్టి అంటే తమ జీవితమును గడుపుతూ వస్తున్నారు.
0: Are doing so from a purely selfish motive. This is something which is true of every individual, be he a scientist, an intellectual, or a man who's engaged in his chosen field of work.
2: కనుక ఈ మానవుని యందు ఈ స్వార్థము ఏనాడు తెజిస్తుందో ఆనాడే జగత్తు బాగుపడుతుంది.
0: So that day when man would try to remove himself from this selfishness in him,
2: ప్రపంచమునందున్నటువంటి సమస్త పదార్థములను కూడాను స్వప్రయోజన నిమిత్తమే ప్రేమిస్తున్నాడే కాని పదార్థ నిమిత్తమై వ్యక్తి పదార్థములను ప్రేమించుటలేదు.
0: That would herald the progress of mankind at large. Every day what man does is for his own selfish sake, for his own benefit, not for others.
2: ఒక వ్యక్తి కూడాను మరొక వ్యక్తిని ప్రేమించడానికి కూడాను స్వప్రయోజన నిమిత్తమై ప్రేమిస్తున్నాడే కాని నిజంగా వ్యక్తి యొక్క ప్రేమ నిమిత్తమే ప్రేమించుటలేదు.
0: Not for others. Even if a person were to be loving somebody, he does so from his own selfish interest, not for the sake of love as such.
2: కనుక ఈ స్వార్థాన్ని మనం త్యజించాలి, అప్పుడే పరార్థం అనేది అర్థమవుతుంది.
0: So try and remove this selfishness from you, then you will understand that which is beyond you.
2: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
2: వేదాంత పరిభాష యందు పంచభూతములు కూడాను పంచ పదార్థములు యందు ఇమిడి ఉంటున్నవి.
0: In the Vedantic parlance, the five elements have been given a place in five different substances.
2: ఈ పంచభూతములు యందే పంచ ప్రాణములు కూడాను చేరి ఉంటున్నవి.
0: And in these five we talk about the pancha prana, the five prana.
2: మొదటిది సూర్యుడు.
0: The first, the sun.
2: ఈ సూర్యుని యందు కేవలము ప్రాణశక్తి అధికంగా ఉంటుండాలి.
0: Now in this sun we have got this life giving force.
2: అనేక మంది సూర్యుని యొక్క తత్వము హైడ్రోజన్, హీలియం అనేటువంటి యొక్క వాయువుతో కూడినటువంటి యొక్క గోళము అని భావిస్తున్నారు.
0: Now there are many who look upon the sun as a mere gaseous mass of hydrogen and helium.
2: కనుక ఇది కేవలము వాళ్ల దృష్టికి ఒక విధమైనటువంటి వాయుగుండము మాదిరి గోచరమవుతుండాలి.
0: Now according to them this sun is merely a gaseous mass.
2: కాదు కాదు, ఇది ప్రాణ ప్రతిష్ఠ యొక్క నిలయము.
0: But this is not the case. This is the very source of life.
2: కనుక ప్రాణవాయువు సూర్యుని నుండి కూడాను ఆవిర్భవిస్తుండాలి.
0: So what you call the life giving air for you is also emanating from the sun.
2: భూమి నుండి అపాన వాయువు వస్తుంటుండాలి.
0: And from the earth you have the apana vayu.
2: ఇంకా ఆకాశము నుండి కూడాను సమాన వాయువు వస్తుంటుండాలి.
0: And from the sky you have what's called a samana vayu.
2: ఇంకా జలము లోపల వాన వాయువు ఉంటుండాలి.
0: And in water you have what's called a vana vayu.
2: ఈ వాన వాయువు అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: Now this one, the vana vayu, is the most important thing.
2: అగ్నిలో ఉదాన వాయువు వస్తుంటుండాలి.
0: అండ్ ఇన్ అగ్ని వి టాక్ ఆఫ్ ఉదాన వాయు.
2: ప్రతి మానవుని యందు కూడాను ఈ దేహము లోపల 72 కోట్ల నాళములు ఉంటున్నాయి.
0: ఇన్ ఎవ్రీ బీయింగ్ ఇన్ దిస్ బాడీ యు హావ్ 72 crores ఆఫ్ నర్వ్స్.
2: ఈ 72 కోట్ల యొక్క నరములు యందు కూడాను ఈ వ్యాన వాయువు సమానంగా సంచరిస్తూ ఉంటుండాలి.
0: అండ్ ఇన్ దీస్ 72 crores ఆఫ్ నర్వ్స్ దిస్ వ్యాన వాయు టెన్స్ టు పర్మియేట్ ఫ్రీలీ.
2: ఇది ప్రకృతి యొక్క నైజం.
0: Now this is something pertaining to the secret of nature.
2: అయితే ఈ ప్రకృతి యొక్క నైజము సమత్వంగా ఏ భూతములు ఏ రీతిగా బ్యాలెన్స్ గా ఉంటున్నప్పుడే ఈ జగత్తు సుక్షేమంగా ఉంటుంటాయి.
0: This is how things are ordained in nature. You have a perfect balance prevailing amongst the different components.
2: ఈ అన్ని రకములైనటువంటి యొక్క భూతములు కూడాను ఒక విధమైనటువంటి బ్యాలెన్స్ లోనే ఉంటుండాలి.
0: Even these five elements have to be so in a certain balance.
2: అయితే ఈనాడు ఏమి జరుగుతుండాలి?
0: బట్ వాట్స్ హ్యాపెనింగ్ టుడే?
2: మనము చేసేటువంటి పరిశోధనల లోపల మన స్వార్థము, నా పేరు, నా యొక్క శక్తి దీనినంతా లోకమునకు వ్యాప్తి గావించాలనేటువంటి ఉద్దేశంతో స్వార్థ లక్ష్యంతోనే చేస్తున్నాం కానీ జగత్తు యొక్క క్షేమతత్వంతో చేయటం లేదు.
0: టుడే ఇన్ వాటెవర్ రిసెర్చెస్ దట్ వి ఆర్ డూయింగ్, వి డు సో ఫర్ ద సేక్ ఆఫ్ మై నేమ్, మై ఫేమ్, మై పవర్ అండ్ ద లైక్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ మ్యాన్కైండ్ అట్ లార్జ్.
2: ఏ విజ్ఞానవేత్త అయినప్పటికీ విశాలమైనటువంటి భావంతో దీనిని పరిశోధనలు తలిపినప్పుడు ఇది దేశ కళ్యాణం ఏర్పడుతుంది.
0: A scientist, if he were to be motivated by a feeling that what he does has to be done for the sake of all, సర్లీ ద కంట్రీ విల్ అచీవ్ ప్రోగ్రెస్.
2: కానీ అధిక భాగంగా స్వార్థమునే ఎక్కువ ఉపయోగపెడుతున్నారు.
0: బట్ ఇంక్రీజింగ్లీ హీ మేక్స్ యూజ్ ఆఫ్ హిస్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
2: తమ యొక్క అభివృద్ధి, తమ యొక్క పేరు ప్రతిష్టలకే ప్రాపులాడుతున్నారు.
0: హీ క్లేమర్స్ ఫర్ హిస్ ఓన్ నేమ్ అండ్ ఫేమ్.
2: అందువలననే ఈ పంచభూతములు కూడాను బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
0: దట్స్ ది రీజన్ వై దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో అవుట్ ఆఫ్ బ్యాలెన్స్, టెండింగ్ టు బి అవుట్ ఆఫ్ బ్యాలెన్స్.
2: ఈ యొక్క పంచభూతములతోనో వీడు పోరాటం జరుపుతున్నారు సైంటిస్ట్.
0: నౌ ద సైంటిస్ట్ ఆర్ వేజింగ్ ఎ వార్ యాజ్ ఇట్ వర్ విత్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
2: చెలగాటం ఆడుతున్నారు ఈ సైంటిస్ట్.
0: దే ఆర్ లిటరల్లీ ప్లేయింగ్ ఫైర్ విత్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
2: తద్వారా ప్రపంచం యొక్క వాతావరణం అంతా కూడాను మార్పు చెందుతున్నది.
0: యాజ్ అ రిజల్ట్ దేర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద ఎకాలజికల్ బ్యాలెన్స్ ఆఫ్ దిస్ వరల్డ్.
2: ఈ విధమైనటువంటి యొక్క అలజడి కానీ క్రూరత్వానికి కానీ మూల మార్గము ఈ పరిశోధనలే.
0: ద ప్రెసెంట్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ద ప్రెసెంట్ ప్రాబ్లమ్స్ దట్ ఆర్ క్రియేటింగ్ ఆఫ్ దీస్.
2: ఈ పరిశోధనలు జనుల యొక్క క్షేమం నిమిత్తమై, లోక కళ్యాణ నిమిత్తమై దీనిని ప్రవేశపెడితే ఎంతైనా కూడాను అభివృద్ధి కాగలదు.
0: ఆర్ దీస్ అండర్టేకింగ్ నౌ ఇఫ్ దీస్ రీసెర్చెస్ అండ్ ఎక్స్‌పెరిమెంట్స్ వర్ టు బి డన్ సో దట్ ఎవరీబడీ వుడ్ గెట్ బెనిఫిటెడ్, సర్టెన్లీ వి వుడ్ కమ్ టు గ్రేట్.
2: ఉదాహరణ,
0: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
2: ఒక రష్యన్స్ అనుకోండి, లేక అమెరికన్స్ అనుకోండి, చైనీస్ అనుకోండి, వారు ఎంత బాంబులు చేశారంటే యావత్ ప్రపంచమంతా కూడాను 10 టూర్లు భస్మం చేసి అంత బాంబులు చేసి పెట్టుకున్నారట.
0: Now, talk of the Russians, talk of the Americans, or the Chinese for that matter. If you look at the nuclear arsenal that they have, in terms of the bombs that they have, you certainly have in them the power to destroy the world 10 times over.
2: ఇది ఎంత పిచ్చి మాట.
0: Now, how mad the whole state of affairs is.
2: ఒక్క తూరి వేస్తే ప్రపంచమంతా భస్మం అయిపోతుంది. ఇంకా 10 టూర్లు భస్మం చేయడానికి ప్రపంచం ఉంటే కదా.
0: These researches and experiments were to be done so that everybody would get benefited. Certainly, we wouldn't come to grief.
2: ఒక చిన్న ఉదాహరణ.
0: Here is a small example.
2: ఒక రష్యన్స్ అనుకోండి, లేక అమెరికన్స్ అనుకోండి, చైనీస్ అనుకోండి,

0: These words that are being uttered now are shattering the very security of the world.
1: చీడు కీటకమైనా చేస్తుంది, మేలు మహేతుడైనా చేయడు. మంచి చేయటంలో మన సైన్స్ను అభివృద్ధి చేయాలి, కానీ చెడ్డ చేయటంలో కాదు మనం అభివృద్ధి చేసుకోవటం.
0: An ant could possibly do you harm, but the Lord will never do so. In science, certainly, you try and do that which will be beneficial to you.
1: ఈనాడు అనేక రకమైనటువంటి ఒక బాంబ్స్ అంతా కూడాను పసిఫిక్ మహాసముద్రం లోపల పరిశోధనలు జరుపుతున్నాయి.
0: Now you talk about bombs and the researchers thereon and the Pacific Ocean is a place for this.
1: ఈ జలము యొక్క మాలిన్యం ఎంత జరుగుతుందో యోచించడం లేదు.
0: As a result, you do not know how much of pollution is coming through in these ocean waters.
1: ఈ వాయువు ద్వారా గడ్డి ఎంత విషపూరితమవుతుందో యోచించడం లేదు.
0: So also these harmful, the poisonous fumes which go, what destruction
1: ఈ గడ్డిని భుజించి పశువులు ఎన్ని విధమైనటువంటి విష పానీయమైనటువంటి ఒక చీలమును ఇస్తుందో యోచించటం లేదు.
0: They are affecting the grass which is grazed by the cattle and which in turn has an effect on the milk that they yield.
1: ఈ చీలము వల్ల ఎన్ని రకములైనటువంటి జబ్బులు వ్యాపిస్తున్నాయో వాళ్ళు యోచించేయటం.
0: And this milk which is damaged as it's taken can lead to any number of
1: కనుక ఇన్ని రోగములకు ఇన్ని విధమైనటువంటి యొక్క వాతావరణం చెడిపోవడానికి మూల కారణం ఈ పరిశోధనలే.
0: So the cause for all the diseases or for the change in factors which has come through are these experiments.
1: ఈ పరిశోధనలు కూడాను ఒక హద్దు ఉంటుండాలి.
0: Now there must be a ceiling, a limit on these experiments.
1: కానీ హద్దు మీరినటువంటి పరిశోధనలు జరిగిపోతున్నాయి.
0: Anything beyond is what is being done.
1: పరిశోధనలు చాలా గొప్పగా ఉన్నాయి, పరిశీలనలు చిన్నగా ఉంటున్నాయి.
0: Experiments probably are any number and of great magnitude.
1: వీటి నిమిత్తమై తమ స్వార్థంగా ఈ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బదులు లోక కళ్యాణ నిమిత్తమై దీన్నంతా వినియోగం చేస్తే ఎంత గొప్పగా ఉంటుంటాయి.
0: But your sense of perception or observation is rather limited. Now the money that is being spent on these, if it only the thing were to be diverted.
1: అయితే ఇట్టి విశాల హృదయము, ఈ పవిత్రమైన భావము, నిష్కల్మషమైనటువంటి యొక్క ప్రేమ అభివృద్ధి కావాలంటే ఒక్క ఆధ్యాత్మిక మార్గం నందు తప్ప అన్య మార్గం ఎందు లేదు.
0: For peaceful purposes, the world would be a better place to live in. Now all your efforts should therefore be directed towards the well-being of man, and it's the spiritual path alone which gives you this confidence to pursue.
1: కనుక ఈ పంచభూతముల యొక్క పరిశోధనలు చాలా వరకు తగ్గించాలి.
0: Now the experimentation dealing with the five elements has to be on the reduce.
1: అప్పుడే ఈ వాతావరణములు కూడాను మారుతుంది.
0: Then the climate around you would also change for the better.
1: మనము త్రాగే నీరు కూడాను పరిశుద్ధమవుతుంది.
0: The water also would get purified, the drinking water.
1: ఇప్పుడు పంచభూతములు కూడాను అశుద్ధంగా మారిపోతున్నాయి.
0: At the moment the five elements are being defiled.
1: అందువలనే జగత్తుకు అనేక రకములైనటువంటి ఒక కష్టములు ప్రాప్తిస్తున్నాయి.
0: That's why the world is coming to grief in a number of ways.
1: మహాభారత యుద్ధం జరిగి 5500 సంవత్సరాలు అయింది.
0: Now since the Mahabharata war was waged, a period of 5500 years.
1: కానీ భారతదేశం యొక్క చరిత్రను మనం పరిశీలన చేసినప్పుడు 15,000 యుద్ధములు ఈ 5,500 సంవత్సరంలో జరుగుతూ వస్తున్నాయి.
0: But then, when you look at the history of the country since that time, in these 5,500 years, at least 15,000 wars would have been waged.
1: ఇంకా ఎన్ని వార్లు జరుగుతుందో.
0: And you do not know how many more are to come.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: మానసిక పరిణామం లేదు.
0: There is no transformation of the mind.
1: ఈ మానవుని యందు ఒక పశుత్వం అనేటువంటిది శేషించి ఉంటుండాలి.
0: There is this element of residue of animality in man.
1: కనుక మనలో ఉండినటువంటి పశుత్వం మనం దూరం చేసుకోవాలి.
0: So try and remove this animality from
1: ఈ పశుత్వము దూరం చేసుకోవడానికి ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
0: And for the sake of this, try and develop love.
1: మనసు మారినప్పుడే సర్వము మారగలదు.
0: When the mind changes for the better, everything could change.
1: మనసును మార్చేటువంటి విధానం లేక ఎన్ని విధములైనటువంటి అభివృద్ధులు జరిపినప్పటికీ ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక నిరుపయోగమైనటువంటివి.
0: You have no means of transforming the mind. You talk of progress in a number of other directions. It's meaningless.
1: కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్యేహు. ప్రతి ఒక్క విషయమునకు మనస్సు చాలా అవసరం.
0: It has been rightly said that it's the mind which is responsible either for one's bondage or for one's liberation.
1: మనోమూలం మిదం జగత్తు, సర్వము జగత్తంతా మనసుపైనే ఆధారపడి ఉంటుంది.
0: And the world as such rests on is pivoted on this mind.
1: కనుక మనస్సు అనేటువంటి దానిని మనం పరిశుద్ధం చేసుకున్నప్పుడే ఈ జగత్తే కాకుండా సర్వమును కూడా నువ్వు గుర్తించినటువంటి వారం అవుతావు.
0: సో వెన్ యూ ప్యూరిఫై ద మైండ్, యూ సర్టెన్లీ రికగ్నైజ్ ద అండర్లైన్ ట్రూత్ ఆఫ్ ఆల్ దట్ అరౌండ్.
1: కానీ సీయింగ్ ఈజ్ సైన్స్ అని అంటున్నాం.
0: యూ టాక్ ఆఫ్ సీయింగ్ ఈజ్ సైన్స్.
1: కానీ ఇది అంత అర్థవంతంగా లేదు.
0: బట్ దిస్ సర్టెన్లీ డస్ నాట్ కన్వే ద ఫుల్లెస్ట్ మీనింగ్.
1: నా మనసు చాలా అశాంతిగా ఉంది అంటున్నాం.
0: నౌ యూ సే దట్ మై మైండ్ ఈజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఎజిటేషన్.
1: మనసును చూడగలుగుతున్నావా?
0: But then are you able to see the mind?
1: కేవలం ఎక్స్పీరియన్స్ మాత్రమే.
0: ఇట్స్ ఓన్లీ ఎ కేస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
1: ఐ ఆమ్ వెరీ అన్హాపీ అంటారు.
0: దెన్ యూ సే ఐ ఆమ్ వెరీ అన్హాపీ.
1: ఈ హ్యాపీ అనేది కానీ అన్హాపీ అనేటువంటిది కానీ మనం చూడగలుగుతున్నామా?
0: ఆర్ యూ ఏబుల్ టు సీ వాట్ యూ కాల్ ఇస్ హ్యాపీ అండ్ వాట్ ఇస్ అన్హాపీ?
1: ఎంత నమ్ముతున్నాం మనం?
0: దెన్ హౌ ఆర్ యూ బిలీవింగ్ దిస్ స్టేట్?
1: ఇది ఎక్స్పీరియన్స్.
0: దిస్ ఇస్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్.
1: కనుకనే ఫెయిత్, ఫెయిత్ అనేటువంటిది బియాండ్ రీజన్.
0: సో యూ టాక్ అబౌట్ ఫెయిత్ నౌ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అండ్ ఫెయిత్ ఇస్ బియాండ్
1: రీజన్ అనేటువంటిది లేదు.
0: ఫెయిత్ ఇస్ బియాండ్ రీజన్. ఇట్ హాస్ నో రీజన్ అట్ ఆల్.
1: కనుకనే మన నమ్మకం అనేటువంటి దానిని అభివృద్ధి పరచుకోవాలి.
0: సో ద ఫస్ట్

0: is the try and cultivate this element of faith in you.
1: Newton అనేటువంటి వాడు పరిశోధనల సర్పకు మునుపు జగత్తుకు ఒక అట్రాక్షన్ పవర్ ఉంటుండాలి.
0: Now, before Newton started his researches in the field of gravitation, certainly this force of gravitation to the earth was present.
1: అతను పరిశోధనలు సరిపిన తర్వాత ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉందని నిర్ణయం చేశాడు.
0: After he had concluded his researches, a finding, he said the earth has got the capacity to attract.
1: కానీ అంతకు పూర్వము దీనికి ఆకర్షణ శక్తి లేదా?
0: But then does it mean that the earth did not have this power of attraction?
1: కానీ తనకు కనపడలేదు.
0: It did have, all right, but it was not seen, observed by anybody.
1: కనపడక పూర్వము లేదని చెప్పడానికి వీలవుతుందా?
0: Can you say that it did not exist because you did not see till then?
1: ఈనాడు సైంటిస్ట్ పరిశోధనలు చేస్తున్నప్పుడు ముందు ఏముంటుందో తనకేం తెలియదు.
0: Now, today, when the scientists are undertaking a project research, they do not know what's coming their way.
1: ఈనాడు మనం నిర్ణయించినటువంటి ఒక పరిశోధము నిన్నటి దినము అది కొత్తదిగా ఉంటుంటారు.
0: And today what you have decided upon yourself at one point of time could be new.
1: కనుకనే మనకు తెలియనటువంటి ఎన్నో ఉంటుండాలి జగత్తులో.
0: So in this manner you find that there are any number of things the knowledge of which you do not have.
1: కేవలం తెలిసినటువంటిది కొంచెం దానిని మాత్రమే మనం ఆధారం చేసుకుని ఇంత మితిమీరి పోవడానికి గర్వించడానికి ఏమాత్రం ఆధారం లేదు.
0: We go merely by what little we know. We get puffed up by a sense of ego and arrogance.
1: మానవుని యందు ఏనాడు స్వార్థము ఈ అహంకారము ఏనాడు నిర్మూలమవునో ఆనాడే జగత్తు బాగుపడుతుంది.
0: When man can remove himself from these two traits in him, the sense of ego and selfishness, that will be the day of progress for mankind. Now, when you see this piece of cloth as a whole, you'll decide it's a handkerchief.
1: కాని ఇదంతా లోపల పెట్టుకొని ఇది ఏమిటి అని చెప్పి మీరు ఏమేమి చెప్పగలరు?
0: But then the whole thing is shielded from view. Just a tiny wee bit is shown. What can you decide now?
1: కనుక ఈనాడు సైంటిస్టులు కనిపెట్టినటువంటిది ఇంత మాత్రమే.
0: Now today what the scientists have found is that wee bit of a thing jutting out.
1: ఇంత మాత్రం ఉండాలి వాళ్ళు చూడవలసినటువంటిది.
0: There is so much more to it which they have yet to see.
1: కనుక మనం నిత్యము పరిశోధనలు చేస్తూ చేస్తూ చేస్తూ పోయే కొలది ఇంకా దానికంటే అధికమైనటువంటి మనం తెలియనటువంటివి గుర్తింపబడుతున్నాయే కానీ తెలుసుకుందాం అనేటువంటిది ఏనాటికి నిర్ణయం కాదు.
0: So day by day as you keep experimenting and observing, the conclusion that you draw is there are many more things to be known than what have been known.
1: కనుక మానవునికి కలిగినటువంటి యొక్క పరిమితిలో ఉన్నటువంటి విద్య బుద్ధి యొక్క ప్రమాణం చేత భగవంతుని కొలచడానికి సాధ్యం కాదు.
0: So man confined as he is to this mere knowledge pertaining to his vidya and buddhi can never hope to comprehend God, which is beyond him.
1: భగవంతుని కొలచడానికి ఇవి కాదు మట్టములు.
0: He cannot measure or gauge God through these faculties of his.
1: ఇతను అనేక విధములైనటువంటి యొక్క తత్వంతో ఉంటుండేటువంటిది.
0: Now he is something which is so very diverse and vast.
1: కనుక మానవత్వంలో విశాలమైనటువంటి హృదయం ఈనాడు పెరగాలి.
0: So today the need of the day is a broad vision.
1: కొత్త విద్య కాదు మనం ఈనాడు కోరవలసినటువంటిది.
0: We don't need to have a new form of
1: కొత్త సంస్థను కాదు మనం కోరవలసినటువంటిది.
0: Nor a set of new organization.
1: కొత్త విధానం కాదు మనం కోరవలసినటువంటిది.
0: Nor a new format or a new way.
1: పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగినటువంటి స్త్రీ పురుషులు అవసరం ఈనాడు.
0: What we need is men and women of a pure, unsullied heart.
1: కనుక ఈనాడు హృదయ పరిశుద్ధత చాలా అవసరం.
0: So cleanliness of purity of the heart is necessary today.
1: ఇది ఏనాడు మనకు పరిశుద్ధమవుతుందంటే స్వార్థము అహంకారము ఈ రెండు ఏనాడు నిర్మూలం చేస్తామో ఆనాడే పరిశుద్ధమవుతుంది.
0: When can this be possible? The day when you have no trace of selfishness or ego in you.
1: ఇదికి ప్రేమను పెంచాలి.
0: For this, you must develop and cultivate love.
1: ఒక్కొక్క పదార్థమును పరిశుద్ధం చేయడానికి ఒక్కొక్క వస్తువులు ఉంటుంటాయి.
0: Now, in order to purify a particular thing, there is a certain method for it, a certain thing necessary.
1: హృదయాన్ని పరిశుద్ధం చేసేటువంటి పదార్థం ఏమిటి?
0: Now, what is it that will help you to purify or cleanse your heart?
1: ఇది ప్రేమ.
0: That medium is love.
1: ఈ నిర్మలమైనటువంటి ప్రేమ ఏనాడు మనయందు పెరుగుతుందో ఆనాడే మానవులందరూ కూడాను ఏకత్వంగా ఉంటారు.
0: When you have pure, unsullied love sprouting and springing in you, that will be the day when all individuals will come together.
1: భారతదేశంలో 70 కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు.
0: In this country of Bharat, there are 70 crores of people living.
1: కానీ ఒకరికొకరికి ఎట్టి సంబంధము లేదు.
0: But there is no link between one and another.
1: భారతదేశమునందు పుట్టి భారతీయులం అనేటువంటి యొక్క పేరును పెట్టుకుని భారత పుత్రులమని కూడా చెప్పుకుంటూ కేవలము ఇతర దేశములను ఆశిస్తున్నారే కానీ ఒక భారతదేశం యొక్క విశ్వాసం వారిలో దృఢంగా ఉండటం లేదు.
0: Born in India, brought up in India and saying that he belongs to India, he really has no feeling for the country as such. He looks beyond the shore.
1: తన తల్లిని మాత్రం తాను వదలి పరులను తల్లి అని విశ్వసించడం ఎంతకాలం జరుగుతుంది?
0: యూ డెసర్ట్ యువర్ మదర్, లుక్ అపాన్ సంబడీ ఎల్స్ యువర్ మదర్ అండ్ బిలీవ్ ఇట్ సో. హౌ లాంగ్ విల్ దిస్ లాస్ట్?
1: కనుక ఈనాటి విద్యార్థులు ఎందుకని, ఈనాటి యొక్క విద్యా అధికారులు ఎందుకని దేశం యొక్క అభివృద్ధిని కోరేటువంటి ఉత్తమ భావం పెంచుకునేటువంటి యొక్క వ్యక్తులుగా తయారు కావాలి.
0: సో టుడే స్టూడెంట్స్ ఆర్ ఆఫీషియల్స్ కనెక్టెడ్ విత్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ దోస్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ షుడ్ హ్యావ్ దిస్ యాజ్ ఎ బేసిస్, ద బ్రాడ్ విజన్, దట్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ఫర్.
1: కనుక ఈ ఏకత్వాన్ని పెంచుకునేటువంటి యొక్క ప్రేమతత్వాన్ని పెంచుకోవటమే నిజమైనటువంటి భక్తి.
0: సో దిస్ సింగిల్ పాయింట్ షుడ్ అటెన్షన్ దావిడ్ టువర్డ్స్ డెవలపింగ్ వన్స్ లవ్ ఈజ్ నెససరీ అండ్ దట్ ఈస్ భక్తి.
1: ఈ ప్రేమతత్వం నుండే సర్వస్వం కూడా ఇవిడి ఉంటుండాలి.
0: అండ్ ఇన్ దిస్ మీడియం ఆఫ్ లవ్ ఎవ్రీథింగ్ కుడ్ బి సింథసైజ్డ్.
1: లౌకికంగా ఈ వైజ్ఞానిక శాస్త్రం మనకు అవసరమే.
0: In a worldly context, what you have achieved in the fields of science and technology is absolutely necessary, no doubt.
1: Ikamuna sikimpa hematarak vidya paramuna sikimpa brahma vidya manasa shanti deham yokka comfort ee rendu manaku avasaram.
0: Now you certainly do need two things, the peace of mind and the bodily comfort.
1: Kani deham yokka anukoolata anta pradhanam kaadu.
0: But between the two, the comfort of the body is not that necessary.
1: Deham okka cart vantedi.
0: The body is like a cart.
1: మనసు అనేటువంటిది గుర్రం వంటిది.
0: ద మైండ్ ఇస్ లైక్ ద హార్స్.
1: గుర్రమును ముందు పెట్టి కార్ట్ వెనకలు పెట్టినప్పుడే ప్రయాణం చక్కగా జరుగుతుంది.
0: యూ హ్యావ్ ద హార్స్ ఇన్ ద ఫ్రంట్ అండ్ ద కార్ట్ ఇన్ ద రేర్, దెన్ యూ కెన్ హ్యావ్ ఎ సేఫ్ జర్నీ.
1: కానీ ఈనాడు విజ్ఞానం పెరుగుకొలది బండి ముందు హార్స్ వెనుక పెట్టున్నారు.
0: బట్ టుడే విత్ ద ఇంక్రీజ్ ఇన్ నాలెడ్జ్ అరౌండ్ యూ, యూ హావ్ పుట్ ద కార్ట్ బిఫోర్ ద హార్స్.
1: మానసిక శాంతి అనేటువంటిది లేకపోయినప్పటికీ దేహం యొక్క అనుకూలత అధికం కావాలని మనం కోరుతున్నాం.
0: సో యూ డోంట్ హ్యావ్ ద పీస్ ఆఫ్ మైండ్, యూ టాక్ అబౌట్ ద బాడీలీ కంఫర్ట్ యాజ్ ఇఫ్ దట్స్ ద నీడ్ ఆఫ్ ద డే.
1: పెద్ద పెద్ద భవనాలు కడుతున్నాం.
0: యూ డూ బిల్డ్ మ్యాన్షన్స్.
1: ఎయిర్ కండిషన్ పెడుతున్నాం.
0: టాక్ ఆఫ్ ఎయిర్ కండిషన్ కంఫర్ట్.
1: సోఫాస్ జనరల్ బెడ్స్ అంతా వేస్తున్నాం.
0: వాంట్ టు రెస్ట్ ఇన్ రిక్లైన్ ఆన్ జనరల్ సోఫాస్ అండ్ బెడ్.
1: కానీ మానసిక శాంతి లేదు.
0: బట్ యూ హ్యావ్ నో మెంటల్ పీస్.
1: దీనికి ఇక్కడ సుఖం ఇస్తాంది. బాడీ కూల్ అవుతాంది, మైండ్ హీట్ అవుతాంది.
0: Now this is a case where the body is certainly getting cool, but the mind is getting heated up.
1: Kanuka ee naadu manam koravalsindi emiti, manasika shanti unte aranyamulo untunne gaane aanandanni anubhavistam.
0: So what is that you look for today? If you want to secure mental peace, even by living in a jungle or a forest, you could get it.
1: Kanuka manaku motta motta manashanti undinappude manavattam raanistundi.
0: So when you have this peace of mind, certainly you can come out with what's really in you.
1: మానసిక శాంతి లేనిటువంటి వాడికి సుఖం ఏ నాటికి కూడా లభించదు.
0: వన్ హూ డజంట్ హ్యావ్ దిస్ పీస్ ఆఫ్ మైండ్ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ ఎనీ కంఫర్ట్.
1: దీని వేదాంతం చెప్పింది అశాంతస్య కుతౌ సుఖం అని. అశాంతి కలిగినటువంటి వాడికి సుఖం దిక్కదు.
0: దిస్ వాట్ ద వేదాంత హస్ సెడ్, వన్ హూ హ్యాస్ లాక్ ఆఫ్ పీస్ కెన్ నెవర్ హ్యావ్ పీస్.
1: కనుక మానసిక శాంతి కేవలము ఒక ప్రేమ ద్వారానే మనకు లభిస్తుంది.
0: వన్ హూ హ్యాస్ లాక్ ఆఫ్ పీస్ కెన్ నెవర్ హ్యావ్ కంఫర్ట్.
1: ఈ మానసిక శాంతిని అభివృద్ధి పరచడానికి తగినటువంటి యొక్క వైజ్ఞానాన్ని ఈనాడు మనం అభివృద్ధి చేసుకోవాలి.
0: దిస్ పీస్ ఆఫ్ మైండ్ కుడ్ బి ఆబ్టైన్డ్ త్రూ ద మీడియం ఆఫ్ లవ్ అండ్ దిస్ ఇస్ వాట్ ఆల్ యువర్ ఎఫర్ట్ షుడ్ బి.
1: ఎంత సేపు చూసినా మనము పరిశోధన పరిశోధన పరిశోధన పరిశోధన.
0: యూ టాక్ ఆఫ్ అబ్జర్వేషన్, యూ టాక్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ ఇన్ ఎండ్లెస్ వే.
1: ఈ పరిశోధన జీవితం అంతా జరిగితే దీనిని ప్రజలకు అందించేది ఎప్పుడు?
0: Now you keep spending all your lives in this. When can you offer the benefits of it to the world?
1: ఒక సైంటిస్ట్ కూడా నువ్వు కేవలం నీటిపైన తైలపు పుట్టు మాదిరి ఏకాగ్రంగా ఉండరాదు.
0: Now a scientist can never hope to be like an isolated drop of oil on a water surface.
1: ఈ సైంటిస్ట్ కు కేవలం పారిశ్రామికులు కూడా కొంతవరకు సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
0: Along with the scientist, you must have the component in the form of industrial life.
1: కనుక ఈ పారిశ్రామిక వ్యక్తులతో సైంటిస్ట్ ఏకమైనప్పుడే యంత్ర రూపకంగా బయలుదేరుతుంది.
0: So when you have both of them coming together, you have your machinery coming through.
1: ఈ యంత్రములు అభివృద్ధి చేసినప్పుడే జగత్తు సుక్షేమంగా ఉంటుంది.
0: And when you have machinery, then the world can enjoy comfort.
1: ఐన్స్టీన్ చెప్పేటువంటి వాడు, నా పరిశోధనలకు ఒక పేపర్, ఒక పెన్సిల్, ఒక వేస్ట్ పేపర్ బాస్కెట్ కావాలన్నాడు.
0: Einstein often used to say, for my researches and experiments, all I need is a piece of paper, a pencil and a waste paper basket.
1: పరిశోధనలు ఇంత సులభంగా జరిగిపోయేటువంటి పరిశోధనలకు ఈనాడు లాబొరేటరీలో చూస్తే కోట్లకు కోట్లకు కోట్లకు యంత్రాలంతా దిచ్చి పెడుతున్నారు.
0: దిస్ ఇస్ సింప్లిసిటీ అట్ ఇట్స్ బెస్ట్, నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీథింగ్ బియాండ్. అండ్ టుడే యూ హ్యావ్ ఎక్స్పెండిచర్ రన్నింగ్ ఇంటూ క్రోర్స్ ఫర్ యువర్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ద ల్యాబ్.
1: సెన్స్ కు మనం బానిసలు కారాదు.
0: వీ షుడ్ నెవర్ బికమ్ స్లేవ్స్ టు ద సెన్సెస్.
1: మన యొక్క స్వాధీనంలో వాటిని ఉంచుకోవాలి.
0: ద సెన్సెస్ షుడ్ బి ఇన్ అవర్ హోల్డ్.
1: కానీ ఈనాడు సైన్స్ చూస్తే పైకి పోతుండది, సెన్స్ చూస్తే లోపలికి వస్తుంది.
0: బట్ టుడే యూ ఫైండ్ ద సైన్స్ అస్ సచ్ ఇస్ సోరింగ్ అప్వర్డ్స్ బట్ ద సెన్సెస్ అస్ సచ్ కమింగ్ డౌన్.
1: ఈ సెన్సెస్ ని కూడా పైకి పంపినప్పుడే విశాలమైనటువంటి దృష్టి మనకు ఏర్పడుతుంది.
0: వెన్ యూ మేక్ ఎన్ ఎఫర్ట్ టు సీ ద సెన్సెస్ ఆల్సో కమ్ అప్, దెన్ యూ కెన్ సీ ద వరల్డ్ ఇన్ ఇట్స్ టోటల్ కాంప్రహెన్షన్.
1: కనుక మనం సమాజం ఏ గతి పెట్టుతుండాలి, మన యొక్క జనులు ఏ విధమైనటువంటి స్థితిలో ఉంటున్నారు, ప్రపంచం ఏ విధమైనటువంటి బాధలకు గురి అవుతుండాలి అని ప్రపంచం విషయాన్ని పట్టించుకునేటువంటి వారే లేరు.
0: వాట్ ఇస్ ద ఫేట్ ఆఫ్ సొసైటీ, వాట్స్ ద ఫ్లైట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ అండ్ వాట్ ఇస్ ది పాత్ విత్ ద వరల్డ్ ఇస్ టేకింగ్. హూస్ ఆస్కింగ్ సచ్ క్వశ్చన్స్?
1: కేవలం నేరో మైండ్ లోపల, సంకుచితమైన భావం లోపల తన యొక్క అభివృద్ధి, తన యొక్క పరిశోధన, తన యొక్క నిర్ణయం లోపలనే తాను అంత్యమైపోతున్నాడు.
0: నోబడీ ఇస్. Every individual is engaged in a pursuit dealing with his own singular personality.
1: కనుక ఈనాటి సైంటిస్టులు అంతా ఏం చేయాలంటే సమాజం యొక్క క్షేమాన్ని కోరడానికి వాళ్ళు ముందుకు రావాలి.
0: Today scientists should come forward to try and do benefit to the society.
1: ప్రజల యొక్క దుఃఖాన్ని ప్రజల యొక్క కష్టాన్ని నిర్మూలన చేయడానికి వాళ్ళు ప్రయత్నించాలి.
0: They must make an effort to alleviate the suffering of people at large.
1: నిజంగా సైంటిస్ట్ చేయాలంటే ఎంతైనా మంచి పనులు చేయొచ్చు.
0: If only they were to take it upon themselves, the scientists could achieve wonders.
1: ఇది నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికం.
0: This is true spirituality.
1: లోక సమస్త సుఖినో భవంతు, సర్వుల యొక్క క్షేమమే నా యొక్క క్షేమం.
0: The welfare and well-being of all is certainly my own well-being.
1: అంతే కాని నేను నా కుటుంబము నా బంధువులు మాత్రమే అభివృద్ధి రావాలనేటువంటి యొక్క ఈ సంకుచితమైన భావం ఉండకూడదు.
0: My people, my kith and kin, and I should come up. This is a very narrow outlook.
1: అందరూ ఒక విధమైనటువంటి యొక్క ఏకత్వంగా ఉండేటువంటి యొక్క జీవిత తత్వాన్ని గడపాలి.
0: All should get the same type of life to lead.
1: కనుక అందరి యందు ఒక్క దైవత్వం ఉండాలనేటువంటిది ఈ ఆధ్యాత్మికంలోనే నిరూపిస్తుంది.
0: It is the adhyatmika, the spiritual domain, which proves beyond doubt the point that in all individuals resides the one and the only one. The one manifests as the many.
1: ఈ దివ్యమైనటువంటి భావము ఏనాడు వ్యక్తి యందు అభివృద్ధి అవుతుందో అది నిజమైనటువంటి ఒక సైన్స్.
0: This glorious divine feeling, when it's inborn in you, when it's born in you, then certainly you can talk about triumph of science.
1: కేవలం knowledge ని develop చేసినంత మాత్రమే ప్రయోజనం లేదు.
0: Merely a furtherance of knowledge is of no use.
1: ఈ knowledge today and tomorrow knowledge, day after tomorrow allergy.
0: What you call knowledge is today and tomorrow, day after tomorrow that becomes allergy.
1: Practical లో లేనటువంటి ఒక knowledge ప్రయోజనం ఏమిటి? Useless.
0: That knowledge which cannot be transferred into practice is useless.
1: What knowledge without action is useless. Knowledge. Action without knowledge is foolishness.
0: Knowledge without action is useless. Action without knowledge is foolishness.
1: కనుక మనం అన్నింటిని కూడా క్రియారూపంలో మనం నిరూపించాలి.
0: So what you have learned, try and show it in practice.
1: మనం ఎక్కడ పరిశోధనలు చేశామో అవన్నీ పుస్తకములోకి ఎక్కిస్తున్నారు. మస్తకము పుస్తకము రెండు ఒకటైపోతున్నాయి.
0: All that you have learned, you are pushing it into the pages of the book. What's in the book comes into the mind. There is a link between the mind and the book now. Nothing more than that.
1: దానిని సమాజంలో ఎంతవరకు ఉపయోగపడుతున్నారు?
0: How much of it is being thrown up in the society?
1: లేదు, ఇది ఏమాత్రం కూడా లేదు.
0: Not an iota of it.
1: కనుక దీనిని మనము సమాజంలో ప్రవేశపెట్టి దీన్ని సరైన రీతిగా మన సోదర మానవులకంతా కూడా అనుకూలంగా చేస్తూ రావాలి.
0: So try and use it for the brothers. After all, everybody around you is your own brother.
1: ప్రేమ స్వరూపులారా, ముఖ్యంగా విజ్ఞాన శాస్త్రము భగవత్ తత్వము రెండు కూడా భిన్నమైనటువంటివి కాదు.
0: Embodiments of love. What you must understand is, what you call science, what you call spirituality, or that dealing with God.
1: ఈ రెండు కూడాను ఒక్కటే.
0: They are not two disparate or different entities. The two are essentially one.
1: ఇది ఒక్కటి. ఏమిటిది?
0: Now here it is. Now this is, what is this? A piece of cloth.
1: ఇది cloth కాదు, bundle of threads.
0: This is not a piece of cloth, it's a bundle of threads.
1: కానీ threads కాదు, cotton.
0: It's not threads again, it's cotton.
1: Cotton, thread, cloth, మూడు ఒక్కటే.
0: It's not threads, it's cotton. So cotton, thread and cloth are all the same.
1: లౌకికం, భౌతికం, ఆధ్యాత్మికం మూడు ఒక్కటే.
0: So here you have లౌకిక, భౌతిక and ఆధ్యాత్మిక, all the same.
1: You are not one person but three.
0: You are not one person but three.
1: The one you think you are, the one others think you are, the one you really are.
0: The first, the one you think you are, the second, the one others think you are, and the third, what you really are.
1: కనుకనే work, worship and wisdom ఈ మూడింటిని ఏకం చేయాలి.
0: So you talk about a synthesis, work, worship and wisdom in this
1: work. చేతులతో మనం పని చేయాలి.
0: We talk of work through the medium of hands.
1: Worship, నీవు మనస్సుతో చింతించాలి.
0: Talk of worship, the medium of heart.
1: Wisdom, బుద్ధితో విచారణ చేయాలి.
0: And you talk of wisdom, the intellect comes into play.
1: ఈ బుద్ధితో విచారణ చేయటమే జ్ఞానము.
0: What you try to, this process of inquiry through the medium of intellect is
1: జ్ఞానం. పవిత్రమైనటువంటి హృదయాన్ని చేరి ఉండటమే భక్తి.
0: And where you have a pure heart, that is భక్తి.
1: ఉపకారమైనటువంటి కార్యములు చేయటమే కర్మ.
0: And doing beneficial acts is karma.
1: కనుకనే work, worship and wisdom is the three W's నీవు కావాలి.
0: So you have here the three things, work, worship and wisdom, the three W's, that's what you must become.
1: ఇది నిజమైనటువంటి యొక్క మానవత్వానికి తగినటువంటి ఉత్తమ మార్గం.
0: This is the true hallmark of man's greatness, or his great, the path that he must take.
1: నిజంగా మన హృదయం యొక్క పరిశీలతను మనం ఏమాత్రం చూడటం లేదు.
0: But today we really not concerned about the welfare of the heart or the purification of it.
1: ఈ పరిశుద్ధమైనటువంటి యొక్క విషయాన్ని మనం చూసుకుంటూ రావాలి.
0: You must try and protect and safeguard the purity of the heart.
1: ప్రపంచంలో ఒక విధమైనటువంటి ఉపకారమునకు కానీ అపకారమునకు కానీ ఏక మనసే ఆధారం.
0: Now either for good to the society at large or for the bad, it's the mind
1: which is responsible. Either
0: for weakness or for strength, it's the mind again which is the cause.
1: కనుకనే బలవంతుడైనటువంటి వాడు అనేక విధమైనటువంటి యొక్క పరిశోధన చేస్తాడు.
0: A powerful person tends to take up any number of
1: experiments. బలమైన మనసు కలిగినటువంటి వాడు ఎయిర్ప్లేన్ అంతా తయారు చేస్తుంటాడు.
0: Any number of experiments. Now one, for example, he talks about developing the aeroplanes.
1: బలహీనమైన మనసు కలిగినటువంటి వాడు పారాచూట్ తయారు చేస్తాడు.
0: ద వన్ ఎండోర్డ్ విత్ అ స్ట్రాంగ్ మైండ్ టాక్స్ ఆఫ్ డెవలపింగ్ ద ఏరోప్లేన్. ద వన్ విచ్ హస్ గాట్ ఎ వీక్ మైండ్ టాక్స్ అబౌట్ ద పారాచూట్ and developed it.
1: ఈ పారాచూట్ కూడాను మనకు ఉపయోగమే, ఏరోప్లేన్ లు ఉపయోగమే.
0: Now when you look closer, you do need the parachute as you need the aeroplane.
1: ఈ మంచి చెడ్డలు రెండు కూడాను సమాజమునకు ఉపయోగంగానే వస్తున్నాయి.
0: So both these two things are necessary for man for your day to day life.
1: కనుకనే మనము నమ్మకం అనేటువంటి దాన్ని బలంగా మనం పెట్టుకోవాలి.
0: సో ది ఫస్ట్ థింగ్ ఈజ్ ఫెయిత్ ఆఫ్ బిలీఫ్ యాజ్ యువర్ స్ట్రెంగ్త్.
1: మన ఫెయిత్ అనేటువంటిది ఏమాత్రము రీజన్ చూడకూడదు.
0: ద ఫెయిత్ షుడ్ సీ నో రీజన్ వాట్స్ ఎవర్.
1: ఎందుకంటే ఇది అతీతమైన యొక్క తత్వం.
0: బికాస్ ఇట్స్ బియాండ్ రీజన్.
1: నీ ఫెయిత్ తోనే నీ కర్మలంతా కూడా సంసిద్ధమవుతాయి.
0: ఇట్ ఈస్ త్రూ యువర్ ఫెయిత్ దట్ యు డు యువర్ కర్మ.
1: లేకపోతే మన క్షణమ కూడా నివసించడానికి
0: ఎలిమెంట్ ఆఫ్ ఫెయిత్ యూ కెనాట్ లివ్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్.
1: కనుకని ఈ ఫెయిత్ అనేటువంటిది మన చేతిలో పెట్టుకున్నప్పుడు ఎంత వరకునైనా మనం సాధించవచ్చు.
0: ఆర్మ్ విత్ దిస్ వెపన్ ఆఫ్ ఫెయిత్ యూ కెన్ అచీవ్ ఎనీ సక్సెస్.
1: కానీ సైంటిస్ట్ చెప్తారు ఇది మూఢ నమ్మకము అంటారు.
0: సైంటిస్ట్ డిక్రై దిస్ టెండెన్సీ అండ్ సే దిస్ ఇస్ ఎ బ్లైండ్ బిలీఫ్.
1: ఇది అర్థం కాని మాటలు.
0: దిస్ ఇస్ అబ్సల్యూట్లీ నో మీనింగ్.
1: నమ్మకం ఒక్కటే ఉండేది. మూఢ నమ్మకం ఒకటి, మంచి నమ్మకం అంటే రెండు లేదు.
0: This is meaningless. What you talk of faith or belief is just one. Not you can't have two types of faith. One foolish.
1: Vicharana cheyakunda nirmala manastho nammatame oka moodha manasu antunnaru vellu.
0: You can't say that there's two types of faith, foolish and that which is not foolish. When you talk
1: ఇది అనవసరమైనటువంటి యొక్క విచారణ కలిపి కన్ఫ్యూజన్ అయిపోయి కట్టగడిపడి ఫ్యూజ్ పోగొట్టుకోవటమే నమ్మకం అంటున్నారు.
0: వాట్ యు మీన్ బై దిస్ ఫెయిత్ ఆఫ్ బిలీఫ్ ఇస్ యూ కీప్ లుకింగ్ ఎట్ సో మెనీ థింగ్స్ అండ్ ఇన్ ద ప్రాసెస్ యూ గెట్ కన్ఫ్యూజ్ యూ లూజ్ యువర్ ఫ్యూజ్ ఇట్ సెల్ఫ్.
1: కనుక మనం ఈనాడు హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో అందరినీ మనం నమ్మాలి.
0: సో ట్రై అండ్ బిలీవ్ ఇన్ ఎవ్రీబడి త్రూ దిస్ మీడియం ఆఫ్ హార్ట్.
1: ఎవరిని మనం విమర్శించకూడదు.
0: డోంట్ క్రిటిసైజ్ ఆర్ రిడిక్యూల్ ఎనీవన్.
1: కారణమేమనగా నీలో దోషం లేనప్పుడు నీవు పరులను ఒక నిందించడానికి అధికారం ఉంటుంది.
0: Now when you have no fault in you, you have the right to criticize others.
1: Manalo ye naatiki ye nimishamlo ekkadi ye vidhamainatundi dosham erpadutundo.
0: But you never know at what time, at what point of time and when you have these faults in you.
1: Sarvulanu preminchetundi oka tattvanni manam penchukovali.
0: Try and develop that nature where you can love everyone.
1: ఈ ప్రేమతో ఎంతైనా మనం సాధించుకోవచ్చు.
0: అండ్ త్రూ దిస్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: ఒకవైపున మ్యాటర్, మరొక వైపున ఎనర్జీ, ఈ రెండింటిని చేర్చేటువంటి విధానం చూడాలి.
0: ఆన్ ద వన్ హ్యాండ్ మ్యాటర్, ఆన్ ద అదర్ ఎనర్జీ. ట్రై టు సింథసైజ్ దీస్ టూ అట్ సమ్ పాయింట్.
1: కనుక మనము ఈ నిజమైనటువంటి తత్వంలో లౌకికమైనటువంటి ఒక సైన్స్ కును ఆధ్యాత్మికమైనటువంటి ఒక స్పిరిచువల్ కు సన్నిహిత సంబంధం చేయాలి.
0: సో వాట్ యూ మస్ట్ ట్రై టు ఎండెవర్ ఇస్ try and link, bridge the gap between the worldly and the adhyatmika.
1: Aithe ee naadu manam veru veru chestunnam
0: science and spirituality, but today we are dividing the two. This is not the correct thing to do.
1: Ekoham bahusyam ekam nunchi anekam ayipoyutundari.
0: From the one have come the many.
1: Idi sareyindi kaadu.
0: Now what you are trying to do, providing this division,
1: anekam nunchi ekam chestu raavali.
0: Now when you say from the one has come the many, it's not correct. From the many you must come to the one.
1: ఒక్క వృక్షములో అనేక పుష్పాలు కనిపిస్తుంటాయి.
0: In a single tree you have flowers of any number.
1: అనేక ఫలములు కనిపిస్తుంటాయి.
0: Any number of fruits.
1: అనేక బ్రాంచెస్ ఉంటాయి.
0: Any number of branches.
1: అనేక రూట్స్ ఉంటాయి.
0: Any number of roots.
1: కానీ ఈ లీవ్స్ అంతా ఉంటుంటాయి.
0: And also any number of leaves.
1: ఈ లీవ్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఈ రూట్స్, ఈ బ్రాంచెస్ అన్ని చేరి ఒక్క విత్తనం నుంచే వస్తున్నాయి.
0: All these leaves, the branches, the fruit, the flowers, all of them have sprouted and come from one single seed.
1: దీనిని బీజం మాం సర్వభూతానాం అనింది భగవద్గీత.
0: This is what the Bhagavad Gita has said. The seed is one and what you have are many.
1: కనుక భగవంతుడే దీనికి విత్తనం.
0: Now God is the seed.
1: విశ్వమే దీనికి పెద్ద వృక్షము.
0: This creation is the huge big tree.
1: ఈ విశ్వంలో వచ్చినటువంటి యొక్క ఈ యొక్క ఫ్లవర్స్ మన యొక్క థాట్స్.
0: And in this tree you have flowers. Our thoughts.
1: నిజంగా మనం చేసినటువంటి ఉపకారమే దీంట్లో ఉన్నటువంటి ఫలములు.
0: అండ్ ద గుడ్ దట్ యు డు ఆర్ ది ఫ్రూట్.
1: మన రిలేషన్షిప్ దీనికి బ్రాంచెస్.
0: Our relationships are like the branches.
1: దీని ఫలమైనటువంటి ఫలమే మన క్యారెక్టర్.
0: అండ్ దట్ ఫ్రూట్ దట్ కమ్స్ త్రూ ఈజ్ అ క్యారెక్టర్.
1: కింద ఉన్నటువంటి రూటే మనకు విశ్వాసం.
0: దట్ రూట్ డౌన్ బిలో ఈజ్ ద ఎలిమెంట్ ఆఫ్ ఫెయిత్.
1: కింద రూట్ పైన ఫ్రూట్ ఉండినప్పుడు ఇది ఒక ట్రీ.
0: వెన్ యూ హ్యావ్ రూట్ బిలో అండ్ ద ఫ్రూట్ అబౌవ్, దెన్ యూ హ్యావ్ ద ట్రీ.
1: పైన ఫ్రూట్ లేకుండా కింద రూట్ లేకపోతే ఇది ఫైర్ వుడ్ అయిపోతుంది.
0: Now without the fruit at the top and root at the bottom, this becomes a mere firewood.
1: కనుక ఈ అన్నింటికి చేరి ఒక్కటిగానే మనం ఏకత్వంగా తీసుకోవాలి.
0: So the cause for all this is one.
1: కనుక ఈనాడు మనము ప్రేమతో మన యొక్క క్యారెక్టర్ ని పెంచుకుంటూ రావాలి.
0: So through this love, try and develop character.
1: The end of education is character.
0: The end of education is character.
1: The end of culture is perfection.
0: The end of culture is perfection.
1: The end of knowledge is love.
0: The end of knowledge is
1: love. The end of wisdom is freedom.
0: The end of wisdom is freedom.
1: ఈనాడు ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఏమిటి ఫ్రీడమ్? మితిమీరినటువంటి ఫ్రీడమ్.
0: Today you repeat parrots like the word freedom, freedom. What do you really mean by it?
1: ఈనాడు మితిమీరినటువంటి యొక్క ఫ్రీడమ్ లో పోవటం చేతనే మతి చెడిపోతున్నారు.
0: What you have really is freedom in excess. As a result, mental derangement.
1: అన్నిటికీ ఒక నియమం ఉంటుండాలి.
0: For everything, there is a limit.
1: నశ్రేయో నియమం వినా.
0: Everything bound within a certain limit.
1: నియమము లేకపోతే శ్రేయస్సే ఉండదు.
0: Without this limit, you cannot have a degree of comfort.
1: కనుక ఈనాడు మనము చేసేటువంటి సర్వ పరిశోధనలు కూడాను మానవ అభ్యుదయానికి తోడుగా ఉండేటువంటిగా చేయాలి.
0: So all our efforts today should be directed towards the furtherings of man's life as such.
1: ప్రేమ స్వరూపులారా, ఈనాడు మానవునకు అనేక గుండె జబ్బులు, అనేక విధమైన క్యాన్సర్స్ ఇలాంటి బయలుదేరుతున్నాయి. దీనికి మూల కారణం ఏమి?
0: టుడే యూ హ్యావ్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యూ డిసీజెస్ పర్టైనింగ్ టు ద హార్ట్, డిసీజెస్ లైక్ క్యాన్సర్.
1: ఈ వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వల్లనే ఇన్ని జరుగుతూ ఉన్నాయి.
0: దీస్ ఆర్ ఆన్ ద ఇంక్రీజ్. ద రీజన్, ద చేంజెస్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్.
1: పూర్వం ఇలాంటి జబ్బులు ఎక్కడా కనిపించడం లేదు.
0: ఇన్ ద డేస్ గాన్ బై such diseases.
1: కొంతమంది డాక్టర్స్ చెప్తుంటారు పూర్వం ఉండినాయి కానీ తెలుసుకోలేకపోయారన్నారు.
0: Such diseases were not so many. Now some doctors are prone to say these diseases were very much there, but nobody could really decipher them. This is a mistaken notion.
1: ఎందుకంటే మనం తీసుకునేటువంటి గాలిలో పరిశుద్ధం లేదు.
0: Now the reason is that the air that you inhale is not pure.
1: మనం త్రాగే నీరులో పరిశుద్ధం లేదు.
0: The water that you drink is not pure.
1: మనం ఉండేటువంటి యొక్క జీవితంలో పరిశుద్ధం లేదు.
0: అండ్ ద టైప్ ఆఫ్ లైఫ్ దట్ యు లీడ్,
1: మన వెలుతురులో పరిశుద్ధం లేదు.
0: ద లైఫ్ దట్ యు హావ్ ఇస్ నాట్ ప్యూర్.
1: అంతా మాలిన్యమయంగా ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ ఇస్ టెయింటెడ్.
1: కారణం ఏమిటి?
0: దేర్ ఇస్ ఎ ట్రేస్ ఆఫ్ అన్డిజైరబుల్ దేర్.
1: ఈ పరిశోధనల యొక్క రిజల్ట్,
0: దట్ రిజల్ట్ ఈస్ ద ఎక్స్‌పెరిమెంట్స్ దట్ హావ్ బీన్ డన్.
1: ప్రకృతి భగవత్ సృష్టి లోపల ఎంతెంత వరకు బ్యాలెన్స్ ఉండాలో అంతవరకు ఉంటుండాలి.
0: నౌ ఇన్ దిస్ నేచర్ దేర్ ఆట్ టు బి ఎ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అమంగ్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్.
1: పైన టాప్ లోపల ఎనర్జీ.
0: At the right at the top you have energy.
1: దానికి స్కిల్.
0: Then you talk of skill.
1: దీనికి మధ్యలో బ్యాలెన్స్.
0: And before that you talk of balance.
1: డౌన్ లో ఇన్సైట్.
0: And under that you have insight.
1: పైన ఉన్నటువంటి నాలెడ్జ్ ని ఈనాడు మనం స్కిల్ చేయటం లేదు, కిల్ చేస్తున్నాం.
0: Now this knowledge which is right at the top, you're not trying to make it knowledge, you're trying to kill it.
1: ఈ కిల్ చేయటం వల్ల బ్యాలెన్స్ తప్పిపోతాం.
0: And before, because you're killing it, the balance is being
1: upset. బ్యాలెన్స్ తప్పిపోవటం వల్ల ఇన్సైట్ లేకుండా అవుట్ సైడ్ అయిపోతాం.
0: And because this balance is upset, you don't have insight, you have this outward thing.
1: కనుకని మనం మొట్టమొదట నాలెడ్జ్ ని స్కిల్ చేయాలి.
0: So your knowledge should first of all be made into a skill.
1: ఆ స్కిల్ చేసేటువంటి విధానమే ఆధ్యాత్మికం.
0: And that which tells you how to make this into a skill is ఆధ్యాత్మికం.
1: కానీ ఈనాటి మానవుడు ఇన్ని విధములైనటువంటి తెలివితేటలు కలిగినప్పటికీ తాను సరైనటువంటి మార్గాన్ని అనుసరించలేకపోతున్నాడు.
0: Today man is certainly clever and intelligent, but he doesn't know where to go.
1: కనుకని దీనిని ఆధ్యాత్మికమందు మధ్య భాగంలో ఉంటున్నటువంటిది హ్యూమానిటీ.
0: So in the ఆధ్యాత్మిక పార్లెన్స్ you have an intermediate level, the human.
1: ఈ హ్యూమన్ లెవెల్ లోపల ఉంటున్నాడు.
0: The intermediate level is the human level.
1: క్రింద మ్యాటర్ లెవెల్ లో ఉంటుండాలి.
0: And below that you have the level of matter.
1: పైన డివినిటీ ఉంటుండాలి.
0: And above this human level you have divinity.
1: ఇక్కడ మెటీరియల్, ఇక్కడ ఒక హ్యూమానిటీ, ఇక్కడ డివినిటీ.
0: సో హియర్ యూ హ్యావ్ దీస్ త్రీ సెడిమెంటేషన్ ప్రాసెస్ గోయింగ్ ఫ్రమ్ అబౌవ్. సారీ,
1: ఈ మధ్య ఉన్నటువంటి మానవుడు ఏం చేస్తున్నాడు? ఈ డివినిటీకి పోవటం లేదు, మ్యాటర్ కి దిగుతున్నాడు.
0: యూ హ్యావ్ రైట్ అట్ ద బేసిస్ ఆర్ ద బిలో మ్యాటర్, ఇన్ బిట్వీన్ హ్యూమన్ అండ్ అట్ ద టాప్ డివినిటీ.
1: కనుకని డివినిటీ దూరం అయిపోతుండాలి.
0: నౌ టుడే ద మ్యాన్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అప్ టువర్డ్స్ డివినిటీ ఈస్ కమింగ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ మ్యాటర్, ఈస్ గెటింగ్ ఫార్ రిమూవ్డ్ ఫ్రమ్ డివినిటీ.
1: మనం క్రిందికి చూడకూడదు.
0: సో యూ షుడ్ నెవర్ లుక్ డౌన్.
1: Low aim is a crime అన్నాడు.
0: A low aim is a crime.
1: కనుక మనం కింది దృష్టిలో ఉండకూడదు, విశాలమైన పై దృష్టి. లుక్ అప్.
0: నెవర్ లుక్ డౌన్, లుక్ అప్ ఆల్వేస్.
1: మనం ఎప్పుడు కూడా ఉన్నత ఉన్నత ఉన్నత భావాలకు మనం పోవాలి.
0: ఆల్ ద వైల్ ట్రై అండ్ గెట్ యువర్ సెల్ఫ్ మోటివేటెడ్ బై
1: థాట్. ఒక్క దాంట్లో మనం సక్సెస్ అయిపోతే ఇంకా అన్నింటి ఎందుకు సక్సెస్ అవుతుంది ఆధ్యాత్మికంలో?
0: హ్యావ్ ఎ హై గోల్ ఇన్ ఎయిమ్. వన్స్ యూ సక్సీడ్ వన్స్ దేర్ నథింగ్ లైక్ సక్సెస్.
1: సక్సెస్ బిగెట్ సక్సెస్ అన్నారు.
0: సక్సెస్ బిగెట్ సక్సెస్.
1: మనం ఈ విజయాన్ని సాధించడానికి మనం ప్రయత్నించాలి.
0: దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ సక్సెస్ దట్ యు మస్ట్ ట్రై టు అచీవ్.
1: కానా మనము ఈ స్పిరిచువల్ అనేటువంటి దానికి ఈ యొక్క సైన్స్ ని కూడా తోడుగా తీసుకుని తద్వారా రెండింటి యొక్క ఏకత్వం చేయాలి కానీ భిన్నత్వంగా మనం భావించాలి.
0: So try and make spirituality and science, take them together, don't make a division between the two.
1: ప్రపంచం అంతా కూడా సైన్సే.
0: The whole world is science.
1: ప్రపంచం అంతా కూడా స్పిరిచువాలిటీ
0: అండ్ ద వరల్డ్ ఎట్ ద సేమ్ వే
1: అది లేదు ఇది లేదు అది లేదు
0: ఈ స్పిరిచువాలిటీ వితౌట్ వన్ ద అదర్ హ్యాస్ నో మీనింగ్
1: ఒకటి నెగటివ్ ఒకటి పాజిటివ్
0: వన్ ఇస్ నెగటివ్ ద అదర్ ఇస్ పాజిటివ్
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మనకు ఫలితం
0: అండ్ దే యు హావ్ ద టు కమింగ్ టుగెదర్ యు హావ్ ఎ రిజల్ట్
1: నెగటివ్ గా పోతే పాజిటివ్ పాజిటివ్ గా పోతే ప్రయోజనం లేదు
0: యు హావ్ ఎ పాజిటివ్ రిజల్ట్ నెగటివ్ బై ఇట్సెల్ఫ్ పాజిటివ్ బై ఇట్సెల్ఫ్ యు కాంట్ అచీవ్ ఎనీథింగ్
1: ఈ రెండింటి యొక్క సమన్వయాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచాలి
0: అండ్ టుడే ట్రై అండ్ బ్రింగ్ దెమ్ టుగెదర్ దట్ షుడ్ బి యువర్ ఎండెవర్
1: కానీ ఈనాడు సైంటిస్ట్ స్పిరిచువాలిటీ అంటే దానికి ఏమాత్రం ఒక గిట్టదు
0: బట్ టుడే సైంటిస్ట్ సేస్ హి హస్ నో ప్లేస్ ఫర్ స్పిరిచువాలిటీ
1: అది బ్లైండ్ ఫెయిత్ అంటారు
0: హీ సేస్ దట్ బ్లైండ్ ఫెయిత్
1: నిజంగా ఆ విధంగా వారు భావించరాదు
0: బట్ హీ షుడ్ నాట్ రియలీ గో దట్ వే
1: ఈ విధంగా భావించేటువంటి వాడు నిజమైనటువంటి సైంటిస్ట్ కాదు
0: వన్ హూ రియలీ బిలీవ్ సో ఈజ్ నో సైంటిస్ట్ అట్ ఆల్
1: కనుక నిజమైనటువంటి సైంటిస్ట్ రెండింటినీ విశ్వసించాలి
0: ట్రూ సైంటిస్ట్ గివ్స్ డ్యూ క్రెడెన్స్
1: ఫర్ రెండింటినీ ఏకం చేయాలి
0: ట్రైస్ టు సింథసైజ్ ద ట్రూత్
1: ఈ ఏకం చేసినటువంటిదే నిజమైనటువంటి యొక్క పూర్ణ మనస్కుడు
0: అండ్ వన్ హూ కెన్ బ్రింగ్ అబౌట్ ది సింథసిస్ ఈజ్ వన్ హూ హాస్ గాట్ ప్రేమ స్వరూపులారా
1: ముఖ్యంగా మనము ఆధారమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం విశ్వసించి ఆదేయమైన జగత్తును అనుభవించడానికి చూసుకోవాలి
0: వన్ హూ హాస్ ద టోటల్ పిక్చర్ ఇన్ మైండ్ నౌ ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్ యు మస్ట్ హావ్ గాడ్ యాస్ ద బేసిస్ అండ్ ట్రై టు లుక్ ఫర్ సంథింగ్ విచ్ ఇస్ రెస్టింగ్ ఆన్ ఇట్
1: సృష్టిని పరిశోధన చేసేటువంటి వాడు సైన్స్
0: వన్ హూ ట్రైస్ టు సీక్ టు అండర్స్టాండ్ దిస్ nature around him is a scientist
1: సృష్టికర్తనే పరిశోధన చేసేటువంటి వాడు సెయింట్
0: he is a scientist but one who looks for something beyond the one who is responsible for this creation is a saint
1: ఎక్కువ వ్యత్యాసం లేదు అతను సెయింట్ ఇస్ ఎ సైంటిస్ట్
0: there is no difference one is the saint the other is the scientist
1: కనుక మనం ఈ మ్యాటర్ తో పాటు ఆ ఎనర్జీని కూడా మనం చేర్చుకుంటే అది సహజంగానే ఉంది చేర్చుకోనక్కర్లేదు
0: now when you look at it closely matter and energy are closely linked all right you don't have to make a special effort to bring them together
1: కనుక నిజముగా ఈనాడు మనం అభివృద్ధి కావించుకోవాల్సింది ప్రేమతత్వము ఈ ప్రేమతత్వం ఒక ఆధ్యాత్మికతోనే లభిస్తుంది
0: ది నీడ్ ఆఫ్ ది డే ఈజ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ లవ్ విచ్ అగైన్ కుడ్ బి గాట్ ఓన్లీ త్రూ ద మీడియం ఆఫ్ స్పిరిచువాలిటీ
1: ఈ ప్రేమనే లేకపోతే మనం జీవించలేము
0: వితౌట్ లవ్ యూ కెనాట్ లివ్
1: ఒక చిన్న ఉదాహరణ
0: అండ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్
1: గొప్ప అధికారిగా ఉండేటువంటి వాడు మా బంధువు మా యొక్క మిత్రుడు ఉంటే మనం ఎంతో బలం వస్తాం
0: Now, if you have a feeling that somebody in a high position is your relative, you derive a lot of strength from that.
1: గొప్ప శ్రీమంతుడైనటువంటి వాడు నా బంధువు నా మిత్రుడు అనుకుంటే మనకి ఎంతో బలం ఇస్తుంది
0: సో ఆల్సో ఎన్ ఎక్స్ట్రీమ్లీ వెల్దీ పర్సన్ ఈజ్ రిలేటెడ్ టు యూ యూ డిరైవ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ దాట్
1: అదే విధంగానే భగవంతుడే నా బంధువు భగవంతుడే నా మిత్రుడు అంటే మనకి ఎంత బలం వస్తుంది
0: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ వర్ టు సే గాడ్ ఈజ్ మై రిలేటివ్ గాడ్ ఈజ్ మై ఫ్రెండ్ హౌ పవర్ఫుల్ అండ్ సెక్యూర్ షుడ్ యూ ఫీల్
1: కనుక నిజమైనటువంటి బంధువు భగవంతుడు ఒక్కడే
0: So the true relation of yours is really God.
1: ఈ లోక సంబంధమైనటువంటి బంధువులందరూ కూడాను ప్రాణముండినంత వరకే సంబంధం.
0: These relatives of yours through the medium of this body, so long as you have your life.
1: ఎవరు మిత్రులు నిజంగా?
0: So long as you have life in you.
1: భగవంతుడే మనకు నిజమైన మిత్రుడు.
0: Who's your true friend then again? God.
1: ఈ లోక సంబంధమైన మిత్రులంతా కూడాను మంచి పొజిషన్ లో ఉంటున్నావా? హలో హలో హలో పాకెట్ లో మనీ ఉందా? హలో హలో హలో హలో ఈ పాకెట్ లో మనీ పోయింది పొజిషన్ దిగబడిపోయింది గుడ్ బై చెప్పి వెళ్ళిపోతారు.
0: Now these friends of yours in a worldly sense, how fast and thick are they? So long as you are in a position, they'll say, hello, hello, how are you? So long as you have some currency notes being seen through your pocket, hello, hello, how are you? The moment the currency notes disappear, they say goodbye and they are their way. When there is water in the tank or the pond, all the frogs collect there.
1: వాటర్ డ్రై అయిపోతానే ఒక్క సింగిల్ ఫ్రాగ్
0: వన్స్ ద పాండ్ డ్రైస్ అప్ యూ కాంట్ ఫైండ్ ఈవెన్ ఎ సింగిల్ ఫ్రాగ్
1: కనుక ఈనాటి బంధువులందరూ కూడాను మన యొక్క మంచిని చూసి అందరూ చేరుతుంటారు
0: ఇన్ ద సేమ్ మేనర్ యువర్ రిలేటివ్స్ దే కమ్ టు యూ సో లాంగ్ యాజ్ యూ హ్యావ్ సంథింగ్
1: కానీ మన స్థితిని మారిపోయేటప్పటికి ఒక్క బంధువైనా దగ్గరకు రాదు
0: వన్స్ ఫేట్ డిసైడ్స్ అదర్వైజ్ ఆల్ యువర్ రిలేటివ్స్ డిసప్పియర్
1: కానీ నిరంతరం కూడా మన వెంట దంట ఇంట కంట ఉంటుండి కాపాడేటువంటి వాడు దైవం ఒక్కడే
0: But the one who's always with you, in you, around you, looking after you constantly and continuously is God and God alone.
1: మనం విశ్వసించి జగత్తును కూడా అనుభవించి ఈ జగత్తులో ఉండేటువంటి సత్యాన్ని కూడా గుర్తించటము ఇది చాలా సరే సహజమైన జీవితము.
0: So believe in a God of this nature and live in this world. Experience all that has to be experienced and that is certainly a true way of life.
1: కనుక ఈనాడు సైంటిస్టులు కూడాను కొంతవరకు సరైనటువంటి సత్యాన్ని గుర్తించి దీన్ని తీర్చలేనటువంటిది ఆధ్యాత్మికం వేరు కాదు అనేటువంటి యొక్క మార్గానికి ఏనాడు వస్తారో ఆనాడే మన జగత్తు చక్కగా స్థిరమైనటువంటి శాంతి భద్రతను అందుకుంటుంది
0: ద డే ద సైంటిస్ట్ త్రూ దేర్ మీడియం ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ కమ్ టు ది రియలైజేషన్ దట్ స్పిరిచువాలిటీ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ సైన్స్ దట్ విల్ బి ద డే ఆఫ్ ప్రాస్పెరిటీ అండ్ పీస్ ఫర్ మ్యాన్ కైండ్ అట్ లార్జ్
1: ప్రతి పదార్థాన్ని మనం పరిశీలించవలసింది.
0: వి సర్టన్లీ హావ్ టు అబ్జర్వ్ అండ్ ఎక్స్పెరిమెంట్ ఆన్ ఎవ్రీథింగ్.
1: విరుద్ధమైన భావంతో పరిశీలించకూడదు.
0: బట్ నెవర్ డూ సో విత్ ఎ ప్రిజుడిస్ మైండ్.
1: సమంజసమైనటువంటి భావంతో పరిశీలించి
0: డూ సో బై వే విత్ అన్ ఓపెన్ మైండ్.
1: కనుక అక్కడనే ఉంటుండేది నిజమైన పరిశీలన.
0: నౌ దేర్ లైస్ ఎ ట్రూ పాత్ ఆఫ్ అబ్జర్వేషన్.
1: కానీ ఈ పరిశీలన మనం చేస్తూ పరిశోధనను మనం అభివృద్ధి పరచుకుంటూ పరతత్వాన్ని మనం గుర్తించాలి.
0: అబ్జర్వ్ దస్, ఎక్స్పీరియన్స్ దస్ అండ్ రీచ్ అండ్ బికమ్ వన్ విత్ ద లార్డ్.
1: దీనికి నీదిగానే వేరుగా లేకుండా కొంతవరకు సమంజసం చేసేటువంటి విధానం ఈనాడు కొత్తగా మనం అభివృద్ధి పరచాలి.
0: అండ్ వాట్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ టుడే ఈజ్ టు సీ టు ఇట్ దట్ దేర్ ఇస్ నో డివిజన్, ఎనీ మోర్ డివిజన్ బ్రాట్ అబౌట్ ప్రేమ స్వరూపులారా.
1: ఈనాడు వ్యక్తులు అనేటువంటి యొక్క విద్యార్థులు యువకులుగా ఉంటుంటారు. ఈ సైన్స్ అనేటువంటిది యువకుల మనసునంతా కూడా కన్ఫ్యూజన్ చేసి పెట్టా ఉంది.
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్, టుడేస్ యూత్ టేక్ టు ద పాత్ ఆఫ్ సైన్స్, యాజ్ ఎ రిజల్ట్ దే ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్.
1: తెలిసింది తక్కువైనా కూడా విర్రవీగటం ఎక్కువగా ఉంటుండాలి.
0: వాట్ దే నో ఈజ్ హార్డ్లీ ఎనీథింగ్, వెరీ లిటిల్, బట్ దే టెండ్ టు బికమ్ ఆరోగెంట్.
1: ఆంగ్ల విద్యాభిమానులుగా రూపొందుతున్నారు కానీ ఆత్మ విద్యాభిమానులుగా రావటం లేదు.
0: They do have a lot of liking for this sort of a pursuit, but they don't have anything for their own interest.
1: ఆంగ్ల విద్య ఆవగింజంతా నేర్చుకుంటే గుమ్మడికాయంత అహంకారం వస్తుంటుండాలి.
0: This mere mastery of the knowledge of English gives them so much of arrogance.
1: నిజముగా విద్యావంతుడంటే అహంకారం అక్కడ ఉండకూడదు.
0: They feel they have understood everything in terms of a big pumpkin.
1: ఎవరు విద్యావంతుడో అతనికి అహంకారం ఉండదు.
0: One who is truly educated has no trace of ego in him.
1: విద్య వినయ సంపన్నే అన్నారు.
0: విద్య or education confers humility on a certain person.
1: ఇది నిజమైనటువంటి విద్య.
0: This is the indication that a person is educated.
1: వినయం ఉండినప్పుడే అందరితో కలిసి చేరుతుంది.
0: When you have this humility, you can move freely with others.
1: కనుక ప్రేమను పెంచుకొని ఈ దివ్యమైనటువంటి వినయం తోపల జగత్తునంతా ఒక్క కట్టగా కట్టుకుని ఉన్నతమైనటువంటి యొక్క జీవితంగా ఆదర్శవంతమైన జీవితంగా అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Have this element of love in you. Bind everybody through this divine quality of humility. And through this medium of love and humility, bring everybody together. And therein lies your peace and progress and prosperity.
1: Prema Swaroopulara, mottamota manasika parinamam tappa inka enni parinamamulu vachina jagattu manchidi papa.
0: I'm hoping and blessing that you do so. Embodiments of love. This transformation of mind is certainly called for. That is what is required at the moment.
1: Manasu maritene jagattanta marutundi.
0: When the mind changes, the world also would change.
1: కనుక మనసు మార్చడానికి ప్రేమను పెంచుకోండి.
0: So for the sake of changing the mind, develop this love.
1: Start the day with love, spend the day with love, fill the day with love, end the day with love. This is the way of God.
0: Start the day with love, spend the day with love, fill the day with love, end the day with love. This is the way to God.
1: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకోండి. సర్వమును తెలుసుకున్నటువంటి వారు.
0: Understand this truth, you have understood everything.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 11th of May 1983.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, devotees from Vishakhapatnam district, state of Andhra Pradesh, have come to Prashanti Nilayam for their three-day Parthi Yatra from 3rd to 5th of September. Tomorrow's evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 5 o'clock, a devotional music program titled Manasa Sancharare will be offered at Bhagwan's divine lotus feet. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Divyanugraha Asasalato, Andhra Pradesh Loni, Vishakhapatnam Jilla Nundi, Bhaktulu, September 3rd Tedi Nundi, 5th Tedi Varaku, 3 రోజుల పర్తియాత్రకై ప్రశాంతి నిలయం తరలివచ్చారు. సాయి కుల్వంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 5 గంటలకు మానస సంచరరే పేరిట స్వామివారి పాదపద్మాలచెంత భక్తి సంగీత కార్యక్రమం సమర్పించబడుతుంది. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: ఈ విధంగా జరుగుతూ ఉండగానే
1: ఇవ్వారు వాయింది వరం నాళిల్
0: మధ్యలో వచ్చి ఈ రావణుడు సీతను ఎత్తుకుని పోయాడు.
1: நடுவில் பட்டாபிஷேகம் தடைப்பட்ட பின்னர் வனவாசத்தில் இருக்கும்பொழுது ராவணன் வந்து சீதையை கவர்ந்து சென்றான்.
0: ராமனுக்கு முதல் அன்னி கஷ்டமில்லை.
1: ராமன் பிறந்தது முதலிலேயே பலவிதமான துன்பங்களையும் கஷ்டங்களையும் அனுபவிக்க வேண்டியிருந்தது.
0: அப்படி
1: வனவாசத்திலும் பலவித கஷ்டங்களை அனுபவித்தார்.
0: தானே ஸ்வயங்கா
1: அவரே
0: யுத்தம் செய்து வச்சாடு.
1: ராவணனுடன் யுத்தம் செய்ய புறப்பட்டார்.
0: கட்டப்படுகி அந்தன்னி சம்பாதிச்சாடு.
1: இறுதியில் அவர் எல்லாரையும் அழித்தார்.
0: ராஜசம்மானம் பூர்த்தி அடைந்த தர்வாத
1: அரக்கர்களை அழித்து முடித்த பின்னர்
0: தானும் சீதா
1: அவரும் சீதையும்
0: லக்ஷ்மணனும் லட்சுமணன் மூர்ச்சி படிப்பாரு. அயுத்தோ
1: ஒரு முறை லக்ஷ்மணன் யுத்த களத்தில் மூர்ச்சை அடைந்தான்.
0: காணி அப்படி ராமன் செப்துனாடு லட்சுமண சக்கர சூப்பு வச்சாடு.
1: ராமனுக்கு லக்ஷ்மணனிடம் மிகுந்த அன்பு. லக்ஷ்மணன் மயங்கி விழுந்தபொழுது ராமன்
0: சொன்னான்,
1: சீதையை பிரிந்து என்னால் வாழ முடியும், ஆனால் லக்ஷ்மணனை பிரிந்து என்னால் வாழவே முடியாது என்று.
0: அப்படி செப்பாரு, ஐயா பலன் பர்வத்தம் லோபல சஞ்சீவ பர்வத்தம் ஒன்றை தீசுக்கொண்டாவா.
1: அப்பொழுது அங்கு இருந்த ஒருவன் சஞ்சீவினி என்னும் மூலிகையை இங்கு கொண்டு வர வேண்டும்
0: என்றான்.
1: அந்த மூலிகை எது என்று தெரியாமல் அனுமன் அந்த மலையையே கொண்டு வந்து
0: விட்டான். தருவதற்கு பிண்டாடு
1: அந்த மூலிகையை லக்ஷ்மணன் மீது பிரயோகித்தார்கள். லக்ஷ்மணன் உயிர் பெற்று எழுந்தான்.
0: அப்படி ராமன் எந்த ஆனந்தாடு.
1: ராமன் மிகுந்த மகிழ்ச்சி அடைந்தான்.
0: இப்படி லட்சுமணி கற்றுக்கொண்டு
1: ராமன் லக்ஷ்மணனை தழுவிக்கொண்டு,
0: லட்சுமணா நீ இல்லைபோத்தி நான் ஜீவித்தமே இல்லை.
1: லக்ஷ்மணா நீ இல்லை என்றால் எனக்கு வாழ்வே இல்லை.
0: சீதை காது எனக்கு முக்கியம்.
1: எனக்கு சீதை முக்கியம் இல்லை,
0: லட்சுமணே எனக்கு முக்கியம்.
1: லக்ஷ்மணன் தான் எனக்கு மிக முக்கியம்.
0: நான் காப்பாற்று வச்சாடு.
1: அவன்தான் எனக்கு முன்னும் பின்னும் இருந்து பாதுகாப்பாக இருப்பவன்.
0: லக்ஷ்மணன்
1: தான் எனக்கு
0: முக்கியமானவன்.
1: லக்ஷ்மணன் என் உயிர் என்றான்.
0: கர்கா அப்படி செப்பாடு.
1: பின் லக்ஷ்மணன் பாடினான்,
0: கௌசல்யாத்மஜனம்
1: கௌசல்யாவிற்கு பிரியமான ராமன்,
0: வைதேகி பிரிய ராமச்சரன்
1: வைதேகிக்கு பிரியமான ராமன்,
0: அனுமந்து சேவசாரம்
1: ராமனின் திருவடி தாமரைகளை பூஜித்த அனுமனுக்கு பிரியமான ராமச்சரண்,
0: அகல்யா சேவித்த ராமசரணம்
1: அகல்யா பூஜித்த ராமச்சரண்,
0: லட்சுமண சேவித்த ராமசரணம்
1: லக்ஷ்மணன் பூஜித்த ராமனின் தாமரை பாதம் சரண், எனக்கு பரதனின் தமையனான ஸ்ரீ ராமனின் தாமரை பாதங்கள் தான் வேண்டும், பிரசாந்தி நிகேதன ராமச்சரண் என்று பாடினான். இந்த பாடலை பாடியபடி லக்ஷ்மணன் ஆனந்த பரவசம் அடைந்தான். ராமன் மற்ற எல்லாரையும் விட லக்ஷ்மணன் மீது அதிக அன்பு கொண்டவன்.
0: லட்சுமண குழந்தை சாரா ராமன் அட்டே ஏமாத்தம் அடு தாட்டி போயிட்டு காது.
1: லக்ஷ்மணன் எப்பொழுதும் ராமனுக்கே பணிந்து வாழ்ந்தான். ராமன் இடும் கட்டளை எதுவாயிலும் அதன்படி கீழ்படிந்தான்.
0: அட்டுவண்டி லட்சுமணு அட்டுவண்டி ராமனு அட்டுவண்டி பரதடு அட்டுவண்டி சத்ருகுடு இத்தரும் சேர்ந்தாரு.
1: அப்படிப்பட்ட அன்பு கொண்ட லக்ஷ்மணன் ராமன் பரதன் சத்ருகனன் ஆகியோர் ஒன்றாக கூடினார்கள்.
0: இவ்விதங்கள் இத்தரும் சேரி அந்த சேரி ராஜ்யம் எடுத்து வச்சாரு.
1: அவர்கள் நால்வருமாக ராஜ்ய பரிபாலனம் செய்தார்கள்.
0: ராமன் ராஜ்யமே இல்லை,
1: ராமன் மட்டும் அரசாணவில்லை.
0: பாகம் தீசுக்கு
1: ஒவ்வொருவருக்கும் ஒரு பொறுப்பு இருந்தது.
0: ஆனால்
1: இது ராமாயணத்தில் எழுதப்படவில்லை. ராமாயணத்தில் ராமன் தான் ராஜ்ய பரிபாலனம் செய்தான் என்று எழுதப்பட்டிருக்கிறது.
0: லட்சுமணன்
1: அரசை சுற்றிலும் என்னென்ன நடக்கிறது என்பதை கண்காணித்து வந்தான்.
0: భరతుడు రాజ్యం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అని బ్యాలెన్స్ చేస్తూ వచ్చాడు.
1: భరతన్ రాజ్యత్తి నిఘళ్ళు కండు ఆయింది అవతే ఒక సమనిలకి కొండు వందాను.
0: శత్రుఘ్నుడు శత్రువులంత నాశనం చేస్తూ వచ్చాడు.
1: శత్రుఘ్నన్ పహైవర్గల్ అనేవరయం అడితాను.
0: అప్పుడు చాలా ఆనందించింది.
1: ఇప్పటి అనేవరం సేర్ంది రాజ్య పరిపాలన చేయదాల్ అయోధ్య మిగవూ మహిళ్చియాగ ఇరుందది. సుమిత్రే ఎల్లావట్రయం కండు ఆనందమడైందాళ్.
0: ఒక కుమారుడు ఒక రాజుకు మంత్రుడయ్యాడు, రెండవ కుమారుడు రాములకు మంత్రుడయ్యాడు. అది అంతకంటే మహాప్రాప్త్య అని చాలా ఆనందించింది.
1: ఎన్ ఒరు మహన్ రామనుకు మంత్రి ఆనాన్, మట్టొరు మహన్ పరమ భక్తనానాన్. నాన్ మిగవూ భాగ్యం సైదవళ్.
0: ఆనందించుకుంటూ వచ్చేటప్పటికి అందరూ సుమిత్ర మెచ్చుకున్నారు.
1: ఎనకు ఎన్న కురే ఎంటూ సుమిత్రే కరిదినాళ్. అనేవరం సుమిత్రియే పారాటినార్గల్.
0: రామాయణంలో సుమిత్రను వర్ణించినటువంటి వారు ఎవ్వరూ లేరు.
1: రామాయణత్తిల్ యారు సుమిత్రయే పెరిగే అళవిల్ పారాటియదిల్లై.
0: ఇంతే కాకుండా లక్ష్మణుని భార్య,
1: లక్ష్మణుని మనీవేయం కూడా.
0: లక్ష్మణుని భార్య చాలా గొప్ప గుణవంతురాలు.
1: లక్ష్మణుని మనీవి మిగవూ ఉత్తమమైన గుణం పెట్టవళ్.
0: ఆమె రాముడు పోతుంటే రాముని వెంట ఇతను కూడా రావాలని ఆయన పోవాలని లక్ష్మణుడు చెప్పడానికి వచ్చాడు.
1: రామనుడన్ కానగం సెల్వదర్కు మున్ లక్ష్మణన్ తన్ మనేవియడం విడేపెట్టి చెల్ల వందాన్.
0: తలుపు కొట్టాడు.
1: అవన్ కదవై తట్టినాన్.
0: ఏమండి ఇంతకు మీరే వచ్చారు?
1: అవన్ మనేవి నీంగళ్ ఎదర్కాహ ఇప్పటిది ఇంక వందీర్హళి ఎందుకు కేటాడు.
0: నేను రాముడు వెంట వెళుతున్నాను.
1: నాన్ రామనుడన్ కానగం చెల్లపోయిరేన్ ఎన్రాన్.
0: చాలా అదృష్టవంతుడు నీవు.
1: నీంగళ్ మిగవూ అదృష్టశాలి.
0: రామ సీతను తల్లిదండ్రులే మీరు చూడు.
1: నీంగళ్ రామనయ్యం సీతయ్యం ఉంగళ్ తాయి తందేరే పోలవే మదిక్క వేండు.
0: అయోధ్యలో కౌసల్య సుమిత్ర కైకేయి తల్లులు.
1: కౌసల్య సుమిత్రై కైకేయి ఆహియ మూడు రాణిమార్గలు ఉంగళుడే అన్నయ్యర్హల్.
0: అరణ్యములు నీకు సీత ఒక్కటే తల్లి.
1: ఆనాల్ కానగత్తిలో సీతే మట్టుమే ఉంగళుడే అన్నయ్య.
0: సీతను రామును ఇద్దరిని చక్కగా నీవు కాపాడుకుంటున్నా.
1: సీతయ్యం రామనయ్యం నీంగల్ నన్రాహ పేణి పాదుగాక వేండు.
0: నీవు మర్చిపో.
1: ఎన్నై మరంత విడుంగల్.
0: అని ప్రామిస్ తీసుకుంది
1: ఎన్ను కూరి అవళ్ లక్ష్మణనిడం సత్యం వాంగికొండాళ్.
0: అప్పుడు తాను ఆహా నా భార్య ఇటువంటి గొప్పవంత అని చాలా ఆనందించాడు.
1: లక్ష్మణన్ తన మనీవియన్ ఒప్పత్ర త్యాగ ఉళ్ళతే కండే మనం మహిళ్దాన్.
0: ఈ విధంగా రామాయణంలో ఉన్నటువంటి ఒక నీతను నిజాయితీయను చక్కగా తీసుకోవాలి.
1: రామాయణం ఎన్నం ఇంత మహాకావ్యత్తిన్ కర్తక్కడే నాం నన్రాహ పురిందు ఉల్వాంగికొళ్ళ వేండు.
0: రామాయణంలో ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కరి ఒక్కరి గొప్ప గొప్ప గుణమును బోధిస్తూ వచ్చారు.
1: రామాయణత్తిల్ వరం ఒవ్వరు కథాపాత్రము మిగ ఉయర్ంద పండుగలే బోధికిరదు.
0: కాబట్టి రామనామం అనేటువంటిది చక్కని కంటే తీపి.
1: అదనాల్తాన్ రామని నామం సక్కరయే విడ ఇనిమయాగ ఉళ్ళదు.
0: నది సారము కంటే రుచ్యమవును.
1: తైరే విడవం రుచియానదు.
0: పెంపెప్పుకిన తేనె కన్నా కడు రుచ్యము.
1: తేనె విడ చువయానదు.
0: ఇంతకంటే గొప్పదిందా? నిత్యమీ సత్యము నీవు గమనించి రామనామాన్ని స్మరించమని చెప్పారు.
1: రామనామతే విడ ఉయర్ంతది ఎదువం ఇల్లై. అప్పేర్పట్ట రామనామతే నీంగళ్ ఎప్పుడూ జపిత్తుకుంటే ఇరుక వేండం.
0: ఈ విధంగా ఒక్కొక్క రామాయణం గాని మహాభారతం గాని ప్రతి ఒక్క గ్రంథం కూడాను నీతి నిజాయితీలను బోధిస్తూ వచ్చినాయి.
1: రామాయణము మహాభారతము మిగవూ ఉన్నతమైన ఉన్మైహళే ఉణర్తుగిందన.
0: సత్యమే మనకు ప్రధానమైనటువంటిది.
1: సత్యమే నమకు మిగవూ ముఖ్యమైనది.
0: సత్యం నాస్తి బలో ధర్మ.
1: సత్యత్తే విడ ఉయర్ంద ధర్మం ఎదువుమే ఇల్లై.
0: సత్యం తప్పితే ధర్మం మరొకటి లేదు.
1: సత్యం ఇల్లై అన్రాల్ ఉలహిల్ ఎంత ధర్మమూ ఇరుకవూ ముడియాదు.
0: సత్యం నుంచి పుట్టినటువంటిది ధర్మము.
1: సత్యత్తిలిరుందు ఉరువానదు ధర్మం.
0: ఈ ధర్మం నుంచి వచ్చినటువంటిదే శాంతి.
1: ధర్మత్తిలిరుందు వందదు దాన్ శాంతి.
0: ధర్మం నుంచి పుట్టినటువంటిదే ప్రేమ.
1: ధర్మత్తిలిరుందు దాన్ అన్బం తోందుగిరదు.
0: ఈ ప్రేమ వల్ల ఎట్టి ద్వేషము ఉండదు.
1: అన్బు ఎంగి ఇరుకిరదో అంగు వెరుపు ఇరుకాదు.
0: ప్రేమ సంపాదించుకున్నటువంటి వాడికి ద్వేషమైనటువంటి అహింస ఏమాత్రము.
1: అన్బు ఒరువర్ ఉళ్ళతిల్ ఇరుందాల్ అవరికి యారుమే పహైవర్గల్ ఇరుకమాటార్గల్. వెరుపు మనదిల్ ఇరుకాదు.
0: క సత్య ధర్మ శాంతి ప్రేమలు ఈ ఐదు కూడా మానవతా విలువలు.
1: సత్యం ధర్మం శాంతి ప్రేమై అహింసై ఆహి ఐందుమే మనిద వళ పండుగల్.
0: ఐదు గుణములు కలిగినటువంటి వాడే నిజమైన మానవుడు.
1: ఇంత ఐదు పండుగలయం వళర్తు కొల్బవనే ఉన్మయాన మనిదన్.
0: ఇందులో ఏ ఒకటి లేకపోయినా కూడా వాడు పూర్ణ మానవుడు కాదు.
1: ఇవ్వైందిల్ ఏదాదు ఒంటు కురైందాల్ కూడా అవన్ ఉన్మయాన ముళుమయాన మనిదన్ ఇల్లై.
0: కనుక ఐదు గుణములను మనం సాధించుకోవాలి.
1: ஆகவே நாம் நம் உள்ளங்களில் இந்த ஐந்து பண்புகளையும் வளர்த்துக் கொள்ள வேண்டும். அதாவது சத்தியம் தர்மம் சாந்தி பிரேமை அஹிம்சை. இக்காலத்தில் நாம் எங்குமே உண்மையை பார்க்க முடிவதில்லை.
0: தர்மம் அனைத்து அசலுக்கு ஏமாற்றமும் வேண்டும்.
1: தர்மம் என்னும் பண்பின் பெயரை கூட யாரும் உச்சரிப்பது கிடையாது.
0: மாணவர்களுக்கு எக்கடி சூச்சினா அசாந்தி அசாந்தி அசாந்தி அசாந்தி.
1: அதனால்தான் மனிதர்கள் எங்கும் மனம் ஒடிந்து அமைதி இழந்து காணப்படுகிறார்கள்.
0: பீஸ் காவலி போத்துனாரோ பீசஸ் அவுத்தவுன்னது.
1: அமைதி வேண்டும் என்கிறார்கள், ஆனால் மனம் ஒடிந்து துண்டுகளாக சிதறி போகின்றனர். தே வாண்ட் பீஸ் பட் தே ஆர் புரோக்கன் இன்டு பீசஸ்.
0: காபட்டி பீஸ் லேக்குண்டா போட்டு வந்து பிரேம லேக்குண்டா போயிருந்தி.
1: மனம் உடைந்து போவதால் அங்கு அன்பு இருப்பதே இல்லை.
0: மனம் எப்பொழுது பீஸ் அபிவிருத்தி பார்த்துக்கோவாது.
1: நாமத்தான் நமக்குள் அமைதியை வளர்த்துக் கொள்ள வேண்டும்.
0: அப்படி மனோ பிரேம அபிவிருத்தி.
1: அப்பொழுதுதான் உள்ளத்தில் அன்பு தோன்றும்.
0: எப்படி பிரேம வச்சிருந்தோ எவரும் துவேஷமே இல்லை.
1: நம் இதயத்திற்குள்ள அன்பு வந்துவிட்டால் யாருமே நம்மை வெறுக்க மாட்டார்கள்.
0: அவங்களும் மித்திரே.
1: எல்லோரும் நம் நண்பர்களே.
0: பிரேம பெஞ்சுக்கொண்டு அந்தரும் பிரதர்ஸ் அண்ட் சிஸ்டர்ஸ் அதுமே சம்பந்த பாந்தவியான பெஞ்சுக்கோவாரி.
1: அன்பை வளர்த்து அனைவரும் நம் சகோதர சகோதரிகள் என்னும் உணர்வுடன் வாழ வேண்டும். இப்படிப்பட்ட உறவு முறையை வளர்த்துக் கொள்ள வேண்டும்.
0: இதுவே ராமாயணம் யொக்க பிரதான சாதகம்.
1: இதுவே ராமாயணம் நமக்கு தரும் மைய கருத்து.
0: இப்படி நேரு பதிப்பெட்டின் ஒரிசா லோபல ஈ யொக்க பிரேம நிமித்தமை ஒகரினொகரு பிரேமிச்சுக்கொனி ஒகரினொகரு சகாயம் சேசுக்கோவாலி.
1: சுவாமி ஒரிசாவில் நிகழ்த்தியிருக்கும் செயலும் இந்த உண்மையை உலகிற்கு உணர்த்தவேதான். அன்பின் மகிமையை உலகிற்கு
0: பரப்புவதற்காகத்தான்.
1: நாம் அனைவரும் ஒற்றுமையாக வாழ வேண்டும்.
0: கலசி மெலசி மெழுகுதாம் கலசி மெலசி தெழுகுதாம்.
1: ஒருவருடன் ஒருவர் கலந்து பழகி ஒன்றுபட வேண்டும்.
0: கலசி மெலசி தெரிஞ்சுக்கொண்ட தெளிவினை போஷிச்சுதாம்.
1: கலந்து பழகி ஒற்றுமையாக வாழ்ந்தால்தான் நம் வலிமையை நாம் அறிய முடியும்.
0: தெளிவினை போஷிச்சினப்படியே ஐக்கியமத்தி வச்சேஸ்தி.
1: உண்மையான நுண்ணறிவை வளர்த்துக் கொள்ளும் பொழுது ஒற்றுமையும் அங்கு உருப்பெறுகிறது. ஆகவே நாம் ஒன்றுபட்டு பழகி ஒற்றுமையாக வாழ வேண்டும்.
0: ஏமாற்றமும்
1: ஆசிரமத்திலோ வெளியிலோ எங்கும் ஒருபொழுதும் யாரிடமும் வெறுப்பு கொள்ளக்கூடாது.
0: இதோ ஒருத்தர் வச்சிருந்தாங்க
1: ஒரு கால் ஏதாவது முன்னுரிமை காரணங்களால் வெறுப்பு ஏற்படக்கூடும், ஆனால் அதை அப்படியே விட்டுவிட வேண்டும்.
0: சேர்த்துக்கோவாது.
1: கடந்த காலத்தில் நிகழ்ந்தவைகளை நாம் மறந்துவிட வேண்டும்.
0: பிரேம ஒக்கட்டே அன்னிட்டு சேர்த்து.
1: அன்பு ஒன்றுதான் நம் எல்லோரையுமே இணைக்கும் சக்தி.

0: give me the correct answers for the three questions.
1: నీవు ఆశ్రమానికి వచ్చే సమయం నందు నేను పూల మొక్కలకు నీరు పోస్తున్నాను. అది నా కర్తవ్యం.
0: At the time when you came to the ashram, I was watering the flower plants. That was my duty.
1: కాని అట్టి కర్తవ్యకర్మను ఆచరించే సమయం నందు నీవు ఆశ్రమానికి వచ్చావు. కనుక వచ్చిన తక్షణమే నా కర్తవ్యాన్ని అక్కడ పెట్టి తిరిగి ఆశ్రమానికి వచ్చినటువంటి అతిథి అభ్యాగతులను ఆదరించేటువంటిది నా ప్రథమ కర్తవ్యం. కనుక వచ్చాను, నీకు చల్లని నీరు, తీయని పండ్లు ఇచ్చాను, నీకు శ్రమ తీర్చాను.
0: At the time when you entered the ashram, I was giving water to the plants. But as soon as you came to the ashram as a guest, my duty was to receive you. So I stopped watering the plants. I came to you, I gave you clean water and I gave you good sweet fruits.
1: నిన్ను కొంతవరకు శాంతి పరిచే సమయమునందే ఇంకొక ఒక బాధలతో వచ్చినటువంటి వ్యక్తి అక్కడ చేరాడు. అతని బాధలను నివారించేటువంటి నిమిత్తమై నా యొక్క కర్తవ్యాన్ని నేను అక్కడ నిర్వర్తించాను.
0: While relieving you of your pain and your tiresomeness, there came another individual who had some great troubles. Therefore, I gave up the duty of serving you and I went to that individual who is having some trouble.
1: కనుక ఎవరు మన దగ్గరికి వచ్చి మన యొక్క సేవను కోరుతారో వారు శ్రేష్టమైనటువంటి వ్యక్తి. ఇంకా కార్యం ఏమిటి అంటావా? నా యొక్క కర్తవ్యం లోపల ఏ కాలమునందు మన యొక్క కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాలో ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడమే మనకు శ్రేష్టమైనటువంటి కర్మ. ఇంకా కాలమునందు ఏది మంచి కాలం అంటావా? వర్తమానమే మంచి కాలము. భవిష్యత్తు ఎక్కడో చేరుకొని ఉంటుండాలి. మనకు కంటికి కనిపించినటువంటి యొక్క పరిస్థితిలో ఉంటుండాలి, కంటికి కానరానటువంటి పరిస్థితిలో ఉంటుండాలి. కనుక అట్టి భవిష్యత్తును మనం విచారించి ప్రయోజనం లేదు. ఇంకా గడిచిపోయినటువంటి దానిని మనం విచారిస్తామంటే గడిచిపోయింది చూచే పంపించాము, దానిని విచారించనక్కర్లేదు. కనుక జరుగుతున్నటువంటి దానికి తగినటువంటి యొక్క బాధ్యతను మనం తీసుకోవాలి. కర్తవ్యాన్ని మనం చక్కగా నిర్వర్తించడము, ప్రస్తుత కాలమును పవిత్రము చేయటము, మన యొక్క అతిథి అభ్యాగతులు ఇంటికి వచ్చినటువంటి వారిని మంచి మాటతో, మంచి పలుకుతో, మంచి గౌరవంతో వారిని ఆదరించటము, ఈ మూడే సరైనటువంటిది. మన దగ్గరికి వచ్చినటువంటి వాడు మంచివాడు ఎవడైనా సరే. ఇంకా నీవు చేసే కర్తవ్యం ఎత్తిదైనా పర్వాలేదు, కర్తవ్యం ప్రధానమైనటువంటిది కనుక నీవు అది మంచిదిగా నీవు చూసుకో. వర్తమానం, ఈ వర్తమానం మనం చేసినప్పుడే ఈ భవిష్యత్తుకు తగినటువంటి భద్రత కలుగుతుంది. కనుక ఈ మూడు పవిత్రమైనటువంటివి అని అతను ఆన్సర్ చెప్పాడు.
0: Whoever comes seeking service from you, he is the best of individuals. At that time, whatever service you can do to that person and give him satisfaction, that will be your duty and that is the best of work that you can do. The time, the present time, right now, when you can do something useful is the best of times. Future is something which you do not see. Your eyes cannot perceive what the future is going to be. Therefore, you should not care for the future. Past has gone. You can do nothing about the past. Therefore, you should not regard past as the best of times. Of all the three, the present time, which you can use well, fulfilling your duty in serving the person who comes to you and whoever comes to you seeking your service, these are the three best things and these are the three answers to your questions.
2: So that is the beautiful story that Swami narrated to bring about that answer, that, you know, that discussion so beautifully leads to this question that the king was asking. What is the most important task? Who is the most important person? And what is the most important time?
3: Really, very, very profound questions. And somehow if you see who is the most important person, that itself is, and Swami says based on the story that anybody coming to you seeking for your help at any point in time is the best person. And you should not even consider that person is good, not good, he is the one or she is the one who has done this to me, done that to me. Forget all those. And how is that possible? How is it possible for you to actually forget everything from the past only when you live in the present? So it's like a refresh. Are you ready to refresh your mind every second and live as if this is the first moment of your life? And you're living this moment of life without carrying any impressions from the past. So that is how only when you do that, you will be able to live in the present and do what is right in the present. Having lived in the present,

ఇంటిలోని పనుల కొరతలంతయుండు సుఖము చూడబోవా. శూన్యమే ఉద్యోగి పదవి అంది ఉన్న పడతికెప్పుడు సుఖము చూడబోవా. శూన్యమే ఉద్యోగి పదవి అందు ఉన్న

0: If one concentrates on solving the problem of money, how many more problems will be created at home and how many wants and deficiencies will develop? If only you carefully examine whether the women who go to office would really enjoy happiness, no, it is really nil.
1: ప్రియమైన విద్యార్థులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
0: డియర్ స్టూడెంట్స్, టీచర్స్ అండ్ పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
1: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు.
0: భారతీయస్ ఆర్ కమిటెడ్ టు ట్రూత్, ఫాలో ది పాత్ ఆఫ్ రైచియస్నెస్.
1: న్యాయమే భారతీయులకు ఆటపట్టు.
0: జస్టిస్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆన్ విచ్ భారతీయాస్ లివ్.
1: సువిశాల హృదయులు, శాంతికాములు అయిన విద్యార్థులే సత్యధర్మములకు వారసులు.
0: ఇట్ ఈజ్ ఓన్లీ ది స్టూడెంట్స్ గివన్ టు పీస్ అండ్ బ్రాడ్ మైండెడ్నెస్ హూ కెన్ ఎస్టాబ్లిష్ అండ్ ఫాలో దిస్.
1: సత్యవచనమును, ధర్మాచరణను తగినటువంటి శక్తి సామర్థ్యములతో కృషి చెయ్యాలి.
0: యూ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ ఫాలో రైచియస్నెస్ ఇన్ యువర్ కాండక్ట్.
1: విద్యార్థులు నేడు దేశమును కాదు రక్షించవలసినది, సత్యధర్మమును రక్షించాలి.
0: The students need not take care of and offer protection to the country and the world. What they should really protect is truth and righteousness.
1: ప్రపంచము సత్య ధర్మములపైనే ఆధారపడి ఉంటున్నది.
0: The entire world is based upon truth and righteousness.
1: సత్య ధర్మములు ప్రపంచమును మోయుచున్నది.
0: It is the truth and righteousness which sustain and bear the burden of the world.
1: సత్య ధర్మములను రక్షించిన ప్రపంచము సుక్షేమంగా ఉంటుంది.
0: If truth and righteousness are protected and taken care of, the entire world will enjoy welfare and protection.
1: విజయము సత్య ధర్మములనే వరించును కాని బలమును, భుజబలమును, బుద్ధి బలమును, ధన బలమును, అధికార బలమును, ఆయుధ బలమునకు ఏమాత్రం కూడా లొంగవు.
0: Success always is based upon truth and right conduct. It is not based upon physical prowess and any other worldly matter.
1: Kanuka vidyarthulu suvishala hrudayulai pavitramaina satya dharmamulaku varasulani bhavinchi dani abhivruddhi gavinchutaku tagina krushi cheyavalanu.
0: Students should feel that they are inheritors of truth and righteousness and with broad mindedness follow the path of truth and righteousness.
1: సామాజిక జీవితమునకు, మానసిక సీమకు మూలమై ఆధారమై ఉన్న సత్యమునకు రూపకల్పనయే ఈ యొక్క విద్య.
0: ఎడ్యుకేషన్ ఈజ్ ది ఫార్మ్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ విచ్ ఆర్ ది బేసిస్ ఆఫ్ సోషల్ లైఫ్ అండ్ మెంటల్ అండ్ ఇంటెలెక్చువల్ లైఫ్.
1: దివ్య మానవ మనసుత్వాన్ని, దివ్యత్వాన్ని విద్యా దర్పణమునందు మాత్రమే చూడవలెను.
0: వన్ కెన్ సీ the truth and various sacred qualities reflected in the mirror of education.
1: Kevalamu srushtiche manavu baddhimpapadaka srushtine paripalincheetvanti yokka shakti samarthyamulanu mana nundi aavirbhampa cheskovalanu.
0: We should make the capacity to manifest and to control creation rather than being bound by creation.
1: ఇట్టి దివ్యమైన మానసిక తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు మాత్రమే ప్రపంచముతో, సమాజముతో, సృష్టితో, మానవనీయందున్నటువంటి సమస్త శక్తులతో సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి గావించుకోవచ్చును.
0: ఓన్లీ దోస్ పీపుల్ హూ అండర్స్టాండ్ దిస్ బేసిక్ ట్రూత్ విల్ బి ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ఏ హ్యాపీ అండ్ గుడ్ రిలేషన్షిప్ విత్ ద వరల్డ్ అట్ లార్జ్, విత్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ అండ్ విత్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
1: విద్య యొక్క చైతన్యమును, చైతన్యము కాని ఇది కేవలము వ్యర్థమైనటువంటిది కాదు.
0: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎ మియర్ వేస్ట్.
1: అహంకారపరమైనప్పుడు ఇది ఒక విధమైనటువంటి సంకుచితంగా మారిపోతుంది.
0: వెన్ ఎడ్యుకేషన్ ఇస్ కపుల్డ్ విత్ ఈగో దెన్ ఇట్ బికమ్స్
1: ఆత్మపరమైనప్పుడు ఇది ఏ సార్థకం గావించుకుంటుంది.
0: వెన్ ఇట్ గోస్ విత్ ఆత్మ ఇట్ గెట్స్ శాంక్టిఫైడ్ ఇట్ సెల్ఫ్.
1: కనుక విద్యార్థులు అహంకారములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వక ఆత్మవిశ్వాసము చేత విద్యను అభ్యసించి అభ్యసించినటువంటి విద్యను సమాజమునందు తాము అనుభవించి తోటి మానవులకు కూడాను దీని యొక్క విశిష్టతను అందించడానికి కృషి చేయాలి.
0: స్టూడెంట్స్ షుడ్ నాట్ గివ్ రూమ్ ఫార్ ఈగో అట్ ఆల్. విత్ బ్రాడ్ మైండెడ్నెస్ దే షుడ్ అండర్స్టాండ్ ప్రాక్టీస్ ఎడ్యుకేషన్ అండ్ వర్క్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద హ్యుమానిటీ అట్ లార్జ్.
1: విద్య అనగా కేవలం అక్షర జ్ఞానం మాత్రమే కాదు.
0: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మియర్ లిటరసీ.
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వంతో సత్యధర్మములను అవ్యక్తము గావించుకొని మనం అనేక రకములుగా కూడా మనం కష్టములకు గురి అయిపోతున్నాము.
0: వీ హ్యావ్ టు జస్ట్ అలౌ ది డివినిటీ ఇన్ అస్ మేనిఫెస్ట్, అదర్వైజ్ వీ ఫేస్ ఇన్యూమరబుల్ ప్రాబ్లమ్.
1: మానవుని యందు వ్యక్తము కావలసినటువంటి సత్య ధర్మములే.
0: వాట్ హ్యాస్ టు మేనిఫెస్ట్ ఇన్ మ్యాన్ ఈస్ ట్రూత్ అండ్ రైట్ కాండక్ట్.
1: కానీ ఈనాటి విద్యా సంస్థలన్నీ కూడాను కేవలము పట్టమును మాత్రమే అందించడమే ఒక ప్రధానమైన లక్ష్యంగా భావించి కేవలం పట్టమును అందించేటువంటి కర్మాగారములుగా తయారవుతున్నది.
0: టుడేస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సీమ్ టు కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ కన్ఫరింగ్ డిగ్రీస్ యాజ్ ఇఫ్ దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిగ్రీస్ అండ్ స్టూడెంట్స్ విత్ డిగ్రీస్.
1: పట్టమును అందుకోవటం మాత్రమే విద్య యొక్క విశిష్టత కానేరదు.
0: ఇట్ ఈస్ నాట్ ది స్పెషల్ ఫీచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు గెట్ ఎ మ్యూర్ డిగ్రీ.
1: నీతి వర్తనను అభివృద్ధి గావించుకోవాలి.
0: వన్ హ్యాస్ టు డెవలప్ మోరల్ బిహేవియర్.
1: ఈ నిగ్రహమును మనం పోషించుకోవాలి.
0: వన్ హ్యాస్ టు ఫాస్టర్ సెన్స్ కంట్రోల్.
1: ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి విద్య యొక్క కర్తవ్యం.
0: దిస్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఈనాటి విద్యలు విద్యార్థుల యొక్క హృదయాన్ని కఠినముగా ఉంచుతున్నవి.
0: టుడేస్ ఎడ్యుకేషన్ ఈజ్ సర్వింగ్ ఓన్లీ టు హార్డెన్ ది హార్ట్ ఆఫ్ స్టూడెంట్స్.
1: విద్యార్థుల యొక్క హృదయాలు పాషాణములుగా మారుతున్నవి.
0: స్టూడెంట్స్ హార్ట్స్ ఆర్ గెటింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ స్టోన్స్.
1: దయా ప్రేమలు శూన్యమైపోయినవి.
0: కంపాషన్ అండ్ కైండ్నెస్ హ్యావ్ టేకన్
1: సహనము సానుభూతి అంతర్ధానమైపోయినవి.
0: పేషెన్స్ అండ్ పర్సివరెన్స్ హ్యావ్ ఆల్సో డిసప్పియర్డ్.
1: పీడిత మానవాళికి సేవ చేయవలసినటువంటి విద్యార్థులు స్వార్థము సప్రయోజనం లోపల తమ యొక్క జీవితాన్ని పోషించుకోవడానికి కృషి చేస్తున్నారు.
0: స్టూడెంట్స్ హూ షుడ్ హెల్ప్ ది సఫరింగ్ ఆర్ బికమింగ్ హైలీ సెల్ఫిష్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్.
1: స్వార్థము సప్రయోజనాన్ని నిర్మూలము గావించాలి.
0: వన్ హ్యాస్ టు డిస్ట్రాయ్ ఆల్ సెల్ఫిష్నెస్.
1: సమాజ సేవనే సరి అయినటువంటి సాధనని భావించాలి.
0: వన్ షుడ్ కన్సిడర్ సర్వీస్ ఆఫ్ ది సొసైటీ యాజ్ ది వెరీ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: భారతీయ సంస్కృతి చాలా ఉత్తమమైనటువంటిది.
0: భారతీయ కల్చర్ ఈజ్ మోస్ట్ సీక్రెట్.
1: దీనికంటే పోలిక జరిగినటువంటి మరొకటి లేదు.
0: దెర్ ఈజ్ నథింగ్ విత్ విచ్ యూ కెన్ కంపేర్ దిస్.
1: కానీ ఆధునిక యుగం లోపల
0: బట్ ఇన్ ది మోడర్న్ వరల్డ్
1: అతి వేగంగా అభివృద్ధి గావించుకుంటూ వచ్చిన సాంకేతిక విజ్ఞాన శాస్త్రము
0: ది టెక్నాలజీ హ్యాస్ మేడ్ ర్యాపిడ్ స్ట్రైడ్స్.
1: ఒక పెద్ద పెనుగాల వలె వీచి
0: దిస్ హెస్ బికమ్ బిగ్ స్టార్మ్.
1: భౌతికమైన జీవితంలో అనేక విధమైనటువంటి మార్పులు కలిగించుతున్నవి.
0: దిస్ ఇస్ బ్రింగింగ్ అబౌట్ ఇన్యూమరబుల్ చేంజెస్ ఇన్ ది వరల్డ్లీ అండ్ ఫిజికల్ లైఫ్ ఆఫ్ మ్యాన్.
1: భౌతికంగా లౌకికంగా వైజ్ఞానికంగా మానవాళి ఉన్నత స్థాయిని పొందినది నిజమే.
0: ఇట్ ఈస్ ట్రూ దట్ మ్యాన్ హ్యాస్ మేడ్ ప్రోగ్రెస్ స్పీకింగ్ ఫ్రమ్ ద ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ది సైంటిఫిక్ అండ్
1: నైతికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా కూడా అనేక విధములుగా దిగజారిపోయినది.
0: బట్ స్పీకింగ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ స్లైడింగ్ డౌన్ అండ్ గోయింగ్ డౌన్.
1: నైతిక విలువలను కూలదోసినది.
0: మొరాలిటీ హ్యాస్ బీన్ టోటలీ డిస్ట్రాయ్డ్.
1: కేవలము సుఖ సంతోష భోగ భాగ్యముల నిమిత్తమై యంత్రములు నిర్మించుకుంటున్నామే కానీ తిరిగి ఆ యంత్రములకు మనం బానిసలవుతున్నామనేటువంటి యొక్క విజ్ఞాన వీరిలో శూన్యమైపోతున్నది.
0: దే హావ్ లాస్ట్ ది విజ్డమ్ టు థింక్ దట్ దే ఆర్ ఓన్లీ బికమింగ్ స్లేవ్స్ ఆఫ్ దిస్ మెషిన్ విచ్ ఇస్ గివింగ్ సమ్ కంఫర్ట్స్.
1: కనుక విద్యార్థులు కేవలము ఒక సాంకేతిక విజ్ఞానమును సక్రమమైన మార్గంలో అనుభవించడానికి కానీ వినియోగించుకోవటానికి కానీ తగిన కృషి చేయాలి.
0: students should make an effort in learning and using this technical knowledge for the good of the humanity and in the proper way.
1: సాంకేతిక విజ్ఞాన శాస్త్రము చెడ్డది కాదు.
0: టెక్నాలజీ ఈజ్ నాట్ బ్యాడ్ ఇన్ ఇట్ సెల్ఫ్.
1: కానీ దానిని వినియోగించుకునేటువంటి విధానం లోపల మనం కొన్ని మార్పులు గావించుకోవాలి.
0: బట్ దెర్ ఇస్ నీడ్ ఫర్ ఇంట్రొడ్యూసింగ్ సమ్ చేంజెస్ ఇన్ యూజింగ్ దిస్ టెక్నాలజీ.
1: ఇట్టి మార్పులు గావించుకునేటువంటి ఒక శక్తి సామర్థ్యములు విద్యార్థి అందు ఉండి కూడాను దానిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు.
0: స్టూడెంట్స్ డూ హ్యావ్ ది కెపాసిటీ టు మేక్ ది నెససరీ చేంజెస్ బట్ దే ఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్స్ టు మేక్ ది నెససరీ చేంజెస్ ఇన్ ది
1: సమాజము. నైతికంగా చాలా దిగజారిపోతున్నదనేటువంటి విషయము దేశ హితులైనటువంటి వారికి, లోక సాంప్రదాయమును అభివృద్ధి గావించాలని అభిలాష కలిగినటువంటి వారు కూడాను దీనికి తగినటువంటి శ్రద్ధను అభివృద్ధి పరచడం లేదు.
0: ది వెల్ విషర్స్ ఆఫ్ హ్యుమానిటీ ఇన్ ద వరల్డ్ ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్స్ ఇన్ ది ప్రాపర్ డైరెక్షన్ టు బ్రింగ్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ అండ్ హ్యుమానిటీ.
1: లోకహితులు,
0: ది వెల్ విషర్స్,
1: సంఘ శ్రేయోభిమానులే,
0: పీపుల్ హూ విష్ ది
1: ఈ విధమైన దురవస్థలను తగినటువంటి యొక్క ప్రోత్సాహం ఉత్సాహములే అందించకుండా యువకులైనటువంటి వారు ఇక ఏ గతి పట్టగలరు.
0: ఇఫ్ దే డు నాట్ గివ్ ఎ గుడ్ మోడల్ ఫర్ ద యంగ్స్టర్స్ దే టెన్ టు టేక్ ఎ రాంగ్ పాత్ నో డౌట్.
1: తెలుగులో ఒక గాథ ఉండదు.
0: దేర్ ఈస్ ఎ సేయింగ్ ఇన్ తెలుగు,
1: ఆవు పంటలో పడి మేస్తుంటే దూడ గట్టుపై ఉంటుందా?
0: ఇఫ్ ది మదర్ కౌ ఇట్సెల్ఫ్ గోస్ ఆన్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్,
1: దేశ సౌభాగ్యమును విశ్వసించి అనేక విధములుగా కూడాను దేశ సౌభాగ్య నిమిత్తమై సాంస్కృతిక నిమిత్తమై ప్రచండమైనటువంటి యొక్క బోధలు సల్పుతున్నటువంటి పెద్దలే దీనికి తగినటువంటి యొక్క శ్రద్ధను వహించకుండా ఉండిన పిల్లలు ఏ రీతిగా దీనిని అభివృద్ధి గావించగలరు?
0: ఎల్డర్స్ హూ క్లెయిమ్ దట్ దే ఆర్ ది వెల్ విషర్స్ ఇన్ సొసైటీ ఆర్ డిక్లరింగ్ ఓన్లీ ఇన్ స్పీచెస్ వెరీ హై థింగ్స్ అండ్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ వాట్ రాంగ్ పాత్ వుడ్ ది యంగ్స్టర్స్ టేక్.
1: కనుక మొట్టమొదటి చదువుతో పాటు విద్యార్థులు సంస్కారం కూడా అభివృద్ధి గావించుకోవాలి.
0: అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ ద స్టూడెంట్స్ షుడ్ బ్రింగ్ అబౌట్ ప్రాపర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ది క్యారెక్టర్.
1: విద్యార్థులు చక్కని సంస్కారంతో జీవించాలన్న తల్లిదండ్రులు దీనికి సరైన ఆదర్శాన్ని అందించాలి.
0: ఇఫ్ ది స్టూడెంట్ షుడ్ లివ్ ఎ ప్రాపర్ లైఫ్ ద పేరెంట్స్ మస్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపులరీ లైఫ్.
1: తల్లిదండ్రులు గొప్ప సంస్కారవంతులుగా ఉండినప్పుడే విద్యార్థులు కూడా చక్కని సంస్కారం పోషించుకోగలరు.
0: ఇఫ్ ది పేరెంట్స్ డు నాట్ హ్యావ్ గుడ్ టెండెన్సీస్ దెన్ స్టూడెంట్స్ ఆల్సో విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ దెమ్ ఫ్రమ్ ది పేరెంట్స్.
1: దురదృష్టవశాత్తు ఈనాటి తల్లిదండ్రులు కూడా చక్కని సంస్కారం అభివృద్ధి గావించుకోవటం లేదు.
0: అన్ఫార్చునేట్లీ ఈవెన్ ది పేరెంట్స్ డు నాట్ ఫాలో ద రైట్ పాత్.
1: గొప్ప గొప్ప విద్యావంతులు అయి ఉండవచ్చును,
0: దే మే బి హైలీ ఎడ్యుకేటెడ్,
1: గొప్ప ధనవంతులుగా ఉండవచ్చును,
0: దే మే బి హైలీ వెల్తీ,
1: భారతీయ సంస్కృతిని విశ్వసించవచ్చును,
0: దే మైట్ ఆల్సో హావ్ ఫర్ మిలియన్
1: ఆచరణలో శూన్యంగా ఉండవచ్చు,
0: బట్ దే మైట్ నాట్ ప్రాక్టీస్ ఎనీథింగ్ అట్ ఆల్.
1: తల్లిదండ్రుల వల్లనే విద్యార్థుల యొక్క దురవస్థలు ఈ రకమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నవి.
0: స్టూడెంట్స్ ఆర్ టేకింగ్ టు ద రాంగ్ పాత్ బికాస్ ఆఫ్ సచ్ పేరెంట్స్.
1: తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే తమ బిడ్డలు కొట్టుకుంటూ లేస్తున్నారు.
0: ఇఫ్ ది పేరెంట్స్ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ ఇన్ ద మార్నింగ్ వార్లింగ్ దెమ్సెల్స్ ది చిల్డ్రన్ విల్ బి ఫైటింగ్ బిట్వీన్ దెమ్సెల్స్.
1: దురదృష్టవశాత్తు ఈనాటి విద్యార్థులకు తగినటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహములు అందించి భావి పౌరులుగా తయారు చేసేటువంటి యొక్క శక్తి సామర్థ్యం పెద్దలు కోల్పోతున్నారు.
0: అన్ఫార్చునేట్లీ టుడే ద ఎల్డర్స్ ఆర్ లూజింగ్ దట్ పవర్ టు ఆఫర్ దెమ్సెల్స్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద యంగ్స్టర్స్ అండ్ ద స్టూడెంట్స్.
1: తమ బిడ్డలు గొప్ప విద్యావంతులు కావాలని ఆశిస్తున్నారు.
0: దే ఆస్పైర్ దట్ దేర్ చిల్డ్రన్ షుడ్ బికమ్ హైలీ
1: గొప్ప పదవిలో ప్రవేశించాలని కూడా ఆశిస్తున్నారు.
0: దే ఆల్సో వాంట్ దట్ ద చిల్డ్రన్ షుడ్ గెట్ గుడ్ జాబ్స్,
1: మంచి జీతమును అందుకోవాలని కూడా ఆశిస్తున్నారు.
0: దే ఆల్సో డిజైర్ దెమ్ టు గెట్ గుడ్ సాలరీ.
1: కానీ ఉత్తమ పౌరునిగా తయారు కావాలని ఆశించే తల్లిదండ్రులు చాలా తక్కువ.
0: బట్ ఇట్ ఈస్ వెరీ రేర్ టు కమ్ అక్రాస్ ఎ పేరెంట్ హూ విష్ దట్ దేర్ చిల్డ్రన్ షుడ్ టేక్ ద రైట్ పాత్.
1: దండిగా ధనమును సంపాదించి కుమారులకు అందించడమే తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం భావిస్తున్నారు.
0: పీపుల్ ఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ద డ్యూటీ టు ఎర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ అండ్ లీవ్ ఎ వెల్త్ ఫర్ దర్ చిల్డ్రన్.
1: కేవలం ఉన్నతమైనటువంటి యొక్క పేరును సంపాదించాలని కూడా ఆశిస్తున్నారు.
0: దే ఓన్లీ విష్ దట్ దర్ చిల్డ్రన్ షుడ్ గెట్ గుడ్ నేమ్.
1: కానీ ఉన్నత ఆదర్శవంతమైనటువంటి గుణములు కలగాలని ఆశించడం లేదు.
0: బట్ దే ఆర్ నాట్ ఆస్పైరింగ్ దట్ దర్ చిల్డ్రన్ షుడ్ హ్యావ్ వర్చువస్ లైఫ్.
1: అంతో ఇంతో వివేకంతో ఆధ్యాత్మిక భావంలో ప్రవేశించినటువంటి విద్యార్థులను కూడా కూలదోస్తున్నారు తల్లిదండ్రులు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ది పేరెంట్స్ హూ ఆర్ డిస్ట్రాయింగ్ ది చిల్డ్రన్ హూ హావ్ టేకన్ ఇన్
1: ప్రపత్తులతో, వినయ విధేయతలతో, శాంతి సంస్కారములతో అభివృద్ధి గావించుకున్నటువంటి కుమారులకు ఇవి అన్నీ ఇప్పుడు ఈ చిన్న వయసుకు ఎందుకురా అని వారిని ఖండించి వారిని అనేక పెడమార్గములు పట్టించడానికి ప్రయత్నించేటువంటి యొక్క హిరణ్యకశిపులుగా తయారవుతున్నారు తండ్రులు.
0: దేర్ ఆర్ పేరెంట్స్ హూ మే బి కంపేర్డ్ టు హిరణ్యకశిపుస్ యాజ్ దే గో ఆన్ క్రిటిసైజింగ్ ద చిల్డ్రన్. వై షుడ్ యూ ఇన్ దిస్ యంగ్ ఏజ్ టేక్ టు డివోషన్ అండ్ సచ్ రైచియస్ లైఫ్ వర్కింగ్?
1: అంతే కాదు, పిల్లలు ఎట్టి అపవిత్రమైనటువంటి యొక్క కర్మలు ఆచరించినా, ధర్మ విరుద్ధమైనటువంటి కర్మలు ఆచరించినా, పెడమార్గం పట్టి ఉండినా తమ కుమారుడు చాలా గొప్పవాడని చెప్పని సమర్థించుకునేటువంటి యొక్క దుర్భావములు వీరు అభివృద్ధి అయిపోతున్నది.
0: నాట్ మియర్లీ దిస్, దేర్ ఆర్ పేరెంట్స్ హూ గో ఆన్ డిఫెండింగ్ అండ్ అప్రీషియేటింగ్ దేర్ ఓన్ చిల్డ్రన్ ఈవెన్ వెన్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్, గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ అండ్ అన్రైచియస్ పాత్.
1: వారి యొక్క తప్పులను సరైనటువంటి రీతిలో వారికి చెప్పి మంచి మార్గంలో ప్రవేశింప చేయడానికి తగిన కృషి చేయటం లేదు.
0: దే ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్స్ టు కరెక్ట్ దెమ్ ఇన్ దేర్ రాంగ్ డూయింగ్ అండ్ షో దెమ్ ద రైట్ పాత్.
1: తెలిసినో తెలియకనో పెడమార్గం పట్టినప్పుడు తెలుసుకున్నటువంటి పెద్దలు దాని సక్రమ మార్గంలో ప్రవేశింపజేయడానికి తగిన కృషి చేయాలి.
0: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ది చిల్డ్రన్ మైట్ హావ్ టేకెన్ ఎ రాంగ్ పాత్. ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పేరెంట్స్ టు కరెక్ట్ దెమ్.
1: ఈ విధంగా సమర్థించుకుంటూ పోవటం చేతనే ధృతరాష్ట్రం యొక్క కుమారుల వలె తయారవుతున్నారు పిల్లలు.
0: యాజ్ దీస్ పేరెంట్స్ గో ఆన్ డిఫెండింగ్ దర్ చిల్డ్రన్ ఈవెన్ వెన్ దే ఆర్ టేకింగ్ ద రాంగ్ పాత్, దే ఆర్ బికమింగ్ ధృతరాష్ట్రస్.
1: ఈనాటి తండ్రులు హిరణ్యకశిపులు ధృతరాష్ట్రులు కావటం చేతనే విద్యార్థులు కౌరవులుగా అభివృద్ధి అవుతున్నారు.
0: యాజ్ టుడేస్ పేరెంట్స్ ఆర్ బికమింగ్ ధృతరాష్ట్రస్ అండ్ హిరణ్యకశిపుస్, దేర్ చిల్డ్రన్ ఆర్ బికమింగ్ లైక్
1: విద్యార్థుల యొక్క దోషం ఏమాత్రము లేదు.
0: There is nothing wrong with the students.
1: తల్లిదండ్రులే వీరిని పెడమార్గం పట్టిస్తున్నారు.
0: All the false life the children,
1: ఇది గొప్ప ప్రేమ అని భావిస్తున్నారు.
0: They think that this is a great love.
1: ఇది ప్రేమ కాదు, వారి భవిష్యత్తుకు చాలా అపకారం గావిస్తున్నారు.
0: It is not really speaking love. They are harming their own children in future.
1: ఇలాంటి పెడమార్గమును పట్టించేటువంటి వ్యక్తులు అభివృద్ధి కావటం చేతనే విద్యా సంస్థలు క్రమక్రమేణా వికార మార్గంను అనుసరిస్తున్నాయి.
0: ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆల్సో బికమింగ్ హెల్ప్లెస్ అండ్ టేకింగ్ రాంగ్ పాత్ బికాస్ పేరెంట్స్ ఆర్ టేకింగ్ రాంగ్ పాత్ ఆన్ ది లైన్స్ ఎక్స్ప్లెయిన్ జస్ట్ నౌ.
1: ఇది నా జాతి, ఇది నా యొక్క సంస్కారము, ఇది నా వారసత్వము అనేటువంటి జ్యోతి విద్యార్థుల గుండెలో ఆరిపోయినది.
0: ది స్టూడెంట్స్ డూ నాట్ హ్యావ్ దట్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ ప్రైడ్ ఇన్ దేర్ ఓన్ కంట్రీ, ఇన్ దేర్ ఓన్ రిలీజియన్, ఇన్ దేర్ ఓన్ కమ్యూనిటీ.
1: ఈనాటి విద్యార్థుల యొక్క గుండెలో ఇది నా సంస్కృతి, ఇది నా యొక్క వారసత్వము, ఇది నా యొక్క మానవ జాతి అనేటువంటి విశ్వాసమును అనే జ్యోతిని వెలిగింప చేయాలి.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు లైట్ ద ల్యాంప్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ చిల్డ్రన్ దట్ దిస్ ఈజ్ మై కల్చర్, దిస్ ఈజ్ మై హెరిటేజ్, దిస్ ఈజ్ మై కంట్రీ, ఐ మస్ట్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్.
1: విద్యార్థులారా, కలిమి బలిమ ఇది ప్రధానం కాదు, శీలమే చాలా ప్రధానం.
0: డియర్ స్టూడెంట్స్, వెల్త్ అండ్ valor are not important, it is the character which is important.
1: Kulimilo betina kalad,
0: wealth without character cannot be even just.
1: Dhritarashtraniki enta kalimi galiginatundi vaadu,
0: how wealthy and rich
1: kaduku emaipoyadu,
0: what happened to him at last?
1: Seela rahitulainatundi yokka putrulu unchukovatam chetane ee yokka tane yokka kaliminanta kudanu kulimilekane kalipoyindi.
0: All his wealth came to a big not because he developed characterless children.
1: Balamu, ye balamu, dhana balama, bhuja balama, buddhi balama.
0: When you speak of strength, is it physical strength, intellectual strength, strength of
1: guna balamu kavali?
0: It is strength of virtue.
1: Inaati vidyalanni kudunu kevalamu telivi tetalni maatrame penchutunnadi kani gunamunu penchatam ledu.
0: Today's education is concentrating in developing only cleverness and intelligence and not fostering virtues.
1: కనుక గుణమును పెంచుకునేటువంటి యొక్క విద్యను మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ ఎడ్యుకేషన్ విచ్ కెన్ ఫాస్టర్ గుడ్ క్వాలిటీ.
1: గుణవంతులు తయారు కావాలి.
0: దేర్ షుడ్ బి మోర్ వర్చ్యస్ పీపుల్.
1: ఈనాటి ఒక ఆధునిక విద్య అనేటువంటి మనకు అవసరం లేదు.
0: వీఆర్ నాట్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ సో కాల్డ్ మోడర్న్
1: నూతన సమాజం మనకు అక్కరలేదు.
0: వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మోడర్న్ సొసైటీ.
1: విద్యా మార్పులు మనకు అక్కరలేదు.
0: వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మోడర్న్ రిఫార్మ్.
1: గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులు చాలా అవసరం.
0: దేర్ ఈస్ ఎ గ్రేట్ నీడ్ టు హ్యావ్ వర్చ్యస్ మెన్ అండ్ విమెన్.
1: గుణవంతులైన విద్యార్థి విద్యార్థినీలు ఉండినప్పుడే దేశం లోక కళ్యాణంగా ఉంటుంటుంది.
0: ది వరల్డ్ విల్ ఎంజాయ్ వెల్ఫేర్ ఓన్లీ వెన్ ది మెన్ అండ్ ది విమెన్ స్టూడెంట్స్ ఆర్ వర్చ్యస్ అండ్ విద్యార్థులారా.
1: మన యొక్క భారతీయ సంస్కృతి యొక్క పవిత్రతను మనము సరైన రీతిలో అభివృద్ధి గావించడం లేదు.
0: బట్ వీఆర్ నాట్ డెవలపింగ్ the sacred Bharatiya culture on the proper lines.
1: ఆధ్యాత్మిక పరివర్తన అత్యవసరం.
0: The spiritual revolution and change.
1: ఆధ్యాత్మిక పరివర్తన లేకపోవడం చేతనే ఈ అంధకారమైనటువంటి యొక్క జగత్తు లోపల అశాంతికి, అక్రమములకు, అనాచారములకు, అసత్యములకు గురి అవుతున్నాం.
0: The world is suffering from lack of peace and lack of truth because of the ignorance.
1: హైందవ సంప్రదాయం నందు సత్యం వద ధర్మం చెర. ఇవి రెండే మన యొక్క ప్రాణ సమానమైనటువంటి జీవితాలు.
0: స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ది రైట్ కాండక్ట్. దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్.
1: ఈ రెండింటిని, ప్రాణ సమానమైన రెండింటిని కూడా మనం నిర్మూలన చేసుకున్నాం.
0: వీ హావ్ డిస్ట్రాయ్డ్ దీస్ టూ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ అవర్ వెరీ లైఫ్ బ్రెత్.
1: ధనమే ప్రధానమైనటువంటి యొక్క దీనితో మనం విశ్వసిస్తున్నాము.
0: వీ ఫీల్ ఫర్మ్లీ బిలీవ్ దట్
1: ఈనాటి యొక్క విద్యార్థులకు ధనమే దైవము.
0: టుడే స్టూడెంట్స్ కన్సిడర్ వెల్త్ యాజ్ గాడ్.
1: దుర్గుణములే పూజా ద్రవ్యములు.
0: దే కన్సిడర్ బ్యాడ్ క్వాలిటీస్ యాజ్ ది ఆర్టికల్స్ ఆఫ్ వర్షిప్.
1: మానవత్వమే ఈ పీఠములకు బలి.
0: దే కన్సిడర్ ది హ్యూమానిటీ యాజ్ ది థింగ్
1: మానవత్వం పోయిన తర్వాత ఇంకా మానవుడు అనేది ఎక్కడ ఉంటుంది?
0: వన్స్ యూ సాక్రిఫైస్ హ్యూమానిటీ ఇన్ మ్యాన్,
1: ఈ మానవతా విలువలను మనం పెంచుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: వీ మస్ట్ మేక్ ఎఫర్ట్స్ టు ఫాస్టర్ హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ అస్.
1: ఈ మానవతను పెంచుకునే నిమిత్తమై మనం విద్యను అభ్యసించాలి.
0: వీ షుడ్ అండర్టేక్ ఎడ్యుకేషన్ ఇన్ ఆర్డర్ టు ఫాస్టర్ హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ అస్.
1: దానినే ఈనాడు మనం పోషించాలి.
0: హ్యూమన్ వాల్యూస్ నాట్ ఇన్ ఫాస్టర్.
1: ప్రేమ బీజములు నాటి,
0: సో ది సీడ్ ఆఫ్ లవ్
1: సహన ప్రసవములు వికసింపజేసి,
0: లెట్ ది కంపాషన్
1: శాంతి ఫలమును సమాజములకు అందించటమే విద్యార్థి యొక్క ప్రధాన కర్తవ్యం.
0: స్టూడెంట్ షుడ్ ఆఫర్ ద ఫ్రూట్ ఆఫ్ పీస్ టు ది సొసైటీ.
1: లోకహితులైనటువంటి యొక్క విద్యార్థులు,
0: స్టూడెంట్స్ హూ సీక్ ది వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్,
1: లోకానికి అపకారం కావిస్తున్నారు.
0: దే ఆర్ హార్మింగ్ ఇన్ ఫ్యాక్ట్ ది సొసైటీ.
1: ఇది విద్య యొక్క ప్రధానమైనటువంటి యొక్క విలువ కాదు.
0: దిస్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: విద్యార్థులు ఉన్నటువంటి ప్రదేశం ప్రశాంతమైన వాతావరణంగా కూడి ఉండాలి.
0: ది ఎన్వైరన్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ బి ఫుల్ ఆఫ్ పీస్.
1: దేశం శాంతి భద్రతతో పోషించడానికి కృషి చేయాలి.
0: యు షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు బ్రింగ్ అబౌట్ పీస్ అండ్ ప్రొటెక్షన్ ఇన్ ద కంట్రీ.
1: కానీ ఈనాటి విద్యార్థులు ఉన్నటువంటి ప్రదేశం మహా అశాంతిగా రూపొందుతున్నది.
0: బట్ ఆన్ ది కాంట్రీ, టుడే వెరెవర్ స్టూడెంట్స్ ఆర్ దేర్, దేర్ ఇస్ ల్యాక్ ఆఫ్ పీస్.
1: కనుక విద్యా విధానంలో కూడా అనేక రకమైన మార్పులు తెప్పించాలి.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ బ్రింగింగ్ అబౌట్ చేంజెస్ అండ్ రిఫార్మ్స్ ఇన్ ఎడ్యుకేషన్.
1: నీతి నిజాయితీతో కూడినటువంటి యొక్క శీల ప్రభావాన్ని మనం పోషించుకోవాలి.
0: వీ హావ్ టు ఫాస్టర్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ అస్.
1: మనం పరోపకార సంబంధమైనటువంటి భావాలు మనలో అభివృద్ధి కావాలి.
0: వీ హావ్ టు డెవలప్ ది ఫీలింగ్స్ ఆఫ్ సర్వింగ్ అదర్స్, ఆఫరింగ్ హెల్ప్ టు అదర్స్.
1: 18 పురాణముల యొక్క ప్రధానమైన సారము అదియే, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: ది వెరీ ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది 18 ఎపిక్స్ ఈస్
1: హర్ట్ నెవర్ హెల్ప్ ఎవర్.
0: హర్ట్ నెవర్ హెల్ప్ ఎవర్.
1: మనం ఎప్పుడు కూడా మన చేతులు ఎప్పుడు సహాయమైనటువంటిగా ఉంటుండాలి.
0: వీ షుడ్ బి రెడీ టు హెల్ప్ ఆల్వేస్ అండ్ ఎవ్రీవన్.
1: వారిలోకి అపకారం చేసేటువంటి దీంట్లో మన హస్తములు ప్రవేశించరాదు.
0: వీ షుడ్ నెవర్ అండర్టేక్ ఎనీథింగ్ విచ్ వుడ్ బి హార్మ్ఫుల్ టు అదర్స్.
1: సర్వము ఎందు ఉండినటువంటి పరమాత్మ తత్వాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ రికగ్నైజ్ ద డివినిటీ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: ఎవరికి అపకారం చేసినా మనం పరమాత్మకి అపకారం చేస్తున్నాం అనేటువంటి విశ్వాసం మనలో అభివృద్ధి కావాలి.
0: వీ షుడ్ ఫర్మ్లీ బిలీవ్ దట్ హూమ్సోఎవర్ యు ఆర్ హర్ట్ you are hurting lord himself.
1: Vidyarthulara,
0: dear students,
1: kevalam pattamulu andukunnanta maatramana manam vidyarthulam kaamu.
0: We do not become educated people by merely getting degrees.
1: Manamu yenaadu pedalaku mana yokka sahayamulu andistamu appude manam sariyaina vidyarthulaga roopondutam.
0: Only when we serve others and offer help to others,
1: praja sevalo manam palgonali.
0: We should undertake service of the society.
1: Seva nimittamai abhyasinchinade vidya.
0: ఓన్లీ ఎడ్యుకేషన్
1: ధనార్జన నిమిత్తమై అభ్యసించినది కాదు విద్య.
0: అర్నింగ్ మనీ ఈజ్ నాట్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: దయాహృదయులు కావాలి.
0: బికమ్ పీపుల్ ఆఫ్ కంపాషనేట్ హార్ట్స్.
1: దయగల హృదయమే దైవ మందిరం.
0: ఓన్లీ దట్ హార్ట్ విచ్ హస్ కంపాషన్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: కనుక విద్యార్థులే భవిష్యత్తులో అధ్యాపకులుగా మారుతారు.
0: ఓన్లీ స్టూడెంట్స్ ఆర్ విల్ బి ద ఫ్యూచర్.
1: ఈనాడు ఒక పెద్ద సమస్య.
0: Today there is a very big
1: ఉత్తమ అధ్యాపకులు లేకనా లేక ఉత్తమ విద్యార్థులు లేకనా ఈ యొక్క విద్యా విధానము ఈ పెడమార్గం పట్టుతున్నది.
0: Is it because of lack of good teachers or lack of good students the education is taking a wrong path?
1: నా ఉద్దేశం ఏమనగా ఈనాటి అధ్యాపకులు కూడాను పూర్వం ఒక విద్యార్థులే.
0: My own view is that today's teachers were students previously.
1: ఈనాటి విద్యార్థులే భవిష్యత్తులో అధ్యాపకులు.
0: Today's students are going to become teachers tomorrow.
1: కనుక విద్యార్థులు సరైనటువంటి వారుగా తయారు కావాలి.
0: Therefore, students must shape themselves in a proper way.
1: సరైన విద్యార్థులే సరైన అధ్యాపకులుగా రూపొందుతారు.
0: Only good students can become good teachers tomorrow.
1: కనుక నేను ఈ విద్యా సంస్థలంతా కూడా ప్రారంభించడంలో మూల ఉద్దేశం ఇదియే.
0: దిస్ ఇస్ ది వెరీ
1: విద్యా విధానము ఈ పెడమార్గం పట్టుచున్నది.
0: ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ గుడ్ టీచర్స్ ఆర్ ల్యాక్ ఆఫ్ గుడ్ స్టూడెంట్స్ ద ఎడ్యుకేషన్ ఈస్ టేకింగ్ అ రాంగ్ పాత్.
1: నా ఉద్దేశం ఏమనగా

0: టుడే స్టూడెంట్స్ ఆర్ టుమారో సిటిజన్స్ హూ విల్ బ్రింగ్ అబౌట్
1: విద్యార్థులు సక్రమమైన మార్గం అవలంబించినప్పుడు దేశమంతా కూడా సరైన దీనిలో అభివృద్ధి అవుతుంది.
0: ఇఫ్ ది స్టూడెంట్స్ కెన్ టేక్ ది రైట్ పాత్ ది కంట్రీ విల్ బి గోయింగ్ ఇన్ ది రైట్ డైరెక్షన్.
1: కనుక ఇట్టి విద్యా సంస్థలను మనం సక్రమమైన మార్గంలో నీతి నిజాయితీ సంబంధమైనటువంటి యొక్క తత్వముల చేత వీరి హృదయాన్ని అభివృద్ధి గావించినప్పుడు నింపినప్పుడే మన దేశము ప్రాచీన సంస్కృతిని మనం తిరిగి మనం అనుభవించగలవారమవుతాం.
0: ఓన్లీ వెన్ యు ఫిల్ యువర్ హార్ట్స్ విత్ ది ఓల్డ్ కల్చరల్ వాల్యూస్ వి వుడ్ హావ్ బ్రాట్ అబౌట్ ఎ రినైసన్స్ ఆఫ్ అవర్ ఓన్ కల్చర్ అండ్ హెరిటేజ్.
1: పూర్వీకులు గొప్ప పేరును పొందడానికి ఇదే మూల కారణం.
0: This is the reason why the ancient ones had such great glory.
1: Anaati vidyavantulo sahanamu sanubhuti chala nindi undetundi.
0: The people of the olden days were full of compassion in their hearts.
1: Satya dharma jeevithananta kodunu vaallu gadipetunte varu.
0: They always followed the path of truth and righteousness.
1: Kalukune vaari ayu pramanam kodunu amitanga undetundi adhikanga undetundi.
0: That was the reason why they had longevity.
1: Eenaati vidyarthulu endu
0: in today's students
1: ఈ యొక్క పవిత్రమైన భావములు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
0: యూ కెనాట్ గెట్ ఈవెన్ ఫర్ ఎ శాంపుల్
1: సహన సానుభూతి అనేటువంటి వీరికి మహింత దూరంగా ఉంటుండాలి.
0: దే డు నాట్ హ్యావ్ కైండ్నెస్ అండ్ కంపాషన్ ఇన్ దర్ హార్ట్.
1: స్వార్థరహితమైనటువంటి భావములు వీరికి ఏమాత్రం కూడా అందుబాటులో లేవు.
0: దే డు నాట్ సీమ్ టు హ్యావ్ ఎనీ యాక్సెస్ టు సచ్
1: అహంకారం ఆడంబరం లే విద్యా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యములుగా భావిస్తున్నారు.
0: దే కన్సిడర్ ఈగో అండ్ ostentation as the very purpose of education.
1: మా విరుద్ధమైనటువంటి విషయములు.
0: These are contrary to the very purpose of education.
1: అహంకారం ఉండకూడదు.
0: There should not be any ego.
1: ఆడంబరం అంతకంటే ఉండకూడదు.
0: Ostentation should be totally
1: absent. ఈ అన్నిటిని హతమార్చి వినయ విధేయతను మనం పెంచుకోవడానికి కృషి చేయాలి.
0: Destroy them completely and develop humility in your own hearts.
1: విద్యావంతుడనడానికి మూల గుర్తు ఏమిటంటే వినయ విధేయతలే.
0: The outstanding hallmark of a student is humility and obedience.
1: ఈనాడు తల్లిదండ్రులకి తగిన గౌరవం అందించడం లేదు.
0: టుడే యు ఆర్ నాట్ ఆఫరింగ్ ది రిక్వైర్డ్
1: పెద్దలంటే వీరు ఏమాత్రం కూడా లక్ష్యం చేయటం లేదు.
0: యు ఆర్ ఆల్సో నాట్ కేరింగ్ ఫర్ ఎల్డర్.
1: ఏదో గొప్ప పట్టమని అందుకున్నామని చెప్పని వీరు విర్రవీగుతున్నారు.
0: యు ఆర్ థింకింగ్ దట్ యు హావ్ గాట్ గ్రేట్ డిగ్రీస్ అండ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్.
1: ఈ విర్రవీగటం కేవలం వెర్రితనమే కానీ ఇది విద్య యొక్క విశిష్టత కానేరదు.
0: దిస్ కైండ్ ఆఫ్ ప్రైడ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ మ్యాడ్నెస్ బట్ ఇట్ కెన్ నెవర్ బి ఎ గుడ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్
1: సరియైన విద్యావంతులు.
0: Truly educated people
1: vidayatato
0: with such amount of
1: seela sampadato
0: with full of character
1: satya dharma prayanalai
0: following the path of truth and righteousness
1: acharana anandanni andinchali samajaniki.
0: They should offer an ideal life to the society.
1: ఈ నాడు జీవితం ఉపరి పరమోపాధికి మనం ఏమాత్రం కూడా ప్రయత్నం చేయటం లేదు.
0: టుడే వి ఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు అచీవ్ ది వెరీ పర్పస్ ఆఫ్ లైఫ్.
1: ఈనాడు ఏ విధంగా జీవించాలి నేర్పుతున్నదే కానీ జీవితం అంటే ఏమిటి అనేటువంటి దాన్ని నేర్పటం లేదు.
0: Today's education is concentrating only on how to live a life.
1: జీవితం అంటే ఏమిటో నేర్పేటువంటి విద్యనే నిజమైన విద్య.
0: True education is that which teaches what really life is.
1: ఈ రకమైనటువంటి యొక్క సద్గుణములను మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: We should develop such great qualities in us.
1: అట్టి వ్యక్తుల వల్లనే తిరిగి భారతదేశము తిరిగి అన్ని దేశములకు ఆదర్శవంతమైన దేశంగా రూపొందుతుంది.
0: India can become a glorious country of an example for the entire world.
1: ప్రాచీన కాలంలో పవిత్రమైన భారతదేశము అనేక విధములైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని చాటి ఆనందింపజేసి అన్ని విధాలుగా ఆదర్శాన్ని కూడా నిరూపించినటువంటిది.
0: Right from ancient days, India offered an excellent example by practicing all those great values and great
1: పవిత్ర భారతదేశము త్యాగభూమి యోగభూమి కర్మభూమి.
0: This ancient sacred India is a country which offered sacrifice.
1: ఈనాటి విద్యా విధానంలో కేవలం భోగభూమిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు.
0: టుడేస్ ఎడ్యుకేషన్ ఈజ్ మేకింగ్ పీపుల్ హైలీ ఇంటెలిజెంట్ నాట్ లెర్నింగ్ వాట్స్.
1: అందువల్లనే నివారణ కాని రోగం విద్యా సంస్థలో ఏర్పడిపోయినది.
0: దట్ ఈస్ వై టుడేస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ వేరియస్ టైప్స్ ఆఫ్ డిసీజెస్.
1: మనం ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది లోకానికి ఎంతో గొప్ప ఉపకారం చేస్తున్నదని భావిస్తున్నాము.
0: టుడే వి ఆర్ కన్సిడరింగ్ దట్ టెక్నాలజీ ఇస్ కన్ఫరింగ్ గ్రేట్ బూమ్ ఆన్ ది.
1: ఇది ఎంత ఉపకారం చేయుచున్నదో అంత అపకారం కూడా చేస్తున్నది.
0: వాట్ ఎవర్ హెల్ప్ ఇట్ ఈస్ రెండరింగ్ ఇట్ ఈస్ హార్మింగ్ మచ్ మోర్ దాన్ దాట్.
1: దీనిని ఉపయోగించుకునేటువంటి విధానాన్ని మనం గుర్తించాలి.
0: వీ షుడ్ లెర్న్ హౌ టు యూజ్ టెక్నాలజీ ఫర్ ది గుడ్ ఆఫ్ హ్యుమానిటీ.
1: నీరు పవిత్రంగా తెల్లగా ఉంటుంటాయి పరిశుద్ధంగా.
0: దేర్ ఇస్ ప్యూర్ వాటర్.
1: అందులో ఏమాత్రము దోషము లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ద వాటర్.
1: కానీ ఎలాంటి సీసాలో మనం పోస్తామో అలాంటి రంగుగా అది మారిపోతుంటాయి.
0: బట్ ది కలర్ ఆఫ్ ది బాటిల్ ఇన్ విచ్ యూ పుట్ దిస్ వాటర్ గెట్స్ దట్ కలర్ ఆల్సో.
1: కనుక సాంకేతిక విజ్ఞాన శాస్త్రం అనేది

0: పవిత్రమైనది.
1: టెక్నాలజీ దేర్ఫోర్ ఇస్ గుడ్ ఇన్
0: ఉపయోగకరమైనటువంటిది.
1: ఇట్ ఇస్ యూస్ఫుల్ ఆల్సో.
0: మానవుని యొక్క తెలివితేటలను బాగా పెంచునది.
1: ఇట్ కెన్ ఆల్సో హెల్ప్ ది మ్యాన్ టు
0: మేధాశక్తిని ఉపయోగించి దేశానికి ఎంత ఉపకారం చేయనిది.
1: ఇట్ కెన్ ఆల్సో ఇంప్రూవ్ వన్స్ ఇంటెలిజెన్స్ అండ్ బ్రింగ్ అబౌట్
0: కానీ అతి పరిశుద్ధమైన యొక్క పారిశ్రామికమైనటువంటి యొక్క తత్వము మానవుని యొక్క హృదయంలో ఎలాంటి హృదయం కలిగిందో అలాంటి వాళ్ళలో చేరినప్పుడు అలాంటి యొక్క రూపం నేను ధరిస్తుండాలి.
1: బట్ వెన్ సచ్ టెక్నాలజీ ఎంటర్స్ ఇన్ టు ది హార్ట్ ఆఫ్ ఎ పర్సన్ హూ డస్ నాట్ హావ్ ఎ గుడ్ హార్ట్, ఇట్ ఆల్సో టేక్ దట్ పర్టికులర్ ఫామ్.
0: పవిత్ర హృదయాలు కావాలి,
1: దేర్ఫోర్
0: పరిశుద్ధ హృదయాలు కావాలి,
1: హావ్ ప్యూర్ హార్ట్,
0: పారమార్థిక హృదయాలు కావాలి,
1: డెవలప్ స్పిరిచువల్
0: హార్ట్, హృదయాలు కావాలి,
1: డెవలప్ రైచియస్ హార్ట్.
0: అది విద్య యొక్క ప్రధానమైనటువంటి విశిష్టత.
1: దట్ ఈస్ ది సుప్రీం స్పెషాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఈనాడు ప్రేమతత్వం ఏమాత్రం కూడా నువ్వు కనిపించడం లేదు. ప్రేమతత్వం హృదయ సంబంధమైన ప్రేమగా ఉంటుండాలి.
1: దేర్ షుడ్ బి లవ్ బిట్వీన్ వన్ హార్ట్.
0: ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
1: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
0: అట్టి నిస్వార్థమైన ప్రేమ కలిగినటువంటి హృదయం నుండి పరమాత్ముడు ప్రకాశిస్తూ ఉంటాడు.
1: ఓన్లీ ఇన్ సచ్ హార్ట్స్ విచ్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ సెల్ఫిష్నెస్ గాడ్ షైన్స్.
0: సర్వుల హృదయం నందు పరమాత్మ ఉండినప్పటికీ
1: గాడ్ ఈస్ రెసిడెంట్ ఆఫ్ ఎవ్రీ హార్ట్. నో
0: దైవం మనుష్య రూపేణ. ఈ మనుష్యాకారమైన దైవత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు రియలైజ్ దట్ మ్యాన్ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫామ్ అండ్ వీ షుడ్ రికగ్నైజ్ దట్ అండ్ నో హౌ టు వర్షిప్ ఇట్.
0: మనలో అవ్యక్తంగా ఉండేటువంటి దివ్యత్వాన్ని మనం వ్యక్తీకరింపజేసుకునేటువంటి శక్తిని మనలో పొందాలి.
1: వీ షుడ్ డెవలప్ దట్ కెపాసిటీ టు మేనిఫెస్ట్ ది అన్మానిఫెస్టెడ్ హిడెన్ డివినిటీ ఇన్ అస్.
0: కనుక ప్రాచీన సాంప్రదాయాలని మనం చక్కగా విశ్వసించి దానిని ఆచరించి దాని యొక్క ఆనందాన్ని కూడా మనం అందుకోవాలి.
1: హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ది ఏన్షియంట్ కల్చర్, ఫాలో ది ఏన్షియంట్ కల్చర్ అండ్ గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ దట్ ఏన్షియంట్ కల్చర్.
0: సమాజంలో ఈనాడు చాలా అశాంతి అభివృద్ధి అయిపోయినది.
1: టుడే సొసైటీ ఇస్ ఫేసింగ్
0: అశాంతి అంతకంటే అభివృద్ధి అయిపోయినది.
1: లాక్ ఆఫ్ పీస్ అండ్
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్?
0: స్వార్థము స్వప్రయోజనము మితిమీరిపోయినది.
1: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, దీస్ ఆర్ హైలీ
0: స్వప్రయోజనాన్ని మనం నిర్మూలన చేయాలి.
1: వీ హావ్ టు డిస్ట్రాయ్ ఆల్ సెల్ఫిష్నెస్ అండ్
0: ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక మార్గం నందు తప్ప అన్య మార్గంలో మనకు లభ్యం కాదు.
1: వీ కెన్ అచీవ్ దిస్ ఓన్లీ వెన్ వీ ఫాలో ది పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: విత్తనమును మన భూమిలో పెట్టి పోషించినప్పుడే అది వృక్షంగా మారి ఫలపుష్పాన్ని అందిస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ సో ద సీడ్ ఇన్ ఎర్త్ ఇన్ ల్యాండ్ దెన్ ఇట్ కెన్ బికమ్ ఎ ట్రీ అండ్
0: ఆల్. టిన్నులో పెట్టి నీరు పోస్తే ఆ విత్తనం కూడా అది కుళ్ళిపోతుంది.
1: సపోజ్ యూ పుట్ ద సీడ్ in a tin and pour water, it becomes water.
0: అదే విధంగానే ఈనాటి ప్రేమ తత్వం అనేటువంటిది.
1: సిమిలర్ ఈస్ ది సిచ్యుయేషన్ టుడే.
0: ఒక ఆధ్యాత్మిక మార్గం నుండి అభివృద్ధి కావాలి, కానీ అన్య మార్గంలో ఇది అభివృద్ధి కానేరదు.
1: ఓన్లీ వెన్ యూ పుట్ లవ్ ఇన్ ద స్పిరిచువల్ పాత్ ఇట్ కెన్ డెవలప్ ప్రాపర్లీ.
0: చదువు చదువు చదువు చదువు ఉండవలసినదే.
1: When you say education, education, yes,
0: దానికి తోడుగా సంస్కారం కూడా ఉంటుండాలి.
1: బట్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ చూడాలి.
0: సంస్కారమే లేని చదువు వలన ఈనాడు దేశమంతా ఇంత అల్లకల్లోలముగా మారిపోతున్నది.
1: టుడేస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇస్ ఫేసింగ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ బికాస్ దేర్ ఇస్ ఎడ్యుకేషన్.
0: మానవత్వమే నశించిపోయినది.
1: ఎంటైర్ హ్యూమానిటీ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ డిస్ట్రాయిడ్.
0: ఇది సంస్కారం లేనటువంటి దోషమే.
1: దిస్ ఈస్ బికాస్ దేర్ ఇస్ నో సంస్కార.
0: సంస్కారం అనేటువంటిది కేవలము తల్లిదండ్రుల ద్వారానే మనం అందుకోవాలి.
1: వీ కెన్ గెట్ దోస్ సంస్కారాస్ ఓన్లీ త్రూ పేరెంట్స్.
0: తల్లిదండ్రులు కూడా నువ్వు పిల్లలను సరైన రీతిలో పోషించాలి.
1: పేరెంట్స్ ఆల్సో షుడ్ డెవలప్ దర్ చిల్డ్రన్.
0: విద్యా సంస్థలో చేర్చినంత మాత్రం మా బాధ్యత తీరిందని ఉంటున్నారు.
1: దే ఆర్ థింకింగ్ దట్ వన్స్ దే అడ్మిట్ దర్ చిల్డ్రన్ ఇన్ టు ద స్కూల్ ఆర్ కాలేజ్
0: ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులది.
1: ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పేరెంట్స్ టు షేప్ దర్ చిల్డ్రన్ యాజ్ ఫ్యూచర్.
0: కానీ వారి ఇంత శ్రద్ధను వారు తీసుకోవటం లేదు.
1: బట్ దే ఆర్ నాట్ ఎవిన్సింగ్ ప్రాపర్ ఇంట్రెస్ట్ in this direction.
0: Kanukune pillalu pedamargam padutunnaru.
1: That is the reason why the students are going on the wrong path.
0: Aadhyatmikanga vaari yokka hrudayalo apra pavitramaina beejamulu natali.
1: It is necessary to sow the seeds of spirituality in the hearts of children.
0: Adi lekunda manavattam e maatram kuda nu raaninchadu.
1: Without spirituality humanity can never shine.
0: Shankaracharyulu kani, Vivekanandulu kani, Gandhi kani, inka ilanti aadarsha purushulantaru kuda nu తల్లిదండ్రులు సంస్కారవంతులుగా కావటం చేతనే వీరి ఇంత అభివృద్ధికి మూల కారణమైనారు.
1: వెదర్ ఇట్ ఇస్ శంకరాచార్య, వివేకానంద ఆర్ గాంధీజీ, బికాస్ ఆఫ్ దేర్ పేరెంట్స్ అండ్ దేర్ ఎగ్జాంపుల్స్ దే హావ్ బీన్ ఏబుల్ టు డెవలప్ గుడ్ లైఫ్ అండ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: తల్లిదండ్రులు ఉత్తమ మార్గంలో ఉండినప్పుడే పిల్లలు కూడా ఉత్తమ మార్గాన్ని అనుసరిస్తారు.
1: ఓన్లీ వెన్ ది పేరెంట్స్ ఫాలో నోబుల్ అండ్ గుడ్ పాత్ ద చిల్డ్రన్ ఆటోమేటికలీ ఫాలో దేర్ పేరెంట్స్ అండ్ దేర్
0: అధ్యాపకులతో పాటు తల్లిదండ్రులు కూడాను ఈ విద్యార్థులకు తగినటువంటి యొక్క ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడానికి కృషి చేయాలి.
1: along with the teachers, parents also should offer a model and an ideal life to the students so that they can develop on the proper lines.
0: Na anubhavam lopala nenu poorthi chakkaga anni vishayala vicharinchanu kaani tallidalli ee pillalu paadu chestunnaru.
1: In my own experience, I have looked into in great depth. My own understanding is that it is the parents who are spoiling the children.
0: Vaari nijamainatundi premaga raanichatam ledu.
1: Their love is not properly.
0: Kutriyamainatundi premaga nirupistunnaru.
1: It is only artificial love which they are showing to the children.
0: Nijamga pillalu abhivruddhiki raavali, aadarshavantamaina vidyarthuluga maarali, bhavi pauruluga teechididdali aneetundi yokka satsamskaram le ullu untunte pillalni ee vidhanga chedagottaru.
1: If only the parents had such noble idea that the children should become ideal citizens and follow a right path, they would not have spoiled their children the way that they are doing now.
0: చేస్తును లేక ధ్యానం చేస్తును జపం చేస్తును ఉంటే ఆ పిల్లలు చాలా అనేక రకమైనటువంటి మాటలతో బాధ పెడుతున్నారు.
1: Whenever these parents find their children doing bhajan, meditation and such other noble spiritual things,
0: చిన్న వయసులో చక్కగా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన తర్వాత ఏదో స్వశానానికి పోయే ముందుగా నువ్వు జపమాలు పట్టుకోవచ్చు అని వీళ్ళ ఉద్దేశం.
1: People think that why in this young age should they take to such noble things and spiritual life? Just before they go to burial ground, they can take to this spiritual
0: start
1: life.
0: Early, drive slowly, reach safely. Chinna vayasulone manam anni vidhala uttamaina gunamulu abhivruddhi parchukovali.
1: In the young age itself we should develop such good qualities and virtues in us.
0: ఆ విధంగా చిన్న వయసులో మనం అభివృద్ధి గావించుకున్నటువంటి గుణములే మనం శాశ్వతంగా నిలుస్తున్నాయి.
1: ఇట్ ఈస్ దోస్ క్వాలిటీస్ విచ్ ఆర్ కల్టివేటెడ్ ఇన్ యంగ్ ఏజ్ విల్ లాస్ట్ త్రూఅవుట్ ద లైఫ్.
0: కనుక విద్యార్థులు ఆధ్యాత్మిక మార్గంలో ధార్మికమైనటువంటి తత్వంలో సత్యమైనటువంటి ప్రవర్తనలో మన జీవితాన్ని గడపడానికి పూనుకోవాలి.
1: ది స్టూడెంట్ దేర్ ఫోర్ షుడ్ స్టార్ట్ ఇన్ ది బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఫాలో ది పాత్ ఆఫ్ రైచియస్నెస్, ఫాలో ది పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ and good and an ideal.
0: ఎవరు ఏ విధంగా భావించుకున్నా పర్వాలేదు, మన హృదయానికి మనమే సాక్షి.
1: లెట్ ఎనీవన్ థింక్ ది వే దే వుడ్ వాంట్, బట్ అవర్ ఓన్ కాన్షియన్స్ ఈజ్ ఎ విట్నెస్ ఫర్ ది పాత్ దట్ వి ఆర్ ఫాలోయింగ్.
0: కనుక మన హృదయ సాక్షిగా మనము పవిత్రమైనటువంటి వారము అనేటువంటి యొక్క విశ్వాసం మీలో పోషించుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ అండ్ ఫాస్టర్ ది ఫెయిత్ దట్ యు ఆర్ ఫాలోయింగ్ ద రైట్ పాత్.
0: గ్రంథ పరిచయం కోసం ఏ మాత్రం కూడా ప్రయత్నం చేయకూడదు.
1: డూ నాట్ బాదర్ యువర్ సెల్ఫ్ అబౌట్ మియర్ బుక్కిష్.
0: కేవలం ఈనాడు పుస్తకము మస్తకము రెండు ఒకటిగా భావిస్తున్నారు.
1: టుడే పీపుల్ ఆర్ థింకింగ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది బుక్ అండ్ దర్ హెడ్.
0: ఈ యొక్క పుస్తకానికి ఎంత అనుభూతిలో నీకు అంతే అనుభూతి కలుగుతుంది.
1: వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ బుక్ హ్యాస్ యువర్ హెడ్ ఆల్సో
0: ప్రాక్టికల్ లో పెట్టాలి. మనము నిత్య జీవితం లోపల ఆచరణలో మనం నిరూపించాలి.
1: యూ షుడ్ ప్రాక్టీస్ వాట్ యు హావ్ లెర్న్డ్ in daily life. We should practice.
0: అప్పుడు ఆ విద్య యొక్క విశిష్టత మనకు అర్థమవుతుంది.
1: Then only we experience the special.
0: ఎంతమంది విద్యావంతులు లేరు లోకంలో?
1: How many millions of educated people are there in the world?
0: కానీ వారందరూ సాధించింది ఏంటి?
1: But what is it that they have achieved in life?
0: మానసిక శాంతి శూన్యం.
1: They do not have peace of mind at all.
0: చదివినటువంటి యొక్క విద్యను సంస్కారంతో తోడు చేసి ఆచరణలో ప్రవేశపెట్టినప్పుడే ఇది మానసిక శాంతి లభిస్తుంది.
1: They can get peace of mind only when they follow according to their convictions the path which they have just studied in their education.
0: Prema swaroopulaina vidyarthulara,
1: students full of love,
0: vidyato paatu
1: along with education,
0: vinay vidyatanto paatu
1: along with obedience, adarshavantamaina
0: tutti yokka nadatanu kuda meeru nerchukovali.
1: Develop an ideal life.
0: నీతియే లేకపోతే మన జాతి చాలా క్షీణించిపోతుంది.
1: అవర్ లైఫ్ బికమ్స్ మిజరబుల్ వితౌట్ ఫాలోయింగ్ పాత్ ఆఫ్ మొరాలిటీ.
0: కనుక నీతి మార్గంలో మనం ప్రవేశించి
1: ఫాలో ది పాత్ ఆఫ్ మొరాలిటీ
0: పవిత్రమైన మానవ జాతిని మీరు పోషించుకోవాలి.
1: ఫాస్టర్ ఆఫ్ ది సొసైటీ అండ్ హ్యుమానిటీ విచ్ ఇస్ సేక్రెడ్.
0: అది ఏ మీరు చేయవలసినటువంటి త్యాగం.
1: దిస్ ఈస్ ది సాక్రిఫైస్ విచ్ యూ హావ్ రియలీ.
0: కేవలం నీటిపై తైల పొట్టు వలె స్వార్థము సప్రయోజనంతో జీవించడానికి పూనుకోకండి.
1: లైక్ ఎ డ్రాప్ ఆఫ్ ఆయిల్ ఇన్ వాటర్ without getting mixed in the society.
0: Daname pradhanamani visheshinchakandi.
1: Do not consider wealth as the be all and end all of life.
0: Money comes and goes, morality comes and grows. Kanuka meeru ee neetini manam abhivruddhi chesukovadaniki tagina krushi cheyali.
1: Therefore make efforts to develop morality in you.
0: Kanna tallidarulukunu taginaatundi keerthini sampadinchali.
1: Get good name and fame for parents.
0: Kodukku puttadante tallidarulaku aanandam kaadu.
1: The mere birth should not give a lot of joy to the parents.
0: ఏనాడు సమాజంలో గొప్ప కీర్తిని సంపాదించాడో, ఏ గొప్ప పేరు సంపాదించినో ఆనాడే కొడుకు పుట్టిన దినం.
1: That day when the child gets a good name in the society for the parents,
0: పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
1: The students, the పేరెంట్స్ షుడ్ నాట్ ఫీల్ హ్యాపీ ది మోమెంట్ ది చిల్డ్రన్
0: ఆర్ బోర్న్. ఆ పుత్రిని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు.
1: దే షుడ్ ఫీల్ హ్యాపీ ఓన్లీ వెన్ ది సొసైటీ ప్రైజెస్ ది చిల్డ్రన్ యాజ్ వర్తి చిల్డ్రన్.
0: కనుక మనము ఈ సమాజం లోపల మంచి పేరును సాధించాలి.
1: We should get a good name in the society.
0: ఆదర్శవంతమైన విద్యార్థి అనేటువంటి పేరును సంపాదించుకోవాలి.
1: We should also earn that we are ideal students and good citizens.
0: మన నీతి అనగా చక్కని నడతనే నీతి.
1: Our own good conduct is real morality.
0: పవిత్రమైన మార్గములో మనము ప్రవేశించాలి.
1: Enter and follow the path of sacredness.
0: విద్యయసుకును వినయం.
1: Education confers
0: humility.
1: Humility confers
0: పాత్రతను ధనము.
1: Deservedness confers
0: ధనము వలన ధర్మము.
1: Wealth enables you to follow
0: ధనము వలన ఐహికామస్మికమును నందునరు.
1: And charity confers this world and the world beyond to you.
0: కనుక విద్యలో ప్రధానమైనటువంటిది వినయమే.
1: It is humility which is the very core of education.
0: ఏదో వీడు కేవలం ఒక చేతగానేటువంటి వాడని భావిస్తారేమో అనుకుంటారు. కాదు కాదు, ఎవరు ఏ విధంగానైనా భావించుకొని ఆ వినయం మనకు చాలా, అదే ఒక పెద్ద భూషణం.
1: హ్యూమిలిటీ ఈజ్ ఎ గ్రేట్ వర్చ్యూ అండ్ ఎ గ్రేట్ జ్యూయల్ ఫర్ అస్.
0: ధర్మమార్గంలో మనం సాధించలేనిటువంటిది లేనే లేదు లోకంలో.
1: దేర్ ఇస్ నథింగ్ విచ్ యూ కెనాట్ అచీవ్ బై ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: ఈ ధర్మానికి అనేక ఇబ్బందులు కలగవచ్చు.
1: దేర్ మే బి మెనీ ఆబ్స్టకల్స్ ఆన్ ది పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: దానిని మనం లెక్క చేయరాదు.
1: డు నాట్ కేర్ ఫర్ దెమ్.
0: దాని ఏమాత్రం కూడా మనం అలక్ష్యం గావించి మన ధర్మాన్ని మనం పాటిస్తూ పోవాలి.
1: Follow, become indifferent to that. Follow the path of righteousness. Do not bother about
0: it. ఒకానొక సమయంలో 12 సంవత్సరాల అరణ్యంలో ఉండినప్పుడు ద్రౌపది ధర్మజుని ప్రశ్నించింది.
1: When the Pandavas were in exile during the period of 12 years, Draupadi questioned Dharmaja on these lines.
0: Dharmaja, meekante minchinatundi ధర్మజుని లోకంలో లేరు.
1: Dharmaja, there is no one who follows
0: ప్రతి చిన్న విషయం నుండి కూడా ధర్మము ధర్మము ధర్మమని ధర్మమునే మీరు ప్రాణ సమానంగా భావించి అనుసరిస్తున్నారు ఆచరిస్తున్నారు.
1: యూ కన్సిడర్ ధర్మ రైచియస్నెస్ యాజ్ యువర్ వెరీ లైఫ్ బ్రెత్ అండ్ ఫాలో రైచియస్నెస్.
0: కానీ అట్టి మీకు కరలాని కష్టములంతా కూడా వెంటాడుతూ వచ్చాయి.
1: బట్ దెన్ వై ఆర్ యూ గెటింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ ఫాలోయింగ్ రైచియస్నెస్.
0: ఈ ధర్మం మిమ్మల్ని రక్షించినది ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ హాస్ గివెన్ ప్రొటెక్షన్ టు దిస్ ధర్మ
0: అని ప్రశ్నించినప్పుడు ధర్మజుడు నవ్వుతూ చెప్తున్నాడు.
1: When Dharmaja was questioned thus, Dharmaja smiled and answered.
0: నాకు ఇన్ని కష్టములు వెంటాడినప్పటికీ, ఇన్ని బాధలు నన్ను కట్టినప్పటికీ, నేను ధర్మమును వదలకుండా ఉంటున్నాను, అదే నా గొప్పతనము అన్నాడు.
1: He said, well, Draupadi, in spite of all these problems which have come, I am not at all mindful of this particular thing. This capacity I have got because of following Dharma.
0: కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు కృంగి మనం ధర్మాన్ని విడవరాదు.
1: We should never give up righteousness because of problems, trials, tribulations, tests and such other things.
0: మన ధర్మాన్ని ఆ కష్టం లోపలనే మనం దాన్ని సాధించాలి.
1: We should follow the path of righteousness even in the midst of difficulties.
0: అప్పుడే మన గొప్పతనం.
1: Then only we can be called great.
0: అది నీ యొక్క ధర్మం యొక్క విశిష్టత.
1: That is the speciality of righteousness.
0: కనుక కష్టమే ఫలితంగా మనం అందిస్తుంది.
1: It is these problems which will confer
0: సుఖం. లభ్యతే సుఖం అన్నారు. సుఖం నుంచి మనకు సుఖం రాదు.
1: యూ కెన్ నెవర్ గెట్ హ్యాపీనెస్ ఫ్రమ్ హ్యాపీనెస్.
0: విద్యార్థులారా, మన జీవితం సుఖం కోసం కానీ కష్టం కోసం కానీ కాదు.
1: అవర్ లైఫ్ ఇస్ నాట్ మెంట్ ఫర్ ఎదర్ హ్యాపీనెస్ జాయ్ ఆర్ సారో.
0: సుఖ దుఃఖంలో రెండో పుట్టినటువంటి స్థానమైన మనం సాధించాలి.
1: వీ హ్యావ్ టు గో టు ది వెరీ ఆరిజిన్ ఫ్రమ్ విచ్ దిస్ జాయ్ అండ్ సారో స్ప్రింగ్.
0: సుఖంలో ఎంత వికారం ఉన్నదో దుఃఖంలో కూడా అంత వికారం ఉన్నది.
1: Whatever experience you get in joy, you get in sorrow.
0: దుఃఖంలో ఎంత వికారం ఉన్నదో సుఖంలో కూడా అంత వికారం ఉన్నది.
1: Whatever experience you get in sorrow, you can get even in joy also.
0: ఈ సుఖ దుఃఖములు రెండు కూడా వచ్చిపోయే బంధువుల వంటివి.
1: This joy and sorrow are the
0: ఈ రెండును శాశ్వతం కాదు.
1: These are not permanent things.
0: కనుక ఈ రెండింటికి మనం కృంగరాదు.
1: We should never sink when we are faced with
0: సమాజంలో ఆదర్శవంతమైనటువంటి ఒక ధర్మాన్ని మనం అనుసరించాలి.
1: We should always follow path of righteousness and offer an example and a model to the society.
0: మనము ఈ పరోపకార సంబంధమైనటువంటి ఒక సేవలో మనం పాల్గొని
1: we should undertake service to the society.
0: దేశానికి తగినటువంటి ఒక ఆదర్శాన్ని మీరు అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Wishing that you serve the society and offer yourself as an example, I bless you and bring this discourse to a close.
2: You just heard the Divine Discourse delivered by Bhagwan Baba on the occasion of the 8th convocation of the Sri Satya Sai Institute of Higher Learning in Prashanthinilayam on the 22nd of November 1989. Bhagwan Baba, the Divine Chancellor, exhorts the students to cultivate humility and reverence and learn to conduct in an exemplary manner in all areas of their lives. Without morality, society faces ruin. Hence, by leading moral lives, students must foster the well-being of the nation. This is the sacrifice students have to perform. Do not lead a life of selfishness. Money comes and goes. Morality comes and grows. The path of righteousness may be strewn with obstacles. Do not allow challenges to deter you. Act according to your conscience in all circumstances. Thank you and Sai Ram.

كزرع أخرج شطأه فآزره فاستغلظ فاستوى على سوقه يعجب الزراع

وَلِيٌّ